0: ఏమాత్రం కూడా నువ్వు భేదములు కనిపించవు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యు ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్. బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్ సెల్ఫ్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్.
0: అంత్యమునకు లేనటువంటిది, మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
1: దాట్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ ద ఎండ్, ఈవెన్ వెన్ ఇట్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ద మిడిల్, ట్రూలీ స్పీకింగ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
0: ఇది ఒక టంబ్లర్ అంటాము.
1: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
0: దీనికి రూపము ఒక్కటి, నామం ఒక్కటి ఉంటుంది.
1: ఇట్ హాస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఇది రూపము.
1: దిస్ ఇస్ ది ఫామ్.
0: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
1: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
0: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎండి మాత్రమే ఉన్నది.
1: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
0: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
1: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
0: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
0: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండే.
1: యు రిడ్యూస్ ఇట్ ఇంటూ ఎ మాస్, ఇట్ ఇస్ అగైన్ సిల్వర్.
0: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది, మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
1: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యూ గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
0: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
1: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
0: జగత్తునందు ఏకం సత్, ఉన్నది ఒక్కటే.
1: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
0: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్ లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
0: ఈ బంధము స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
1: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
0: విద్యార్థులారా, డియర్ సూర్యుడు లేనప్పుడే చంద్రుడికి మనం విలువిస్తున్నాం.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
0: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడి ఎవ్వరు కూడా చింతించరు.
1: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
0: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రుడికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
1: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
0: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
1: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
0: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
1: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మై.
0: వేదమునందు చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికు ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదము ఈ రీతిగా నిర్ణయించింది.
1: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
0: కనుక మనము ఆత్మ విచారణ లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును, ఎక్కువ సమయమును, ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
1: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎన్క్వైరీ ఆఫ్ ఆత్మ, వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ మనస్సు అనేటువంటిది స్వతసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
1: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
1: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
0: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము, పారమార్థికము, లౌకికము.
1: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్.
0: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి, పరతత్వము.
1: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
0: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
1: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
0: సర్వద్వందము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
1: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
0: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
1: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
0: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
1: దేర్ వాజ్
0: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చేయాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధన చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్. about the government exercising
0: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
1: The type of freedom which is enjoyed there is not real freedom.
0: ఇక్కడంతా కేవలము ఒక rules and regulations అని ఉంటుంది.
1: All those are rules and regulations which exist.
0: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే,
1: when you take the individual freedom,
0: ఇది కూడాను స్వాతంత్రం కాదు.
1: That is also not freedom.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యాన్స్ థింకింగ్.
0: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
1: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్.
0: కూడా స్వాతంత్రం లేదు.
1: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
1: వన్ పర్సన్ ఈజ్ రాదర్ పూర్.
0: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
1: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
0: ఎవరినడిగినా పెట్టరు.
1: హీ గోస్ టు సో మెనీ పీపుల్ నో వన్ గివ్స్ హిమ్.
0: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై మై హంగర్ ఐ విల్ రిసార్ట్ టు థీవింగ్. హీ సేస్ దిస్ మై ఫ్రీడమ్.
0: తన స్వార్థాన్ని పురస్కరించుకుని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ హీ వాంట్స్ టు స్టీల్ అండ్ హీ సేస్ హి హస్ ఫ్రీడమ్.
0: తన కాన్షియన్స్ ఒప్పనప్పుడు ఇది స్వాతంత్రం ఎట్ట అవుతుంది?
1: హిస్ కాన్షియన్స్ డజంట్ పర్మిట్. దెన్ హౌ కెన్ దిస్ బి?
0: ఇది కేవలం ఒక బంధనంతో కూడినటువంటి స్వాతంత్రంగానే ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బాండేజ్ అండ్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్.
0: కనుక మానవత్వంలో నిజమైన స్వాతంత్రము ఎప్పుడు వస్తుందంటే ఈ మనస్సు అనేటువంటి దానిని నిర్మూలన గావించినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది.
1: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
0: స్వా అదే ఏకం.
1: స్వా రెఫర్స్ టు దట్
0: స్వభావం. అది స్వభావం.
1: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
0: ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
1: ది ఫ్రీ విల్ స్వా ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
0: స్వా ఇచ్ఛ. స్వ అనగా ఆత్మ.
1: స్వా దేర్ రెఫర్స్ టు ఆత్మ.
0: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము. అదే స్వేచ్ఛ.
1: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
0: అంతేకాని దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
1: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
0: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్, ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
1: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
0: ఇది కూడా స్వాతంత్రం కాదు.
1: దిస్ ఈజ్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
0: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
1: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
0: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
1: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
0: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రంని స్వాతంత్రం అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్, నో ఇట్ ఈస్ రాంగ్. నో,
0: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
1: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
0: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
1: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్.
0: పదములకు అక్కడ స్థానమే లేదు.
1: There is no room for any bondage at all.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Kontha mandi antuntaru, nenu swami ki sampurna saranagatini ayipoyanu kaani naa baadhalu taggaledu, naa dukham nivarana kaaledu, naa kashtamu theeraledu ani anukuntuntadu.
1: Some people say that we have completely surrendered to swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
0: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేరదు.
1: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
0: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్డ్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
0: ఇంకా కొంతమంది నేను జ్ఞానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
1: సమ్ పీపుల్ సే that in meditation I have reached the state of samadhi.
0: ఏమిటి సమాధి అంటే?
1: What do you mean by samadhi?
0: ప్రాకృతమైనటువంటి దృష్టి యందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు యందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
1: Worldly people describing in books relating to worldly experience may describe this samadhi
0: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
1: He might soon and fall off.
0: కానీ ఇది సమాధిలో ఉన్నాడనుకుంటాం.
1: But we think that he is in a state of samadhi.
0: దీనికి సమాధి అనే పేరుకి ఇది సార్థక నామం కాదు.
1: It is not justified calling that state as samadhi.
0: ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు.
1: It may be an emotion.
0: లేక హిస్టీరియా కావచ్చు.
1: It could be hysteria.
0: లేక ఫిట్స్ కావచ్చును.
1: It could be fits.
0: లేక వీక్నెస్ కావచ్చును.
1: It could be another weakness.
0: కానీ ఇది సమాధి కానేరదు.
1: But this is not samadhi.
0: సమాధి అనగా ఏమిటి?
1: What do you mean by samadhi?
0: మనస్సును ఆత్మలో చేర్చడమే సమాధి.
1: Mind getting merged in ఆత్మ is true samadhi.
0: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
1: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
0: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్, అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
0: అట్టి స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
1: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ వన్ కెన్ సే దట్ ఈక్వాలిటీ ఇస్ ఎక్స్పీరియన్స్.
0: అది నిజమైనటువంటి స్వభావం.
1: దట్ ఈస్ ద రియల్ నేచర్ స్వభావ.
0: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
1: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
0: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
1: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
0: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
1: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ a sort of perversion of the mind or aberration of the mind.
0: Manasu undinanta varaku kudanu swatantram anetundi evvariki ledu.
1: As long as man has mind, he does not have freedom.
0: Prakrutamainatti margamulo edo konni konni idi na swatantramu, na dhanamu nenu athaniki istunnanu, idi na swatantram anukochu, adi swatantram kaadu.
1: In a worldly sense people may say I have the freedom to use my money the way that
0: adi
1: I want.
0: Adi swechha kaadu.
1: That is not real freedom. That is not free will.
0: మనోభావములో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు.
1: These are all the sattvic qualities arising in mind.
0: మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటది.
1: Mind consists of a number of
0: qualities. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటది.
1: One quality emerges and predominates at one point of time.
0: రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
1: యు హావ్ డిసైడెడ్ టు గివ్ 1 rupee.
0: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
1: యు సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
0: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
0: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవు ఇచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
1: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫోర్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
0: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
1: ఇఫ్ వన్ సేస్ దట్ మ్యాన్ హ్యాస్ దట్ ఫ్రీ విల్, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఇన్ నేచర్ అట్ ఆల్.
0: జస్టిస్ కస్తగిరి చెప్పింది, ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకుని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.
1: జస్టిస్ కస్తగి మెన్షన్ దట్ వన్ ఇండివిజువల్ టుక్ హోల్డ్ ఆఫ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బిగాన్ డూయింగ్
0: కంపౌండ్ లో చేసుకోవచ్చును, తన టెరెస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
1: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ movement of the stick in his compound or on his the terrace of his house.
0: అదే కర్రని తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
1: If an individual moves the stick in the middle of the road, police would come, arrest him, call him a mad person, imprison
0: him. ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్రం కాదు.
1: What is done in the public road is not freedom.
0: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
1: It would be against the rules and regulations of the government.
0: Tana compound lo tana terrace paina kuda tan cheyatam kuda swatantram kadu.
1: Even doing on the terrace of his house or in his compound is not freedom.
0: Idi kevalam tana ishtam.
1: That is only his own will, his own desire.
0: Ishtamulku swatantramulku chala vyathyasam untundi.
1: There is a lot of difference between one's desire and freedom.
0: Ishtam vastuvulu patti swarthamulu patti vinivogichukuntavachu.
1: Desire arises with reference to object and one's selfishness.
0: Kanuka ye vastuvaina kani ye sthanamandaina kani ye vyaktiyandaina kani ye kalamandaina kani tane yokka hrudaya bhavam nundi vachinatundi nijamaina swatantram.
1: The feeling which comes from the core of one's heart with reference to whatever object, whatever place, whatever individual and whatever time, that is real freedom.
0: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
0: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
1: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
0: మానవ జీవితంలో
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని,
1: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
0: మేధాశక్తులు కాని
1: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
0: ఇది కేవలము ఎక్కడ నుంచియో వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ ఫ్రమ్ సంవేర్ లైక్ జస్ట్ లైక్
0: తన నుండి తాను ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
1: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
0: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
1: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్, one should have a steady and firm mind.
0: Chanchala chittamuto ye chinna karyamunu kodunu manam sadhinchalem.
1: Unsteady and wavering mind will not help you to achieve anything.
0: Nenu chala balahinunni anukuntam.
1: You consider yourself as very weak.
0: Nenu kevalamu edo konni vidhamaitundi oka sadhana cheta sadhinchinanu anukuntam.
1: By undertaking some sadhanas you think that you have achieved something.
0: Vidyarthulara, evvaru kodanu ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
1: The students to consider that one has attained by one's own effort.
0: సర్వము నీయందే ఉంటుండాలి.
1: Everything is within you only. There is nothing external to you.
0: నీయందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
1: All your efforts are to manifest what is already there in you.
0: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధన లేదు.
1: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
0: Manasa tattvam nunchi kudanu avidya bhavamu dooram gavinchukotame manam cheyavalsina sadhana.
1: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
0: Ee manasika vruttulanu arikattukotame sadhana.
1: Controlling the tendencies of the mind is the sadhana.
0: Sarvamu niyende untunnadi.
1: You, everything is within you.
0: Danine krishnudu arjunudiki upadesham chesindi.
1: This is what Krishna taught Arjuna.
0: Arjuna, neevu puttinappudu viluvidya teliyadu neeku.
1: Arjuna, when you were born, did you know archery? Neevu
0: puttinappude ee vidyalanta kuda nerchukunnara? Ledu.
1: When you were born, did you learn all these?
0: Kramakramena edo goppa vidyanu nerchukunnamani meeru bhavistunnaru.
1: All these skills and education you learned gradually over a period of time.
0: Ivi nerchukunnavi kaadu.
1: These are all not learned.
0: Mee endunnatuvantive meeku aavirbhavimpa chesindi.
1: The only thing is all those things which are already there within you have manifested themselves for you.
0: ద్రోణాచార్యుడేమిటో నీకు విలువిద్య నేర్పినాడని నీవు భావిస్తున్నావు.
1: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హాస్ టాట్ యు ఆర్చరీ.
0: ద్రోణాచార్యుడు నీకు విద్యను నేర్పలేదు.
1: ద్రోణాచార్య హాస్ నాట్ టాట్ యు ఎనీ ఎడ్యుకేషన్.
0: ఉండినటువంటి దానినే తాను

0: చూపించాడు.
1: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
0: నీలోనేటువంటి వాటిని, ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దాన్ని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
1: నో మాస్టర్ నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యూ నాట్ హావ్ ఇన్ యూ.
0: దురదృష్టం కానీ,
1: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
0: ఆనందము కానీ దుఃఖము కానీ,
1: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
0: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
0: ఇప్పుడు ఒక బావి తవ్వినాం,
1: వీ హావ్ డగ్ ఎ వెల్.
0: ఈ బావి తవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పుడు బయట తెప్పి చూపించాడు.
1: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
0: నీలో లేనటువంటి వాటిని, ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి

0: All of them do exist within us.
1: ఇప్పుడు ఒక బావి తవ్విన
0: we have dug a well.
1: ఈ బావి తవ్వేటప్పటికి ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
0: After going 100 feet deep, you have got water.
1: ఆ నీరు నువ్వు తెప్పించావా?
0: Have you brought out that water?
1: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
0: Water was already there.
1: దానికి దీనికి మధ్య నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
0: All that you have done is you have removed the mud which was between water and you.
1: అంతేగాని నీవు నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
0: You have not created water there.
1: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మర్చినావు.
0: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
1: నీవు మర్చడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హ్యావ్ ఫర్గాటన్?
1: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
0: Because you have identified yourself with the physical body, you have forgotten your divine power.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కాని, పవిత్రం కాని, అపవిత్రం కాని, దుఃఖం కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడా నువ్వు మనలో ఉండినటువంటివి.
0: Whether it is divinity, sacredness, unsacredness, sorrow or joy, all of them are within us.
1: దీనిని నేను స్వాతంత్రమని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
0: If you say that you have got this on account of your freedom,
1: ఇది స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
0: It is not free will, it is your own capacity to do.
1: కనుక ఫ్రీవిల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
0: When you say you have free will, there is no meaning.
1: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
0: There is only one free will, and that is the state of heart.
1: అది ఎప్పటికీ ఉన్నది.
0: It is always there.
1: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
0: This is not something which comes once and goes away at another time.
1: కన మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
0: As long as man has got this mental feelings, he will be having all this kind of experiences.
1: కనుక మనసు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కాదు.
0: దేర్ఫోర్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గెట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది హార్ట్ అండ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ మైండ్.
1: సంపత్ చెప్పాడు.
0: సంపత్ సెట్,
1: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
0: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
1: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
1: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: He has tried to know what he did not know.
1: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడా కొంతవరకు మార్చుకోవాలి.
0: He has to make some changes in the way that he puts the question.
1: వినయ విధేయతలను పురస్కరించుకొని
0: in tune with humility and obedience,
1: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని
0: అండ్ హీ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ పోస్చర్.
1: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
0: హీ హ్యాస్ టు పుట్ క్వశ్చన్, దిస్ ఈస్ ది ప్రాపర్ రూల్.
1: ప్రశ్న అడగటము దానికి జవాబు తీసుకోవటము ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం, ఇది స్వాతంత్రం కాదు.
0: పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఎ రిప్లై ఈజ్
1: నీ విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
0: This is the rules and regulations.
1: నీ కర్తవ్యం అది.
0: It is your duty.
1: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is a difference between one's duty and one's freedom.
1: మూడు రకములు ఏర్పడి ఉంటుండాలి.
0: There are three types.
1: ఒకటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
0: One is స్వాతంత్రం, freedom.
1: దీనిని ఒకటి నిబంధన.
0: One is
1: కర్తవ్యము,
0: అనదర్ ఇస్ డ్యూటీ.
1: ఒకటి స్వాతంత్రం అన్నాం,
0: థర్డ్ వన్ ఇస్ ఫ్రీడమ్.
1: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్?
1: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
0: లెట్ అస్ సే దట్ దేర్ వాజ్ అ సండే.
1: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
0: యూ వాంటెడ్ టు జస్ట్ అరేంజ్ ఫార్ ఎ టీ పార్టీ.
1: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
0: యు హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేమ్.
1: హై టెంపరేచర్ వచ్చింది.
0: యు గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ ద డే.
1: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కంతా ఫోన్

0: చేస్తావు. దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్, నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
1: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
0: ఇది స్వాతంత్రము,
1: దిస్ ఈజ్
0: అనుకుంటున్నాం.
1: యూ
0: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
1: యూ కన్సిడర్ దిస్ యాజ్ అ ఫ్రీడమ్ బికాస్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ లైక్, యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ యూ సో లైక్.
0: నీవు ఆఫీసులో ఉంటున్నావు,
1: యు ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్.
0: అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది.
1: యూ డెవలప్ హై టెంపరేచర్ వెన్ యూ ఆర్.
0: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
1: ఆన్ ద సేమ్ డే యువర్ డైరెక్టర్ వాజ్ షెడ్యూల్ టు విజిట్ యువర్ ఆఫీస్.
0: నీవు అప్పుడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అప్లై.
0: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీవు ఆఫీసుకు పోయే తీరాలి.
1: యూ అప్రోచ్ ఎ డాక్టర్, టేక్ సమ్ మెడిసిన్ అండ్ విత్ ఫీవర్ కంటిన్యూయింగ్ యూ గో టు ది ఆఫీస్.
0: ఇది నిర్బంధం,
1: దిస్ ఈజ్ రెస్ట్రిక్షన్.
0: మొదటిది సంబంధం,
1: ద ఫస్ట్ వన్ ఈజ్ సంబంధం, రిలేషన్షిప్.
0: మూడవది కర్తవ్యం.
1: ద థర్డ్ వన్ ఈజ్
0: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్ట్రిక్షన్, ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ద టైప్ ఆఫ్ కంపల్షన్ విచ్.
0: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దెర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
0: ఈ కోపం చేత భర్త ఆమెను రెండు కొట్టాడు.
1: బీయింగ్ ఎన్రీ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
0: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
1: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే, షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాజ్ క్రైయింగ్.
0: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
1: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: చాలా కోపంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఇన్ ఏ హైలీ ఎన్రేజ్డ్ మూడ్.
0: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టుగా ఒక ఫ్రెండ్ వచ్చాడు.
1: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
0: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
1: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్ హిమ్, హలో హలో కమిన్,
0: కూర్చోమని చెప్పాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
0: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలంను గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా.
1: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
0: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
1: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
0: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
1: హిజ్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్, హిజ్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
0: ఇది కర్తవ్యం,
1: దిస్ ఈజ్ ది డ్యూటీ.
0: ఈనాడు సంబంధము పోయింది,
1: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
0: నిర్బంధము పోయింది,
1: the restrictions and the rules are also
0: ee kartavyam antakante kanipinchatam ledu
1: and duty is not existing even for sample.
0: ide dharma nashanamu, ide dharma gnani annaru.
1: This is the decline of dharma and
0: varito potadinaatvanti vyakti drawing room lo unte friend vachithe get out anante vaadu emuto ee friend ki pichi pettindi anukuntadu.
1: Just because a person has quarreled with his wife,
0: samaya spurtiga mana yokka bhavamulu kaani మన యొక్క చర్యలను కాని మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
1: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
0: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము, ఈ మూడింటి ఎందుకు మానవ స్వతంత్రం లేదు.
1: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
0: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నాం.
1: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఆత్మస్థాయి స్వాతంత్రము.
1: అవర్ రియల్ ఫ్రీడమ్.
0: నీవు ఆత్మభావాన్ని లక్ష్యమైన ఉంచుకొని నువ్వు ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
1: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ టు డూ యు కెన్ డూ ఇట్, ప్రొవైడెడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది
0: ఇండివిజువల్ ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరు వేరుగా లేవు.
1: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈ.
0: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
0: ఇది ఎట్లా ఉంటుండదనగా, ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: పాలు ఉన్నాయి,
1: దేర్ ఇస్ మిల్క్.
0: పాలు పెరుగు చేసుకున్నాము,
1: యు కర్డ్ ఇట్,
0: పెరుగును చిలికినాము.
1: యు చర్న్డ్ ఇట్,
0: వెన్న వచ్చింది.
1: యు గాట్ బట్టర్ అవుట్ ఆఫ్
0: మజ్జిగ నిలిచింది,
1: దేర్ ఇస్ బటర్ మిల్క్.
0: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము, ఇన్ని రూపాలు చెందింది.
1: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బటర్ మిల్క్, బట్టర్, కర్డ్స్.
0: అయితే ఇన్ని రూపముల్లో ఉండినటువంటిది పాలు ఒక్కటే.
1: బట్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, బట్ మిల్క్ ఇస్ ద సేమ్.
0: అదే విధంగానే
1: ఇన్ సేమ్ వే
0: సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ నాలుగు కూడాను భిన్న భిన్నమైనటువంటి యొక్క రూపనామం ధరించింది, కానీ నాలుగు చేరి ఒక్కటే.
1: ఇన్ ద సేమ్ వే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, దీస్ ఆర్ ఫోర్, బట్ ఫోర్ నేమ్స్,
0: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు.
1: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
0: సాలోక్యం,
1: సాలోక్యం,
0: ఈ లోకం అది సాలోక్యం, భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
1: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది, సామీప్యం, స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
1: యాజ్ యు కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యు ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
0: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది, స్వామి వలె ఉండాలి అని ఆశిస్తాం.
1: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్, యు ఫీల్ లైక్ గెటింగ్ స్వామిస్ ఫార్మ్.
0: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
1: Once you want get the feeling that you would like to have the same form of ivanni
0: kudanu okadani yokka bhinna swaroopam le kaani veru veru kaadu.
1: All these things are different forms of the same thing.
0: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, abhimana swatantram ane cheppochu.
1: The type of worldly freedom that one enjoys is the freedom of the ego, freedom of some kind of craze, madness, freedom of
0: na bidda paina na swatantram untundali, nenu kottavachu, tittavachu.
1: When you say that these are my children, you have got the right to beat
0: na bharya paina na swatantram undi, aamenu kottavachu, tittavachu.
1: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
0: Idi kevalam nee bhrantiye kaani neeki adhikaram ledu.
1: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
0: Manchini cheppavachunu, manchini bodhinchavachu.
1: You can tell something good and teach also something good.
0: Kottadamu tittadamu na swatantram anukotamu idi kevalamu telivu takkuva pani.
1: Chiding and beating are not freedom.
0: Nijamuga manavudiga undinatvanti vaadu manavuniga betakalanukuntunte ee vidhamainatvanti yokka ahankara chiryalu maninappude manavudu manavudiga uddharistadu.
1: If man wants to live as a human being, his behavior must be human and he should not be this kind.
0: Nijamuga naaku swatantram undi anukunte nee ishtamulu neeku enta swatantramo aam ishtamulu kuda aamiki enta swatantram kada.
1: Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do.
0: Baita vaari swatantram anagadokki tana swatantram ne penchukovalanukotam idi swartham kada.
1: Is it not selfishness to try to suppress one's freedom?
0: Nijamaina swatantram anukunte emti బయట వారి స్వాతంత్రం అడ్డు తగినటువంటి మన యొక్క స్వాతంత్రం.
1: రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు సప్రెస్ సమ్ ఎల్సెస్ ఫ్రీడమ్.
0: కనుక ఇట్టి స్వాతంత్రము లోకంలో ఎట్టి మానవులకు కనిపించదు.
1: దట్ కైండ్ ఆఫ్ రియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఒబ్టైన్ విత్ రెఫరెన్స్ టు ఎనీ మ్యాన్.
0: ఎవరైనా గలాట చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
1: ఇఫ్ దేర్ ఈజ్ సమ్ ఫైట్ గోయింగ్ ఆన్ పోలీస్ పీపుల్,
0: ఇది నాకు అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
1: హీ సేస్ దట్ ఐ హావ్ ఫ్రీడమ్, దేర్ ఫోర్ ఐఎమ్ డూయింగ్ ఇట్.
0: కానీ అతనికి అధికారం కాదు అది.
1: He doesn't have that power or authority.
0: తప్పప్పును నిర్ణయించడమే అతనికి అధికారం.
1: He has the right to decide.
0: అది కూడాను అతని అధికారం కాదు.
1: Even that he doesn't have.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు పురస్కరించుకుని తాను చరిస్తున్నాడు.
1: He is conducting himself as
0: ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
1: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one
0: andarikante unnata sthayi endunnatvanti vaade nijamaina swatantramu.
1: The one who occupies the highest state,
0: aithe athaniki mari rendavudu anetvadi ledu kanaka akkada kuda swatantram anedi ledu.
1: As there is no second entity at all, he also does not have freedom.
0: Kanuka ee vidhanga manam rendu vidhamuluga vicharinchinappudu lokamlo evvariki kuda swatantram ledu.
1: If you think on these proper lines, truly speaking, nitya
0: jeevithamlo individual freedom, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
1: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
0: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
1: దీస్ ఆర్ ఫర్ అర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
0: ఇవి ఉండవలసింది.
1: దేర్ ఈస్ నీడ్ ఫర్ దీస్ టూ.
0: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
0: రోడ్డు ట్రాఫిక్ ని అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
1: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
0: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
1: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సాని సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
0: కానీ అది స్వాతంత్రం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
0: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
1: ఇట్ ఈస్ వయలేటింగ్ ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
0: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
1: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
0: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
1: Essentially, one has to suffer.
0: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
0: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదమునకు అర్థమే వానికి తెలియదని.
1: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
1: ఏ పర్సన్ హూ హ్యాస్ రియల్ ఫ్రీడమ్,
0: వానికి జన్మమే లేదు.
1: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
0: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
1: Once he comes with a body into this world, he does not have freedom.
0: Jayamma cheppindi.
1: Jayamma
0: said, oka pasuvunu madhya gootani katti petteste,
1: one animal was tied to a peg with a rope.
0: Adi oka 10 adugulu dooram untunte 10 adugulu varaku maatrame pogaladu, kaani aa tarvata povadaniki veelu kaadu.
1: It can move only the length of the rope, 10 feet or whatever be that. Beyond that,
0: gootam chuttu tirigavachunu, gootam ku daggariki povachunu, madhyaneki povachunu, ante gaani daniki munduku povadaniki veelu kaadu.
1: Its movements are restricted only to that area where if you come to the center.
0: Kaabatti daniki swatantram ekkada undi?
1: Where is freedom for this animal?
0: Okati gootam undi, rendodu talugu undi.
1: There is a peg, there is a rope.
0: Idi swatantram kaadu.
1: This is not freedom.
0: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఆల్ అవర్ ఫ్రీడమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
0: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
1: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
0: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
0: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
1: ఇఫ్ ఓన్లీ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
0: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి ఎందు అదే హృదయమే ఉంది.
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, ది అదర్ వన్ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ హార్ట్.
0: నీ యొక్క దేశ ఎందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ యువర్ గాట్ యువర్ ఓన్.
0: సర్వుడు ఎందు ఒకే హృదయమే ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్
0: అంటే సర్వులు యందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
1: ఇఫ్ ఎవ్రీవన్ హ్యాస్ ద సేమ్ హార్ట్ ది ఫీలింగ్స్ మస్ట్ ఆల్సో బి ది సేమ్.
0: కానీ ఈ భావములు మనో కలిపితాలు.
1: బట్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ ది ఫీలింగ్స్.
0: విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కొను మనస్సుతో వచ్చినటువంటివి కానీ హృదయంతో వచ్చేటువంటివి కాదు.
1: డియర్ స్టూడెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ అరైజ్ ఫ్రమ్ మైండ్, నాట్ ఫ్రమ్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ ఒకటి ఉండాలి, స్పిరిచువల్ హార్ట్ ఒకటి ఉండాలి.
1: వెన్ యూ సే హార్ట్ దెర్ ఇస్ ఎ ఫిజికల్ హార్ట్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్
0: హార్ట్. ఫిజికల్ హార్ట్ కు సంబంధించింది కాదు ఈ హృదయం అంటే.
1: When I say heart, I am not referring to physical heart.
0: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
1: I am referring to spiritual heart, which is all pervasive.
0: Deeniki roopam ledu kani anirupam utane.
1: It doesn't have a form.
0: Sarvata paadipadam. Tasarvato chi siromukam. Sarvata srutimalloki. Sarvam avrutisthadi. Anninti endukudu utane ekamai untundari.
1: It exists in everything. It is a part of everything.
0: ఏ విధంగా అంటే,
1: you may ask, how is it possible?
0: ఒక చక్కెర పాకం చేసి,
1: there is a sugar juice made.
0: ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాము.
1: With this sugar essence, you have converted this into forms of
0: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి, నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పులి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
1: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
0: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
1: In the eyes of these small little children, they consider them as animals. But it is really sugar. There is no animal in the sugar.
0: ఇది ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే.
1: One is called a deer, another is an elephant, another is a dog, and so on.
0: చక్కెరలో ఎట్టి భేదము లేదు.
1: This is all on account of difference in one's own looks.
0: అదే హృదయం.
1: That is,
0: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
1: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
0: ఒకరిని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
0: ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్.
0: ఒకరిని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
1: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే నీ యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్స్ మనకు ఈ జగత్తు నందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ దట్ యు సీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఓన్లీ రిసౌండ్ రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్.
0: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ను విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు, భేదములు ఏమాత్రము కలగవు.
1: ఇఫ్ యూ గివ్ అప్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ విచ్ రిలేట్ టు నేచర్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ హార్ట్, then there is no difference whatsoever.
0: Bhagavantunaku yetti vidhamainti bhavamulu levu.
1: God doesn't have any such difference at all.
0: Kani vyakti yokka charyalanu puraskarinchukoni, vyakti yokka poojalanu puraskarinchukoni, vyakti yokka bhavamulu puraskarinchukoni, vyakti yokka prarthanalu puraskarinchukoni taanu daniki taginattuga natistuntadu.
1: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings, and so on.
0: Bhagavantunaku aagrahamu ledu, anugrahamu ledu.
1: God has neither anger nor special grace.
0: Ishtamu ledu, aishtamu ledu.
1: He has no likes, no dislikes.
0: Ee yokka tattamunandu prati okati kodunu mee yokka pratibimbamu yokka sarvabhavame.
1: What you see is only a reflection of your own feelings.
0: Dehani dharinchadam cheta avataramulu endukodunu ilanti konni reflections, reactions, reasons anta untayi.
1: As avatars have taken a body, you can come across this kind of reflection, resound, and reaction.
0: Avataram nandu kodanu endukosam ee reflection, reaction, resound undali.
1: Why should there be this kind of reaction, reflection, resound in an avatar?
0: Aithe ee bhautikamaina jagattunandu aadarshavantamainatundi jeevithanni andinche nimittamai ee rakamainatundi cheryalu cheyali.
1: In order to offer an ideal to this physical world, this kind of resound
0: kulamani kaani ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు. ఈ భేదం లేనిటువంటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది, కానీ భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
1: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
0: రాముడు. మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు. ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
1: కన్సిడరింగ్ దట్ రామా వాస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
0: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
1: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో మనం ఏమాత్రం అవకాశం ఇవ్వము.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, దేర్ ఇస్ నో రూమ్ ఫార్ నారో మైండెడ్నెస్.
0: ఇవన్నీ కేవలం సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు.
1: దీస్ ఆర్ ఆల్ నారో ఫీలింగ్స్, నారో ఇంటర్ప్రిటేషన్స్, నారో ప్రిన్సిపల్స్.
0: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తునందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
0: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
1: వెన్ యు సే స్పిరిచువాలిటీ, యు షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
0: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్,
0: ఇవన్నీ కూడా మానసిక వికారములే.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్,
0: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
1: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితుడు. ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
1: You go on describing God as a mother, father, so on and so on.
0: Endukinta devudu daivamu talli tandri snehitudu ee rakamainatundi bhavalu enduku neeve nenu nene nee anukunte pothundi kada.
1: Why all these kind of feelings, God, father, mother? You can as well say you and I are one and the same.
0: Anti aithe you and I are one anatam kuda meeku sariga saripodu.
1: Even if you say you and I are one, it is not proper. It is not.
0: ఇది ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది.
1: Spirituality condemns this criticism.
0: You and I are we అవుతుంది, కానీ one కాదు.
1: You and I are we. It cannot
0: be. We and we are one.
1: We and we are one.
0: అనగా నీలోన నేనున్నా, నాలోన నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతాం.
1: I am in you, you are in me, and when we become together, it is only one.
0: We and we are one. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ ఉయ్,
1: వెన్ యూ సే ఉయ్, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్ బాడీ.
0: ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి యొక్క దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఉయ్.
1: ఇన్ ది సెకండ్ ఎంటిటీ ఆల్సో దేర్ ఇస్ ఎ ఫిజికల్ బాడీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్ ఇస్ రైట్ టు సే ఉయ్.
0: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి, తండ్రి, స్నేహితుడు ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
1: వన్స్ యు కరెక్ట్లీ అండర్స్టాండ్ దిస్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ ఫాదర్, మదర్, ఫ్రెండ్.
0: ఇరువురు ఒక్కరే, ఇరువురు అనేటువంటిది లేదు.
1: దేర్ ఆర్ నో టూ అట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: రెండుగా కనిపించినప్పటికీ అందులో ఒక్కటే.
1: దే ఆర్ అపియరింగ్ యాజ్ టూ, but truly there is only one.
0: ఇక్కడే మీకు ప్రత్యక్షం. ఇవి రెండుగా కనిపిస్తున్నాయి.
1: There are two things, we can see them.
0: కానీ ఇవి రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి.
1: But you can hear only one sound coming from
0: these two. కనిపించడం రెండు, వినిపించడం ఒక్కటే.
1: You can see two things there in the mic, but what is heard is only one thing.
0: కనుక దేహాత్మ భావం,
1: therefore
0: ఈ హృదయం తత్వం దేహాన్ని ఒక్కటిగా చేర్చాలి.
1: You have to combine.
0: అదే మనం చేయవలసిన సాధన.
1: ది సాధన దట్ యూ హావ్ టు అండర్టేక్ ఈజ్ యూ హావ్ టు కంబైన్ ద ఫీలింగ్, ది బాడీ యాజ్ వెల్ యాజ్ ఆత్మ, అండ్ మేక్ దెమ్ ఇన్ టు వన్.
0: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికమనగా దైవంతో ఏకము కావటమే.
1: బికమింగ్ వన్ విత్ గాడ్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ.
0: దైవము నీవు వేరు కాదు.
1: యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ ఆర్ నాట్.
0: నీవే దైవము, దైవమే నీవు.
1: యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్ యు.
0: ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కానీ నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం.
1: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యు అండ్ ఐ ఆర్ ద సేమ్ బట్ ఇన్ ప్రాక్టీస్ దే డూ హౌ.
0: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
1: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసైపుల్.
0: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
1: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
0: స్వామి శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
1: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
0: శివోహం నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు.
1: ది మీనింగ్ ఈజ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: నిజమే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అనుకుంటున్నాడు.
1: ది డిసైపుల్ బిగాన్ చాంటింగ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు.
1: ఇఫ్ యూ హ్యాడ్ రియలీ ఎక్స్పీరియన్స్ దట్ డివినిటీ అండ్ దట్ స్పిరిచువాలిటీ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇన్ హిమ్ హీ వుడ్ నాట్ హావ్ గాట్ దేర్ ఇస్.
0: ఒక స్నేహితుడు వచ్చాడు.
1: హీ కేమ్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్.
0: శివోహం శివోహం అని ఉచ్చరించుకుంటే అయ్యా ఏమిటి దీని అర్థము అన్నాడు.
1: హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం విచ్ యు ఆర్ చాంటింగ్.
0: శివోహం అంటే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అర్థం చెప్పాడు.
1: హీ రిప్లై టు హిస్ ఫ్రెండ్ దట్ మీన్స్ ఐ ఆమ్ శివ.
0: అయితే నీవే శివుడు అయిపోతే ఆ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ ది ఫ్రెండ్ ఆస్క్డ్ ఇఫ్ యు ఆర్ శివ వాట్ ఇస్ ది
0: నిజంగా విశ్వసించినటువంటి వాడితే పార్వతి కూడా నేనే చెప్పొచ్చును కదా.
1: ఇఫ్ యు ఆర్ రియలీ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ శివ యు కెన్ సే
0: కేవలం పార్వతి నీకేం కావాలంటే అపరాధం అపరాధం పార్వతి నాకంటే గొప్పది అన్నాడు.
1: ద మోమెంట్ ఫ్రెండ్ పుట్ ది క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ పార్వతి హీ సెడ్ వెల్ ఐఎమ్ సో సారీ.
0: దేహ సంబంధాన్ని పురస్కరించుకుంటే ఇలాంటి వికారాలన్నీ బయలుదేరుతాయి.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ ఫిజికల్ బాడీ రిలేషన్షిప్ ఆల్ దీస్ రాంగ్ ఫీలింగ్
0: కనుక ఈ విధమైన తల్లి తండ్రి స్నేహితు ఈ భావమునే మనకు అక్కర్లేదు.
1: దేర్ ఫార్ యూ షుడ్ నాట్
0: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
1: యూ షుడ్ నాట్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ రిలేషన్షిప్స్ అట్ ఆల్.
0: నీవే నేను నేనే నీవు
1: ఐఎమ్ యూ అండ్ యూ ఆర్ ఐ.
0: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
1: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దెర్ వుడ్ బి నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్.
0: ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం.
1: దిస్ ఈజ్ రియల్ ఫ్రీడమ్.
0: ఇదే నిజమైనటువంటి స్వేచ్ఛ.
1: దిస్ ఈజ్ రియల్ ఫ్రీ విల్.
0: అదే స్వయిచ్ఛ.
1: దట్ ఈజ్ రియల్ హిజ్ విల్.
0: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు. మనమే స్వేచ్ఛ.
1: ఫ్రీ విల్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ అక్వైర్ అండ్
0: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్పుతూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
1: వైల్ స్పీకింగ్ అబౌట్ ధర్మ ఇన్ భగవద్గీత హీ ఇంట్రడ్యూస్ టూ కాన్సెప్ట్ స్వధర్మ అండ్
0: పరధర్మం. అనగా దేహధర్మం.
1: పరధర్మ రిఫర్స్ టు
0: స్వధర్మం. ఆత్మధర్మం.
1: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
0: అంతేగాని స్వధర్మం అంటే నా క్షత్రియ ధర్మము నా వైశ్య ధర్మము నా శూద్ర ధర్మము నా బ్రాహ్మణ ధర్మము ఈ కులాలకు సంబంధించినటువంటిది కాదు. ఇది
1: హియర్ ధర్మ ఈజ్ నాట్ విత్ రిఫరెన్స్ టు ది ధర్మ ఆఫ్ ది క్షత్రియ.
0: స్వధర్మం ఆత్మధర్మం.
1: స్వధర్మ రిఫర్స్ టు ఆత్మధర్మం.
0: ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు.
1: ఆత్మధర్మ విల్ నెవర్ గివ్ యూ ఫియర్.
0: పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యూ గెట్.
0: కనుక గీత యొక్క శ్లోకాలను కాని లేక పదముల యొక్క అర్థాలు కాని చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కాని ఎట్టి కష్టములకు కాని మనము గురి కాము.
1: ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ది స్టాంజాస్ ఇన్ గీత అండ్ ప్రాపర్లీ అండర్స్టాండ్ ది డివినిటీ దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
0: కాన మన దివ్యత్వాన్ని దివ్యత్వంగానే భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ అవర్ డివినిటీ.
0: అప్పుడు ఎట్టి దుఃఖములకు కాని కష్టములకు కాని నిందలకు కాని నిష్ఠూరములకు కాని ఏమాత్రము మనకు అవకాశం చిక్కదు.
1: దేర్ బి నో రూమ్ ఫార్ సారో గ్రీఫ్ ప్రాబ్లమ్స్ అండ్.
0: విద్యార్థులారా మీకు తెలియకపోవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్ యూ మే నాట్ నో
0: ఆ దివ్యత్వములకు ఒక్కటి కూడా మార్పు ఉండదు.
1: ఫర్ డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్ అట్ ఆల్ మీరు
0: నమ్మకపోయినప్పటికీ
1: వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్
0: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు
1: ఐ రియలీ డు నాట్ నో వాట్ సారో ఈజ్
0: విచారం అంటే ఏమిటో నాకు తెలియదు
1: ఐ రియలీ డు నాట్ నో వాట్ వరీ
0: కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు
1: ఐ డు నాట్ నో వాట్ డిఫికల్టీ ఈజ్
0: నిందలు నిష్ఠూరం చేస్తున్నారంటే ఇది ఏమిటో బాధ అంటే నాకు తెలియదు
1: వెన్ పీపుల్ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఐ రియలీ డు నాట్
0: అది వారి ఇష్టము పూజ చేయటం నీ ఇష్టము ఎవరిష్టం వారిది
1: క్రిటిసైజ్
0: ఎందుకు మనం బాధపడాలి
1: క్రిటిసైజింగ్ ఈజ్ హిజ్ విష్ వర్షిపింగ్ ఈజ్ యువర్ విష్
0: నా భావం ఏమిటి గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది
1: ఇఫ్ వన్ టాక్స్ లౌడ్ ఇట్ గోస్ ఇన్ హెయిర్ If one talks within himself, it will remain within himself.
0: నా వరకు రాదేది.
1: It can never reach me.
0: నేను ఎందుకు బాధపడాలి?
1: Why should I be troubled?
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
1: Recognize your real truth. There will be no room for any difficulty.
0: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండాది అని వచ్చి ఏడుస్తారు. చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
1: People come and say, Swami, we are so much troubled. I say, I am very happy. For everything, I am happy only.
0: Swami, maavaru vel chanipoyinaru chaala santosham.
1: People come and say, Swami,
0: aa santosham aneetvantidi annintiki samattame.
1: Our relative has expired. I say, I am happy.
0: Okkokappudu anukuntaru chaala mandi dukhapistunnaru baadhapadutunnaru aa dukham ante ettladro nenu choodalani naa daggariki raadani.
1: I really want to see what real sorrow is.
0: Lekapothe
1: sorrow will never come to me.
0: Swami ki taginatvanti swami ki sambandhinchinatvanti yokka vicharam lopala ye vidhamainatvanti yokka allakallolamlo jarugutu vastuntai.
1: In things relating to Swami, there may be so many upsetting things which may be happening.
0: Aneka mandi aneka rakamainatvanti bhavamulato kudanu untuntaru.
1: Different people have different feelings towards me.
0: Oka vaipuna poojinchevaru oka vaipuna dushinchevaru.
1: On one side, people who worship me.
0: ఇది ఒక పర్వతము అది ఒక పర్వతము.
1: This one side is a mountain, another side that is also another mountain.
0: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంతలు ఉంటున్నాయి.
1: But besides both these mountains, there is a big
0: pit. ఒక దగ్గర మట్టి గుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
1: If there is one mound, there must be a pit elsewhere.
0: ఈ గుట్ట మట్టి గుంత మట్టి గుంత మట్టి గుట్ట మట్టి.
1: The mud in the pit and the mud in the mound are the same. The
0: ee same samaname.
1: For me, both are the same.
0: Ee rakamainatvanti yokka tattvame nijamaina atma tattvam.
1: This is the real type of atma tattva which one has to
0: understand. Aithe okkokappudu pillalu chesetvanti yokka deenni patti koncham nenu koppadinattuga chestanu.
1: Sometimes I act as if I am angry. Idi depending upon what
0: is kaani lopa nunchi vacheetvantidi kaadu.
1: It is only outside. Inside there is no anger whatsoever.
0: Okokrito nenu nelala koddi nenu maatadanu.
1: Sometimes for months I do not talk.
0: Idi vaalla rogaliki tagina mandu.
1: This is medicine appropriate to his disease.
0: Endukatte varini sarichese nimittamai ee rakamainatvanti mandunu upayoga pettali.
1: In order to rectify and correct them, this kind of treatment is
0: necessary. Swami naato maatadatam ledu.
1: Why is Swami not talking?
0: Adige adhikaram neeku ekkada undi? Adi naa ishtam.
1: Well, it is my wish.
0: ఇప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: One small example here.
0: ఒక డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్ వచ్చారు.
1: Four patients go to a doctor.
0: నలుగురికి కడుపు నొప్పి.
1: All the four of them have the stomach.
0: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
1: When you see from an external point of view, both of all of them.
0: ఒకడు వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
1: Doctor examines one patient.
0: నాన ఏమీ లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
1: యూ గివ్ ఎ లిటిల్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే.
0: వాళ్ళు పంపించేస్తాడు తక్షణమే.
1: హీ గివ్స్ మెడిసిన్.
0: ఇంకొకరు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
1: ది సెకండ్ పర్సన్ కమ్స్ విత్
0: వాళ్ళకి సోడా బైకార్బ్ మ్యాక్సిల్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
1: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ డిస్పోజెస్ హిమ్ ఆఫ్.
0: మూడవ వాడు వస్తాడు.
1: ద థర్డ్ పర్సన్ కమ్స్.
0: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూలు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
1: ఇఫ్ ది బౌల్స్ వర్ టు మూవ్ యూ వుడ్ బి ఆల్ రైట్. హీ గివ్స్ ది మెడిసిన్ అండ్ హి సెండ్స్ హిమ్.
0: నాలుగో వాడు వస్తాడు.
1: ఫోర్త్ పర్సన్ కమ్స్.
0: ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు.
1: హీ సేస్ ఇమ్మీడియట్ ఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: ఈ వీడి పైన ద్వేషం ఆ డాక్టర్ కు.
1: ఈజ్ హీ యాంగ్రీ విత్ హిమ్?
0: కాదు కాదు, వీడి జబ్బు వేరే.
1: యువర్ డిసీజ్ యూ ఇస్
0: అపెండిసైడ్.
1: దిస్ ఈజ్ అపెండిసైటిస్.
0: తక్షణమే చెయ్యాలి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ సర్జరీ.
0: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
1: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్.
0: ఒక్కొక్కరిని చూడనే చూడను.
1: ఐ డు నాట్ లుక్ అట్ ఆల్ సమ్ పర్సన్.
0: ఒకరితో మాట్లాడనే మాట్లాడను.
1: ఐ డు నాట్ టాక్ టు సమ్ పీపుల్ అట్ ఆల్.
0: ఒకరు ఇటు వస్తే నేను అటుపోతుంటాను.
1: ఇఫ్ సమ్ పీపుల్ కమ్ దిస్ వే ఐ గో ది అదర్ వే.
0: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు ఇంత ఇచ్చేటువంటివి అవన్నీ.
1: దిస్ ఆర్ ఆల్ ది ప్రిస్క్రిప్షన్స్ అండ్ ది మెడిసిన్స్ గివెన్ టు ది వేరియస్ డిసీజెస్.
0: ఎందుకోసం ఇస్తున్నాను?
1: వై ఆర్ ఐ గివింగ్ దిస్ మెడిసిన్?
0: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
1: ఐ ఆల్సో హ్యావ్ సమ్ కోడ్.
0: నా మాటకు చాలా విలువ.
1: మై వర్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్.
0: ఇవ్వకపోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
1: యూ మే నాట్ గివ్ వాల్యూ టు మై వర్డ్ బట్ ఐ గివ్ వాల్యూ టు మై వర్డ్.
0: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ ఫాలో మై వర్డ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్డ్ ఆన్ హిమ్.
0: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
0: మీరు ఎందుకు నడుచుకు స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
1: యూ గో ఆన్ టెలింగ్ దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ. వై డోంట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్
0: స్వామి? కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ ఈస్ నాట్
0: వన్ వే ట్రాఫిక్.
1: దిస్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్. రెండింటినీ విచారం చేయాలి నీకు సమత్వం ఉంటే.
1: There must be give and take.
0: నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు.
1: Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not.
0: కానీ ఈనాటి భక్తులు ఆ రకంగా విచారించటం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదే అన్నీ చూస్తున్నా కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Today's devotees do not recognize their own faults. They only say that Swami is not talking to me, Swami is not talking to me.
0: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యూ డోంట్ కమిట్ దట్ మిస్టేక్ స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
0: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికవే ప్రవహిస్తాయి.
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్ ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
0: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
1: There is no need for a separate prayer for the rain, a separate prayer for the
0: ఆజ్ఞను శిరసా వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
1: Follow the commands, grace dawns there.
0: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
1: Dear students, respect the word which you have just given. Consider your own word as a valuable.
0: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చు మీరు.
1: You have got two eyes.
0: రెండు చెవులు ఉన్నాయి, రెండు వినొచ్చును మీరు.
1: You have two ears.
0: కానీ నాలుకు ఒక్కటే ఉంది.
1: But you have got only one.
0: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
1: That is why truth is the very life of the world.
0: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు వాలు కోటి తరిత్రి.
1: For the promissory note, it is the signature which
0: no. కోటకు.
1: For the quote. For the fourth, it is the army which is the life.
0: Jatiki pranamu manamu.
1: It is the respect and honor which is the life for
0: notaku pranambu ralu.
1: For a promissory note, it is the signature.
0: Mana signature lekapothe dan promissory note ki ekkada vilu undi?
1: Promissory note is valueless without the signature.
0: Kanukane mana mataku satyame pranamu.
1: Therefore truth is the life of our world.
0: Appude satyame vajeti.
1: That is the meaning of truth always triumphs.
0: Kanuka daiva tattvanni gurtinchalanukunte idi andariki arthamayyetundi kaadu.
1: It is not possible for everyone to understand
0: sai daivam deniki kuda nu kungadu pongadu.
1: God never sinks or
0: prapanchamanta vachi dushinchina gaani nenu kungaru.
1: Let the whole world come and criticize me,
0: prapanchamanta vachi varninchina nenu pongalu.
1: I don't get flattered even the whole world.
0: నా సత్యము నాది.
1: My truth is truth by itself.
0: కుంగి ప్రుంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్.
1: The person who sings sings on account of
0: దోషము లేనప్పుడు ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
1: A person who is free from defects, where is the need for him ఎయిదర్ టు సింగ్
0: కనుకనే ఈ హృదయ స్థాయి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే అదే పవిత్రము అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే ఇంక దేనికి మనం ఏ విధమైనటువంటి విచారముకు అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ స్ట్రెంగ్తన్ ది ఫెయిత్ దాట్ హార్ట్ ఈజ్ ఏ డివైన్ ఎంటిటీ అండ్ ఇఫ్ యూ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ దాట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: ఎనీబడీ. క్రమక్రమేణ మన యొక్క సమ్మర్ క్లాస్ కోర్స్ అంతా కూడాను సమీపిస్తుంటున్నాయి ముగించడానికి.
1: అవర్ సమ్మర్ క్లాసెస్ ఆర్ గ్రాడ్యువల్లీ కమింగ్ టు ఎండ్.
0: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
1: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్
0: పురస్కరించుకుని నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
1: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
0: ఇంకా ఉన్నది రెండు దినములే.
1: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
0: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని నిజబోధనను నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
1: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
0: దానిని మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
1: వన్స్ యు నో
0: ఆధారాన్ని ముందు చూడాలి.
1: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే దాట్ ఈస్ ఎనఫ్.
0: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
1: The real basis of Swami, not merely
0: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
1: The form may be changing.
0: ఆధారమే మార్పు చెందనటువంటిది.
1: The basis does not change.
0: అదే సత్యం,
1: that is
0: అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
1: That is heart, that is ఆత్మ, and that is yourself.

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manija matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchutunnadi,
0: this is obvious. This is seen very clearly.
1: Swapnamantunan.
0: This is not seen in the dream.
1: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body, which is associated with five senses, is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: position of a field without having water
1: mithya swarupamai undunu,
0: just as it is going to be something like a delusion.
1: Atulane
0: in the same
1: manasulu ainatvanti manavattamu manava sthiti ee vidhamainatvanti astitvamto koodi untuntadi.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: Ordinarily, human beings tend to think that mind is imprisoned in the body.
1: Kanukane ee panchabhautikam entunte shariram yokka kshemamunakai tana kalamunu tana karmanu kudanu viniyoga parchukuntunnadu.
0: That is the reason why man is utilizing all the time and action in order to give protection and to foster the body.
1: Dehame satyamu nityamani vishwasinchi dani nimittamai aneka vidhamulainatundi yokka prayatnamulu salputunnadu.
0: Believing that body is a permanent entity, body is going to last forever, he is making all the efforts to give protection and to look after the body.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: Such persons are wasting their life, basing their entire life on food.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: That person can be called a wise person who conquers and achieves wisdom by controlling his mind.
1: Atane prajnanavantudu.
0: Such a person alone can be considered and described as a wise person.
1: Ee prajnanatattam aneetundi satsankalpamulo chetane yerpadutundi.
0: Only by good thoughts one would be able to get that kind of wisdom.
1: Satsankalpamule manavuniki pradhanamaintundi aasti.
0: The most important property for any human being is his own good thoughts.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: These good thoughts cannot be considered very casually.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: These are all very powerful.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: These are all sacred.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: These are all very divine.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: These are all great and having a lot of power and impact.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: These are going to give the result depending upon how we make use of these good thoughts.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రలను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ is a result of the tendencies cultivated over a number of births.
1: Idi aatma yokka pratibimbanga nirupistu untadi.
0: This can be even taken as a reflection of aatma.
1: Manaku ee lokamulo chaala adhikamainatundi aasti emanaga ee aatma tattvame.
0: The principle of aatma or the aatma tattva is really a very important.
1: The richest wealth is ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్. ఇన్
1: సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: It is the basis for the entire creation and for all the things in the world.
1: Kalukane mani eva manushyanam karanam bandhamochi unnaru.
0: It is in this context it is said mind is responsible for liberation as well as bondage.
1: Ee sthitigatulaku e matram kodanu idi longadu.
0: It is not subject to be controlled by the circumstances.
1: Yetti paristhitulu endaina kodanu manavuni endu satsankalpame undina అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకొని వర్తించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
1: ఎంప్లాయ్డ్. ప్రతి మానవుడు కూడాను సంకల్పము యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర వాస్ ఏ మర్డర్.
1: పాఠశాలలను అనేక విధములుగా హింసించి
0: యూస్ టు వేలే ది ట్రావెలర్
1: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: హీ ఈజ్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈజ్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
1: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
0: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
1: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముకుందును కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
0: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థమ్స్ అండ్ యూజ్ టు పుట్ ది థమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ అరౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ అస్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
1: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
0: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
1: వీరు కూడాను ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
1: చైతన్యుని యొక్క సంపర్కము చేత వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్
1: డివైడ్గా. యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: అదర్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఏ టైమ్ వెరీ సటిల్.
1: తమిళ రాజ్యము లోపల
0: ఇన్ తమిళనాడు
1: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
1: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయము లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
1: అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
0: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దేవర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ అ లాయర్ హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
1: Tana jeevithamulo aneka dinamulu pastu undetunte vaadu papa.
0: A number of days he used to fast for want of
1: atani sthitigatulu chuste chaala deenanga undetuntivi.
0: His condition was rather pathetic.
1: Repati dinam parikshanaga aanadu ratri veedi deepamulu mundu kurchoni చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సఫిషియంట్ మనీ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ స్లీప్.
1: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
0: ది కాఫీ నెవర్ యూస్ టు కాస్ట్ దోస్ డేస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే లైక్ ఎ రూపీ. ఇట్ వాస్ ఓన్లీ ఎ పైసే.
1: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఆఫ్ మనీ ఈవెన్ ఎ పై.
1: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హిస్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: He underwent this kind of troubles and problems and he passed his law examination.
1: Kani tana yokka satsankalpam maatramu chana chanam kudanu tanu ye maatram kudanu maravukunda nattiki telustundadi.
0: Every moment he was remembering his good resolution and thought and he never forgot his good resolution even once.
1: Edo chinna chinna lawyer tho cheri tanu kudanu court ku potamu ఏదో వారితో నేర్చుకోవలసినటువంటి విషయాలంతా నేర్చుకోవటము ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా విత్ స్మాల్ లాయర్స్ అండ్ లర్నింగ్ ది మెథడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా.
1: అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం.
0: బట్ వన్ థింగ్ హీ హ్యాడ్ వాస్ ఇంప్లిసిట్ and great faith in God.
1: నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
0: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
1: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుడు దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సెడ్ డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ, హీ యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతని అతని యొక్క జీవితం చాలా గొప్ప మార్పునకు వచ్చింది.
0: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
1: Svatantram vachina tachaname.
0: After getting independence,
1: Madras High Court naku pradhana nyayadhipatiga ee baruni niyaminchar.
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
0: ది హైయర్ అథారిటీస్ టుక్ నోట్ ఆఫ్ హిజ్ ఎక్స్ట్రాడినరీ గుడ్ బిహేవియర్, హిజ్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్.
1: అతనే ముత్తుస్వామి అయ్యర్.
0: దట్ పర్సన్ ఈజ్ నన్ అదర్ దాన్ ముత్తుస్వామి అయ్యర్.
1: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు బదులు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిజ్ అర్లియర్ డేస్ వర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
1: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: వీ వుడ్ గెట్ ది అథారిటీ అండ్ ది కెపాసిటీ టు అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ అండ్ డివోషన్ టు గాడ్.
1: ఇదే విధంగా విదేశములు ఎందు కూడాను బజార్లో బూట్సులకంతా కూడాను పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ,
0: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
1: copy bottle lopala tattalu kadugutunde ivanti yokka vyaktulu వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
0: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
1: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
0: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: వారి జీవితాన్నంతా కూడా తత్రపత్రం చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
0: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్స్.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
0: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూజ్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
1: లైవ్లీహుడ్. దానికి ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
0: ఇన్ దోస్ డేస్ దే యూజ్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
0: యూజ్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్, సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హి లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
0: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హి యూజ్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
0: హి యూజ్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
0: Not merely that, after some time was spent in this particular fashion, he used to give tuition to small children.
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
0: He used to,
1: God bless you అనేటువంటి వాడు.
0: He used to utter, may God bless you, whenever he sent those children also out of the tuition was over.
1: తన సంకల్పములు కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
0: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
1: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
0: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
1: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి,
0: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
0: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
1: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
0: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
1: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
0: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
1: కనుక దైవ విశ్వాసము, మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
0: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్, it will be something like a negative and positive coming together leading to a successful life.
1: Manavuni yokka sthitigatulu manam e maatram kuda nu vicharinchatam ledu.
0: We are not properly inquiring or looking into the circumstances in which people are placed.
1: Manavudu deha nirmanam yendu maatrame kaakunda medha shakti yendu kudanu kudami yendu gala jeevarasulu annintikantenu chaala shreshthamainatundi vaadu.
0: Man is sacred compared to all the other living beings on earth, be it in terms of the physical body or intellectual capacities.
1: Tanu sankalpisthe tanaku chetakaanatundi ye maatramu ledu undadu
0: If only he thinks properly and takes a resolution, there is nothing which he cannot achieve.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
0: By a proper resolution, he can get a control over the entire world itself.
1: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
0: But by nature, man is also weak.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
0: Man's life is bound by certain limitations. By certain limits.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
0: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హి మే హావ్, ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడిగా మారాలి.
0: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితము నుండి తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
0: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాజ్ టు హౌ టు మేక్.
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: బై థింకింగ్ దట్ హీస్ టూ క్లెవర్, హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
0: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్, గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
0: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈస్ రాదర్ వెరీ హై.
1: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
0: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
1: కనుకని తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
0: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
1: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలన్నీ కూడాను అపమార్గమును అనుసరిస్తున్నాడు.
0: On account of the selfishness which man has, all the actions are taking a wrong path and a wrong direction.
1: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
0: Every man is stepping out of the path of dharma.
1: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
0: Every deed is not done properly.
1: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
1: తన చూపులోనేటువంటి ప్రేమరహితమవుతుండాలి.
0: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
0: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
0: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
0: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైంగ్ అండ్
1: ప్రాంతీయ దురభిమానములు
0: పెరోషియలిజం
1: బంధు ప్రీతి
0: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్
1: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
0: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
0: ది ఆల్ ది కెపాసిటీ అండ్ ఎనర్జీ విచ్ మ్యాన్ హ్యాస్
1: అసూయలు
0: ది హేట్రెడ్ యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్.
1: ఇది కేవలం అవధి తప్పి
0: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్
1: స్వేచ్ఛాధికారము సల్పుతున్నాయి
0: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడ్డెడ్
1: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు
0: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ
1: దీనికి కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్
1: నీతి నిజాయితీలను కోల్పోవటమే
0: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే
0: హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
1: సంకల్పముల యొక్క ప్రభావమే
0: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీస్ ఇండల్జింగ్ ఇన్
1: దురాశల యొక్క చేష్టలే
0: ఈ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్
1: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది
0: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్
1: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి
0: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది
0: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ యూ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే
0: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
1: నిర్ణయ శక్తి
0: హీ విల్ హ్యావ్ ది పవర్ టు డిసైడ్
1: మేధాశక్తి
0: హీ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్
1: విచక్షణాశక్తి
0: హీ విల్ హ్యావ్ డిస్క్రిమినేషన్
1: గ్రహణ శక్తి
0: హీ విల్ హ్యావ్
1: వాక్ శక్తి
0: కాంప్రహెండ్
1: వాక్ శక్తి
0: హీ విల్ హ్యావ్ ది కెపాసిటీ
1: ఆలోచన శక్తి
0: టు థింక్ టు
1: టాక్ శక్తి
0: అండ్ టు ఇమాజిన్
1: ఈ సప్తశక్తులు కూడాను ఈ ఇచ్చాశక్తితో లీనమై ఉంటుంటాయి
0: ఆల్ దీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ పవర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విల్ పవర్
1: ఈ ఇచ్చాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది
0: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్
1: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి
0: ఇఫ్ వీ హావ్ టు డెవలప్ విల్ పవర్ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హావ్ టు డూ
1: కోరికలు తగ్గించుకోవాలి
0: వీ హావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్
1: ఒక చిన్న ఉదాహరణ
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్
1: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టమవుతుంది
0: One person may have a desire to smoke a cigarette.
1: Let one coffee tagali, madhyapanam cheyagali ani.
0: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi
0: if one has such a desire
1: aasalunu manam adupulo pettukunnappudu
0: one should control such kind of desire and
1: vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
0: If you can control such kind of desires, that controlled energy will join the will power.
1: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
0: Let us assume that every man has 20 to 30 desires.
1: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపైన ప్రసరిస్తున్నటువంటి ఒక శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
0: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the willpower and they will strengthen the willpower.
1: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడాను మారవచ్చు.
0: If you can develop the willpower in this particular fashion, you can even
1: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
0: You can achieve anything that you want to achieve.
1: సర్వ విజయములకు కూడాను ఇచ్చాశక్తియే కారణము.
0: For all these victories, it is the willpower which is responsible.
1: కనుకొని ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడా అదుపులో పెడుతూ వచ్చారు.
0: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్ దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ అదర్వైజ్.
1: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
0: The willpower will develop proportionate to reduction in your desire.
1: కనుకని మన వాంఛనను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ గ్రాడ్యువలీ టు డిక్రీజ్ అవర్ ఓన్ డిజైర్స్.
1: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
0: వి షుడ్ డైవర్ట్ అవర్ విల్ పవర్ టువర్డ్స్ గాడ్.
1: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగం అవుతుంది.
0: యూ మే హ్యావ్ విల్ పవర్, ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్ ఇట్ ఇస్ అ వేస్ట్.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
0: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
1: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
0: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ ఇస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్.
1: ఆ గడ్డపార యందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
1: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుగాను చాలా సూటి అయినట్టుగాను ఉంటుండాలి.
0: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మీర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
1: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్త్.
1: మానవుని యందు ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
0: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్, దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: అదేవిధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
0: ఇన్ ద సేమ్ వే ఆల్ దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్,
1: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ మ్యాన్స్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్, దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
1: కనుక మనం ఇచ్చాశక్తితో పాటు క్రియాశక్తిని, క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్, అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు,
0: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
0: We have to therefore transform our will power into good thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
0: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
1: ఇవి అమరత్వమైనటువంటివి.
0: Thoughts may be described as immortal.
1: అమృతత్వమైనటువంటివి.
0: They are having that capacity to last long.
1: కనుక సంకల్పములను సరి అయినటువంటి సంకల్పముగా మనం పోషించుకోవాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
0: మ్యాన్ basically refers to mind.
1: Manasanaga sankalpamula yokka cheriki.
0: Mind means it is a conglomeration
1: sankalpamulaga nityamu manam anubhavincheetundi yokka parinamame.
0: Thoughts refer to the things which we enjoy in day to day life.
1: Kanuka jeevitamante ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
0: Therefore life is full of thoughts.
1: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamulainatundi sadhanalu chesinappatikini ivi nirupayogamule.
0: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
1: Annitikini bhagavat vishwasam atyavasaram.
0: For everything, faith in God is essential.
1: Bhagavat vishwasam leka.
0: Without having faith in God,
1: enni grandhamulu chadivinappatikini,
0: whatever number of books you read,
1: upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
0: even if we understand upanishadi
1: geeta kalamulu rolinappatikini,
0: even if we chant Gita,
1: Brahma Sutramanu minginappatikini,
0: even if we రిపీట్ బ్రహ్మసూత్ర
1: జప ధ్యానములు సలిపినప్పటికీ
0: ఈవెన్ ఇఫ్ యు డూ జప అండ్ ధ్యానం
1: కేవలము ఒక దేహంతో ఆచరించినటువంటి యొక్క డ్రిల్లు వంటివి.
0: ఆల్ దీస్ విల్ బి సో మెకానికల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రిల్ పర్ఫార్మ్డ్ బై ద ఫిజికల్ బాడీ అలోన్.
1: ఇవంతా కూడా కేవలం ఎక్సర్సైజ్ వంటివి.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ మే గ్రో ఆల్సో.
1: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుండినటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
0: We can purify both body and mind only by having faith in God and by no other means.
1: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి మనుషులు అవనియందు.
0: A person who does not have faith, he is really blind person.
1: తాను చూడకయున్న దైవము లేడకో.
0: If he does not see God, can you say that God doesn't exist?
1: తనకు లేడే కాని మనకు లేడా?
0: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
1: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to foster our own faith.
1: దైవమే లేకుండినా,
0: if there is no God at all,
1: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
0: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
0: There are lakhs of stars, but they are not dropping down to earth.
1: లోకాల చీకటినంతా కూడాను హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
0: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
1: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
0: Without axle, this earth is moving round and round.
1: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
0: Without receiving any salary, the wind god is providing breeze.
1: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
0: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm?
1: ఈ చిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
0: Who is responsible for all these kind of strange happenings and events? And
1: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
0: Who is giving transcendental experiences for all the human beings? The
1: way అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజల నుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
0: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
1: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
0: ద వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ ఈస్ మేకింగ్ ఆల్ ద విజిబుల్ థింగ్స్ మూవ్.
1: అదే దివ్య శక్తి.
0: దట్ ఈస్
1: అదే దైవ శక్తి.
0: దట్ ఈస్ గాడ్స్ పవర్.
1: అదే సత్య శక్తి.
0: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
1: అదే ధర్మ శక్తి.
0: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
1: అదే ధర్మో రక్షతి రక్షితః.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
1: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
0: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సత్య సంకల్పంలో మన యందు లేకుండినా ధర్మ ఏవ హతోహంతి.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
1: ధర్మమును మనం హతం చేస్తాము. కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
0: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ అండ్ సచ్ ఎ స్టేట్ వుడ్ ఆల్సో డెస్ట్రాయ్ అస్.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
0: టుడే ఈజ్ సీక్రెట్ గురు పూర్ణిమ డే.
1: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
0: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ ఎ బ్యూటిఫుల్ వే.
1: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
0: By reading the books and by listening to people, one would not be able to just free himself from ignorance.
1: Aithe edo oka guruvunu aadharanga teeskoni,
0: if one approaches a guru
1: atani subodhana cheta
2: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
1: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: ఇండియన్స్ బిలీవ్ దట్ బై సచ్ అన్ అప్రోచ్ దే వుడ్ బి రీచింగ్ ఏ హైయర్ స్టేట్.
1: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురుస్.
1: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అకార్డింగ్ టు శాస్త్ర.
1: బోధ గురువు
2: వన్ ఈస్ బోధ గురు,
1: వేద గురువు,
2: వేద గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: కామ్య గురువు,
2: కామ్య గురు,
1: కామ్య గురు,
2: కామ్య గురు, కామ్య గురు,
1: వాచక గురు,
2: వాచక గురు,
1: సూచక గురు,
2: సూచక గురు,
1: కారణ గురు,
2: కారణ గురు,
1: పీడిత గురు,
2: పీడిత గురు.
1: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
1: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి,
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ శాస్త్రాస్,
1: దాని యొక్క నిబంధనలు,
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర,
1: తగిన రీతిగా ఆచరించడానికి,
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ది మెథడ్ ఆఫ్
1: ఉత్సాహ ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
1: తత్వార్థాన్ని బోధించి,
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
1: తత్వదర్శనము గావించి,
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
1: తన మనస్సును దైవం వైపున మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
1: పీడ గురువు అనేటువంటి వాడు,
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు,
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి,
2: హీ విల్ be removing all the doubts,
1: manasanu parishuddham gavinchi,
2: he will purify the mind,
1: chitta shuddhite tana atma tattvanni gurtinchukopajeyesetunti vaadu.
2: He is one who will be able to purify the heart and by purification
1: nishiddha guru ane tunti vaadu.
2: Nishiddha guru is the fourth one.
1: Konni kaamya karmalanu bodhinchi,
2: he will be teaching people to డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్,
1: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
1: కామ్య గురువు అనేటువంటి వాడు,
2: కామ్య గురు ఈజ్ వన్
1: పుణ్యకార్యములను ఆచరింపజేసి,
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్,
1: తద్వారా ఇహ పరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
1: సూచక గురువు అనేటువంటి వాడు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు,
1: శమధమాది సత్సమ్మతిని బోధించి,
2: హీ టీచర్స్ శమధమాది
1: కొన్ని కామ్యకర్మలను బోధించి,
2: హీ విల్ బి టీచింగ్ పీపుల్ టు డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్,
1: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్.

0: గురువు అనేటువంటి వాడు.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
0: శమధమాది సప్తమత్తుని బోధించి
1: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్
0: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
1: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
0: ఇంకా వాచక గురువు.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురువు.
0: ఇతను యోగ తత్వమును బోధించి
1: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా.
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
1: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
0: కారణ గురువు.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు.
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపచేసేటువంటి వాడు.
1: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
1: Therefore, of all the types of guru, Karana Guru is the most
0: jeevatattvanni daivatattanga maarchagaligetunti vaadu.
1: He would be able to effect transformation.
0: Ee rendindiyaa sambandhamu pratibimbamula yokka sambandham ani bodhinchetunti vaadu.
1: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
0: jeevunaku devunaku vedamule ani cheppani nirupinchetunti vaadu.
1: He proves that there is no difference between God and man.
0: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు.
1: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్.
0: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
1: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ద.
0: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే.
1: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్.
0: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈజ్ వర్షిప్డ్ దా.
0: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
1: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ because they will be explaining only the worldly things.
0: Kanuka ilanti guruvulnu manam aashrayinchi mana yokka swasvaroopanni manam andukolemu anubhavinchalemu.
1: By approaching such gurus we would not be able to understand our own basic reality.
0: Andulo ee naadu marinta vichitramainatti guruvuluga tayaravutunnaru.
1: Of all the deeds if you just take the gurus of today, they are rather very strange.
0: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
1: దే గివ్ ఎ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
0: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
1: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
0: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
1: వి విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్.
0: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
1: దట్ డే వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వి విల్ బి ఏబుల్ టు గెట్
0: కనుకనే చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
1: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఈ విధమైన విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
1: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
0: ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
1: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ జస్ట్ సీ.
0: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
1: All our thoughts must be full of divinity.
0: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
1: There is no difference between thought and
0: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
1: Our thoughts are the very
0: విష్ణు గదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
1: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
0: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛనలే విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనము విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వర్ల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వర్ల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్

0: getting merged and immersed in this worldly activity.
1: సర్వులియందు దైవత్వం ఉంటుండాలి.
0: There is divinity in everyone.
1: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
0: There is no physical entity or physical body which does not have God within it.
1: కనుక సర్వులియందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We have to develop and foster the faith and belief that every human being,
1: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్ హూమ్ సో ఎవర్ యు హార్మ్ హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్ యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. This faith would have. Here is a small example.
1: మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
0: We are thinking that there is peace in the world.
1: శాంతి జగత్తులో లేదు.
0: Peace doesn't exist in the external.
1: శాంతి నీ యందే ఉంటుంది.
0: Peace is in your own self.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example.
1: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
0: Let us just say that we have camped in a particular town.
1: 10 దినాల పరినిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
0: We take a room in a hotel for staying 10 days.
1: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంకు సంబంధించినటువంటి హోటల్ను మనం వెతుకుతూ వెడతాం.
0: When we search for a hotel, we keep in view the type of food that we take and then only decide the hotel.
1: ఒక హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి. బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
0: Before in front of a hotel there is a board which says that this is Brahmin's hotel.
1: మరొక వైపును చూచాడు, ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
0: On the other side there is another hotel with a board that this is a military hotel.
1: ఇంకొక వైపు చూచాడు, బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేసేశారు.
0: When they turned to the other side there was another board for a hotel. It read like this, Brahmin's military hotel.
1: శాకాహారైనప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
0: If he is a vegetarian he will go into Brahmin's hotel.
1: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
0: If he is a non-vegetarian, he may take a room in military hotel.
1: అట్లు కాకుండా పేరును చూడకుండా.
0: But if it is not like that, if he doesn't observe the board,
1: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
0: if he enters into military hotel,
1: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడిస్తాడా?
0: If he orders for sambar and rasam which are purely vegetarian stuff, would he be able to supply that?
1: Ayya ikkada sambar rasam ledu, prakka hotel ku pomantadu.
0: He will say, well sir, you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
1: Karanam emiti?
0: What is the reason?
1: Board chudakunda praveshinchatame deeniki karanam.
0: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
1: Ade vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ee prapanchamunaku mundu undinatundi board nu manam chudakunda ee prapanchamulo praveshinchi shanti shanti shanti shanti ani adugutunnaru evaru oddistaru.
0: In the same way we have entered into the world. We have not taken note of the notice board or the board of this world.
1: Ante aa board etta undi?
0: After entering the world, if we ask for peace,
1: anityam asukham lokam ani board untundali.
0: So what does the board read for this world? It says that this is not going to give you happiness,
1: anityam asukham. Ikkada shanti ekkadundi? Shanti leinatundi ee jagattu ani board untundali.
0: The board clearly describes that there is no peace here. It is not going to be
1: a permanent. Nijanga board chuchinte ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
0: ఇఫ్ ఎ పర్సన్ హస్ సీన్ దిస్ పర్టికులర్ బోర్డ్, వుడ్ హి బి ఆస్కింగ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్ దట్
1: శాంతి ఎక్కడ ఉంటుంది?
0: ఇన్ దట్ కేస్ వేర్ డు యు ఫైండ్ పీస్?
1: తన యందే ఉంటుంది.
0: పీస్ ఈజ్ ఫౌండ్ ఇన్
1: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి,
0: హి ఈజ్ ఫర్గెటింగ్ పీస్ విచ్ ఈజ్ ఇన్
1: జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
0: విచ్ ఈజ్ ఇన్సైడ్ హిమ్. But if he is searching for such peace in the outside world, how would he get it?
1: Shanti ki karta bharta daivame.
0: The author and the director and the master and who is the person who is responsible.
1: కనుకు అతన్ని ఆశ్రయించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
0: For peace is God. Only when you take shelter under God, you will be able to get peace.
1: మనం శాంతి అంటే మనకు శాంతి లభించదు.
0: Without approaching him and without taking shelter under him, how would you get peace?
1: కనుక peace ఏ విధంగా వస్తుంది? జగత్తులో అంతా పీస్ ఇస్తే దేర్ ఇస్ నో పీస్.
0: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ పీస్ అండ్ పీస్, హౌ వుడ్ యూ బి ఏబుల్ టు ఒబ్టెయిన్ పీస్? ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హాస్టిలిటీ.
1: అణుబాంబు ఉంచుక అరచుతుందరు శాంతిని.
0: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్, పీపుల్ ఆర్ క్రైయింగ్ వీ వాంట్ పీస్ పీస్ అండ్ పీస్.
1: చేతిలో ఉండేది ఆటమ్ బాంబు.
0: In your palm you are holding an atom bomb.
1: శాంతి శాంతిని ఎక్కడ వస్తుంది? భయంగా ఉంటుండాలి, శాంతి ఎక్కడ వస్తుంది?
0: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
1: ఎప్పుడు ఈ ఆటమ్ బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి వస్తుంది.
0: If you throw away the atom bomb, then only you can think of
1: జగత్ భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
0: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
1: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
0: This kind of belief and faith
1: ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు చాటాలి.
0: This alone will have to just declare.
1: ఈ గురు పౌర్ణమి దినము,
0: ఆన్ దిస్ గురు పూర్ణిమ డే,
1: ఏ అష్టాక్షర నామము ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
0: స్వామి ఇస్ నాట్ అండర్టేకింగ్ టు గివ్ ఎనీ
1: అష్టాక్షర నామాన్ని మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
0: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ 8-lettered మంత్ర.
1: ఏ ఉపనిషత్తులో, ఏ భగవద్గీతలో, ఏ విధమైన బ్రహ్మసూత్రాల్లో చదవమని నేను బోధించడం లేదు.
0: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్ర.
1: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
0: దేర్ ఈస్ ఓన్లీ 1 5-lettered వర్డ్.
1: దేవుడు ఉన్నాడు,
0: దేవుడు
1: ఉన్నాడు. ఈ 5 అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
0: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ 5 లెటర్స్ ఇన్ దిస్. యూ టేక్
1: దేవుడున్నాడు
0: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్. దేవుడున్నాడు, దేర్ ఆర్ 5 లెటర్స్.
1: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ, భావిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ, అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
0: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈజ్ గాడ్ ఎగ్జిస్ట్. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just contemplate upon this, there is no need for any other mantra at all.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణి చక్రం ఇరుసు లేకుండగా ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురుడి

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుచున్నాడయ్యా.

0: ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితులు ఏందైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబులు కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్స్ దట్ హీ పర్ఫార్మ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ యు షుడ్ హ్యావ్, దిస్ మంత్ర యు షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో. యు షుడ్ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్. యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్. Then there is no need for learning any other mantra at all for attaining.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: By this kind of teaching we would be able to just develop the fear of sin and the love of God.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: If only we have this kind of firm faith that God exists, whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి ఒక మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: Compared to రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హావ్, ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ and it is supplied in the form of energy to the entire body.
0: Kaluga niu chedda bhavamulu ekti padartham ni yokka jatraagni kandisthe akkada nunchi chedda phalitame ni kandistundi.
1: If you therefore give bad thoughts as a food, you will be getting bad results thereof.
0: Pavitramaina ekti bhavamulu anekunte padarthanni ni yokka jatraagni kandisthe akkada pavitramaina ekti phalitame ni kandistundi.
1: If only you offer good thoughts in the form of food in the form of good thoughts,
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బి ఇట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్, ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది స్పీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మని ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ది డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పంపైన ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ వి కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్.
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్ థాట్స్.
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: సంకల్పం వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ది థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగలదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తీ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టము అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారకులు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణము.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరీ మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకనే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెన్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదు అని ఈ సంశయాత్మా వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్ వీ ఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: విధమును కూడా అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయమునకైనా కూడా ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined for whatever.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాన్ని పోషించుకోవాలి.
1: ఫర్ డెవలపింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వి షుడ్ హ్యావ్ ద కరేజ్.
0: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ we live a life based upon faith.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ వీ ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్రెడీ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్
0: పొద్దున్నే మనం షూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్ వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు హౌస్ అట్ ఆల్ హీ వుడ్ నాట్ బి గోయింగ్ టు
0: బ్యాగ్ తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కే పోడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఎంటర్టైన్స్ డౌట్ వెదర్ యూ విల్ బి ఏబుల్ టు రీచ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ బయింగ్ ది వెజిటబుల్స్. కనుక
0: ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యక్రమాలను సాధించగలుగుతున్నాం.
1: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ డే టు డే యాక్టివిటీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self, faith in self, that is very important. Self confidence.
0: ఇట్టి ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడా వెనుక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకు బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: జ్ఞానము, సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలం గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: The main aim of education is not merely to sustain and to maintain our physical body. We should have broad-mindedness.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: Education should not merely confine itself in making you just a human.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణరహితం గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంప్లరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగ ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of your education.
0: అనంత విజ్ఞాన శాస్త్రము కేవలము లౌకికమైనటువంటి యొక్క విద్యను మాత్రమే మనకు ఈనాడు బోధిస్తూ ఉన్నది.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: కాని మానవునికి అవసరమైనటువంటిది గుణశీలత.
1: But what man needs is character.
0: కేవలం భౌతికమైన విద్యను అభ్యసించినంత మాత్రమున మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: By acquiring the secular knowledge, he cannot be virtuous.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: We can call him a true student if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ఈనాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆశ్రయించి తానెవరో అనేటువంటి విషయాన్ని, తన దేహతత్వాన్ని, తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taanevaru telusukovatame nijamainatundi yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: Jagattunnondu jarigeetundi sarva vishayamulu kodanu gurtinchi vartinchatamu idi kevalamu oka negative lakshanalu.
1: What all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి యొక్క డిగ్రీని మాత్రమే చేతి ఎందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించడము, ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కాదు.
1: Without experiencing what we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi sabha jayinchagavachu purnudairanamandu poravachu. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: వన్ మే క్వైర్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ బి అడ్మైర్డ్ ఇన్ ఎనీ అసెంబ్లీ, వన్ మే బి ఎ గ్రేట్ వారియర్ అండ్ విన్ బి విక్టోరియస్ అండ్ వన్ మే బి ఎ కింగ్ ఫర్ దట్ మ్యాటర్, వన్ మే టేక్ టు చారిటబుల్ యాక్షన్స్ బై ఆఫరింగ్ ద గోల్డెన్ కౌస్ టు దోజ్ హూ దట్ రిక్వైర్. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu bhakshyamaina laukikamainatuvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
1: Man may make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thanaku daari ganukunnadu, kani arayinchi tane antaratmaku podeyatvanti daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu thanalo unnatvanti yokka satya tattvanni gurtinchadaniki tagina krushi cheyali.
1: Man today, educated man, should make every investigation to know the truthful nature which is innate and inborn.
0: Valmiki Ramayanam rasadu.
1: Valmiki composed Ramayana.
0: Kani Ramana chadivinanta chaduvulu Ravanudu kudunu chadivadu.
1: Ravana acquired all the forms of knowledge same as Rama.
0: Ravanudu kudunu samanyamaitvanti vaadu kaadu, sakala vidyalu kudunu nerchinatvanti vaadu.
1: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
0: Kani Valmiki em annadu?
1: What did Valmiki say?
0: Ravano nama murkaha annadu. Ramudu otti Ravanudu otti murkhudu.
1: He said Ravana is a fool.
0: Ramule gnani.
1: Rama is wise.
0: Kanuka chadivinatvanti chadivu lopala okarini gnani annaru, okati murkhudu annadu.
1: He called Rama as the one of wisdom, while Ravana is a fool.
0: Chadivina chadivulanu aacharanalo petti itharulaku aadarshani nirupinchi deshaniki saginatvanti okka samcheemani anubhavimpacheseetvanti vaadu Ramudu.
1: Rama has practiced all that he has learnt, and he led an exemplary life, and he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai ఇంద్రియములకు వశుడై కేవలం చదువుని చదువును ఏమాత్రమూ గుర్తించుకొనక కేవలం జీవితం అంతా కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టకడపటికి తన దేహాన్ని తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని కూడాను భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately, he died. He lost his kingdom and ruined his
0: plan. మన దేహంలోనున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: ది ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ టు మేక్ యువర్ సెన్సెస్ హ్యాపీ సాటిస్ఫైడ్.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: వీ షుడ్ డెమోన్స్ట్రేట్ టు ద వరల్డ్ ద క్యారెక్టర్ విచ్ ట్రాన్సెండ్స్ ద సెన్సువల్ ప్లేజర్.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: దిస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మోడర్న్ స్టూడెంట్స్ టుడే.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ది అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: But the student today is not thinking in this direction.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యు షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్ ద థియోరీస్ ద చేంజ్ డే బై డే.
0: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల వీడి పోవుచుండే.
1: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సీక్రెట్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద రైచియస్నెస్ అండ్ కంపాషన్ హావ్ నాట్ బీన్ యూస్డ్ యూటిలైజ్డ్.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: ద ఏన్షియంట్ స్క్రిప్చర్స్ హావ్ నాట్ బీన్ స్టడీడ్ హావ్ నాట్ బీన్ గాన్ త్రూ.
0: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: దిస్ ఈస్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: ఆల్ దిస్ వీ లర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్
0: సఫరింగ్. విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి
1: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి
1: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
1: and man should put an end to narrow mindedness
0: jagattunaku aadarshavantamaina jeevithanni andinchali
1: and he should be an ideal to the entire world
0: adi ee naadu vidyarthi cheyavalsinatvanti desamunaku upakaram.
1: This is the help that you can render to this country.
0: Manam deshopakaram chestunnam antunnam deshaniki seva kalpisthunnam antunnam kaani ye sevalu chestunnam.
1: You say that you serve your country, you are helping your country. What sort of help you are
0: ee naati manavudu స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిజ్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌండ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: ఇఫ్ ఎగ్జామిన్స్ అండ్ ఎంక్వైర్స్ ట్రూలీ స్పీకింగ్ ఫ్రమ్ టాప్ టు టౌ హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: Aithe ee aasha ee vastuvulu nimittamai aashisthunnada?
1: In fact, does he want, does he desire?
0: Kaadu kaadu kaadu kaadu. Tara nimittamai ee vastuvulu aashisthunnadu.
1: He wants to be satisfied within himself, so he wants objects.
0: Ee kerchief nenu aashisthunnanu.
1: I want this kerchief.
0: Achche kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
0: అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through senses.
0: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: He doesn't want them for merely
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: He wants his own innate satisfaction.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: So he has become a slave to senses.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
1: Because he has become a victim to his senses.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తన వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్, దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ హీ లైక్.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just to think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satya niriti,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: Duty, the education should confer all these six values. Students should acquire all these six.
0: Idi manam ee naadu nerchukovalsinatundi.
1: This what we have to learn, pick up today.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetalu galavaru.
1: You are highly intelligent.
0: Ento pavitramainatvanti hrudayam kalavaru.
1: You have got sacred noble
0: heart. Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
1: You are not supplying to your holy heart the material it deserves.
0: Chaala parishuddhamainatvantidi.
1: And the heart is so pure and
0: ee parishuddhamaina hrudayamulandu karuna prema tappa maroka padarthamu praveshinchutaku veelu kaadu.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: Kaani ee naadu hrudaya aa karuna ledu hrudayamulo.
1: Today in our hearts there is no
0: compassion. Aa prema ledu hrudayamulo.
1: There is no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్ ప్రతిబింబిస్తున్నాయి. ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కాని బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను, తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmik shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu.
1: Ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువును గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువును గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్
0: ఆఫ్ ఆటమ్. గాలి అణువే.
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
0: వినేటువంటి శబ్దం అణువే.
1: ద సౌండ్ దట్ యు లిసన్.
0: నడిచే నడక కూడాను అణువే.
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటమిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువు గురించి నీవు తెలుసుకోనవసరం లేదు.
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
0: మొట్టమొదట డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
1: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
0: పెద్దదాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్నదాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
1: It's a gigantic form among the big ones.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి.
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట, ఇది కూడా అణువే.
1: The cloth is also full of
0: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
1: In this world you don't find anything which is not made up of atoms.
0: సర్వము అణుమయమే.
1: Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
1: Why should you make every effort to know the nature of an atom?
0: చదువుల నీ అణువే,
1: ఆల్ ఎడ్యుకేషన్
0: సంకల్పములు అణువే,
1: థాట్స్
0: దేహమంతయు అణువే,
1: ఫుల్ బాడీ
0: దేహి అణువే,
1: అండ్
0: సర్వమును అణువయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్.
0: పుట్టుట ఒక అణువు,
1: బర్త్
0: భూమి నుండి అణువు,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం అది అణువు,
1: ద ఫ్యామిలీ
0: లైఫ్ చావు అణువు,
1: డెత్
0: ప్రతికూలన్నీ అణువు,
1: ద లైఫ్
0: భవబంధములు అణువు,
1: ది అటాచ్మెంట్స్
0: అంత అణువులే.
1: ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
1: When once you try to know that, what is that you want to know?
0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: You should experience that which transcends this atom.
0: అది నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true self.
0: అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: Along with the secular knowledge education, we need spiritual education also.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలం సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వి హావ్ ట్రాన్సెండ్స్ దిస్.
0: అది నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true self.
0: అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తు

0: బుకిష్ నాలెడ్జీ అనేటువంటిది తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ expected, that's required.
0: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్. ఏ
0: అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
0: జిలేబీ కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు.
1: నో,
0: దాన్ని ఒక్కతూరు తీసుకుని నీవు నాలుక పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్.
0: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని, గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జీగా రూపొందుతుండాలి.
1: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
0: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తులే మనకు చిక్కటం లేదు.
1: దేర్ఫోర్ వీ డోంట్ హ్యావ్ రైట్ పీపుల్ టుడే ఇన్ దిస్.
0: ఎంతమంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
1: వీ ఫైండ్ హైలీ ఎడ్యుకేటెడ్
0: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
1: పీపుల్ విత్ వెరీ హై.
0: ఇంతమంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
1: With all these people being here, what is that they are doing for?
0: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి కనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful?
0: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమాత్రం చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
1: He is not making others happy nor is he happy.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తండ్రి కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: A mean man with all his education will never change his attitudes.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Education may help you to argue with others.
0: ఈ చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
0: కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి
0: హ్యాపీ. సమాజంలో ఆనందమునకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: దేర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ all around who want to be happy.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: Are we spending at least a minute to make the other man happy?
0: లేదు లేదు.
1: నో.
0: నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించడం లేదు.
1: అండ్ యూఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక, ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopondutundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppa ga untunnayi.
1: You have got very high degrees.
0: Okkokka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have passed MSc, completed their MBA and also PhD.
0: ఇన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: యూ హ్యావ్ సో మెనీ డిగ్రీస్ టు యువర్
0: కానీ ఇందులో ఏ కించిత్ అయినా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have learned?
0: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని, గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని, ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్.
0: మరి నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వీ హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్వ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ
0: అర్థములకు సరి అయినటువంటి అనుభవం ఏమిటి?
1: వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్?
0: చదువు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: వాట్ ఇస్ ద టేస్ట్?
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్వాలిటీ?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: వాట్ ఆర్

0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే,
1: యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ది,
0: గొప్ప విద్యార్థులే,
1: యు ఆర్ వెరీ గుడ్.
0: కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యు ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
1: Teacher should give you correct answer.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరైనటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
1: Our parents also should guide you properly.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
1: ది టీచర్స్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chadavullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa pandit undinatundi vaadu,
1: there was a great scholar pandit,
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైన స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అట్ ది ఎండ్.
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్ మదర్.
0: అమ్మా, కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, if I work hard
0: na sukar labhyate sukam, sukam nunchi naaku sukam chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukam labhistundi.
1: You can be happy if only you work hard.
0: Kattagadapadiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was attended by thousands of
0: మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so
0: beautiful
1: and it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he was.
0: అంత సున్నితంగా ఉండేటువంటిది.
1: It was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the audience.
0: ప్రక్క గ్రామానికి స్కూల్ కు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హి వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
0: ట్రైన్ దిగేటప్పటికి
1: ఎట్ ద టైమ్
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: హీ సా విద్యాసాగర్.
0: ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు.
1: హీ థాట్ దట్ హీ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
0: అయ్యా, నాకు ఈ పెట్టె చిన్న పెట్టె, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని, ఆ దీన్ని పట్టుకున్నాడు, తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్ ఇస్ టు విద్యాసాగర్ తల్లోపాలు
0: నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్ నేను
0: ఎవరు అని తెలియదేని, లేకుండా అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్ అండ్ హీ గేవ్ హిమ్
0: బ్యాక్. అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు రుణాలు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
0: దేనికోసం మీరు ఇస్తున్నారు?
1: వై డూ యూ పే మీ?
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
1: బికాస్ యు ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
0: అయ్యా నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
0: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు, వెళ్లిపోయాడు.
1: హీ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్.
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
0: అందరూ కాచుకొని ఉన్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతను స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
0: అందరూ అతన్ని ఖర్చుకొని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
0: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, మరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
0: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి.
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో
0: ప్రైడ్. వాడు ఎంత గర్వానికి గురి కావాలి.
1: ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
0: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
1: దేర్ ఆన్ ద డయస్
0: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
1: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required of humanity.
0: మిషన్ మిషన్లు కొను గ్రాప్స్ వేస్తూ వచ్చారు.
1: హి వాస్ చీర్డ్ అండ్ లౌడ్లీ అప్లాడెడ్
0: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో, అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
1: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్.
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
1: హీ వాస్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్.
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
1: నాట్ మియర్లీ
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
1: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
1: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
1: When such an educated man shared his experience,
0: all
1: felt happy. Everybody rejoiced on the occasion.
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
1: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
0: ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆల్సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ
0: హంబుల్. భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: పవిత్రమైనటువంటి భూమి.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుల గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాప ప్రీతి లేని
0: పామరత్వం పట్టి
1: వేర్ ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాస్
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్
0: మానవత్వం అనే మానవులందున
1: అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాడ్
0: విశ్వశాంతికి ఇది విప్లవంబు.
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణం.
1: వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్? దిస్ ఇస్ ద కాజ్.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనం.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్ ఇస్ ద బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: అఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
0: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్న మాన్యమేది.
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
0: ప్రాణము కంటేను మానమే ఘనము. మన దేశ నీతిని మంట కలిపి.
1: In fact, character is much more than life. And today we have got all the code. We are following the code and the conduct aping the foreign countries.
0: ఏమందు భారత పాలనంబు?
1: What had happened to this country?
0: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
1: What a sacred land!
0: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
1: What an ideal country!
0: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
1: This is the present plight of this sacred.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason?
0: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
1: We have not understood the meaning of the culture of.
0: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
1: We have not been able to experience the culture of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: pavithramaina Bharat desham yokka charitra okka thori meeru vismarinchi.
1: You have forgotten the history of this country.
0: Ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi.
1: You now you recapitulate, think of the glory of this land.
0: Ye goppa upakaram cheyakapoyinappudiki ye kinchittaina kodalu oka manaviniki upakaram chesi aanandanni anubhavinchandi.
1: Be happy at least by helping a single person.
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్.
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ రంగూన్ వార్,
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
0: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
1: ద బాయ్ వాస్ సో యంగ్, ఏజ్ 10.
0: మద్రాస్ వచ్చి చేరారు.
1: దే రీచ్ మద్రాస్.
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
1: 2 డేస్, 3 డేస్ పాస్ లైక్ దట్.
0: ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
1: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
1: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్లాడు పాపం.
1: ద బాయ్
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
0: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసరు పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఏ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
0: కూర్చున్నప్పటికే ఆ ఆఫీసరు లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't.
0: మరి ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యు సీమ్ టు బి థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్ హి కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
0: ఆ బాయ్ చెప్పాడు మొదలు అమ్మకు.
1: అండ్ ద బాయ్ సెడ్ ఫుడ్ ఫర్ మదర్.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ డైడ్.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: స Such boys, such sons and mothers were there and served.
0: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first
0: ఇలాంటి
1: for the mother.
0: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
1: Today, do you find any of that sort today?
0: కాని ఉన్నారు.
1: There are.
0: భారతదేశంలో లేకపోలేదు.
1: Not that there are none.
0: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
1: In this great land, there's no dearth of noble people.
0: కాని ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటి కనిపించకుండా పోతున్నారు.
1: But we are not able to see them quite frequently.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
1: First, develop compassion.
0: 10 మంది యొక్క కష్టమును చూచి మీ కన్నీరు కార్చండి.
1: You shed tears watching the suffering of your parents.
0: వారి కష్టమును నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: Make every effort to give them relief.
0: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
1: ఇఫ్ యూ హావ్ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ.
0: త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
0: నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
1: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ ఎట్ లీస్ట్ ఎ పిటెన్స్.
0: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
1: రెండర్ హెల్ప్.
0: హస్తస్య భూషణం దానం.
1: And if a real jewel to the hand is charity.
0: భూషణం కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమున భూషణం.
1: అండ్ ది జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
0: మన కంఠం నెక్లెస్ కాదు భూషణము.
1: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
0: సత్యమే మన భూషణము.
1: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
0: చేతికి దానమే ఒక భూషణము.
1: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇస్
0: చారిటీ. భూషణాలు ఉండేటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
1: అండ్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా నువ్వు చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: Brush aside anger, ego, hatred. They should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కర్ నెట్టేసేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love share bliss with everybody.
0: అది మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance, true meaning of education.
0: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should
0: do. గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

లేచి నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక

లేచి మరి నిద్రపోయాడు. పొట్టకై హద్దును పద్దులేక

0: విందదలాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ yourself clearly, understand clearly what is it that you have achieved right from the dawn to dusk, the time you get up and until you retire. You just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఆకలి దప్పురు,
1: ద ఫుడ్ అండ్ డ్రింక్ వాటర్,
0: ఆనంద విచారములు,
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్,
0: ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ సక్సెషన్.
0: మానవులకు ఆహారమే ప్రధానము.
1: ఫర్ మ్యాన్ ఫుడ్ ఇస్ ఎసెన్షియల్.
0: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: వీ ఫీల్ దట్ మ్యాన్ ఇస్ బోర్న్ ఓన్లీ టు జస్ట్ సేషియేట్ హిస్ హంగర్.
0: కాదు కాదు.
1: నో,
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: మ్యాన్ ఇస్ నాట్ సింప్లీ బోర్న్ ఫర్ ఫుడ్ సేక్ అలోన్.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: నాట్ ఫర్ హంగర్.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: నాట్ ఫర్ ఫుడ్ అలోన్.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: అట్టి ఆనందమును విస్మరించి,
1: ఫర్గెటింగ్ దట్ బ్లిస్,
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి,
1: స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్,
0: మానవుడు,
1: మ్యాన్కైండ్,
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: ఎండ్ ఆఫ్ దేర్ లైవ్స్ with food alone.
0: Kanuka prati parvadinamulu prati pavitramaina dinamulu aanandam nimittamai yerpadinave kaani aahara nimittamai yerpadinave kaadu.
1: All festivals, special occasions are directed this way so as to be blissful, not for mere celebration with food.
0: Dehamunaku aaharam pradhaname kaani daani nimittamai manam yerpadaledu.
1: Truly, body requires food, but the human life is not meant for that only.
0: Itti satyamunu vismarinchi,
1: this truth is forgotten.
0: Kevalamu asatyamu apramanamainatundi yokka aahara viharanam nimittamani manam prakulaadutunnamu.
1: We are struggling for food alone in the direction of falsehood.
0: Kaadu kaadu.
1: It should not be so.
0: Dehamu panchabhautikamaina dehamu.
1: The body has got these senses five.
0: Senses are upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: Aharam manaku mukhyam kaadu.
1: Food is not very important.
0: Ee rendintiki ni aanandame pradhanamu.
1: For all this anyway, bliss is the foundation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema nundi puttinatundi dehamu.
1: The body, which is the product of love.
0: Kevalam prema nimittamai bratakalu kaani aaharam nimittamai kaadu.
1: Has to carry on its life sojourn. For bliss and not for food.
0: కానీ ఈ సత్యమును మరిచి,
1: this truth is forgotten.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాది పొట్టకై హద్దును పద్దులేక జీవిస్తున్నాం మనం.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: కానీ దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు.
1: We are not making use of this gift of body for the purpose for which it is made.
0: ఈ దేహము
1: This body
0: మనినపు కొంప
1: is full of dirt.
0: రోగముల బ్రగ్గెడు సేవక కంప
1: full of affliction.
0: జాత సంచలనము పొందు దుంప
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకొని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: With this body we have been struggling hard.
0: కరు ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: We have to live for liberation.
0: దైవాన్ని వరించాలి.
1: We should pray to God.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We should love God.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని
1: the love is to be directed for God.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: Love is not meant for body.
0: కానా
1: so
0: మన శ్వాసం గాని
1: either our breath
0: మన మాటలు గాని
1: our words
0: మన కర్మలు గాని
1: actions
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: All meant for the self, Atma.
0: Unnantalo, ee dehamulaku konni vyadhulu sambhavinchavachu.
1: As the body exists, it does suffer from certain complaints.
0: Idi kevalamu oka passing clouds. Madhyalo pochinatuvi kaani, idi dani sahajanga yerpadinavi kaadu.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: Manavudu vachinatuvanti సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం
1: మ్యాన్ ఇస్ బోర్న్ టు అటైన్ దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్ ఆఫ్ ది డివినిటీ.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ ఎంక్వైరింగ్ ద సెల్ఫ్ ఆత్మాన్వేషణ నాట్ మియర్లీ అన్నాన్వేషణ.
0: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ఫుడ్ దెర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ అఫ్లిక్షన్స్ టు ద బాడీ.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి
1: దే జస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెరితనం.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు వరీ ఫార్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ట్రూత్ దట్ వీఆర్ బోర్న్ టు అటైన్ బ్లిస్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణమని కేరళ దేశం వారందరూ కూడాను ఈ ప్రదేశమును ప్రవేశించి వారి వారి ఆనందమును ఆవేశపూర్వకంగా అనుభవిస్తున్నారు.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ee din nimittamai manamu em mattam kodanu aatankam cheyakoddu.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ivanni vachinappudiki dinni tattukoni nettukoni munduku manam jeevitham jarpali.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: దిస్ దే డూ హ్యాపెన్ విచ్ ఆర్ సో లో.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశన పట్టము, ఇది చాలా పొరపాటు.
1: లీవింగ్ బిహైండ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వి షుడ్ బి సో స్ట్రాంగ్, వీ షుడ్ నాట్ బి స్వేడ్ బై దిస్ పెట్టి కంప్లైంట్.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే. మనం
1: వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కంప్లైంట్స్ దట్ కమ్ ఆన్ ఇట్స్ వే అండ్ సిమిలర్లీ యూ డోంట్ మీట్ టు మేక్ ఎనీ ఎఫర్ట్.
0: కనుక దేహమునకు ఎన్నియో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: ద బాడీ విల్ నేచురలీ విల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్ ద కంప్లైంట్.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: The shining sun also will have certain obstructions such as passing clouds.
0: మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: Because of the clouds would you avoid the sunlight?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mana karamanta irukudunu sarthakamainatvanti karyam nimittamai మనం వినియోగించాలి.
1: ద హోల్ టైమ్ విల్ హ్యావ్ టు బి స్పెండ్ ఫర్ సీక్రెట్ పర్పసెస్.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: దిస్ ఈస్ ద స్పిరిచువల్ లెసన్ దట్ వీ హావ్ గాట్ టు లెర్న్.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాం.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: Kaluka manamu itti chinna chinna atankamulaku manu em mattham kodunu veravakoddu bayapadakoddu.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: Enta simple avi.
1: These are also simple.
0: Madhya margamulo vachi poyyetundi meghalu.
1: They just appear in our midway like passing
0: clouds.
1: We should not go back because of these passing clouds.
0: దాని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
0: anxieties.
1: These things will never make you suffer long.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Meeku nenu chaala tondari ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కాని ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: Don't give scope for any worry or sadness.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: To make you happy, Bhagavan returned immediately.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనల్ని బాధించేటువంటి బాధ కాదు.
1: They only threaten you, but they don't make you suffer.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ. One has to receive the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchesetu.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadhalu lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukham. Sukham nunchi manam sukham pondaremu.
1: There cannot be pleasure out of pleasure.
0: Madhyalo konni kashtamulu kaligina tarvatane aanandam anaku viluvistunnamu.
1: Because of some difficulty in between, the value is attached to happiness.
0: Kanuka etuvanti pedda parvatamulu vanti baadhalu sambhavichinappudiki manam danini manchu vale manam danini chusukoni దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్ బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎ ప్లేస్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్ తప్పులను తెచ్చుకొని బయలుదేరి వస్తుంటాయి.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
1: We should brush them out. We should not welcome these things.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: Mind is an interference, an obstacle.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: You should not be threatened, you should not be afraid of the mind.
0: Manasunu manam edirkovali.
1: You should face the challenge of mind.
0: Dantho manam yuddham cheyali.
1: You should fight with your mind.
0: Danni kulagottali.
1: You should subdue, control.
0: Appude manavudu divyamainatunte vaadu avtadu.
1: Then only you can attain divinity.
0: Kanuka mayato vachinatunte manasunu manamu danni bedirukuni daniki longipothunnamu.
1: You are submitting yourself, being carried away by the illusory mind.
0: కనుక మనస్సును లెక్క చేయకూడదు.
1: యు షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: The one who has got control over the mind is Manishi, the man.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: If you have no control over the mind, you cannot be called
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాం.
1: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
0: ఈ రీజన్ సీజన్ ఏమాత్రము కూడా మనము లెక్క చేయకూడదు.
1: You should not care for the season and the reason.
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించిపోవాలి.
1: యూ షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: Kanuka manasuku minchinatvanti daivam kuda kaadu alanti daivam kuda manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema nunchi puttinatvanti vare.
1: You are all born out of love.
0: Prema chetane bratukutunnaru.
1: Our life is sustained
0: by love. Our
1: life is based on love.
0: And
1: it's only love that works for our redemption.
0: So we have
1: to consider love as the fundamental
0: principle.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: యాంట్స్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు.
1: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: యాంట్స్ బర్డ్స్ అండ్ బీస్ దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యు షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇటు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not
0: man? మానవుడు ఆహార విహారమునకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడాను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని కింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku emaatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veer avutundi.
1: When you go beyond this suffering, then only you can attain God.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meere premaku puttinatunti varu.
1: You are born for love.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్.
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యు షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: The gold and other values, they come and vanish like passing
0: cloud.
1: In fact, all these valuables will delude
0: man. We
1: should not care for
0: them. We
1: should concentrate our attention on God
0: only.
1: Keeping God in
0: view, carry
1: on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: Then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life,
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: The difficulties and the losses and the sufferings that appear in between should not be cared.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: To have that courage, full strength, we should be recipients of God's mercy. With God you will be able to achieve
0: anything.
1: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's
0: grace.
1: With the divine power latent in
0: us, why
1: should we worry and care for the simple power
0: of sight? Courage,
1: the divine power, is love within you.
0: With
1: this power of love, you can accomplish anything in
0: life.
1: The gigantic problems can also be won over.
0: We should
1: not be afraid of
0: any. We
1: should be afraid of for
0: only one. Daiva Preeti, Sangha Neeti.
1: Therefore we should have the fear of sin, the love of God and morality in society.
0: మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ వీ హావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్.
0: ఇది చాలా పెరిగితనము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ కవర్డ్.
0: దైవమునికే మనం లొంగాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్సెల్స్ టు గాడ్.
0: ఈ దానవులు వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్సెల్స్ టు దీస్ డిఫికల్టీస్.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడనివ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ అవర్ రిలేషన్స్.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ మొరాలిటీ కాండక్ట్.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే,
1: వెన్ వన్స్ వీఆర్ మోరల్,
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: దేర్ స్టార్ట్స్ ద లవ్ ఫర్ గాడ్.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే,
1: విత్ దిస్ లవ్ ఫర్ గాడ్ మోర్,
0: పాప భీతి మనలో అన్ని విధాలా అణిగిపోతుంది.
1: యూ విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్ దేర్ ఆఫ్టర్.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై మియర్ ఫియర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కనుక దైవానికి మనం భయపడాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గాడ్. ఇన్
0: దైవానికి మనం లొంగలే.
1: అండ్ వీ షుడ్ బి సో హంబుల్.
0: మనం ఆశించాలి.
1: వీ షుడ్ లవ్ గాడ్ మోర్.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: Chagaraju kuda cheppadu.
1: Chagaraju said,
0: Swami, naaki paapamulaku chaala bhayapadipothunnanu.
1: I am afraid of all my sins.
0: Kaani nee premaku mem longatam ledhu.
1: I am not submitting myself to your
0: divine
1: love.
0: Nee premaku mem longari paapamulu dhairyamto sadhinchali.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్. నో, విత్ ఓన్లీ కరేజ్ ఓన్లీ కెన్ అచీవ్.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long,
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ వీ అచీవ్డ్? వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవప్రీతనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్ట్.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవత్వం దానికి పాటుపడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యుర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
0: దుఃఖము పాపము దైవం ఇవన్నీ కూడా కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in the way of our life, they
0: disappear.
1: You find when you are there standing in the midst of water, you find raging
0: waves.
1: When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ దుఃఖములకు మనం లోపడకూడదు.
1: We should not submit ourselves to the difficulties and problems.
0: పాపము దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in our

0: If you want to go forth in the forward direction, you should push out away all the ways.
1: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమనే నువ్వు సాధించవలసినటువంటి
0: రైట్ ఫ్రమ్ ద టైనీ బర్డ్ టు ఎ జైజాంటిక్ హ్యూమన్ పర్సనాలిటీ ఇట్ ఇస్ ద లవ్ దట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్
1: దానినే పర్సనాలిటీ అంటారు
0: లవ్ ఇస్ ద ట్రూ పర్సనాలిటీ
1: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి దేహం ఒడ్డు పొడుగు లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు
0: పర్సనాలిటీ ఇస్ నాట్ మియర్లీ హైట్ వెయిట్ చెస్ట్ అండ్ సో ఆన్
1: చాలా పొరపాటు
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు లొంగకుండా
0: Without being victimized to these
1: problems.
0: If one struggles hard with all the will, valor and the courage to earn the state of bliss, then that's true
1: personality.
0: God has given us this true personality, but we have forgotten.
1: Person
0: What is the meaning of this word,
1: person?
0: Person means the divine mystery.
1: The
0: person is derived out of the persona.
1: Ancients
0: called persona.
1: Persona
0: implies The gift of love, divinity to mankind.
1: You are not
0: able to treasure the God's gift.
1: The
0: difficulties and the sufferings, they appear in a moment and
1: vanish.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి
0: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్
1: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది
0: There lies in you the permanent divinity.
1: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు
0: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్
1: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు
0: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్
1: ధైర్యంగా దాన్ని సాధించాలి
0: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్
1: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కలతలు మీకు జరుగుతూ వచ్చాయి
0: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరు చాలా బాధపడుతున్నారు
0: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్
1: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు
0: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ
1: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
0: బాడీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
1: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు
0: యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడా అడ్డు చేయకూడదు
0: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్
1: వస్తుంటాయి పోతుంటాయి
0: దే డూ కమ్ అండ్ వానిష్
1: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి
0: You should have full faith in that divine principle of the self.
1: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
0: The fear is because we do not have faith in the self or the spirit.
1: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
0: Have full faith in divinity.
1: అది మిమ్మల్ని సర్వవిధంలా రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
0: That will protect you in every way.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass off.
1: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి
0: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్
1: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి
0: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
1: లాస్ట్ ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడా ఒక క్షణంలో మాయమైపోతుంటాయి
0: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి
0: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విద్ ఇన్ యూ
1: అది ఏ మీకు సర్వవిధంగా రక్షించేటువంటిది
0: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే
1: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు
0: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్
1: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని
0: హ్యావింగ్ గాడ్ ఇన్ యూ
1: మనం దేనికి కూడా భయపడకూడదు
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్
1: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్
1: దైవ విశ్వాసం కంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కాలరాదు
0: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు
0: బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్ సీక్రెట్ టైమ్

0: ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యు కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రము ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
0: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఈస్ సో
0: డియర్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
1: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: దే ఆర్ ప్యూర్, అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: పెరిగినటువంటి పిల్లలకందరికీ ఆశలు, పాసలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
1: వేరస్ ద గ్రోన్ అప్స్ విల్ హ్యావ్ ఆల్ ది యాంగర్, అంబిషన్, డిజైర్.
0: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
1: విత్ ఏజ్ విల్ ఆల్సో డెవలపింగ్ మోర్ ఆఫ్
0: యాంగ్జైటీ. పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
1: యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ we should have a ceiling on our desire.
0: Ceiling on desires.
1: Ceiling on desires.
0: Appude meer nijamainatundi devasakti lobadi potharu.
1: Then only you will attain the true divinity.
0: Kanuka perige koradi kuda nu manlo unnatundi aasalu perigipoyi manam longimpa chestuntayi.
1: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
0: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్ థాట్.
0: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: ఆ నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: At least for a minute in a day, be childlike.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
0: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
1: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: ద లెసన్ దట్ వి హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ కరేజ్. అందరి
0: ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: At all, the same love is present in everybody.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: Just like the blood is present in the body of everyone.
0: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: The blood is common in everybody.
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: Likewise, the love is same.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: Then once you achieve this, you'll be able to love all.
0: కనుక ఈ లవ్ని నిజమైన దైవము.
1: Love is God.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: God is love.
0: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
1: Be in the company of everybody with
0: love. మనలో వచ్చేటువంటి కాపుతో పాపశూన్యాలను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: Don't have more of anger and jealousy.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meer nijamga prema swarupule.
1: You are very embodiments of love.
0: Mee endunnatundi prema anetundi satyam okkate.
1: The love is same in everybody.
0: Dintlo etti bedamulu raavu.
1: There will be no difference whatsoever.
0: Aa premanu manam penchukunnappude.
1: Then we develop that love.
0: Adi mana pranam nilustundi.
1: That sustains our life.
0: Ee praname daivaniki samipamainatundi.
1: This life of love will take you closer to God.
0: Kanuka premanu penchukondi.
1: So develop love, grow.
0: Ittidi ainapudukini mana premanu matram kinchittayani kuda vadalakoddu.
1: Under any circumstances, never give up love.
0: Etti paristhithile endayani kodanu premanu manam dooram chesukokoddu.
1: At any point of time, never distance yourself from love.
0: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
1: సో గ్రో మోర్ అండ్ మోర్.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ చైల్డ్ లవ్ ఎవ్రీబడి.
0: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
0: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
0: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీ ఆర్ బోర్న్, లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

ప్రేమే దైవము, దైవమే ప్రేమ.

0: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ
1: ప్రేమ ముదిత మనసే కహో.

ప్రేమ ముచిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

प्रेम मुदित मन से कहो राम राम राम राम राम राम राम राम राम राम।

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి తూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వాయ్.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటారు అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రమో అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu maniki ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ ఎట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజంట్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: దిస్ ఇస్ ది ట్రూ స్ట్రెంగ్.
0: అప్పుడే ఈ దుఃఖాన్ని మీకు మరిపింపజేస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ క్రాస్ ఓవర్ దిస్.
0: కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకలు కూడా శుభ్రం చేయడం.
1: బట్ ద ట్రూ మిజరీ కెనాట్ బి వాష్డ్ అవుట్ బై
0: దైవం యొక్క ప్రేమని దీన్ని శుభ్రం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ విల్ వాష్ అవుట్ ఆల్ దిస్.
0: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
1: సో డెవలప్ డివైన్ లవ్ మోర్.
0: అప్పుడే మనకు సర్వ దుఃఖములు కూడా నివారణ చేస్తాయి.
1: దట్స్ క్యూర్ ఫర్ ఆల్ మిజరీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 21st discourse on Gita Bhagavan delivered on 27th August 1984. In this discourse, Bhagavan in his usual matchless style explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Uvacha.
1: Asaya Dasaye Te Dasa Sarvalokasya.
2: The one
1: Yavadu Asiku Dasudovunu Attivadu Lokamunake Dasudovutar.
2: The one who becomes a servant of the desire becomes a servant of the entire world.
1: Asiku Dasulu Karadani Dinyakantarartam.
2: The inner significance of this is, do not become a slave for desire.
1: Ajana asenu dasiga gavinchukunna vaadu lokamunake adhipati avutadu.
2: The one who makes desire his slave becomes a master of the world.
1: Lokamunandugala samasta sukhamulaku swayam jyoti swarupamainatundi Atmaye Mooladharamani Vishwasinchali.
2: We have to believe that the self-effulgent Atman is the basis of all the happiness and joys of the world.
1: Manavuni yokka Indriya Sukhamulakai Tapatraya Padatu ee Indriyanandame Satyanandamani Bhavinchi Satamatamavutunnadu Manavudu.
2: People are immensely suffering, thinking that the world, the joys of the senses which they derive from the worldly objects are true. But this is not so.
1: Aite, ee indriya sukhamulakkani, indriya bhoga bhagyamulakkani, jagattunandagala samastamainatvanti yokka vishayamuliyandu kaliginatvanti aanandamulakkani, yedi aadharamu aneetvanti satyanni manavudu vicharinchalekapothunnadu.
2: Man has not been able to inquire and find out what is the basis for the joy of all the sense objects and all the luxuries of the world.
1: Bhagavad Gita yandu dehamunu oka ghatamuga bhavicharu.
2: In Bhagavad Gita, body has been described as a pot.
1: Ee yokka kundaku 10 randramulu untunnavani kudanu bodhinchadu.
2: It has also been taught that there are 10 holes for this pot.
1: Kinda oka jyotini petti 10 chillala kundanu moosi petti dani paina dattamainatundi vastram vesinappudu ee jyoti yokka prakasham manike maatramu kanipinchadu.
2: If you keep a light and on that light if you keep a pot with 10 holes and if you cover this pot with a thick cloth, you would not be able to get the light.
1: Nemmadiga aa paina vesinatundi dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
2: Gradually and slowly, if you lift that thick cloth which covers this pot, you would be able to see the light coming through the 10 holes of the pot.
1: 10 jyotuluga undinattu manaku kanipistundi kaani aa moosinatundi yokka ghatamunu kodanu braddalu chesinappudu oke jyoti manaku sakshatkaristundi.
2: It looks as though that there are 10 lights, but when you break the pot, you will recognize that there is only one light.
1: Swayam jyoti anetundi atma tattame indulo okka jyoti eka jyoti.
2: The self effulgent principle of atman is the one light which is there.
1: Deeni paina 10 chillulu kaliginatundi okka deham anetundi ghatamunu moosi pettaru.
2: On this self-effulgent light of Atman, you have covered with the body which has got 10 holes.
1: Deeni paina mamattam aneetundi maya tattvam aneetundi dattamainatundi vastram kappabadindi.
2: This pot has been covered by the thick cloth of mindness and attachment.
1: Kanuka mottamodata ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
2: Therefore, in the very first place, remove the cloth, the thick cloth of mamatva first.
1: ఇది ఇగ్నోరెన్స్.
2: This is ignorance.
1: ఇది కేవలము ఒక మాయా స్వరూపంలో ఉంటుంటాది.
2: This is in the form of delusion.
1: ఈ మాయను దైవం యొక్క స్వరూపమే.
2: This illusion also is the form of God.
1: కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
2: Therefore, God has been described as one who has illusion as his upadhi.
1: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత పది జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: Once you take away this cloth of illusion, you can see 10 lights.
1: కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
2: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
1: Manam chevaru nundi vineetundi oka shabdamu kodanu aa jyoti yokka reaction.
2: The sound which you can get to hear through the eye, ears, this also is a reflection of
1: mana notu nundi velavadeetundi shabdam anta kodanu ade resound.
2: The sound which you get through your mouth is the resound of that jyoti.
1: Ee vidhamga prati indriyam nunchi మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో, ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే.
2: ఆల్ దాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు డూ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆత్మజ్యోతి.
1: ఇది కేవలం ఘటముండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
2: So long as you have got this part, the body, you experience this as a different jyotis and different lights.
1: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
2: వి హావ్ బీన్ ఏబుల్ టు సీ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
1: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
2: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
2: When can we see and experience this unity in diversity?
1: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
2: Only when we destroy the body consciousness, then we'll be able to experience it as one.
1: కనుక దైవత్వం అనేటువంటిది అనేకత్వంగా గోచరించడానికి మూల కారణము ఈ దేహాభిమానమే.
2: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
1: ee dehaabhimanamulo ekatvamulo anekatvanni visheshinchetundi mayatattvame.
2: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
1: kaani annintiyandu oka ekatvame untunnatundi oka satyanni bodhinchetundide ee oka upanishadulu.
2: Upanishads have been teaching that there is only one and that is the unity in the multiplicity.
1: Sarvopanishad sarame ee Bhagavad Gita.
2: Bhagavad Gita is the very essence of all Upanishads.
1: Kanuka yetavata anninti endu undinatundi oka atma tattvam anetundi ekatvamini bodhinchetundi oka samatvame indulo sariyainatundi arthamu.
2: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the
1: samatvam yoga uchchate annaru.
2: This has been said, it described as equality is yoga.
1: Aithe anninti endukodano samatvam ee reethiga unnadi aneetundi vishayanni manam nitya jeevithamlo kodano konni margamu yendu manamu vicharana cheyali.
2: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
1: Pishta adi guna samparkatani anninti endu kudinatundi ekatvam anetundi yokka ఒక్క దివ్యత్వం ఉంటుండాలి.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ఇట్ ఇస్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: మనము భుజించేటువంటి ఆహారంలో అనేక విధమైనటువంటి మధుర పదార్థంలో మనం చేసుకుంటుంటాం.
2: ఇన్ ది ఫుడ్ దట్ వి టేక్ వి ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీర్, ఇలాంటివంతా మనం చేసుకుంటుంటాం.
2: ఎ నంబర్ ఆఫ్ ఐటమ్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్, బర్ఫీ ఎట్సెట్రా వి జస్ట్ ప్రిపేర్.
1: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి ఒక తత్వము చక్కెర ఒక్కటే.
2: ద ఫార్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఇన్నర్ సబ్స్టెన్స్ ఈ షుగర్ ఇట్ ఈస్ ది సేమ్.
1: ఇది సమత్వంతో కూడినటువంటి ఒక యోగత్వం.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగత్వ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
2: బికాస్ షుగర్ ఈస్ దేర్, దేర్ ఇస్ స్వీట్నెస్ ఇన్ ఆల్ దీస్ ఐటమ్.
1: నిజంగా బియ్యం పిండిలో తీపి లేదు.
2: ఇన్ రైస్ ఫ్లోర్ దేర్ ఇస్ నో స్వీట్నెస్.
1: ఈ ఏకత్వం అనేటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్య పిండికి తీపి ఏర్పడుతుండాలి.
2: బికాస్ ది రైస్ ఫ్లో ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్, యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
1: గోధుమ పిండిలో తీపి లేదు.
2: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దేర్ ఇస్ నో.
1: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
1: శనగ పిండిలో కూడా తీపి లేదు.
2: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో.
1: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లే లడ్డు తీయగా ఉంటుండాలి అన్నాం.
2: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు ఎస్ స్వీట్.
1: కానీ ఈ సమత్వం అనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
2: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ mixed with so many things, you have been enjoying all the things as the sweets.
1: Manavudu kevalamu aahara viharamulatone jeevitam antyamuga cheyaradu.
2: Man should not end his life with only joys and enjoyments.
1: Itti aahara nidrani maatrame anubhavinche nimittamai manavattam raledanetundi satyanni gurtinchali.
2: We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep.
1: Tindi tittadulu nimittame uddhavinchinatundi anek krimikeetigaadulu pasupachi mrugaadulu kodanu manam chustunnamu.
2: We are seeing a number of birds, animals and worms which are born for the sake of food.
1: Ee vidhamainatundi yokka mrugamulu pasupachyaadulu kodanu anubhavincheatundi sukamunu anubhavinchatuku manavatvame enduku raavali.
2: Where is the need for having human life? To enjoy all the pleasures which these animals, birds and worms are enjoying.
1: ఈ పశుపక్ష్యాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్ అనిమల్స్?
1: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హెస్ బీన్ హెల్డ్ అవుట్ ఫర్ హ్యూమానిటీ?
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఒబ్టైన్ హ్యూమన్ లైఫ్?
1: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు, మానవుడు పశుపతిగా మారాలి.
2: హ్యూమన్ లైఫ్ హెస్ బీన్ గివన్ నాట్ ఫర్ బికమింగ్ అన్ అనిమల్ బట్ హీ హెస్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ది.
1: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
2: మ్యాన్ హెస్ టేకన్ హ్యూమన్ లైఫ్ టు బికమ్ డివైన్ అండ్ నాట్ టు బికమ్ ఎ డెమన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ దట్ వీ రీచ్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్.
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు, మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ by Jesus that man is living, not living by food alone.
1: ఇది ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
2: There is extraordinary significance which man has to attain.
1: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించడము, నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమన్నాడు.
2: The primary duty of man is to give up things which are impermanent and to aspire for and attain things which are permanent.
1: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
2: బట్ టుడే వీ ఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
2: Therefore Arjuna, this body consciousness and attachment to the body is binding you.
1: దేహాభిమానం ఉండవలసినది.
2: You must have a little bondy attachment to the body.
1: Aithe ee abhimanam deeni nimittamu aneetvanti satyanni mottamota vicharinchali.
2: But we'll have to first inquire, why should I have this attachment to the body?
1: Tana endunnatvanti divyatvanni gurtinche nimittamai manavattam aneetvanti prakatatamayindi.
2: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
1: Oka chinna udaharanam manam yochinchukovachunu.
2: We can just think about a small example to understand
1: that the manaviki kudano asatyam adaraadu ani telusu.
2: Every man knows that he should not utter a lie.
1: Aneka mandi neenikapaina asatyam adanu ani pratigna chestukuntadu.
2: Quite a few people take a note that they would not lie then onwards.
1: Maru nimishame asatyam adutunnadu.
2: Every next moment he is telling a lie.
1: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
2: Businessman knows that he has not deceived.
1: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
2: He also takes a resolve that he can earn a little profit.
1: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
2: But the very next day he resorts to the unfair means.
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
2: Man thinks and resolves that from then onwards he should not hurt, he should not harm anyone.
1: కానీ కొన్ని నిమిషంలోనే ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
2: But within minutes he forgets his resolve, he criticizes and he hurts someone or the other.
1: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
2: Man seems to not to have a steady mind at all.
1: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
2: He has not been able to develop a firm and a steady mind.
1: ఈనాడు ఏకాశి ఏకాశి ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
2: He thinks that today is ekadasi day. I have to spend the entire day thinking of the Lord. I should not take anything
1: at all. Ante cheyyetappudiki edo inta palaharam aina tindam anukuntadu.
2: After some time he excuses himself by telling that let me take a little of
1: endu lekapothe edo inta godaprava uppindi aina chesukoni tindam anukuntadu.
2: Let me have a little of upma at least.
1: Ee vidhamga tana yokka pratignalanu tana yokka sankalpamulanu marchukotamulo లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
2: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
2: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word.
1: Edo manavuniki artham kaanetunti gocharam kaanetunti oka shakti lopala imidi untundadi.
2: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
1: Idi emiti ani lotuga vicharana chesthe,
2: if only one thinks a little deeply, what exactly is this power?
1: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
2: There are three gunas, attributes which are in man.
1: సత్వ రజో తమో గుణములు.
2: They are సత్వ రజస్ అండ్ తమో.
1: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
2: These have been encouraged and sustained by food and sleep.
1: అందులో రజో గుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
2: Among the three, the rajoguna and tamoguna are likely to encourage him to take wrong paths.
1: Indulo rajogunamunaku kaamam aneetunte puttudu puttadu.
2: For rajoguna was born son of kama desire.
1: Aithe ee tamogunamuku krodham aneetunte puttiga puttindi.
2: For tamoguna a daughter was born called anger.
1: కనుక మొట్టమొదట మానవుని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసమును చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామము.
2: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హీ హస్ జస్ట్ టేకన్ ఈస్ ద సన్ ఆఫ్ తమోగుణ
1: రజోగుణ
2: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
1: ఇక్కడ దుర్గుణములు అన్నింటికి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
2: దిస్ డిజైర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద లీడర్ అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అయితే బయట ఉన్నటువంటి శత్రువులను మనము జయించడానికి కొన్ని ఉపాయములు ఉంటాయి.
2: వీ కెన్ ప్లాన్ అండ్ హ్యావ్ సర్టన్ ప్రోగ్రామ్స్ టు డిఫీట్ అండ్
1: సామధాన భేద దండోపాయములు అంటాము.
2: దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సామధాన భేద దండోపాయస్.
1: అయితే లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: బట్ వన్ హూ హ్యాస్ ఈల్డెడ్ టు ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఔటర్ అండ్ ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
2: హీ హాస్ బీన్ బౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ అండ్ ఎనిమీస్ అట్ ఆల్.
1: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
2: This captain of the bad qualities has made a hole and entered into the house and that is desire.
1: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
2: The moment this desire entered inside the house, the others like hatred and anger and greed, they have also entered
1: the house. తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు.
2: ద మోమెంట్ దీస్ ఎనిమీస్ ఎంటర్ ఇన్సైడ్ ద మ్యాన్, హీ లూజెస్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
1: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
2: ద మోమెంట్ హీ లూజెస్ హిస్ విజ్డమ్, హీ ఆల్సో గివ్స్ అప్ హిస్ రెజల్యూషన్.
1: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నాట్ ఫుల్ఫిలింగ్ హిస్ ఓన్ రిజాల్వ్స్ ఈస్ డిజైర్.
1: దేవాలయమునకు ప్రహారం అని ఒకటి ఉంటుంటుంది.
2: ఫర్ ది టెంపుల్ దేర్ ఇస్ ప్రహార
1: కాంపౌండ్,
2: దేర్ ఇస్ ఎ కాంపౌండ్ వాల్.
1: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
2: ఫర్ ది కాంపౌండ్ వాల్ ఎ ఫ్యూ హోల్స్ ఆర్ యూజువల్లీ మేడ్.
1: కనుకనే ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
2: This body is something like a temple for the God who is Jiva inside it.
1: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
2: This is the compound.
1: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
2: This mamatva may be described as a big compound.
1: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విస్తృతమైపోతుంటాయి.
2: And through this the sense organs make, they become holes and they encourage.
1: కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
2: ఫర్ దిస్ ఇన్సైడ్ ఇన్వెల గాడ్ దిస్ బాడీ బికమ్స్ ఇట్ సెట్స్ లిమిట్స్.
1: గొప్ప గొప్ప రాజులు నివసించేటువంటి యొక్క భవనమునకు పెద్ద కోట కూడా అని కడుతుంటారు.
2: ఫర్ ది ప్యాలెసెస్ కన్స్ట్రక్టెడ్ ఫార్ లివింగ్ big emperors and kings, you will have a big fort.
1: ee kota godaku konni navadwaramla puri ani pettintaru.
2: For this fort usually there will be 9 gates.
1: adhe vidhamgane rajanika raja maharaja raja aatma samrajyam aneetundi deeniki taanu maharaja aneetundi oka divyatvamto kodinaatundi aatma tattvamunaku dehamu oka kota goda maadiri untundadi.
2: Similarly for this extraordinary emperor of atman, this body is something like a fort.
1: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
1: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
2: కృష్ణ హస్ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హస్ గాట్ 9 గేట్స్.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్ తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
2: But the fort external has been constructed with the help of brick, cement and sand etc.
1: కానీ ఈ కోట కూడా రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
2: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
1: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
2: So long as the Lord, the indweller is dwelling in this particular body, it will be full of fragrance and full of life.
1: ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
2: The moment the indweller leaves this body, this becomes dirty and obnoxious.
1: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: Therefore this body has been described as the one which has got 9 holes, but it is not a one which is full of diamonds.
1: Nimisha nimishamulaku neechu loorune kaani punugu javvaajilu puttavo.
2: Moment after moment it emits bad smell rather than emits good and perfumes.
1: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: Body which has got these qualities, by converting this into divinity there will be a lot of joy and pleasure.
1: Kani manavudu ee dehamunu edo oka upadiga bhavinchi tana yokka bhoga bhagyamunu chekurpa chesetunte yokka upadiga kuda dinni visvasistunnadu.
2: But unfortunately man is thinking this to be an instrument which can give him a number of joys మెటీరియల్.
1: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
2: హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడా పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: దట్స్ వై హీఈస్ టేకింగ్ అప్ ది యూస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
1: ఇది మానవత్వం చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
2: Krishna has just said that this is not final proof of real humanity.
1: Nayana, dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
2: Jay, body has been given in order to understand the indweller who is dehi.
1: Kanuka, neeku pasipachya mrugadulakante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
2: The inner significance of giving you the power of discrimination in the mind which has not been given to the animals and birds do not have the discriminating power and power of inquiry.
1: మానవుడు ప్రతి క్షణమునందు కూడా ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
2: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
1: తన తత్వాన్ని తాను విచారణ చేసుకుంటుండో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
2: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
1: కనుక మన యందు ఉండినటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అగించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
2: Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we have to understand this.
1: మనకి వాంఛలు ఉండాలి.
2: There must be desires.
1: వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు.
2: Without desires, man is not going to live even for a moment in this world.
1: ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను,
2: these desires man has to use it for good.
1: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
2: He has to hold this as a good example for others.
1: ఇది నిజమైన మానవత్వం.
2: This is true humanity.
1: మానవత్వం లోపల సమాజ తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
2: Man has to keep the principle of samadhi also in his life.
1: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
2: If he doesn't have the welfare of the society as his goal, he is not a human being.
1: సమాజం నందే పుట్టి, సమాజం నందే పెరిగి, సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజమునకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
2: As he is born in the society, he lives in the society, gets so many benefits from the society, he has to serve the society.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకమవుతాయి.
2: Be it a small work or a big work, whatever man has been doing, he has to do it for the sake of God.
1: మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
2: Whatever work we do, we have to convert it into a divine
1: work. Transform into worship.
2: Work must be transformed into worship.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్.
1: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
2: ఆల్ ది లైట్స్, 9 lights విచ్ ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద బాడీ ఆర్ ది లైట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ.
1: స్వయం లింగం యొక్క ప్రకాశం.
2: This is the effulgence coming out of
1: swaswarupam yokka pratibimbam.
2: This is a reflection of swaswarupa.
1: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
2: This is the effulgence of the Lord Supreme. How to use this, we should always have that.
1: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnavu kani daani nundi veluvadeetunte yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledhu.
2: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
1: Oka chinna udaharanam,
2: a small example for this.
1: Kumbha varsham kurustu untundali.
2: There is a downpour.
1: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
1: కొన్ని షీట్స్ నుంచి కారుతున్నాయి నీరు.
2: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
1: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
2: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
1: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
1: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో.
1: నిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
2: We are describing this water as water coming from the roof.
1: నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
2: Similarly from the roof of attached house.
1: ఈ రేకు నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
2: Similarly water is coming from.
1: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
2: But we'll have to recognize the truth, all this water is coming from the sky.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
2: Therefore all the speech ఫ్రమ్ హూమ్ సో ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇట్
1: ఈ డోలులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంట్లీ కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ దేర్.
1: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
2: We have to recognize the unity which is underlying all the different things.
1: ee ekatvanni manam pattinappude binnattam aneetundi dooram avutadi.
2: Once we have been able to get hold of this unity, the diversity is
1: dooram kaagane ee kaamatattvam antardhanam aipothundi.
2: Once the diversity disappears, desire disappears.
1: Kaamam yenadu antardhanam ayindo ఇంక క్రోధమునకు ఏమాత్రమో అవకాశం లేదు.
2: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఆంగర్.
1: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
2: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ ఆంగర్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
1: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
2: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఇస్ విదిన్ us.
1: దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
1: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
2: The different objects get their value by the position they occupy.
1: మనం చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ టు ద లార్డ్, దే గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ.
1: దైవం యొక్క సంపర్కము చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ ది వర్క్ విత్ ద లార్డ్ దే ఆల్సో బికమ్ వెరీ సేక్రెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటాం.
2: ఇఫ్ వి సీ ఎ రాట్ ఇన్సైడ్ అవర్ హౌస్ వి టేక్ ది స్టిక్ అండ్ ట్రై టు పనిష్ ఇట్.
1: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
2: వెన్ వి సీ ఎ రాట్ వి విల్ బి ఎ లిటిల్ ఇండిఫరెంట్ ఆర్ వి జస్ట్ వుడ్ బి డిస్గస్టెడ్.
1: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
2: బట్ ది సేమ్ ర్యాట్ వెన్ ఇట్ బికమ్స్ ది వెహికల్ ఆఫ్ వినాయక వి వర్షిప్ ఇట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికా ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
2: ద వాల్యూ ర్యాట్ హస్ బీన్ ఏబుల్ టు ఆబ్టైన్ బికాజ్ ఇట్ హస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ద లార్డ్.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
2: If you come across a snake, you hold it and you...
1: లేక ఎవరైనా పామును పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
2: Otherwise you get a hold of a snake charmer and hand it over to him.
1: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
2: When the same snake adorns Ishwara, we worship and we offer salutation.
1: కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
2: Because it has offered itself to Ishwara, therefore it is.
1: కనుక ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసత్వములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
2: ఈవెన్ ఇట్ ఇస్ ఎ పాయిజనస్ స్నేక్, వన్స్ ఇట్ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ టు గాడ్, ఇట్ బికమ్స్ ఇట్ అక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ బికమ్స్ వర్తి ఆఫ్ వర్షిప్.
1: లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ విష్ణు సెంట్ ఎ మెసేజ్ టు ఈశ్వర.
1: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
2: Through whom did he send the message? Through Garuda he sent it.
1: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
2: This Garuda came to Ishwara swinging its wings and it just
1: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
2: The breeze which was coming out of the movement of the wings of this Garuda, the snake got a little feel of it.
1: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
2: ద స్నేక్ విచ్ వాజ్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్,
1: ఈశ్వరునిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత, స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
2: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్, ఇట్ సఫర్డ్ ఫ్రమ్ ఈగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
1: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
2: గరుడ ఆల్సో మెన్షన్
1: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది, అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
2: గరుడ సెడ్, ఓ స్నే, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ, కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐ take you out.
1: ఆ స్థానమును వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
2: The moment snake leaves its position, it becomes food for Garuda.
1: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి ఒక దీనితో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి.
2: బికాస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్, ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
1: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి, నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను, దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
2: The real ahankaram or egoism can be there only when we say that we are with the Lord, we are associated with the Lord.
1: Daiva sannidhi daiva pennidhi manam visarjinchinappudu manam alpuluga maaripothamu.
2: We give up the nearness and the dearness of the Lord, we become very mean.
1: Daivanni aashrayinchinatvanti patti చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, వాల్యూలెస్ థింగ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
1: బజారులో గుండుగా బండగా పడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికి అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారములు అందుకుంటుంది.
2: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఇస్ when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshiped in a temple.
1: Kanukani daivatvanni manam pondi tappudiki enta adhikattamlo manlo jeevithamu prakashistundo manam yochinchukovali.
2: We can think what extraordinary
1: daivanni aashrayinchinatvanti patti chinna vastuvaina kodanu goppa viluvuga maaripothundi.
2: Even if it is a small thing, valueless thing, once it takes shelter with the Lord, then it will get added.

0: కనుకనే దైవత్వాన్ని మనం పొందేటప్పటికీ ఎంత అధికత్వంలో మనలో జీవితము ప్రకాశిస్తుందో మనం యోచించుకోవాలి.
1: వీ కెన్ థింక్ వాట్ ఎక్స్ట్రాడినరీ వాల్యూ వీ గెట్ వన్స్ వీ బికమ్ డివైన్.
0: ఈ దైవత్వం లోపల అల్పత్వం అనేటువంటి చేరడానికి వీలుండదు.
1: There is no possibility whatsoever for small littleness to get its place in divinity.
0: ఈ అల్పత్వంలో దైవత్వాన్ని ప్రకటించడానికి సాధ్యం కాదు.
1: In small little things you cannot express divinity either.
0: రావణుడు చాలా బాధపడుతున్నాడు పాపం 10 నెలలు సీతను అశోకవనంలో ఉంచుకొని.
1: కీపింగ్ సీత ఇన్ ది అశోక ఫారెస్ట్ రావణ వాజ్ సఫరింగ్ ది అగోని.
0: 10 నెలలైనప్పటికీ ఈమె ఏమాత్రం కూడా వీటిని ముఖం చూడటం లేదు.
1: Even though 10 months lapsed, she was not prepared.
0: ఒక పలుకైనా పలకటం లేదు.
1: She did not even utter a word to Ravana.
0: వీడు ఎన్ని రకములైనటువంటి యొక్క దీనిని ఆడినప్పటికీ ఆమె ఏమాత్రము లక్ష్యము చేయలేదు.
1: Whatever threats were held out, she did not care a little.
0: ఈ బాధను గుర్తించినటువంటి మండోదరి చెంతచేరి భర్తకు బోధిస్తూ ఉంటుండాలి.
1: This fact was realized by Mandodari. She went to her husband Ravana and she was teaching him.
0: రావణ, నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
1: Ravana, you have got infinite power.
0: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
1: You are an extraordinary devotee of Ishvara.
0: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
1: You have done a lot of penance.
0: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తి నేను కూడా మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
1: You have got extraordinary power to exercise any control over yourself.
0: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
1: You went in disguise of a sannyasi to get Sita.
0: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
1: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
0: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
1: She asked a question. Well, you can get the form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should you not do this?
0: అప్పుడు మండోదరికి చెప్తున్నాడు రావణుడు.
1: Ravana told Mandodari like this.
0: మండోదరి, ఆ పవిత్రమైనటువంటి రామస్వరూపమే నేను ధరిస్తే ఈ కామబుద్ధులు నాకెందుకుంటాయన్నాడు.
1: మండోదరి, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
0: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా దగ్గర చేరం.
1: వన్స్ యు ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ, సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
0: కనుకనే అర్జున, మామను స్మరయు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
1: Therefore, Arjuna, when you are fighting the battle, fight, but thinking of me fight,
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించినటువంటి వాడవుతావు.
1: You will have discharged your duty.
0: క్షత్రియ ధర్మానికి ఆదర్శవంతమైనటువంటి స్వరూపుడుగా నీవు రూపొందుతావు.
1: You would have held out an ideal for the Kshatra Dharma itself.
0: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
1: You would get a lot of fame this way.
0: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణమేమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరి అయినటువంటి కారణం.
1: If only you can offer all these things to divinity, you will be able to get name, fame and success, everything.
0: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
1: For this particular purpose, control of senses.
0: ఈ క్రమక్రమేణ మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదన్నాడు.
1: Slowly and gradually, if you can exercise a little control over sense organs, they will be under control. When you, as a human being also, you will be able to control.
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
1: Then only you will be able to get becomes the pragna.
0: Samachittamu neelo abhiruddhi kagaladu.
1: Then you will be able to develop equal mindedness.
0: Kevalam neevu samachittani dooram chesi sangachittamlo neevu jeevisthunnavu.
1: You are living today with all attachments, keeping equal mindedness at distance.
0: Kanuka sangam nirantaramu maareetuvantedi.
1: Associations will always be changing.
0: Sangam nirantaram kudanu kontha charanamto koodinatuvantedi.
1: Association is full of changes.
0: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
1: రికగ్నైజ్ ది ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
2: దాట్ వాస్ ద 21st ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణం.
2: దిస్ ఈస్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగ.
1: నజాయతి, జననమున్నదంటున్న దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతి, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి, ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్డ్వెల్లర్ ఈజ్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకునరాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి, నకాంక్షు, ఈ వాంచ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Yanta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: ఉన్నదానితే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment, maybe compare it to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kari pothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neereena kudanu aa gampalo niluvadu.
2: There would not be even a drop of water in that basket.
1: Ade vidhamugane aasaliki guri ainatunti okka manavuni okka hrudayam kudanu kramakramena asantriptito ee tripti aneetuntidi kevalamu jari poyi asantriptito kaalamunu gadapavalasi vastundani.
2: The inner significance of this is, in the same way as in case of the basket, the any person who is having a number of desires and greed, he would not be able to just have contentment. All the contentment goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leni manavudu edo oka 100 rupayalana chikkite aanandanni anubhavistanani aashistadu.
2: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aasanu abhivruddhi parchukuntadu.
2: The same person, when he gets 100 rupees, he would think how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees, he desires to have a lakh of rupees.
1: ఈ లక్ష రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining a lakh of rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు, గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to tell the devotee that you are great.
1: దైవము దైవమును అందరూ కూడా ప్రేమిస్తారు.
2: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరిని ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కాని దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we'll have to get the acknowledgement that oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమును అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమును మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: All that we have to attain, the goal, the object, the purpose, is only to earn his grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: If a person just says that I am highly educated person, I am highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: All these things might be personal accomplishments and attainments, but if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్ లో, ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారెవరో చూడరు, టికెట్ ని చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రము పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: If you have a ticket with you, they do not care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
2: If you do not have the ticket, you will be necked out.
1: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavadu nayana aneetundi passport ni manam andukovali.
2: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
1: Ee passport undinanta maatramu kuda nu mari kontha varaku nu abhyantaram jarugutundi, deeniki visa kuda raavali.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: Deenike ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి.
2: If you want to enter into the kingdom of liberation, you should have the love of God and you should have the sadhana of the sadhaka. When these two go together, then only you will be able
1: to get in. Sadhakunaku 26 sadgunamulu athyavasaramani, ee 26 sadgunamulo ye okkataina kudanu undinappatikini tana yokka anugrahanni pondadaniki arhulam avutamani kudanu bodhinchindi భగవద్గీత.
2: దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాజ్ వన్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంటెంట్మెంట్.
1: అసంతృప్తో జిజో నష్ట అని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
2: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: అతనే గొప్పవాడు.
2: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
2: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashvaramaina tundi yokka sukha shantulaku భోగ భాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్ వీల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడా ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవాల్సింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి అందించుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantulu undetundi vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, nothing.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sariye vyayam chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect and
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmanichadu."
2: He invited all types of people, wealthy
1: koppa koppa rishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthitapragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthitapragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: engineers goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi etti lopam ledu maharaja idi chaala goppa ga untundali divyam ga untundali bhavyam ga untundali navyam ga untundali annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
2: One yogi who was standing in a corner came forward and pointed out, "Oh king, there are two flaws in this particular building."
1: ee maata vineetappudiki సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, "మహానుభావ, ఆ దోషములు ఏవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, "Oh Swami, you can just let us know what those defects are, I'll rectify."
1: Oh Srimantuda, ee doshamunu nee chetha sarididukovadaniki chetha kadannadu.
2: That yogin said, "Oh wealthy man, it is not within your reach to correct those defects."
1: Ee modati doshamu ee bhavanamu kaalantaramlo eppudu sidhilamaipothundi, idi matram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: He also said, "Such a mansion is the mansion of Atman itself, and there is nothing which can be compared to the mansion of Atman."
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
2: In the same way, the principle of Atman associated with
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుటకు అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, Sankhya Yoga.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని, చంపేటివాడు కాని, వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die, you are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధమైన స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: Arjuna then just told, well, I don't have any desire at all, I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యము నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి ఒక మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
2: వర్డ్స్ విచ్ ఆర్ అటర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
2: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
2: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని, వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
2: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. అంటే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
2: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
2: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
2: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించటము.
2: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెం.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
2: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: sin. ఇప్పుడు ఇతను జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
2: హీ కేమ్ టు నో దట్ జడ్జ్మెంట్ వుడ్ బి గివెన్ ద నెక్స్ట్ డే.
1: అప్పుడు భగవద్గీత ఒకటి జోబిలో పెట్టుకుని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
2: దిస్ పర్సన్ క్యారీ భగవద్గీత ఇన్ హిస్ ప్యాకెట్ అండ్ హీ వెంట్ టు సుప్రీం కోర్ట్.
1: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీ కూరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
2: జడ్జ్ డిక్లర్డ్ దట్ బై 7 o'clock టుమారో మార్నింగ్ యూ విల్ బి హ్యాంగ్డ్.
1: కారణం ఏమిటి అని అడిగాడు విత్తను.
2: దిస్ పర్సన్ క్వశ్చన్ వాట్ ఇస్ ది రీజన్.
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
2: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
2: He took out Bhagavad Gita from his packet.
1: Sir, judge, nenu champina vaadu kaadu, vaaru sachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramaanam annadu.
2: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: Sakshat Bhagavantude cheppinatundi maatanu nee vetta dikkaristavu annadu.
2: He asked the judge, how do you deny those statements made by God himself?
1: Judges kudunu chaala takkuvainatundi vaaru kaadu, vaaru anni vidhala aaritherina vaaru.
2: Judges are also match for such people. They are in no way inferior to them.
1: Nijame nayana nijame, neevu champina vaadu kaadu, vaaru sachina vaaru kaadu. Ippudu naa judgment kuda, nenu champina vaadini kaadu, nu sachche vaadu kuda kaadu, eppudu siddhangane vellu annadu.
2: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu, manchidi kaadu.
2: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartana gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
2: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
2: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandariki ni bodhinchinatundi oka dharmam idi.
2: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
2: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu prajaprathinidhi.
2: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee prajaprathinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
2: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, we will have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
2: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
2: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
2: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
2: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి ధన్యులు కావడానికి ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: We will have to recognize what these 26 qualities are. We will have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: Kanuka ee naadu mottamota manam telusukovalsindi durasa kaancha ichcha ee vidhamainatundi aashalu kramakrameena adupulo pettukottaku prayatnam cheyali.
2: Today we will have to recognize that we will have to keep under control desire and greed and thus reach a state of content.
1: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every effort to earn the love of God and to get His grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
2: There is no use.
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
2: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting His love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
2: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: మనం అదే సాధించవలసినటువంటిది.
2: That is what we will have to attain and we will have to achieve.
1: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to develop qualities which will be in tune with that.
1: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం.
2: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Antar Bahichya Tasarvavyapya Narayana Sthitah. Lopula, Velupula, Sarvatra Untinatvanti Yokka Paramapurushatvanni Ekkada Vetakatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu ishvara mayamuganuka nadiyanu abhimanambu anarthambu. Mahini sarvambu ishvara mayamuganuka nadiyanu abhimanambu anarthambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarva vyapakatvo ainatvanti yokka pavitramaina purnatvanni telisukonutaku margam emiti.
0: What is the aim? To find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on us.
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatvanti yokka sakarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kratula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: dhamma dharmadi satkarmala cheta kani?
0: By following the path of the sama dhamma.
1: Yama niyamadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: భజన పూజాదులు చేత కాని?
0: అండ్ బై సర్చింగ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: దైవాన్ని ఎవరికూ పొందలేరు, పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు?
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58.
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11. అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ బై కృష్ణ.
1: అయితే చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ సాధనాస్?
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు కల్పుతున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై great souls who have been doing these things for a long time?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యం కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of performing sadhanas which cannot help one to attain God?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: All these sadhanas are meant to be undertaken to free.
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు కల్పుతున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనా?

0: മാലിന്യമെന്ന് പോകട്ടെ നിമിത്തമായി ഏർപ്പെടുന്നിട്ടുണ്ട്.
1: ഓൾ ദീസ് സാധനാസ് ആർ മെന്റ് ടു ബി അണ്ടർടേക്കൻ ടു ഫ്രീ മാൻ ഫ്രം രാഗ ദ്വേഷ ലൈക്സ് അറ്റാച്ച്മെന്റ് ആൻഡ് ഡിസ്ലൈക്സ്.
0: തന്റെ ജീവിതത്വാന്ന് താനു തൊലഗിച്ചുകൊണി താനു താനുക ജീവിച്ചതാണെങ്കിൽ പ്രയത്നിച്ചിടമേ സാധന യൊക്കെ അന്തരാത്മം.
1: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
0: Manavudu sahajamugane sachidananda swarupudu.
1: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
0: Sat anaga trikalamula cheta badhimbabadaka.
1: Sat refers to a state and an experience which is not affected by the three times.
0: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
1: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
0: Chittaraga
1: chitra refers to
0: bahir antaramyandu undetuvanti yokka samastamanukulanu gurtincheetuvanti yokka medha shaktiye.
1: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
0: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
1: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
0: Aithe సత్చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
1: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూనిఫై దెమ్?
0: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
1: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
0: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
1: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
0: ee moodu kudanu binna bhedamuluga kanipinchinappudigini deepamu yokka swabhavam ee moodinti yokka cherikane.
1: These three are different but these three together become and form the light.
0: Aithe itti anantamainatundi sachidananda swaroopamunu manavattam pondutaku taginatundi yokka sadhana enti?
1: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
0: ee anantamunaku alpatvamunaku ye vidhamaina sannidhi sambandha bandhavyam yerpadutundi?
1: How can there be a relationship between the infinity and infinitesimal?
0: Idi sadhyama ani manamu sandehinchavachchu.
1: We may get a doubt whether such a thing is possible at all.
0: Kani itti sandehamunaku balaheenulu kaalaru.
1: But we should not become weak minded and give room for this kind of doubt.
0: Anantamaina samudramulo
1: in a vast infinite ocean
0: challadanamu telladanamu tadi ee moodu gunamulu sahajamga untayi.
1: The coolness and the whiteness and the wetness, these are all common.
0: Kani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alalu endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
1: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్ ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
0: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
1: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also have these three characteristics.
0: ee alpatvamani gaani adhikatvamane tunti gaani bhedamulaku manamu guri kaaradu.
1: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
0: sarvatra nindinatvanti yokka divyattamu ee Sachidananda Swarupame.
1: It is Sachidananda Swarupa which is divinity, which is all pervasive.
0: దీనినే దైవత్వం అని కూడాను నిరూపిస్తుంది.

0: వచ్చింది.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
0: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
1: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
0: సమష్టి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
1: దైవ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద వరల్డ్ విచ్ కెన్ బి సీన్ బై ది ఎక్స్టర్నల్ ఐ.
0: ఈ ప్రకృతి అంతైపుడును దైవమయమే.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
1: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్.
0: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
0: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ స్టోన్ ఆర్ సీన్.
0: దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
1: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
0: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
1: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
0: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
1: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
0: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఎ పర్టికులర్ మెథడ్.
0: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
1: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
0: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
1: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
0: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
1: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
0: మూడవది కుతర్క ప్రతిబంధము.
1: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
0: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
0: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా నువ్వు చెప్పవచ్చును.
1: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
0: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
0: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
1: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
0: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
0: ఇంకా ప్రజ్ఞాప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
1: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజస్ సెయింట్స్.
0: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
1: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
0: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
0: మూడవది కుతర్కము.
1: ది థర్డ్ వన్ ఈస్
0: కుతర్కము.
1: కుతర్క
0: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థములు తీసుకోవటం.
1: ది మీనింగ్ ఈజ్ దాట్ వాట్ ఎవర్ ఎల్డర్స్ ఆర్ టోల్డ్ ఆర్ రాంగ్లీ అండర్స్టూడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్.
0: దీనికి విపరీత అర్థములు గావించటం.
1: గివింగ్ సమ్ రాంగ్ మీనింగ్ ఫర్ దాట్.
0: వివర్యా దురాగ్రహం అనగా
1: వివర్ణ దురా ప్రతిబంధకం రెఫర్
0: నాకు సర్వము తెలుసు.
1: ద ఫీలింగ్ దాట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ వన్ టు టెల్ మీ.
0: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
1: దెర్ ఇస్ నో వన్ హూ హాస్ గాట్ ది అథారిటీ టు టెల్ మీ.
0: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
1: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
0: Ini karanam emiti?
1: What is the cause and what is responsible for this?
0: Pashyame yogam ashcharyam annaru. Anaga jagat anta ikudanu oka maya prabhavame.
1: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
0: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamalo chuchina pratibimbam vale kudi edavaga edama kudimuga kanipistundi.
1: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing.
0: It is ajnana prabhavam yokka chihnam.
1: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
0: Itti varu jagattunu jagattugane chustaru.
1: They are not prepared to look the world, they look the world only as an external
0: kaani antatattvani gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarinuga bhavintaru.
1: Those people who have understood the inner significance consider the world as God himself.
0: Kanuka jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
1: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ అని.
1: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
0: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు.
1: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
0: హిరణ్యకశ్యపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
1: హిరణ్యకశ్యప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
0: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
1: Prahlada was able to see even a pillar as a form of Narayana himself.
0: Kaluka ee divyattam nundinatvanti yokka anarthanni gurtincheetvanti ajnanulu ee naadu adhikamai poyaru.
1: These days those ignorant ones who are full of this kind of ignorance, they are growing.
0: Ee ajnanam povalanna idi pratyekamainatvanti oka padarthamu kaadu.
1: If you want to remove you ignorance from you, you should not consider ignorance as a separate thing.
0: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
1: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
0: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
0: తమ నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
0: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
1: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
0: తాను తానే అయి ఉండి
1: హీ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
0: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
1: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
1: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
0: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
1: without there being the Maya Tattva, the Brahmatva cannot be recognized at all.
0: Brahmatvame lekapoyite Maya yokka prabhavam indulo panike raadu.
1: Without having Brahma Tattva, the influence and the impact of Maya cannot also exist.
0: Ee anantamaina samudramalo alalu prarambhavavutunnayi.
1: In the infinite ocean, there are waves.
0: ఈ అలలకు ఏదియో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించక వీలు కాదు.
1: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
0: జలములందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
1: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్, దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
0: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలం అలగా మారిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఆర్ ఫ్రమ్ ద విండ్, ది వేవ్ ఎమనేట్.
0: వాయువే లేకుండా జలం అలగా మారదు.
1: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్, వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
0: కనుక ఈ వాయువే మాయ.
1: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
0: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
1: The water may be compared to the Satchidananda Swarupa, which is
0: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వం.
1: This జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ may be compared to the wave, which is
0: జీవతత్వం. మనకు అంతై కూడాను ఈ మాయ అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
1: For the individual soul to come into existence, it is Maya which is the cause.
0: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
1: All these waves are only a reflection. They are not the real object.
0: Enta varaku manaku pratibimbam.
1: How long will you have the image?
0: Addam undinanta varake manaku pratibimbam.
1: The reflection will be there as long as there is mirror.
0: Addam veru chesina pratibimbam kuda nu veru avutunnadi.
1: If you remove the mirror, there is no reflection and no image.
0: Kaani bimbam eppatiki ni untunnadi.
1: But the object remains throughout, whether there is mirror or
0: not. Mana dekhame addam.
1: Our body may be compared to
0: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరం అవుతుంది.
1: As long as there is physical form in the body, you can find yourself as
0: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటుంది.
1: Once the body goes, the reflection and the jivatattva goes, the reality and the parabrahma swarupa alone will remain.
0: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
1: The entire world, therefore, is full of maya.
0: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
1: The entire creation is only a play.
0: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
1: We can carry on the activity, but we should not get entangled by them.
0: సంసారము మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
1: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
0: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
1: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
0: Not relationship of action, but realization of inaction.
1: It is not realization of action, but it is realization of
0: renunciation.
1: It is not renunciation of action, but it is renunciation of inaction.
0: Renunciation in action.
1: Renunciation in inaction.
0: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
1: It is not renouncing of our activity and actions which is important.
0: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
1: We have to remove the defects involved in action.
0: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
1: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
0: ఆర్గానీ. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
0: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
1: ఇట్ ఇస్
0: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
1: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: మంచి కర్మలకు కాని చెడ్డ కర్మలకు కాని మనసే ఆధారం.
1: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్, ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
0: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఈస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
1: Once the dirt is removed from the mind, then there is swasrupa which is natural.
0: Kanuka, neevu ee naadu guru poornima. Poornima anaga chandrudi yandu 16 kalalato koodinatvanti yokka poornatvam.
1: Moon has 16 aspects which is associated with guru poornima.
0: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్
0: మనము కూడా పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్నా మన ఎందుండేటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
1: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్డ్
0: ఏమిటి ఈ 16 కళలు?
1: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
0: Kulabadam.
1: One is the pride of
0: Balamadam.
1: The pride of caste, the pride of
0: Yavanamadam.
1: The pride of youth.
0: Sundaramadam.
1: The pride of beauty.
0: Vidyamadam.
1: The pride of
0: Janamadam.
1: The pride of wealth.
0: Tapasmadam.
1: The pride arising
0: from Rajyamadam.
1: The pride
0: ఇవి అష్టమదములు ఉంటున్నాయి.
1: Of the authority. These are the 8 types of pride.
0: ఇంకా అరిషద్వత్కములు 6. కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
1: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్ ద డిజైర్ ద
0: యాంగర్ 14.
1: టోటల్ దేర్ ఆర్ 14.
0: రజోగుణ తమో గుణములు ఇవన్నీ చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
1: దెన్ దేర్ ఆర్ దీస్ 2 క్వాలిటీస్ రజోగుణ అండ్ తమోగుణ. Along with these two and 14, it becomes 16. That day when we renounce these 16, then we get our fullness.
0: ఈ 16 కళలు మానవుని యందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
1: As these 16 aspects have come and established themselves in man, he is losing his
0: పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
1: All these things are coming in the way of his really experiencing his Brahma Tattva, which he really is.
0: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
1: He has started developing these qualities.
0: This kani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
1: We have to give up all these 16 aspects and shed them from us.
0: Kanuka manavattvamundu ee vidhamainatvanti yokka dosha bhavamunu abhirudhiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
0: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
0: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
1: దీస్ ఆర్ అబ్స్టికల్స్. దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
1: The first one is avidya klesha.
0: Rendavudi abhinava kleshamu.
1: The second one is abhinava klesha.
0: Moodavudi asthita kleshamu.
1: The third one is asthitik klesha.
0: Nalugavudi raga kleshamu.
1: The fourth one is raga klesha.
0: Aidavudi dvesha kleshamu.
1: The fifth one is dvesha klesha.
0: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
1: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
0: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు గావిస్తూ వస్తుంది.
1: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ వీకమ్స్ మ్యాన్.
0: అభినవ కేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
1: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
0: Manase mana sarva bandhamulakudu moola karanam hetu.
1: Mind is responsible for all the bondages of man.
0: Itti manasattvani manam tejinchukolenatundi balahinuluga untunnam.
1: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
0: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థిత క్లేశ.
0: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశ అస్థితం.
1: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ which makes him feel that he should go on enjoying in an unlimited way all the types
0: of happiness. విఫలమైతే లోభం ప్రారంభమవుతుంది.
1: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
0: దీనిని ఫలింపజేసుకుంటే అహంకారం ప్రారంభమవుతుంది.
1: Suppose you succeed in your effort in this, then you develop egotism.
0: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరగదు.
1: Success or failure in your efforts in this direction are going to make you shrink and sink rather than attain success.
0: Raga kesamu dana kanaka vastu vahanadulu labhinchalani abhilashinchatam.
1: The fourth one is raga dvesha. It is desire to acquire wealth, vehicles, properties and such other things.
0: Ee vidhamainatundi kleshamulu manavuni aneka vidhamulaga కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: ద్వేష క్లేశము ఐదవది.
1: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
1: ఫార్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచెస్ ఎ పర్సన్ and if he doesn't succeed in getting what he wants, he goes on criticizing him and abusing him.
0: Idi manavuni marinta heena sthitiki konipothundi.
1: This again makes a man go down to a very low and a mean level.
0: Ide dvesha klesham.
1: This is dvesha klesha.
0: Ee dvesha klesham anetundi manavuni paripurnatvam nundi heenatvaniki dimputundi.
1: This makes a person slide down from the heights of glory to the lowest
0: level. Shastramulandu పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీన్
0: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
1: ఎవ్రీ వన్ హాస్ లుక్ డౌన్ విత్ సెన్స్ ఆఫ్ మీన్నెస్
0: అసోసియేషన్. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
1: సిమిలర్లీ అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ
0: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
1: The reason is
0: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
1: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
0: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
1: Donkey similarly will be carrying only
0: అది మలినమైనటువంటి వస్తువులను మోస్తూ ఉంటుంది.
1: It carries only dirty clothes.
0: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
1: Among the animals, donkey is considered as
0: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరం పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
1: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
0: కనుక పక్షులలో కాకి, పశువుల లోపల గాడిద, మనుషుల లోపల దూషించేటువంటి వాడు.
1: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
0: మానవమేమనగ సర్వుల యందు ఉండినటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపుని గుర్తించుకోలేక వ్యక్తిగా భావించి మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
1: The reason as to why such a person is the meanest person is he is not recognizing the Sachidananda Swarupa, the indweller. He looks at the physical body only. He goes on criticizing and commenting. Therefore, he can be considered as the meanest person.
0: Kanuka, manavattvam anetundi kevalamu oka apavitramainatundi gani kani leka heena sthitilo koodinatundi gani kani balaheenamainatundi gani manam bhavincharadu.
1: We should not consider the human life as one which is full of weakness, which is full of defects. And
0: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
1: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
0: తాను నిరంతరము కూడా ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
0: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
1: We have not been able to enjoy that bliss because we have constantly developed these four
0: obstacles. ప్రత్యేకంగా లేడు.
1: God doesn't exist.
0: తానే దైవము.
1: We brothers are
0: తాను తానై ఉండి కూడాను
1: A person remaining himself,
0: ఈ రాగద్వేషాది మాలిన్యము చేత కప్పబడటం చేత,
1: as he is covered with this kind of attachment, తనను
0: తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: He has not been able to recognize his real nature.
0: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
1: The real tattva refers to recognizing one's own reality.
0: ఈ నాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను,
1: all the sadhanas which we undertake and perform,
0: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
1: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
0: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్, వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎన్ని సంవత్సరములు మనం సాధన చేసినప్పటికీ,
1: whatever number of years we may perform sadhana,
0: enni vedantamulu manam chadivinappatikini,
1: whatever scriptures and vedanta we study,
0: manasu yokka malinyame manam tolaginchukonukuntuna,
1: if we cannot free ourselves from that,
0: ivanni ikkudunu kalamulu vyattham gaavichinatuntivi gaane untayi,
1: all the exercises would become a waste of time.
0: Grandhamulanniyu kalinchi chuchina,
1: if you search all the scriptures and the texts,
0: సత్య సాయి బాట సత్య మాట.
1: ది ఓన్లీ ట్రూత్ దట్ యు కన్క్లూడ్ ఇస్ దట్ ది వర్డ్ ఆఫ్ సాయి ఈజ్ ద రియల్ ట్రూత్.
0: వేదములన్నీ వెతికి చూచినా గాని,
1: ఈవెన్ ఇఫ్ యు సర్చ్ ఆల్ ది వేదాస్,
0: సత్య సాయి బాట సత్య మాట.
1: ద పాత్ లేడ్ డౌన్ బై సత్య సాయి ఈజ్ ది ట్రూ పాత్.
0: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని,
1: ఈవెన్ ఇఫ్ యు రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్
0: సత్య సాయి మాట సత్య బాట.
1: ద వర్డ్ ఆఫ్ సత్య సాయి ఈజ్ ది ట్రూ.
0: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
1: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్ వే,
0: సత్య సాయి మాట సత్య మాట.
1: The word of Satya Sai alone is the true path.
0: Manasulandunna malinyam atte unchi,
1: if you allow the dirt in your mind remain as it is,
0: yemi chesina param emi verri manasu ani,
1: what is the use of your doing whatever work you are doing?
0: Mana yokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukondumo, aanaade manamu sariyaina drishtini manam abhiruddhiga unchukogalam.
1: Only when we cleanse our mind then we will be able to make
0: regarding Bhagavad Gita yandu, నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
1: దట్ ఈస్ వై ఇన్
0: భగవన్ దేవ శరణంగచ్చ అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
1: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
0: నీవంటే ఎవరు?
1: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్ హీ సెడ్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
0: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: నీవే తల్లి,
1: యు ఆర్ మదర్.
0: నీవే తండ్రి,
1: యు ఆర్ ఫాదర్.
0: నీవే గురువు,
1: యు ఆర్ ప్రిసెప్టర్.
0: నీవే మిత్రుడు,
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
1: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ అరౌండ్.
0: నీవు తల్లివి, తల్లి కావచ్చు. నీవెవరు?
1: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
0: నీవే తండ్రి,
1: యూ అగైన్
0: తండ్రి కావచ్చు. నీవెవరు?
1: హూ ఆర్ యూ వెన్ యూ సే యు ఆర్ ఫాదర్?
0: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే దైవమోని అనేటువంటి దానికి నీవే నేనంటే చీరిపోతుంది.
1: Instead of telling your mother, your father, your friend, if you say you are I,
0: neeve nenu anetundi sthiti ki raavali.
1: We have to reach a stage wherein we say you are I.
0: Ide sarva tattvamulo yokka saram.
1: This is the essence of
0: sarva shastramulo yokka moolamu.
1: This is the root of all
0: the vedamulo yokka gamyamu.
1: This is the goal of all the scriptures.
0: సర్వ మతముల యొక్క సారము ఇదియే.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
0: కనుక నీవే నేను,
1: యు ఆర్ ఐ.
0: నేను వేరు, నీవు వేరు కాదు.
1: ఐఎమ్ నాట్
0: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
1: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్, మదర్, ఎవరి
0: తల్లి చూడటం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
1: You are not able to see your own father, but you want to just see him.
0: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువలీ వీ షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
0: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటియే.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఎవరు నీవారు?
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్ క్షణ భంగురం? ఇట్ ఈస్ టెంపరరీ, మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంతకాలం ఉన్నప్పుడు నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం, ఇట్ ఈస్ మనీ నావారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ అన్చేంజ్డ్.
2: శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
1: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్,
2: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
1: ఇఫ్ యూ ఆర్ డెవలపింగ్ ది టెంపరీ అండ్ ట్రాన్సియంట్ రిలేషన్షిప్ బేస్డ్ అపాన్ ది రిలేషన్షిప్ బాడీ బాడీ, దిస్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెల్యూషన్.
2: మాయన్ని మనకు తెలుసు,
1: వీ నో ఎవ్రీథింగ్,
2: అంతా చదివినాము,
1: వీ హావ్ రెడ్ ఎవ్రీథింగ్.
2: కానీ ఈ చీకటి గదిలోనే చిందులు దొక్కుతున్నాము.
1: బట్ వీఆర్ ఓన్లీ గ్రోపింగ్ ఇన్ ద డార్క్.
2: ఇందులో దెబ్బలు తగలి తప్పదు.
1: వీఆర్ బౌండ్ టు గెట్ హర్ట్.
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లైట్ అండ్ ఇమ్యూనిటీ.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి గదిలో ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కిన.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యూఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
1: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: లేదు, దేహాంశం కాదు నీవు.
1: యు ఆర్ నాట్ ది హ్యూమన్ బీయింగ్.
2: జీవాంశం కాదు.
1: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవభూతాంశం కాదు.
1: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
2: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
1: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం.
1: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
2: తనను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
2: వేష భావాన్ని నిర్మూలం గావించాలి.
1: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
2: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
2: అది ఏ నిజమైనటువంటి ఈనాడు దేశమునకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
1: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
2: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
2: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
1: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
2: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
1: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
2: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
1: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
2: తాను తానుగానే ఉన్నాడు.
1: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
2: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
2: మన హృదయాన్ని మనం దర్శించాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్, వాట్ షుడ్ యూ డూ?
2: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
1: వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఓన్లీ లుక్ అట్ యువర్ ది క్లోత్ విచ్ ఈస్ ది ఎక్స్టర్నల్ గార్మెంట్.
2: కప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
1: ఓన్లీ వెన్ యూ రిమూవ్ ది గార్మెంట్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ బాడీ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్.
2: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
1: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది చిల్ ఆఫ్ ది వరల్డ్ హీ హస్ కవర్డ్ హిమ్సెల్ఫ్ విత్ త్రీ టైప్స్.
2: పైన దట్టమైన మందమైన కోటు,
1: ద అప్పర్ గార్మెంట్ ఈస్ ద థిక్
2: లోకల్ దాంట్లో షర్టు,
1: ఇన్ సైడ్ దట్ దెర్ ఇస్ ఎ షార్ట్,
2: అందులో లేతనేటి ఒక బనీన్,
1: అండ్ ఇన్ సైడ్ దట్ దెర్ ఇస్ ఎ.
2: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు. As we have covered ourselves with these three governments, we have not been able to get
0: the
2: body.
0: Tamagunamu.
2: The thick coat refers to the tamoguna.
0: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
2: The shirt may be compared to rajoguna.
0: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి యొక్క బనీనే సాత్వికము.
2: The thin banyan may be compared to
0: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
2: Remove all these things, you can get a vision of yourself.
0: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడిగా రూపొందుతావు.
2: Only when you transcend these three gunas, you'll be able to live as
0: సచ్చిదానందమును నీలో పెట్టుకుని సచ్చిదానందము లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
2: Allowing these three qualities to remain in you,
0: ఈ సచ్చిదానందం అనేటువంటిది సచ్చిరా కనిపించదు.
2: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
0: three gunas. Gunanamaram nirmulam gavinchali.
2: Destroy these three gunas.
0: Dosharanu turchi pettali.
2: Remove all the defects in you.
0: Appude mana swaroopanni manam darshinchagalam.
2: Then only you can get a realization and experience of your true nature.
0: Sachidananda swaroopulara.
2: Embodiments of Sachidananda.
0: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
2: For how long can we go on wasting listening
0: to chestunna dani maranam cheyandi.
2: Whatever you are here, you should
0: maranam dani nitityasalo unchandi.
2: After you reflect over it, you should just
0: anaga manamu kontha aacharanalo pettadaniki prayatninchali.
2: After you reflect over it, you should practice this to some extent at
0: least. Manamu vinnatuvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalale dani ruchi chuttavaledu.
2: Whatever you have heard, you are repeating like parrots. But you are not
0: able to get it.
2: We have to
0: get భక్తులుగానే కనిపిస్తున్నాము.
2: We are all appearing as devotees.
0: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
2: But you have not been able to understand
0: what
2: is the meaning of devotion?
0: ధ్యానం చేయటమా?
2: Is it
0: భజన చేయటమా?
2: Is it performing భజన?
0: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
2: Is it
0: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
2: Is it performing?
0: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
2: These are all not the qualities of a true devotion at all.
0: కేవలం ఉత్సాహకర వాడు చేసేటువంటి పనులు.
2: These are all things which are done.
0: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
2: What does a washman do? He goes on
0: శ్రవణం మననం కీర్తనం నితిధ్యాస. శ్రవణం కీర్తనం స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడా మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
2: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
0: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
2: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్స్.
0: కానీ ధరించటం లేదు.
2: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
0: అదే మనలో పెద్ద లోభం. పాపమే లోభంగా మారిపోతుంది అది.
2: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్
0: పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
2: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
0: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ రికగ్నైజ్
0: నిలవగలవు.
2: యూ కెన్ లివ్.
0: మానవుడు కాదు.
2: యు ఆర్ నాట్ మ్యాన్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
2: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుండగలవునా?
2: All those worms which move on a flower, can they be bees?
0: Puri charmamu kappinatti gaadidita puriyaguna?
2: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
0: Ayya, yenuganta balisi unna pandi yenuga untundeyya?
2: Can a pig with her fat beak, can it be an elephant?
0: Kaanaka manaku manushya roopanga dharinchinaamu.
2: We have put on this human
0: form. Roopani dharinchinanta maatramane manam manushulu kaamu.
2: Just because of this particular form, we are not human beings.
0: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
2: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
0: లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
2: ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
0: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
2: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
0: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
0: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
2: But this human nature is remaining in the grass.
0: దానికి బర్త్ రాలేదు.
2: It hasn't taken its real birth.
0: మానవుడు పుట్టాడు గాని మానవత్వం ఇంకా పుట్టలేదు.
2: Human being is born, but human qualities are
0: not born. ఏనాడు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
2: That day when human qualities are born in you,
0: ఆ మానవత్వమే దైవత్వం.
1: That human quality itself is the divine quality.
0: అదే సత్య స్వరూపం.
1: That is the very form.
0: అదే ధర్మ స్వరూపం.
1: That is the very form.
0: అదే ప్రేమ స్వరూపం.
1: That is the very form.
0: అదే శాంతి స్వరూపం.
1: That is the very form of peace.
0: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుండాలి.
1: That day when we wear this particular form and the real form, can we call ourselves as human beings?
0: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
1: We have to attain that human nature.
0: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
0: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
1: వెన్ యూ రెఫర్ టు గురు, ఇట్ డజంట్ రెఫర్ టు
0: గురువులు. 8 విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అండ్ ప్రిసెప్టర్స్.
0: బోధ గురువు,
1: వన్ ఈస్ బోధ గురు,
0: వేద గురువు.
1: The second one is Veda Guru.
0: Nishiddha Guru.
1: The third one is Nishiddha
0: Kamya Guru.
1: Fourth one is Kamya
0: Guru. Suchaka Guru.
1: Suchaka
0: Guru. Vachaka Guru.
1: Vachaka
0: Guru. Karana Guru. Vihita Guru.
1: Karana Guru is next one. Vihita Guru is the last.
0: ఈ అష్ట విధములంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
1: Among these 8 types of Guru, it is the Vihita Guru who is the real Guru.
0: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
1: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
0: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
1: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
0: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
0: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
1: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
0: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో టీచ్
0: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
1: దే మే ఆల్సో
0: వ్రతములు చేయించవచ్చు.
1: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
0: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
1: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, it does not refer to giving dakshina to the people, worshipping them, washing their feet.
0: Nijamaina tundi guruvu gukaro andhakaram, andhakaramainatundi dani nirmoolam gaavinchali.
1: The real guru is one who destroys the darkness.
0: Prakashanni pradipyamananga veliginchali.
1: He can make illumination shine in man.
0: Gukaramanaga gunatitudiga undali.
1: He should remain a transcendent.
0: Gukaramanaga rupavachitudu kavali.
1: He should also be free from the body consciousness and the
0: anaga roopa namamulu lenetundi tattamu daivattam okkate.
1: It is only divinity which is free from the name and the form.
0: Oka chinna udaharanamu.
1: Here is a small example.
0: Bhasmani istuntadu.
1: స్వామి గివ్స్
0: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
0: అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
1: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హాస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
0: ఈ భస్మం రూపనామరహితమైపోతుంది.
1: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
1: And that kind of bhasma or the ash is associated with
0: Karukane neevu adaitudu kaamane neeku bhasma nandinchatam.
1: Ash is given to you with a message
0: that ee roopanaam anetundi garini kotta varakulu ahankara nirmoolam gaavinchukomane ee bhasmaani andinchatam.
1: You should free yourself from the attachment to the name and the form.
0: Ee bhasma kaaranam vachindi.
1: From where did this ash come?
0: Oka roopa naamamu dharinchinatundi vastuvu yokka chila sthitiye.
1: This ash comes from an object which has got the name.
0: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
1: Once you destroy the name and form, then you get the ash.
0: Anaga roopamunandunnatundi ahankaramu,
1: that means
0: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము,
1: ద అటాచ్మెంట్ ద ఫామ్
0: నిర్మూలన చేయాలి.
1: యూ హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
0: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్తున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
1: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
0: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
0: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
1: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు
0: చెప్పు.
1: వాట్ ఎవర్ వీ యు టెల్
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
1: You should experience the unity of your word and deed.
0: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
1: Such gurus are becoming rarer these days.
0: కనుక
3: ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ కైండ్.
3: మనలో ఒక గురి ఉంటుండది.
1: దెర్ ఈస్ ఎ గోల్ ఇన్ అస్.
3: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దట్ గోల్ ఈజ్ ఆత్మతత్వం.
3: దానినే సాక్షిభూతుడు అంటారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ అస్ విట్నెస్.
3: నో, కాన్షియస్
1: కాన్షియస్నెస్.
3: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
3: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
1: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
3: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
3: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
1: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
3: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖమును తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
1: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
3: పరేచ్ఛ అనగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
1: పరేచ్ఛ రెఫర్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ఎన్ యాక్టివిటీ అండ్ అండర్టేకింగ్ యాక్టివిటీ ఇన్స్పైర్డ్ బై అదర్ పీపుల్స్ వర్డ్స్.
3: అనిచ్ఛ అనగా ఏమిటండగా దైవేచ్ఛగా మారటం.
1: అవిచ్ఛ రెఫర్స్ టు ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్.
3: సుఖం జరగని అది దైవేచ్ఛనే.
1: If good happens to you and if
3: you get joy, అది దైవేచ్ఛనే.
1: జాయ్ ఆర్ సారో
3: నష్టము కలుగుని అది దైవేచ్ఛనే.
1: If you are put to loss,
3: అది దైవేచ్ఛనే.
1: If you get profit, it is also the will of God.
3: రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
1: కన్సిడరింగ్ జాయ్ అండ్ సారో
3: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
1: When you say swechha, what is the real meaning of this word swechha?
3: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
1: Is it living an unbridled, unlicensed?
3: మానవత్వాన్ని వీడు సంచరించడమే నా స్వేచ్ఛ?
1: Is it living like an ordinary human being?
3: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించడమే నా స్వేచ్ఛ?
1: Becoming distant to divinity and living the life of a demon.
3: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
1: Today I have decided to give the inner
3: యుగము, ద్వాపర యుగము, కలియుగము. మూడు యుగములు మనం చూస్తున్నాం.
1: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
3: Treta yugamulopala devatalanta oka vaipu nundinaru, danavulanta maroka vaipu nundinaru.
1: In the age of Treta, the gods were on one side and in one region and the demons were
3: in Ramani kalamulopala devatalandari kudanu ayodhyalo kishkindalo jeevistu vacharu.
1: During the days of Sri Rama, gods were living in Ayodhya.
3: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
1: The demons were living in the forest.
3: లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
1: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
3: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధంలో ప్రవేశించి దండకారణ్యంలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
1: Therefore, Rama had to personally go to Dandaka forest and destroy the demons.
3: Devatalanu rakshistu vachadu deeni yokka antaratham.
1: The meaning of this is that he protected the gods.
3: Dwapara yugamulopala devatalu rakshasulu irumulu kudulu oke rajyamlo nivasistu vacharu.
1: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
3: anaga pandavulu kauravulu oke rajyaniki adhikaram.
1: For the same kingdom, పాండవాస్ అండ్ కౌరవాస్
3: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు. యుద్ధము చేయలేదు.
1: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్, కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డూ? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
3: కలియుగంలో ఈ రాక్షసుల దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
1: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
3: Treta yugamlo rakshasul lokam veru, devatal lokam veru.
1: During Treta age, the world of demons was different and the country of
3: Dwapara yugamlo rakshasuldi devatuldi oke lokamu.
1: And in Dwapara age, gods and demons were living in the
3: Kali yugamlo rakshasuldi devatulu oke desamu.
1: And in the Kali age, the gods and demons are living in the same body.
3: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్టుక్
3: ద్వాపరయుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిపూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
1: When it came to Dwapara Age, the Lord did not make war.
3: ప్రవేశించాడు.
1: He entered into the war but did not
3: participate. కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
1: When it comes to Kali Age, as gods and devils are living in the same body, God is remaining neutral. He is not
3: ఈ యొక్క విచారణ శక్తి మానవుడు మానవుడుగానే గుర్తించుకోవాలి.
1: Man has to recognize this particular fact.
3: ఈ యొక్క బాధ్యత మానవునికే అందించాడు.
1: This responsibility is handed over to man.
3: తనలో ఉన్నటువంటి దానవత్వాన్ని తన విచారణ చేత దూరం గావించుకోవాలి.
1: By proper inquiry, man
3: has to దైవత్వాన్ని తన విచారణ చేత తాను పోషించుకుంటూ రావాలి.
1: He has to develop divinity in him and destroy demonic nature.
3: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Full independence and freedom is given to the man in Kali Age.
3: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
1: that person who is having
3: తాను ఏం చేయాలో ఏమి చేయకూడదు,
1: what should he do and what should he
3: అవ్వాలేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
3: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
3: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
1: Under the influence of Kali Age, what we have to do is, we have to destroy the demonic nature.
3: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తుము, దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
1: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
3: go. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
1: ఆల్ ది సాధనాస్ విచ్ యు అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
3: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhanas as such.
3: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనలుగా భావిస్తున్నాం.
1: All that activity which helps us to purify our mind must be considered as sadhanas.
3: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
1: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
3: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
1: This మాధవత్వం or divinity
3: సహజంగా ప్రకాశించేటువంటిది.
1: It is not created, it is self-resplendent.
3: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
1: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
3: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
3: హద్దును మాత్రం మనం తీయాలి.
1: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది అబ్స్ట్రక్షన్.
3: శిల్పి,
1: ఎ స్కల్ప్టర్,
3: ఒక శిలను,
1: హి టేక్స్ ఎ స్టోన్,
3: అనేక విధములుగా మలచి
1: హి
3: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
1: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
3: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
1: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
3: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్.
3: శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
1: All that the sculptor has done is, the extra stone which was not wanted is removed and it has got its real form.
3: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
1: He has not created
3: ఈ విగ్రహం. పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
1: This particular form was a part of the stone already.
3: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
1: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
3: ఈ ప్యాక్ కూడాను దాంతో చేరినటువంటిది.
1: The form is packed with the stone. It is a part of the stone.
3: చక్కని ఉదాహరణ.
1: One small beautiful example for this.
3: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
1: There is a stone in a big hill.
3: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
1: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
3: ఒకే గుండుగా ఉండినటువంటిది.
1: Earlier, before this idol was prepared, the entire stone
3: అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
2: Now the small pieces of stone are removed from
3: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
2: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
3: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారాలు జరుగుతున్నవి.
2: For this idol in the temple, the 16
3: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
2: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
3: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్ త్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి యొక్క విగ్రహం మేమే అంటున్నాయి.
2: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and the idol, we are the same.
3: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
2: Basically, all this were together.
3: One దేవాలయంలో కూర్చోవచ్చు.
2: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
3: కట్టడంలో కూర్చోవచ్చు.
2: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
3: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
2: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
3: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
2: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is a stone all the same.
3: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
2: We have to recognize caring for those small pieces of stone there. They say we and the idol, we are the same.
3: Anaga anni ekaswarupangane undinayi.
2: Basically all this were together.

0: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: కనుకనే తొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
1: ఇట్ ఇస్ ది సేమ్ స్టోన్ విచ్ యు ట్రెడ్ అపాన్, ఇట్ ఇస్ ది సేమ్ స్టోన్ విచ్ యు వర్షిప్ ఇన్ ద టెంపుల్, ఇట్ ఇస్ ది సేమ్ స్టోన్ విచ్
0: ఇస్ రాయి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ది బేసిక్ ట్రూత్ ఇస్
0: ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్తి భాతి ప్రియమన్నారు.
1: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్ సచ్చిదానంద అస్తి భాతి ప్రియం.
0: సత్ చిత్ ఆనందం ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
1: సత్ చిత్ ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్
0: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం కలుపుతూ వచ్చాం.
1: When we add the name and form, then it becomes an object.
0: Satya, Chitta, Anandam, Rupam, Namam. These are panchakanga mari poyidai.
1: When this Sat, Chit, Ananda are put together with the name and form, then it becomes panchakam and that itself is the world, creation.
0: Rupa namam tisivesthe ade daivattvam.
1: Remove the name and form, you get divinity.
0: Rupa namam unte ide prapanchamu.
1: Add name and form, you get the world.
0: కనుక మన దృష్టిని మార్చుకోవాలి గాని సృష్టిని మార్చడానికి వీలు.
1: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
0: రూపనామము పైన మన దృష్టిని మార్చుకోండి.
1: You have to change your vision on the name and form.
0: సత్యనిత్య నిర్మలమైనటువంటి ఒక సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
1: You have to develop your vision and your look in
0: ఏది చేసినా దైవం యొక్క సేవ గాని.
1: Whatever work you do, consider that as a service done to the Lord.
0: ఏది చూసినా దైవం గానే దర్శించారు.
1: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
0: సర్వములు ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూ.
0: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యక్తం చేసుకోకండి.
1: For any length of time, let us know, don't waste your life in this kind of...
0: Manam chesina sadhana yokka phalitam emiti?
1: What is the object and purpose of all this sadhana?
0: Inta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
1: What is the purpose and what is the result of all this?
0: Inta kaalam meeru shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
1: What is the result of all that you have listened so far?
0: Emi prayojanam ledu.
1: Absolutely useless.
0: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
1: We should make an effort at least to go up in the ladder.
0: Vaidam nunchi visishtamlo praveshinchandi.
1: We have to go from
0: visishtam nunchi advaitaniki prakandi.
1: The visishta advaita the quality
0: of jeevitamanta kuda nu kammadi purugu madri ekkada vesindi akkade undatam prayojanam ledu.
1: There is no use in remaining where we are like a worm.
0: Kanuka manam vinnanduku manam sadhanalu chesinanduku grandharu chadivinanduku peddalnu darshinchinanduku vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హెర్డ్ వాట్ వీ హ్యావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
0: యెస్ ఆర్

0: తామరత్వము పాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము

అందమైన ఆత్మ విడచి నింద్యమైన ఆము చేకుని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనుమునేనని అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనుమునేనని తలపు వీడి శాశ్వతంబుగా తత్వభావము ఎరుగరన్న.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October 2nd,
1: 1987. Vivida Shastra Jayamu, Veda Vedangamul, Vivida Shastra Jayamu, Veda Vedangamul, Jeevi Manasu Teranu Chircharevu, Vivida Shastra Jayamu, Veda Vedangamul, జీవి మనసు తెరను చీల్చలేవు. జీవుడి వల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు. జీవుడి వల నుండు దేవుడవల నుండు కార్యమిలను అవల కారణంబు. కార్యమిలను అవల కారణంబు, దేవుడివ్వల నుండు.
2: ఏ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అసెండ the kartar of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
1: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
1: Sankalpamu chetane samasta drishti antayinu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
1: Sankalpam yettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
1: Jeevitamanega sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
1: Sankalpam sajeevamainatundi.
2: Sankalpa is full of life.
1: Idi maha shaktivantamainatundi.
2: It is extremely powerful.
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
1: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
1: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into
1: kiratika vrittiga jeevinchutunnatvanti ratnakaruni valmiki maharshiga marchagalinatvanti sankalpame.
2: It is the very sankalpa which has transformed an ordinary robber into valmiki.
1: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణుని పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
1: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
1: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడా దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి కలిచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
1: జెలసీ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మనైన సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యములనేటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రేట్ జెలసీ అండ్ ప్రైడ్.
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
1: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
1: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
1: అట్లు కాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పచూ తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
1: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కానీ లేక రూపరేఖలచే కానీ తలంపులచే కానీ విజ్ఞాన ప్రజ్ఞానములచే కానీ ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: Other people who are having the same amount of satisfaction and contentment
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: Are they having same amount of wisdom and knowledge?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: There has always been a little amount of difference.
1: ఈ భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటుందను దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రచనం విద్ది, శరీరం రచనం వచహ కథం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మతో మట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta.
1: Adiye okka hrudayamu.
2: And that is...
1: Rendu hrudayamulu kaliginatundi manavudu jeevinchaledu.
2: A person with two hearts cannot live.
1: Okka dehamu, okka hrudayame.
2: One physical body and one heart.
1: Idi andari endu samattame.
2: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి నీ సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే,
2: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు,
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటిపేదవి కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
1: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
2: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ ఫిజికల్ బాడీస్ అండ్ హార్ట్స్, దే ఆర్ ఈక్వల్ అండ్ కామన్ ఫర్ ఆల్ పీపుల్. దిస్ మస్ట్ బి రికగ్నైజ్.
1: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
1: కార్యమిలను అవల కారణము, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
2: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
1: వితౌట్ కార్యకారణ సంబంధం, అవినాభావ సంబంధము,
2: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ట్రికబుల్.
1: ఇది అన్యోన్యాశ్రయము,
2: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
1: ఒకటి వదిలి ఉండలేవు.
2: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము,
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము, ఇది మహాకారము.
2: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్స్ ఓన్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
1: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దేర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇది దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూడ్.
1: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
2: Person who is full of ego would not be able to discriminate between good and bad.
1: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki emaatramo artham kaadu.
2: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
1: Dakittam kante danavattam kante heenudaipothuntadu.
2: He would become worse than an animal or even a demon.
1: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయడం లేదు.
2: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్, దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
2: యూ హావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అసెంబ్లీస్.
1: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు?
2: ఫర్ ఎ లాంగ్ నంబర్ ఆఫ్ ఇయర్స్.
1: ఎన్ని సంవత్సరం నుంచి కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు?
2: యూ హావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఆశ్రమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హింసెల్ఫ్ అండ్ అన్ టు హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయులవుతున్నారే కానీ

0: హృదయము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు. వీఆర్ బికమింగ్ స్టోన్ హార్టెడ్ రాదర్ దాన్ హార్టెడ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్. కనుక ప్రేమ హృదయం కావడానికి ప్రయత్నించాలి. ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్. ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు. ఓన్లీ వెన్ హీ హాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ షుడ్ బి ఏబుల్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్స్. ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యూ, యూ హ్యావ్ నో లైఫ్ అట్ ఆల్. కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా నువ్వు చేయటం లేదు. యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్. తాత్కాలిక జీవితములకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు. ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్. కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ, వాట్ ఎవర్ స్ట్రెంగ్, ఎన్ని సంపదలు ఉండినప్పటికీ, వాట్ ఎవర్ పవర్స్ యూ హ్యావ్, ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ, వాట్ ఎవర్ నాలెడ్జ్, ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ, వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్, దైవ బలమే లేకుండా సర్వము కూడా దుర్బలములే. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్. భుజ బలముడు మరియు బుద్ధి బలమునున్న దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి. వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపన్ టు కర్ణ? ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి. ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్. దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి. వీ షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ వర్ గివన్ విచ్ ఆర్ గివన్ టు అస్. యజ్ఞ యాగాది కృతములంతయును ఆచరించడము జీవిత నిమిత్తము. ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ మన జీవితమే ఒక యజ్ఞము. ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్. మానవులకు 116 సంవత్సరములు ఆయు. Man is supposed to live 160 years. కాని మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది. The 24 years of life is spent in play. తదుపరి 45 సంవత్సరాలంతా కూడా మధ్యాహ్న కాలంగా ఉంటుంది. The next 40 years of maybe అనగా అది శిక్షణమై, it is very severe.
1: ఇంద్రియ ప్రోద్బలము చేత
0: provoked by the
1: విషయావాసంలో మునిగి,
0: filling himself with
1: sandhika vijnanamulu marachi,
0: forgetting all the powers of discrimination,
1: kannulu teravaka,
0: closing one's eyes,
1: bujabalam unnadani,
0: thinking of his
1: own veragetamu,
0: getting overjoyed.
1: ivi 40 samvatsaramuluga jarugutayi.
0: For 40 years man spends his life like
1: that. Tadupadi 48 samvatsaramulu,
0: next 48 years
1: kaayam samayanga maaripothundi.
0: That becomes the twilight period,
1: anaga vruddhapyamu prarambhinchinappudu.
0: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని,
0: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్.
1: దారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై
0: ఫర్ ద
1: పరితపిస్తూ ఉంటాడు.
0: హీ స్టార్ట్స్ వరీయింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉన్నంత వరకు కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్, he will have pride and ego and arrogance.
1: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
0: One should not be overjoyed by merely physical.
1: ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకును దీని ఆయు ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
0: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇంకా ధనబలము చూస్తామంటే అది ధనబలం మరింత అనిత్యము.
0: Same thing is true of the power of wealth.
1: Dhanam undinanta varaku taanu aneka rakamainaatundi yokka paatanu padavachunu.
0: As long as he commands wealth, he may be able to just enjoy.
1: Dhanam tarigipogane athani moham chuteechintu vaaru evvaru kuda undaru.
0: The moment he loses wealth, there will be none who would even look at his face.
1: Athi andhakaram kammukuntundi.
0: He will be filled with blindness and darkness.
1: Idi kevalam manchu ante oka minchu antedi.
2: This is like a flash and a
1: minchina tachaname goppa prakasham vastundi.
2: When there is light,
1: kani venuventane andhakaram krammukuntundi.
2: The moment that there is lightning, there is effulgence.
1: Karaku ee dharmanu gurinchi manam yochinchi deenini aashrayinchi deenito anandanni panchataku ee matram kodunu aadharam ledu.
2: Therefore we should not take shelter under this physical power and power of wealth.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్.
1: బాల్యమునందు నుంచి
2: రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: ఎంటర్ యువర్ లైఫ్ ఇన్ టు యువర్ సేక్రెడ్ వే.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్, to what extent Harishchandra made sacrifices and subjected
1: himself patini anukarinche nimittamai aa chandramati enni vidhamaitundi sahanamunu pundinadi.
2: To follow the husband and the path laid down by husband,
1: vallidanna aadrana sirasavahinchi aa yokka lohitasudu enta vinayanni prakatitam gavinchadu.
2: Lohitasya also followed in order to obey the parents what amount
1: anuka Harishchandra vanti satyamunu.
2: That is, therefore you are
1: chandramati vanti sahanamunu
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: అండ్ పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు దేర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దెర్ ఈస్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదము.
2: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి తరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ in order to enjoy such divine power ourselves and also distribute the same to a few others.
1: Divyatma swarupulara,
2: embodiments of divine atma.
1: Manalo kontamaina kudanu parivartana rakunda poyina mana jeevitamunu mana kalamunu mana kayamunu kartavyanni kudanu kevalam durviniyogam chesina varam avtam.
2: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: ఎంత కాలం నుండి కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు.
2: యు హావ్ బీన్ కమింగ్ టు ప్రశాంతి నిలయం ఫర్ ఎ లాంగ్ పీరియడ్.
1: అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడా స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు.
2: దేర్ ఆర్ పీపుల్ హియర్ హూ హావ్ బీన్ లిజనింగ్ టు స్వామిస్ టీచింగ్స్.
1: కానీ దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి, కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: బట్ day after day their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation even to a small degree.
1: Konta maatramaina aashalanu adupulo pinchukorada.
2: To some extent at least should you not control your own
1: unnadi aashramulo chintinchadavanta samsaramulu.
2: You are living in ashram but inside you are living in a family life in your own.
1: Ee sariyainatundi sadhana kaaneradu.
2: This cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: వన్ డే ఆర్ ది అదర్ యు హావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
1: వెనకనక వస్తు అనాదులు మారక తప్పదు.
2: యు హావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
1: అవి మనలను వదలకపోవడం మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: దట్ పర్సన్ ఇస్ అ గ్రేట్ హీరో హూ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్
1: అవన్నీ మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలే ప్రయోజనం ఏమిటి?
2: When all those properties and the physical body gives up, what is the use of our
1: tyagam anega emti pavitramainatunte yokka phalamunu tyagam cheyatame nijamainatunte tyagamu.
2: What do you mean by tyaga or sacrifice? It is sacrificing
1: kulli poyinatunte phalamunu evaraina tyagam ani cheppadaniki veelavutunda.
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: Kanuka shariramulo balamunnadappude
2: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్
1: మనోశక్తి వికసించినప్పుడే,
2: ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్
1: బుద్ధి ప్రకటించినప్పుడే,
2: ఓన్లీ వెన్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్
1: కాలకృత్యములు స్వల్పకమునుపే,
2: ఓన్లీ బిఫోర్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టూ లేట్
1: కాలం యొక్క శాపము అనగా పాశము మన

0: ఆయన కదలక మునిపే
1: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ us,
0: మనం అతి జాగ్రత్తను వహించి
1: we have to exercise great care and
0: చేయవలసినటువంటి యొక్క సత్కార్యంలో మనం పాల్గొనాలి.
1: we have to undertake activities which are sacred and which must be performed.
0: అది ఏ జనసేవ?
1: దట్ ఈస్
0: అది ఏ సమాజ సేవ?
1: దట్ ఈస్ దిస్ సర్వీస్ టు ది సొసైటీ.
0: అట్లు కాకుండా కేవలం అహంకారంతో వెర్రవీగినంత మాత్రమున ఇది జీవితం సార్థకం కాదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఓన్లీ ఆరోగేట్ యువర్ సెల్ఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇట్ ఈస్ నో యూస్.
0: రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు.
1: ఫిజికలీ స్పీకింగ్ రావణ వాజ్ అ గ్రేట్
0: కుబేరుని కూడా సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
1: హి హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేర అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములతో కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హి వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్డ్ పర్సన్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్నక కానక ప్రవర్తింపజేసింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్స్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమభక్తుడు.
1: He was a great devotee of Isha.
0: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: But what is the use of having any amount of
0: ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having strength?
0: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having any power?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
1: But in his conduct and behavior, he was not taking the right path. And therefore, he was responsible for the burning down of Lanka.
0: Yantati vaijnanikudainappatikini chandramandalamlo kaalu pettinappatikini kaalu jarithe mukkala mukkala aipothadu bhoomi vachi cheripothadu.
1: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
0: moon. ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీనస్థితికైనా కూడాను ఎంతటి సన్యాసినైనను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలు చేస్తుంది.
1: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్ వెదర్ హీస్ ఎ గ్రేట్ సన్యాసిన్ ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్
0: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు.
1: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
0: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడాను మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
1: ఇఫ్ యూ రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్, రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
0: అర్జునుడు కూడాను తనకు ఆవరించినటువంటి యుద్దమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
1: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasam.
1: It is not one does it, one should not become sannyasin only
0: dehamto kaadu sannyasam,
1: not by dress either.
0: Gunamto sannyasi kaavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kodanu chaala కొన్ని రకములైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు చేయనుది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
1: today in every human being ego has asserted itself in some degree or the other.
0: Tanatana maripinchi
1: it is making everyone forget oneself.
0: Jagatlo magnam aipothunnadu.
1: He is getting lost in the world.
0: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
1: He is forgetting what is going to happen in him to him in future.
0: Vittalu pettina takshame chettai balam nandinchadu.
1: The moment you sow a seed it is not going to become a tree.
0: Ee chesinatvanti okka doshamulaku చెప్పినటువంటి అసత్యములకు ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు హావ్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు హావ్ టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకుని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్ప్రవర్తనలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్
0: రక్షణను అభివృద్ధి పరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఎ వౌ to live a life which is sacred.
0: ఈ ఆరు సప్తాహం సమాప్తము.
1: Today is the end of
0: సమాప్తం అనగా బ్రహ్మప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
1: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
0: బ్రహ్మప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మప్రాప్తి.
1: బ్రహ్మప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ.

0: సర్వులు ఎందుకు ఉండినటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
1: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
0: ఈనాడు మనలో ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వము లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: టుడే యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు give as offerings into fire all your bad qualities, bad thoughts, bad actions and start developing good thoughts, good qualities.
0: జీవితమైనటువంటిది ఎండ నీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖం ఉండదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
0: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ కెన్ బి షేడ్.
0: నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
0: ఏ విధముగా?
1: హౌ?
0: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
1: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
0: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
0: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
1: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
0: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
1: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్
0: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
0: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
1: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
0: ఇది సరి అయినటువంటి విజ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
0: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటుందా?
1: If you put on the torch light, can there be darkness there?
0: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
1: If you operating the torch, you get darkness.
0: బల్బు లేదన్నమాట.
1: There is neither bulb
0: nor bulb cells. రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు.
1: If there is bulb and cells in the torch,
0: ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము, స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కాని విశాలమైనటువంటి హృదయంతో, పవిత్రమైన భావంతో, జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
1: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
0: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
1: One country is trying to destroy another.
0: ఇది సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
1: Is it that is what science has to
0: do? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
1: Is it the knowledge which science has?
0: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
1: This is complete ignorance.
0: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
1: ఏ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
0: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
1: బట్ టు డూ గుడ్
0: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
1: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
0: మనసునందు మంచి,
1: ఇన్ యువర్ మైండ్
0: మాటలందున మంచి,
1: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
0: నడతలందున మంచి,
1: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
0: ఇవ్వకుండా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
0: మంచి నడతలు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ గుడ్
0: మంచి పలుకులు లేవు,
1: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
0: మంచి మనసులు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
0: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
1: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
0: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
1: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ వాంట్ గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
0: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
1: ఆల్వేస్ స్పీక్ స్వీట్,
0: మంచి నడతలో ప్రవేశించాలి.
1: యూ ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
1: Only when we there is unity of word, mind and deed, you will have
0: manas anyat vachas anyat karman anyat duratmanam.
1: If your thinking is something, word is different and action is different, then you are a duratmani,
0: yinadu
1: wicked one.
0: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్.
0: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు.
1: దేర్ ఆర్
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
0: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: If there are no good people in the world, the people, the world would not have
0: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
1: How would there have been day and light in the world?
0: Nijamuga jantuna narajanmadu. జన్మం ఎత్తి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు మానవులను ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
1: It is difficult and rare to get human life. If human beings are behaving worse than animals,
0: nirantaram dhaneshana dhareshana putreshana,
1: all the three times aspiring for money, aspiring for wealth, and
0: daiveshana anetundi ekkada kanipinchadam ledu,
1: aspiring to perform dharmic
0: activity, part time devotion appudappudu vignapakam ostayi oorugayi nanchukunnattuga nanchukuntaru.
1: This is only remembered occasionally and very rarely. Like
0: yadbhavam tadbhavati nivettido attide phalatam.
1: As you think you become, as you do, the fruits will depend upon your action.
0: Yantam matramunna evvaru talachinam anta matrame neevu annamacharya cheppadu.
1: Annamacharya
0: ekkokaru enta matram talustaro anta matrame vastundi.
1: Annamacharya has declared, God appears to them depending upon their
0: samudramulo kavalsinanta jalam untundadi.
1: There is plenty of water in ocean.
0: Evaravaru enta patram teesukoni potaro anta patrike dani neeru teesukoni
1: raadu. The water which you can bring depends upon the vessel.
0: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda?
1: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more water?
0: Prati prapattunanta kodano aasthitike untunnayi.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka veshamu venaka mare oka veshamu.
1: Before there is one type.
0: Mundu oka nadata venaka mare oka nadata.
1: There is a difference in your
0: jagattune mosam chesinattiga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sari ainatunti oka bhavam kaadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: నాస్తికులంటే ఆస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible.
0: Cheppinattu cheyakapotame deeniki moola karanam.
1: The most important reason is
0: that you are not ye vidhanga prakatistunnaro daniki taginatundi nadathalu lekapotame moola karanam.
1: Your conduct is not according to the devotion which you proclaim and which to have.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior, good
0: feelings. అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
1: I don't want your reply from you that you
0: are చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
1: I don't want your appreciation of the divine discourse.
0: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
1: You will be able to say that we have transformed ourselves into good
0: beings. మార్పు రావాలి.
1: Such change must come over you.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: That is the correct sign of God.
0: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యు సే దేర్ ఇస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఇస్ నాట్ వెట్, హౌ కెన్ యూ సే దట్?
0: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు ఇట్, బట్ వెన్ సమ్ బ్యాడ్
0: థింగ్స్ వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టి వారు సత్యమెరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
1: కెన్ సచ్ పీపుల్ ఎవర్ అండర్స్టాండ్ ద ట్రూత్? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐదర్?
0: మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్ళిపోతాయి.
1: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ లిసన్ ఇన్ వన్ ఇయర్,
0: చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
1: On the other hand, if it is bad words, both the ears come together and get united to hear such bad words.
0: Ida mana manavuni yokka pravartana.
1: Can this be called human conduct at all?
0: Idi kaadu.
1: This is
0: manchini vinali.
1: You should hear always good things.
0: Andukosame deeniki oka chinna katha untundadi.
1: There here is a small story to illustrate this.
0: Purvamu in sanavopasana chesetunti varaku రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
0: వాటితో ఓంకారాన్ని ఉచ్చరించినట్టు నచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
1: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
0: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
1: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
0: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
1: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్.
0: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
0: నాసికతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ఉచ్చరించినట్టు తచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
1: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్.

0: ఇష్టములను అభివృద్ధికరించుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
0: నాసికతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అయినది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆ నాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
0: ఈ ప్రణవమే దైవము.
1: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
0: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ,
0: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ వి షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
0: చూసిన సాయిరాం. బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
1: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
0: Nijamuga Sai Ram anetundi hudaya nanam nunchi kudana prarambham kavali.
1: That word Sai Ram should come from the core of the heart.
0: Ivanni kudunu kevalamu jagattunu mosaginchetundi yokka pravartanalu.
1: All these acts are only meant for deceiving the world.
0: Sai samasthalu endukani mariye prantamunandu kani mariye desamunandu kani mariye bhakti pravartanalu endu kani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? పిఎట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
1: బట్ ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహములంతా కూడా కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
0: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
1: There will be no diversity at that time.
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There will be unity in our own feeling at that time.
0: అందుకోసమే ఏకోమసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
0: Andarni sodabhavanamto penchukondi.
1: Consider everyone as your brother.
0: Okarikokariki ye vidhamainatundi yokka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
1: There may be some differences of opinion between one and the other. Try to adjust. అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహృతి చేసిన

0: వారిగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ ఆర్దర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్లేషించాలి.
1: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఐ ఇంటు ది అగ్నిగుండం.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వల్ల ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటు ఎ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listen to the divine discourses and then
0: came back. ఒకటి ఒకటి రెండు మాటలైన ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ విచ్ స్వామి హస్ సెడ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీం, హరి భజన బినా సుఖ

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఏ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsame ani bhagavad gita jagattunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద అస్పిరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖం లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యూ, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కాని సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad-gita?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనిటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనిటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకు ఎందుకు?
1: Why family problems and anxieties?
0: నాకు ఎందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణ smiled.
0: అర్జున, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anurucchata anusmaranacha anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
1: This world is suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aastipastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది.
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి.
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష.
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say ఉపేక్ష.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములన్నటువంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture e kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment and valuables. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వందే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడా నువ్వు నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
1: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఈస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ హిస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అపోల్డ్ ద గుడ్ నేమ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry?
0: Enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalamu oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇదంతా కూడాను భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ ది ట్రూ పీస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: బికాస్ వీ గో అగెన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: సో లాంగ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివే.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక,
1: not only this,
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu,
1: worrying for the future,
0: vartamanaanni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future, and forget the present, therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: Prema prema chetane manaku labhyam avutundi kaani dvesham chetas labhyam kaadu.
1: Love can be acquired by love only, not by hatred.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రము ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: ఇంతే కాక,
1: not only this,
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: Love is the result for love.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని అనుసరించి
1: we should follow that love.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ physical selfish love receives and receives and receives alone.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాకృతమైన జీవితంలో
1: ఇన్ దిస్ ఫిజికల్ లైఫ్
0: ఈ లౌకికమైన జీవితంలో
1: ఇన్ దిస్ వరల్డ్లీ సోజర్న్
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితంలో
1: in this ephemeral world
0: kevalam idi one way traffic kaadu.
1: Is not merely one way traffic.
0: Ichukovali puchukovali.
1: We have to give and receive.
0: Bhagavantun daggara puchukovali.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes, he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There is no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: And to accept from the world is poor path.
0: అందుకోసమే ఒకానొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్డ్ హింసెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: Poorest man ever.
1: Who is the poorest man?
0: He who has much desire is the poorest man.
1: He who has much of the desire is the poorest man.
0: కనుకని ఈ డిజైర్స్ ను మనము క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we lessen reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: We have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణ సన్నగించుకుంటూ పోవాలి.
1: Therefore we have to lessen reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోవాలి.
1: We have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: When we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: Today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు తెలుసుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సచ్ అస్ విష్ణు.
0: బ్రహ్మ ఎవరు?
1: హూ ఇస్ బ్రహ్మ?
0: ఈ విష్ణు ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: ఈ శివుడు ఎవరు?
1: హూ ఇస్ శివ?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డైటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
1: ద పయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఆర్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విదిన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వీ ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: If he opens the eyes wide open, he will see the world.
0: అన్ని చంచలత్వం కూడాను మనం చూడవచ్చును.
1: We can see that which move about.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: Because of this, our eyesight will be disturbed.
0: కొని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely,
0: నిద్ర వస్తుంది.
1: We might go to sleep.
0: కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోనకుండా అర్ధ నిమీలిత నేత్రం అని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర kept the half eyes closed. Why? Without getting to sleep, not see the
0: movement.
1: And to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మౌన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ. నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హెస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ అ సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్ లింగం.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనుగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యూ ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
0: విష్ణు అనగా ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విష్ణు?
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
1: విష్ణు ఇస్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
0: మానవుడు జన్మించిన తర్వాత,
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఈ అడ్డు తగిలినటువంటి వాడిని రక్షించి,
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
0: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
0: బ్రహ్మ అనగా,
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
1: నాట్ మియర్లీ క్రియేట్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్.
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్.
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: The forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
0: శబ్దము.
1: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
0: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
1: వాట్స్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
0: కాలము.
1: ద టైమ్.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడా భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: కనుక కాలము,
1: టైం,
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైమ్, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam munnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalam oka shivuniki maatrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ది పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ ఆర్ వికెట్ యాక్షన్స్.
0: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: దీన్ని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం.
1: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార రోబా as he thought of Rama, he had on his face the brilliance of Rama.
0: Prahlada kudunu harinamaanu smarinchatam cheta aa prahladunu yokka mukham nandu kudunu hari tejasu aavirbhavinchindi.
1: Prahlada was in constant thinking of the Lord and therefore the brilliance of his law of the divinity on his face.
0: Ee vidhamgane evaru deenini chintistharo aa yokka swaroopanni pondutaru.
1: As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యు థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
0: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐ యామ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐ యామ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డు సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్
0: పవిత్రమైన
1: సేక్రెడ్ వర్డ్స్.
0: శ్రవణం చేయాలి.
1: I should listen to sacred
0: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred
0: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: On the other hand, if you think that God and you are separate, you can never think of merger in the divine.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: God is not, certainly not.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకుడను ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: God is in the present in the form of Atma in everyone.
0: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
1: And the name of God is conscience.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: You follow your conscience.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు F's.
1: భగవాన్ రిఫర్స్ టు 4 F's.
0: F, F, F.
1: These are four F's, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ F, ఫేస్ ది
0: డెవిల్. డెవిల్ అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ఈ ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తోయాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ F.
1: Third F.
0: F, F, F. Face the devil. Fight to the end.
1: Third F, fight to the end.
0: Finish the game.
1: And fourth
0: అదే మన ముక్తి.
1: Fourth F, finish the game, liberation.
0: ముక్తి అనగా ఏమిటి?
1: What is ముక్తి, liberation?
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: And we certainly attain divinity during our lifetime.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద లేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్.
0: మానవుని శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుట్టింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish
0: anything.
1: Because of this mind which is a monkey, we have all doubts.
0: At a tender
1: age, Krishna found the downpour of rain in Gokula.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned everybody.
0: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని క్రింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith
0: went. నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that is a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heavy?
0: మనం తనపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు నమ్మకంతో
0: ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected.
0: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
1: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
0: Cheyatam kaadu Balaramuni yokka pani.
1: In fact, it's not the job of Balarama.
0: Talliki Krishnudu intati vaadu aneetundi yokka tattvam gurtinchalani ee pani chesadu.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: mani intilo kavasanni untunnai.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: Cheyi pattukundi, noru terchu.
1: She caught hold of his hand, asked him to open the mouth.
0: Ani chempalu kottindi Yashoda.
1: And Yashoda slapped him on the cheek.
0: Krishnudu navutu cheptunnadu.
1: Krishna smilingly said,
0: amma,
1: mother,
0: mannu tinanga nee shishuna.
1: To eat clay like that, am I a child?
0: Tina, verina.
1: Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను foolish కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా.
1: Oh mother.
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: నాకు ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not foolish.
0: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
1: Is there any meaning when you say that I'm eating sand?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was visualized.
0: దాన్ని చూసింది యశోద.
1: And Yashoda.

0: దేవి కానో.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: నో నో,
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: ఇఫ్ యశోద ఈజ్ యువర్ మదర్, మదర్ యశోద ఈజ్ ఫేర్ ఇన్ కాంప్లెక్షన్, ఫాదర్ నంద ఈజ్ ఫేర్, బట్ యు ఆర్
0: నంద యశోదల కొడుకు కాదు నీవు.
1: యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ నంద అండ్ యశోద.
0: సత్యమే చెప్పాడు బలరాముడు.
1: బలరామ సెడ్ ట్రూత్.
0: కానీ వెళ్లి తల్లి దగ్గర చెప్పాడు, అమ్మా నేను నీ కొడుకు కాదట.
1: అండ్ కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్, మదర్ ఇట్ సీమ్స్ ఐఎమ్ నాట్ యువర్ సన్.
0: ఆమె కూడా అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: ఈ రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదు అది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైన బాధలు పెట్టినప్పుడే, పీచి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్.
0: అప్పుడే రసోవై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఈ
0: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: వెన్ షీ వాస్
0: దేవకీ దేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీ దేవి వాస్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొజ్జను ఎన్నో త్రాళ్లతో కట్టిందటే ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డ నుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ ఫాస్టర్ మదర్.
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the Father.
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీకందరికి తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water. అదే
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ కోసం చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయాలి. ప్రేమతో కొట్టిన అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటారు.

0: ಅದಂತ ಪ್ರೇಮ ಚೈತನ್ಯ.
1: ಗಾಡ್ ಮೇ ಮೇಕ್ ಯು ಸಫರ್ ಆರ್ ಪಾಸ್ ಥ್ರೂ ದ ಡಿಫಿಕಲ್ಟಿ ಅಂಡ್ ಆಂಗ್ಸೈಟಿ, ಇಟ್ಸ್ ಆಲ್ ಔಟ್ ಆಫ್ ಲವ್. ನಾವು
0: ಏಮಾತ್ರಂ ಕೂಡ ವಿಚಾರ ಚೇಯಕೂಡದು.
1: ವಿ ಶುಡ್ ನಾಟ್ ವರಿ ಟು ಎನಿ ಎಕ್ಸ್ಟೆಂಟ್.
0: ವಿಚಾರ ಚೇಯಟಮು ಮನ ಯೊಕ್ಕ ದೋಷಮೇ.
1: ದ ವರಿ
0: ಎಂದುಕಟ್ಟಿ ಮನಮು ಅಂಶಮು.
1: ವಿ ಆರ್ ದ ಸ್ಪಾರ್ಕ್ ಆಫ್ ದ ಡಿವೈನ್.
0: ಅಲಾಂಟಿ ಅಂಶಮನಕು ದುಃಖಮು ಲೇದು,
1: ಬೀಯಿಂಗ್ ದ
0: ಬಾಧಲು ಲೇವು, ಕಷ್ಟಮಲ್ ಲೇವು, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ ఫెయిత్ హియర్ దట్ వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దేర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్ వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ లడ్డు అనదర్ రిలీషియస్.
0: ఒకరు బర్ఫీ కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ అనదర్ జిలేబీ.
0: చాపల్యమే కానీ అన్నింటి ఎందున్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ది టేస్ట్ డిఫర్ ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధారణ ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దాట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామలు భేదం ఉండినట్టుగా ఉంటుంది. కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ది డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యూ మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యూ గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటిందుకు ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యూ ఆల్ నో దిస్ దట్ వీ ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యూ ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామ పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి. కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమనేటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున, నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున, డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది, కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it's, it has no
0: mantra
1: life.
0: Entati panaina chestundi.
1: Mantra can do a lot.
0: Entati sahajanaina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swaroopudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of
0: atan nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: atanki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్ హిమ్.
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము

0: కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ వి వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంత కాలం నీవు అవుట్ లుక్ చూసుకుంటావో ఇదంత పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకో.
1: ది ఇన్వర్డ్ లుక్ వి హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: when we use harsh words we will not
0: you cannot always oblige but you can speak always obligingly.
1: you cannot always oblige but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయంలో భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించినటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్ విదిన్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విదిన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయాలు ఎందుకు శాంతి చెప్తున్నారు?
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికలీ మెంటలీ అండ్ స్పిరిచువలీ.
0: కనుక శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా నాకు ఈ మూడింటి ఎందుకు శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్ please bless me with peace for in these three areas.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు.
1: యూ మే హ్యావ్ పీస్
0: ఫర్. కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: This path of spiritual path is followed by the ancient sages and aspirants and seekers, and in fact they have propagated and
0: liberated.
1: Many did penance in search of God to know where he is.
0: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వీ సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్ లెట్ యు ఆల్సో సీ. వాట్ ఇస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఇస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్సు.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణన్నాడు.
1: నాట్ దట్ ఈ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీరం మాత్రం కనుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ఆ ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమతత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years, and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మోమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: So long we are in this world, we have discharge of duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: Consider the world as divine.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: Entire material of this world is divine.
0: అన్నిటిని కూడా దైవ స్వరూపకంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices.
0: స్వార్థముతో కూడినటువంటివి.
1: The modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమనేటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and
0: society. సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యష్టి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యష్టిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాద ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాద టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యష్టిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ,
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: To know the divinity,
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Simbo. But he who confers on every being, without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarvatulara.
0: Embodiment of love.
1: Katati yaka parinamamulu. Hitoshtamula vale. Sukadukkumulu kuda nu untunnavi.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On a one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణ చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All sudden done it transpires that both heat and cold venture to give comfort to man.
1: కనుక ఉష్ణ శీతలములు మానవునికి సుఖం అందించేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి పరిస్థితికే ప్రాకృత సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishads.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఈ స్థుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ All of them come to you in pairs.
1: Manavudu labhamunaku aanandistunnadu nashtamunaku kurungipothunnadu.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: Bhushanaku kurungipothunnadu dushanaku vicharapadutunnadu.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: Ivanni kudanu కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా సమతత్వముతో మానవులకు సుఖం అందించడమేనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడా పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుకొనుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: Manavudu yenatikainanu tyagamunu unaka tappadu.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: Chivara satyam.
0: This is the ultimate truth that he has to realize.
1: Manavudu buddhipurvakanga tyagame cheyakundina prapanchamu నిర్బంధముతో వానికి త్యాగం నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: Buddhiye nasinchina manavatvame cheenistundi.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: Jnanam perigukuladi manavatvam abhivruddhiga antundi.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: Subuddhimam manushyeshu ani kevalamu మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకు పచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మగలగున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: Pulikarnamu kappinatti gaaduga puliyaguna.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: Yenuganta balichi unna pandu yenuga unnataya.
0: So also pig, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: Kanuka manava akaramunu dharinchinante maatramuna manavunu kaaneyadani manava buddhulu manavuni yendu ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఇన్ ద సేమ్ వే, బై మియర్లీ హావింగ్ ఎ ఫామ్ రిజెంబ్లింగ్ దట్ ఆఫ్ మ్యాన్, వన్ డస్ నాట్ బికమ్ మ్యాన్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ది వర్డ్. ఇట్స్ ఓన్లీ వెన్ హీ హాజ్ ఎ గుడ్ బుద్ధి, గుడ్ థాట్స్, గుడ్ ఐడియల్స్ అండ్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టు గవర్న్ హిస్ లైఫ్ వుడ్ హీ బి కాల్డ్ ఎ మ్యాన్. దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ బీన్ టెల్లింగ్.
1: మానవుడు సుఖాభిలాషి.
0: మ్యాన్ బై నేచర్ సీక్స్ కంఫర్ట్.
1: ఆనంద పిపాసి.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరము కూడాను ఆనందముని ఆశిస్తుంటాడు.
0: Every second of his existence is directed towards this end of securing happiness.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడాను లేకపోలేదు.
0: There is in this freak in man's nature a scientific basis.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: The nature of fire is to reduce anything to ashes.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: So also ice has its characteristic feature being cold.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: Sweetness is the characteristic feature of sugar.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: In the same manner, for man, happiness is his natural state.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: That's why we find that man seeks happiness, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాము.
2: Ever since we were born, probably, every second of our existence, this has been our experience in our day-to-day life.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటాము.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిదే దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందులకు సహజముగా అందుకోలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: బై కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ part of which go in the society around him, and by virtue of the fact that he has these two qualities of attachment and hatred, man comes to a state where he is not in a position to experience the sense of joy within him.
1: Manavudu ee jagattulo aneka asthiramaina sukhamunu aashistunnadu.
2: In this world around him, man tries to seek comfort from things which are fleeting and transient.
1: Ee aashinchatame raagam.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగద్వేషములు ఆశల వల్లనే లభించుచున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: సో వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు కర్వ్ హిస్ సెన్సెస్ విచ్ ఇన్ టర్న్ వుడ్ పుట్ హిమ్ ఇంటు దిస్ డిజైర్, హి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ వేర్ హి కెన్ పాసిబ్లీ సెక్యూర్ హ్యాపీనెస్.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office by way of doing his job. He comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్ ఆటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరికొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
2: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడాను కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడాను లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపైన ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: యూ హ్యావ్ యువర్ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ రెస్టింగ్ ఆన్ యువర్ నోజ్. యూ ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ You start looking all around the house by way of locating these spectacles. You
1: are looking for them. తను ఎందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ హస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ విచ్ ఇస్ విత్ ఇన్ హిమ్ అండ్ హీ స్టార్ట్స్ మేకింగ్ ఎ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కానీ శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన ఎందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanamaitunte yokka aatmatattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vacharu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టె నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికి, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహమా చక్రము, మనస వాచ్మ్యాన్, జీవుడా ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: So what you find is, after a certain period of time, this jiva goes on his onward journey by leaving this body and leaving behind the watchman.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని, ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని, ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవడానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌత్రి ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, Because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he's not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as a center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga maarinatvanti jalamu, ఏ మేఘములుగాను ఏ వర్షములుగాను ఏ వంకలుగాను ప్రవహించి కట్టగడపటికి ఏ నాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రమాంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికే చేరిపోతున్నది.
2: ఆల్సో ద పాట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దిస్ క్లే విల్ వన్ డే ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్ రీచ్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ దట్ ఆఫ్ క్లే.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: బట్ మ్యాన్ అలోన్ ఇస్ అన్ ఎక్సెప్షన్. హీ డజంట్ నో దట్ హీ హాస్ టు గెట్ బ్యాక్ టు హిస్ స్టేట్, హిస్ ఒరిజినల్ అబోడ్, అండ్ హీ గెట్స్ బాగ్డ్ డౌన్. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: Kalukani manavudu aneka vidhamulaitundi apoha kani tana yokka satya swaroopanni gani tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: Konni raga dveshamulaku kuda guri avutunnadu.
2: He is also getting subjected to the sense of attachment and hatred.
1: Ee raga dveshamulaku kaaranam enti?
2: What is the cause for these two?
1: Manavudu nirantaramu edo oka vastuvuno leka vyaktino chintistu untadu.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: Taanu nirantaramu ee vyaktini chintinchuno aa vyakti oka vidhamaina aasaktiga maaripothundi.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియ బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు అలింపవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations or wishes of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనిటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done otherwise.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing, కోరికలే. Cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకునేటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: So at the very outset, man must take it upon himself to place his self on his mind.
1: Aite ee manasu ee vidhanga manam arikattukotaniki sadhyamavutundi.
2: But how can we possibly control this mind?
1: Chaala mandi manasunu arikattukunnatuku margam emito gurtinchukoleka telusukoleka ayomaya paristhitilo manasunu marinta oka swechchaku guri kavistunnaru.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainatundi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalanu emaatramo arikattukolaka manasunu swadhinam chesukovadaniki prayatniste idi emaatramo phalinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you'll not be successful.
1: Kanukane neenu appudappudu drishti dosamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vaagdosamunu raakunda chusko.
2: Control your sight. See that you don't commit any sin by way of words. Also, let not your sense of hearing go astray.
1: Kanukane aadhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyaruto dushitam karatunti vaakku.
2: Your word should be free from untruth.
1: Hinsaduto dushitam karatunti dehamu.
2: Your body should be free from any acts of violence.
1: Raga dveshamulte dushitam karatunti yokka manasu.
2: And your mind should be free from attachment to anger.
1: Ee moodu pradhanamainatunti yokka sadhana sampatti.
2: Now these three one can accrue through a process of sadhana.
1: Kanukane manavattamulo pradhanamainatundi indriyamu.
2: So in man's nature senses occupy a primary place.
1: Ee indriyamulanu bhagavat margamulo pravesha pettinappude ee manasu sulabhamuga manaku swadhinam avutundi.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: Mana aadhyatmika ratnamunu dongilinchinatundi donga evaro mottamata gurtinchali.
2: Now first try to understand who this thief is who has robbed you of this aadhyatmika jewel.
1: Ee aadhyatmika ratnamunu dongilinchinatundi vaadu manasu.
2: Now this person who has robbed you of this aadhyatmika jewel is the mind.
1: Kanuka ee dongainatundi yokka manasunu manamu sikshinchaka niraparadhi anukunte dehanni manam sikshistunnam.
2: So this mind who is the culprit goes scot-free and you are trying to punish the body which is blameless.
1: Kanuka motta motta manasunu manam sikshinchinappude taginatundi ratnamu manaku labhistundi.
2: So when you punish the mind then you can get the jewel in its possession.
1: Kanukane ee pavitramainatundi manasu galigi indriyamula cheta aanandanni andinchi nityarthamu నిష్కలంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పాత్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యూ బికమ్ సెల్ఫ్లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పాత్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటుంది.
2: It has been stated in the Bible that the devotees, they are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu అతని వెతకనక్కరలేదు.
2: God is everywhere. We need not search for him as such.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
2: Now today you find God who is everywhere is searching for his devotee.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
2: What is the type of devotee that God wants?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: Intiye kaadu manavatvanni prakatinchetunte aadarshaputtudu kavali.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: Taanu ekkada chusina kudanu atti bhaktunni taanu vetukutu untunnadu.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati bhakta brindamulo atti bhaktulu chikkutuka chaala durlabhanga unnai.
2: But today you find that among the large numbers of devotees to come across one such is an extremely difficult task.
1: Ee naati bhakta brindamulo navavarshana samayamlo yedustunnaru.
2: Now today you find that among the devotees where they should laugh they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకని వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: Kanuka, na prema, na karma, na sarva bhavamulu, daivarpitamu, anetvanti yokka, sattvika bhavamu, undinatvanti bhaktudu, bhagavantuniki atyavasaram.
2: So, that devotee, where he sees that his sense of love, his sense of karma, his thoughts, and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samatvamunu, sarvula yokka badhalaku, dukkamunu, prakatinchetvanti yokka vyaktudu, bhaktu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti, pavitramayatvanti yokka,
2: such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: Muttamurata Jesus and the messenger of God. Anaga, Desamane Kutigarani, messenger Gatiskoni, Tanu, E. Desame Samandaman Kutiyoka, Kari Kalatamulo, Talgunad.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండినటువంటి బాధలను, సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితముగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: Dehamuto prajalaku sandeshanni andistu vacharu kriyala dwara.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body.
1: Kramakramina dehamu nunchi manasulo praveshinchadu.
2: Then gradually, from the state of the body, he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను and son of God అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్యమైన విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
2: And then, through his mind assist, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము.
2: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్య కల్పితమైనటువంటిది.
2: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములే.
2: And all that goes on around
1: the son of God అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, I am the son of God.

0: కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబం లేదు.
1: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
1: He started recognizing such a truth.
0: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
1: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
0: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి I am my father are one అన్నాడు.
1: And at this stage he said, I and my father are one.
0: అనగా ఏంటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సంబంధం.
1: That is, there is this close bond of relationship between the father and the son.
0: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు చక్కగా గుర్తించవలసినటువంటి.
1: Now every true sadhaka must try and understand the significance of these words.
0: ప్రతి ఒక్కరు కూడా భగవంతుని బిడ్డలే.
1: Every being is the child of God.
0: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావాల్సి వస్తుంటాయి.
1: And it's also natural that the qualities of the father are given to the son.
0: పులి గర్భములో మేక పుట్టదు.
1: You don't have a goat born in the womb of a tiger.
0: మేక గర్భములో పులి పుట్టదు.
1: Or for a goat, you don't have a tiger.
0: పులి గర్భములో పులియే పుట్టినట్టుగా,
1: just as you have the tiger cub in the womb of a tiger.
0: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
1: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
0: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
1: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
0: కనుకనే మనం దేహరీతిగా ఒక కర్మ కలాపములో మనం ప్రవేశించాలి.
1: So, through the medium of this body, we must enter activity of karma.
0: Manasikanga nityanitya visha parishilan cheyali.
1: And then through the medium of the mind, start asking questions regarding the truth.
0: Vicharana shaktilo sannisa sambandhanni manam penchukovali.
1: Even as we start debating and discussing that within ourselves.
0: Tadupari brahma vidhammaiva bhavati. Rendinti yokka ekatvamu mana gurtinchadaniki shakti kalugutundi.
1: We reach a stage where we'll say that which is brahma is indeed the truth proper.
0: Kanuka ప్రతి మహనీయుల యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
1: It is a known fact that over centuries, men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
0: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థము కాదు.
1: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
1: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
0: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
1: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
0: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
1: This is not the significance of the occasion of Christmas.
0: ఇలాంటిదే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
1: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
0: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
1: These festive occasions do not mean that you feel contented by drinking in.
0: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
1: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
0: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్య యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్.

0: the dirt and filth from it. Then keep in view the high ideals set by such noble personages, and try and put into practice at least one amongst the many which they would have shown to you.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమే జీవిస్తున్నాడు, కానీ ఆశయాల నిమిత్తమే జీవించటం లేదు.
0: Today man lives for the sake of fulfilling his desire, not for the sake of any ideal.
1: నాకు దీర్ఘ జీవితము కావాలని ఆశిస్తున్నాడే, కానీ దివ్య జీవితము కావాలని ఆశించటం లేదు.
0: I want a long life. He doesn't want a life full of enlightenment.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
0: He is not making an effort to follow in the footsteps of these noble souls.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
0: This is the main task ahead for the true sadhaka.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి, కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
0: Every true sadhak should become the master of his house.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదమేమిటి?
0: Now what is the distinction or difference between the master and the servant?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: Now this servant, he is in the house and he makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
0: బట్ ద మాస్టర్ నోస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈస్ హిడెన్ ఆర్ హిడెన్ ద ట్రూలీ వాల్యుబుల్ వన్.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
0: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ద థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియల్లీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు, సదాచారములు, సత్వవర్తనైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ వి వుడ్ రియల్లీ నో వేర్ దీస్ ప్రైస్లెస్ పొజిషన్స్ ద జ్యువెల్స్ ఆర్ ద సద్గుణాస్ ద గుడ్ ట్రేట్స్ ద గుడ్ బిహేవియర్ ద నోబుల్ థాట్స్ విదిన్ us.
1: కేవలము ప్రయత్నించటమే కాదు అటువంటి విలువైనటువంటి రత్నములు భద్రం చేసుకుంటారు.
0: We make an effort to secure them. Not merely that, after securing, we'll try and make them a permanent possession.
1: ఈనాడు ఎవరికి వారు మనం ఈ విలువైనటువంటి యొక్క గుణములను మనం భద్రం చేస్తున్నామా, లేక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
0: Each one can make a question of this nature. Are we making, or am I making an effort to secure my priceless possessions? Or am I going after the fleeting pleasures of the world?
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పైస్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
0: That lamp which sheds light all around, if it is kept at a high point, the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంత ఎందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
0: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుకనే దివ్య భావములు అనేటువంటివి, ఆత్మభావములు అనేటువంటివి, పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
0: So also, what you call the noble traits in you, all the qualities associated with the Atma, have reflected in your thoughts, in your behavior, it's only when you put them at a high point, in the form of your having put them into practice as such, will others be able to take care of it.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు, సద్విచారములు కూడాను తాకట్టుకొని ప్రయత్నించాలి.
0: So man must make an effort to give coverage, to give a sort of publicity.
1: ఇటువంటి విలువైనటువంటి యొక్క భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
0: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్య మనులను,
0: where there is good, there is bound to be bad in the power of a shadow.
1: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: It's not possible for anyone to be free from his shadow.
1: కనుకని ఈ జీసస్సును కూడా అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
0: సో వి ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ జీసస్ లైఫ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ ట్రబుల్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఫర్ హిమ్.
1: కట్టెలకు తనను అనుసరిస్తూ, తనను ఆచరిస్తూ, తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడే తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
0: సో వి ఫైండ్ దట్ ఇన్ ద ఎండ్ దోస్ వెరీ సేమ్ డిసైపుల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్
2: who were following him and who were attached to him, they in turn turned against him.
1: Upakariki apakaramu, leka upakariki upakaramu, nepamennaka cheyuvaru nerpai. Upakariki upakaramu, viparitamu kaadu cheya.
2: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: Apakariki upakaramu, nepamennaka cheyuvaru nerpai. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
2: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఏ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
2: ఇన్ ట్యూన్ విత్ దిస్, జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
2: Though we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ therefore make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
1: Manchiki chedda anetvantidi eppudu kuda untuntadu ani meeku telusunu.
2: You know full well that where there is good there is bound to be bad attached.
1: Kani alanti paristhithilo manam e maatram kudanu venukanje veyyaradu balahinulu kaaradu.
2: Even in such moments we should not be reduced to the state of weaklings.
1: Manam cheyatunti pani pavitramainatundi satyamainatundi aneke vishwasamu gaadanga undinappudu దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ ద ఫుల్లెస్ట్ కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ వాట్ వీఆర్ అటెంప్టింగ్ టు డూ ఈస్ గుడ్, వీ మస్ట్ గో అహెడ్ వాట్ ఎవర్ బి ది కాన్సిక్వెన్సెస్ ఆర్ రిపర్కషన్స్.
1: ఇలాంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాక్షరత పొందినటువంటి జీవి జీసస్.
2: సచ్ అన్ ఇండివిజువల్ జీసస్ హూ ఇమ్మోర్టలైజ్ హిమ్సెల్ఫ్ బై ఫాలోయింగ్ సచ్ ఎ పాత్.
1: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
2: బట్ వీ హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ సచ్ ట్రూ సేకర్
1: సత్యాన్ని గుర్తించాలి.
2: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
1: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
2: వీ రియలీ నీడ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ సెక్యూరింగ్ రెస్పెక్ట్.
1: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటిది.
2: ఇట్ ఈస్ లవ్ విచ్ బ్రింగ్స్ వన్ హార్ట్ క్లోజర్ టు అనదర్.
1: కనుక నీ దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
2: దట్స్ వై జీసస్ సెడ్ ది హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
2: హీ ఆల్సో సెడ్ దట్ ఎ హార్ట్ విచ్ ఈస్ హార్డ్ టు ద ఎక్స్ట్రీమ్ ఈస్ వెరీలీ లైక్ ఎ రాక్.
1: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
2: హీ ఆల్సో సెడ్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ షోయింగ్ గ్రాటిట్యూడ్.
1: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
2: సో వాట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ వి షుడ్ నెవర్ ఫర్గెట్.
1: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
2: సచ్ for the lessons being taught by Jesus.
1: Kaluka ee naadu Jesus yokka puttina dinam ante anukunnappudu edo konni dramalu veetamu, konni actinglu cheyatamu, konni paatalu paadatamu, konni bhajanalu cheyatamu, inta maatramtone dinni saarthakataga bhavincharadu.
2: So today when you are trying to celebrate the birthday of Jesus, you should not feel that by merely enacting some dramas, singing some songs or bhajans is the true way of celebrating.
1: అతని యొక్క ఆదేశములను ఏ కొన్నింటినైనా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
2: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
1: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
2: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
1: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
2: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
1: Pata Vidyarthini yokka sangham idi.
2: This is an association of the old students of the college.
1: Sangham anaga 10 mandi cherinatunte yokka gumpu.
2: an association would connote a collection of individuals like
1: ee 10 mandi cheri 10 margamulu endu narchaka 10 mandi kudanu oka margamulo pravesichetundi sangam.
2: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move
1: kevalamu okka maatame kaadu okka baatane kaadu okka maata paina kuda nu nilavali.
2: Not merely that they must try and take up one path as such.
1: Sangamanaga deeniki pratyekichinatundi okka panchabhoota swaroopam ledu.
2: They should also be bound by one word.
1: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రమే రూపం ఉంటున్నాయి.
2: సొసైటీ డస్ నాట్ మీన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఇస్ ద ఇండివిజువల్స్ విచ్ గివ్ ఏ మీనింగ్ టు ఏ సొసైటీ.
1: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
2: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆల్ ది మెంబర్స్ ఆర్ గర్ల్ స్టూడెంట్స్.
1: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
2: నౌ దీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ విమెన్.
1: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారణ చేయాలి.
2: నౌ వి మస్ట్ టేక్ వి మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ మీనింగ్స్ నార్మలీ అటాచ్డ్ టు ద వర్డ్ ఉమెన్.
1: ఇప్పుడు ఒక గాడ్, గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
2: నౌ వి నార్మలీ టాక్ ఆఫ్ గాడ్, హౌ మెనీ ఆల్ఫాబెట్స్ మేక్ అప్ దిస్ వర్డ్ గాడ్?
1: ఓ డి, మూడు అక్షరములు చేస్తే గాడ్ అయింది.
2: The word God is made up of these three component alphabets, G, O, D.
1: అదే విధముగానే తెలుగు నందు, సంస్కృతం నందు, ఇంకా అన్ని భాషలు ఎందుకు ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేరుతూ వస్తుంటాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ఎ వర్డ్.
1: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
2: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమెన్, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
1: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, ప్రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ వీ హ్యావ్ త్రీ ఆఫ్ దీస్ సిలబుల్స్, స, త అండ్ ర.
1: త, త, ర.
2: త, త, ర.
1: త అనగా మొట్టమొదటి సాత్వికము.
2: ది ఫస్ట్ వర్డ్, ది ఫస్ట్ సిలబుల్ త స్టాండ్ ఫర్ సాత్విక్.
1: త తమో గుణము.
2: ద సెకండ్ త ఫర్ తమో గుణ.
1: రా రజోగుణం.
2: ది థర్డ్ రా ఫర్ రజోగుణం.
1: స్త్రీ అనగా త్రిగుణాత్మక స్వరూపుణి అని కూడా దీనికి అర్థం.
2: సో ద వర్డ్ స్త్రీ స్టాండ్స్ ఫర్ అన్ ఇండివిజువల్ వేర్ యూ హ్యావ్ ఆల్ దీస్ త్రీ గుణం.
1: ఇక్కడ సకారము, సకారం అనగా ఏమిటి? సాత్వికం అనగా ఏమిటి?
2: ఫస్ట్ వన్ స్టాండింగ్ ఫర్ సాత్విక్, వాట్ డు వి మీన్ బై దిస్?
1: మృదువైనటువంటి భాష,
2: వర్డ్స్ విచ్ ఆర్ స్వీట్,
1: మధురమైనటువంటి వాక్కు,
2: words which are melodious,
1: వినయ విధేయతతో కూడినటువంటి యొక్క ప్రవర్తన,
2: అండ్ కాండక్ట్ విచ్ హ్యాస్ ఇట్స్ హాల్మార్క్ హ్యూమిలిటీ, హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ అండ్ ఆల్ ది గుడ్ ట్రీట్స్.
1: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారం యొక్క అర్థములు.
2: ఆల్ దీస్ కమ్ అండర్ ది సింగిల్ సిలబుల్ స్టాండింగ్ ఫర్
1: సాత్విక్. ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటున్నది.
2: నౌ దిస్ ఆక్యుపైస్ ద ప్రైమరీ స్పాట్ ఇన్ దిస్ వర్డ్.
1: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
2: సో ద స్త్రీ షుడ్ హ్యావ్ యాజ్ ద ఫస్ట్ థింగ్ వర్డ్స్ విచ్ ఆర్ స్వీట్.
1: వినయ విధేయతలను ప్రకటించాలి.
2: దే షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: సత్యీల సంపత్తిని పోషించాలి.
2: అండ్ దే మస్ట్ ట్రై అండ్ ఫాస్టర్ అండ్ ప్రోగ్రెస్ గుడ్ క్వాలిటీస్, గుడ్ ట్రైట్స్.
1: ఈ విధమైన యొక్క ప్రవర్తనతో కూడినటువంటిది సకారం.
2: సో ఆల్ దీస్ కుడ్ బి పుట్ అండర్ దిస్ వర్డ్ సార్.
1: ఇంకా సకారం, ఈ సకారం అనగా ఏమిటి?
2: Then we come to this second of these syllables, sta. What does it mean?
1: Siggu.
2: A sense of
1: vidiyamu,
2: shyness,
1: bhayamu,
2: and a sense of fear.
1: Ee moodu kudanu streelaku rendava sthanamlo unde teerali.
2: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear,
1: moodava sthanam nandunnatundi rakaramu, idi rajoguna sambandhamainatundi.
2: Also a form, a part of one's nature. The third one is rajoguna.
1: Ikkada dhairyamu,
2: courage or bravery,
1: త్యాగము,
2: sacrifice,
1: సౌశీల్యము,
2: గుడ్ కాండక్ట్
1: అనగా ఇక్కడ ధైర్య, సాహస, త్యాగములంతా కూడా చేరినటువంటిగా ఉంటుండాలి.
2: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్, ఆల్ కమింగ్ టుగెదర్.
1: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము,
3: ధైర్యం అనేటువంటి గాడు పెట్టినగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ ధరించుకొని వెళుతున్నారు ఈ స్త్రీ.
2: So what these priests or the women folk are doing is, at the rear they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle they have this sense of shyness and this sense of a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
3: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
2: It's only when one understands the significance of this word and behaves accordingly.
3: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము సాహసము స్వేచ్ఛ మొదలుస్తా ఉంటుంది.
2: But today we find that due to the influence of the present day times, this courage, this sense of sacrifice, a sense of being nonchalant, which ought to come at the rear, is coming to
3: అవసరమే. ఇది కూడా అవసరమే.
2: We do need them, no doubt.
3: ఈనాడు స్త్రీలలో ఆ ధైర్యము ఆ సాహసము ఆ స్వేచ్ఛని లేకపోతే వారు సమాజాన్ని సాధించలేరు.
2: Today, of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
3: అయితే ఎప్పుడు ఈ గుణాన్ని మనం వినియోగించాలి?
2: బట్ వెన్ షుడ్ వి పుట్ దెమ్ అవుట్? అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్?
3: ఇది మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
2: వీ మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వీ హావ్ రీచ్డ్ ఎ సర్టన్ స్టేజ్.
3: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
2: Now, even in warfare, there are certain methods adopted.
3: Sama, dana, veda, dandopayamulu ani. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
2: సో ద ఫస్ట్ ఈజ్ యూ ఫస్ట్ అడాప్ట్ ఎ సాఫ్టర్ అప్రోచ్. ఇఫ్ దట్ డజన్ కమ్ ట్రూ, దెన్ యూ టెన్ టు బికమ్ హార్ష్ అండ్ మేక్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ వెంచర్.
3: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
2: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోల్డ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
3: మొట్టమొదటి సకారం అనే దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
2: సో బీ ఆర్మ్ విత్ ద వెపన్ కాల్డ్ ద సకార,
3: మృదువైనటువంటి మాటలు.
2: యువర్ వర్డ్స్ స్వీట్ అండ్ మెలోడియస్,
3: మధురమైనటువంటి యొక్క పలుకులు.
2: And let your words be such as
3: vinaya vidhayatato kudinatvanti yokka gunamulu.
2: Let your traits be such a full of obedience and humility.
3: Deenni manam mottamota aadharam cheskovali.
2: These two should come ahead of the rest of it.
3: Appude kattakadapataga dhairyamu saahasamu swechcha ane pidgarani manam anubhavinchukotaniki veelavutundi. Ee swechcha kattakadapadi elantidi manaku swechcha.
2: And then in the rear should come your sense of courage, your sense of commitment, and your sense of being venturesome. Now you talk of freedom. When should you put this to good use?
3: The end of wisdom is freedom.
2: The end of wisdom is freedom.
3: Shechchagavanu sancharinchatam kaadu.
2: Freedom does not mean moving in a free way.
3: Sarvatra daivatvanni gurtinchukunnatvanti yokka ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
2: రికగ్నైజింగ్ ద డివినిటీ విచ్ ఇస్ ఎమినెంట్ ఎవ్రీవేర్, దట్ కనోట్స్ ఫ్రీడమ్.
3: అది నిజమైనటువంటి విద్య.
2: దట్ ఈస్ ద ట్రూ ఫామ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
3: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ, కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
2: Therefore the Shastra has said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
3: Tapas anaga emiti?
2: What does this word tapas mean?
3: Tala kinda vetti kaalu paina pettadam kaadu.
2: Tapas does not mean you stand on your head.
3: Sattva rajo tamo gunamulu yokka ekatvame tapas.
2: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
3: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
2: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious way.
3: అంతేకాదు మనోవాక్యములను కూడా మనం ఏకం చేయాలి.
2: Also, there should be a perfect harmony between the thought, word and deed.
3: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
2: సో ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ దట్ వి ఆల్సో హావ్ దిస్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ది ట్రూ నేచర్
3: ఆఫ్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్
2: ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫామ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్
3: వర్డ్స్ యాక్షన్ ఒక్కటైపోవాలి.
2: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అండ్ దేర్ యూ హ్యావ్ ఎ హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
3: ఇది నిజమైన తపస్సు.
2: దిస్ ఈజ్ ద ట్రూ ఫామ్ ఆఫ్ తపస్సు.
3: మనం అరణ్యానికి పోనక్కర్లేదు.
2: We need not go to the forest.
3: పర్వతంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
2: We need not renounce everything.
3: ఆడ బిడ్డలు వదలనక్కర్లేదు.
2: We need not leave behind the family.
3: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: Very much being part of the household, but living where we are, we can still try and undertake a tapas in the true sense of the term.
3: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
2: But today we have lost track, lost sight of such a situation.
3: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
2: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
3: Manam chadivinadi chaduv kosam kaadu.
2: What we study is not for the sake of study.
3: Chaduvunu samskaram kosam.
2: Studies in turn should lead us on
3: samskaramunu aacharinche kosam.
2: To samskara, a form of life.
3: Ee aacharana samajik kosam.
2: And that life should be reflected in your actions for the sake of the
3: samajamu saarthakata kosam.
2: And the society in turn is giving you a way to sanctify your life.
3: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatundi vidyato paatu aadhyatmika vidya kuda nu atyavasaram.
2: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
3: Ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
2: So, along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
3: Rendu rekkalu galiginatundi pakshe aakashamlo egaragalutundi.
2: That bird which has got two wings will be able to soar up in the sky.
3: Rendu chakramulu galiginatundi rathame roadu paina prayanam salapagalutundi.
2: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
3: Adhe vidhamugane manavunaku ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
2: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హి హాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్.
3: మనం ఉద్యోగం చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
2: హిల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్. వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
3: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
2: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
3: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
2: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
3: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
2: దట్స్ వై ఐ ఆఫ్టెన్ టెల్ యూ మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
3: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
2: సో along with money we should also try and foster morality.
3: Samaja sevalo ee vidyarthinulu palgonali.
2: Our students should jump into activities relating to the society.
3: Vidyarthinudainatundi varilo praveshinchi variki aadarshavantamainatundi jeevithanni bodhinchi vaarini sariyina margamlo avalambipu chesinappude mana vidya sarthakam avutundi.
2: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
3: Chadukunna varantha oka vaipuna chaduvulenikunte amayikulanta maroka vaipunaite ee jagat emaatram kodanu shobhinchadu.
2: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
3: Kalipinappude idi divyatvanga maaripothundi.
2: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
3: Danini divinity is unity is divinity enna.
2: That's why it's been said unity is divinity.
3: Kanaka unity kavali mana divinity divinity divine divine divine divine divine divine ante ipo deep wine kaadu divine unity adi nijamaina ikkunte
2: So it is unity, it is coming together, it is sharing with each other. That is what connotes divinity. The word divinity does not, we talk of divine, divine. It's not to be taken to be deep wine. You get immersed and you drink deep and then you
3: get divinity paina confidence. Faith Ravan.
2: So at the very outset, you must have absolute and total confidence in this element of
3: divinity.
2: Every individual is endowed with this element of faith. There is no individual in this world who does not have this element of faith. If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
3: faith in him.
2: So where you have this faith, you certainly have this element of love. And where you have love and faith together, you have peace.
3: ఎక్కడ శాంతి మనకు ఉంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
2: అండ్ వెర్ యు హావ్ పీస్ యు సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
3: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంది.
2: వెర్ యు హావ్ ట్రూత్ యు హావ్ బ్లిస్.
3: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
2: అండ్ వెర్ యు హావ్ బ్లిస్ యు హావ్ గాడ్.
3: వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్. వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ బ్లిస్. Where there is bliss, there is God. Ayu anandamulaku paramatma tattvaniki manasvaniki inta sambandham untundi. Kanukane manavudu ananda pipasi annadu. Ee anandam undinappude manaku ee vidhamaina jeevitham shobhistundi. Kanuka manavatvaniki anandamulaku sannita sambandham.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
3: Kanukane, daivam anaga em chitte, poorna anandame daivam.
2: So what you mean by God is nothing but a state of total bliss.
3: Manavudu kudanu aanandanni aashistunnadu. Aananda pipasiga unnadu kanaka manavudu kudanu daivame.
2: So because man also has as his nature a sense of happiness. He seeks happiness at every point. He is also a form of God.
3: Tanu daivamuga unnadu kanakane aanandanni aashistunnadu.
2: Because he is akin to God or he is God, he seeks happiness.
3: Kanuka manavudu anetuvanti vaadu aananda pipasi aananda swabhavu.
2: So man is that individual or that entity which aspires for
3: nirantaramu aanandamutone daivatvanni chintinchali.
2: It is through this medium of happiness or bliss that you can think of God.
3: Kanukane mana unity anekundi ekkada undali ante aanandamutone untundali.
2: So where is this concept of unity or coming together?
3: Happiness is union with God.
2: It is happiness is union with God.
3: Manam daivamutone manaku nijamaina aanandam untundali.
2: It's only through God that we can secure true happiness.
3: Mari ye padartham nandu kodanu manaku aanandam labhinchadu.
2: We can't secure happiness through any other material thing.
3: Okavela labhinchina adi tatkalikamaindi kaani sarina aanandam kaadu.
2: Even if you are to secure some degree of happiness, it is fleeting and
3: temporary. Idantha swapna drishyalu.
2: This is a dream world.
3: Swapnamulo edo oka aanandanni anubhavinchaam tellavaratappiki em maatramo ledu.
2: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
3: Kanukane ee naati manavulu ఈనాటి సాధకులు సుఖ దుఃఖములను పాప పుణ్యములను అనేక ఆనంద కష్టములను కానీ అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
2: So today's man should make an effort to try and weigh everything in the proper perspective. The good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken
3: భగవద్మయంగా మనం భావించాలి.
2: Everything should be taken towards God.
3: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
2: There is only one way of doing this.
3: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
2: This is what has been called liberation.
3: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
2: The same has been talked of as
3: మోక్షము అని చెప్తూ వచ్చారు.
2: They also talk of moksha or liberation.
3: ఈ మోక్షం అనుకున్నా ఇమ్మార్టాలిటీ అనుకున్నా దీనికి మార్గం ఏమిటి?
2: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
3: What is the way to immortality?
2: What is the way or path to immortality?
3: Removal of immorality is only way to immortality.
2: The removal
3: of ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను దురాచారములను దుర్భావములను మనం ఏనాడు మనం వేరుకు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ immortality. This is what has been said about immortality.
3: Kanuka ilanti immoralities nanta kudanu venukoku teesi vesi tana jeevitamunu nirmalamaina nischalamaina nishwarthamainatunte yokka aartiga tanu nirupinchukunnatunte vaare Jesus. అందువలనే తన యొక్క హార్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
2: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life, he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
3: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
2: It is this secret heart that we'll have to
3: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
2: We do have a heart, but what's the use?
3: కాదు కాదు. జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ ని తీసుకోవాలి.
2: We should make our heart that like that of Jesus.
3: కనుకనే మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్ ఐ ఆమ్ ది లైట్, ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్ ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
2: So what is the first and foremost prayer that you must keep uttering? You must begin by saying, I am in the light, I am in the light. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
3: Swami, Swami, Swami, anukunnanta matram prayojanam ledu. Swami neelo cheripovali.
2: So there's no point in merely saying Swami, Swami. You must be such that Swami becomes part of you.
3: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
2: Or you must become part of Swami.
3: చక్కెరలో నీరు కలిపినా నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
2: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
3: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
2: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
3: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
2: Or make an effort to say that you become part of God.
3: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
2: So you have two such paths laid down for you from
3: ancient. నీవు దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
2: So if you want to become one with God, that path is called bhakti.
3: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
2: Why if God has to become part of you, that path is called jnana.
3: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాని నీవు సాధించు.
2: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
2: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పార్ట్స్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్, జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
3: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెసెంజర్స్.
2: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. నౌ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ జీసస్ వాజ్ ద ఓన్లీ మెసెంజర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
3: దేవు ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
2: అండ్ అగైన్ ఇట్స్ నాట్ అస్ ఇఫ్ జీసస్ అలోన్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ సన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
3: జీసస్ అండ్ ది ఫాదర్ ఇద్దరు ఒక్కటైనారు మాత్రమేనే కాదు, మీరు దైవము ఒక్కటైపోతారు.
2: సో ఇట్స్ నాట్ అగైన్ అస్ ఇఫ్ జీసస్ అండ్ హిస్ ఫాదర్ బికేమ్ వన్. All of you also would become one with God.
3: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
2: సో హీ మియర్లీ కేమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ అండ్ ప్రొక్లైమ్ దిస్ మెసేజ్.
3: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
2: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్, such noble ideals which must inspire us on occasions like this, not a mere celebration in an outwardly form.
3: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
2: So today you have a congregation of individuals drawn from all parts of the world.
3: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమల కోర్చి ఇన్ని విధమైనటువంటి బాధల కోర్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశమునికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
2: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్ గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ subjecting yourself to a lot of discomfort. Having come, having stayed here, you must try and pick up at least one thing which will become a permanent part of yourself.
3: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూసి అనేక విధములుగా ఇండియా ఇట్ల ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
2: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
3: ఒక చిన్న విషయాన్ని మీరు చక్కగా గుర్తుంచుకోవాలి.
2: Here, understand one small thing.
3: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరార్థము చక్కగా గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు.
2: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
3: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది గాని క్రింద మాత్రం పడదు.
2: Where you have a light atop a tower, you will find that in the immediate vicinity of this light there is darkness.
3: అదే విధముగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుందో ఎక్కడ పవిత్రం ఉంటుందో ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటుంది.
2: And the light could be seen and spread or shed all around. In the same way, where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity,
3: inta baita prapancham yokka sthiti gatulu kodano chakkaga artham chestunte deeni yokka satyam manaku gurtinchukodaniki veelavutundi.
2: In the same way, there is an element of darkness around this. If we can understand a little deeper the circumstances that prevail generally as a whole, we'll be richer by that.
3: Manam 24 gantala sepu air conditioned room lo kurchunte air conditioned viru kuda manaku teliyadu.
2: Like for example, if we seat ourselves for 24 hours in the day in an air conditioned room, we cannot really understand the significance of the air conditioning apparatus.
3: Rekka gantaina kodanu baita prapanchamlo poi aa endalo manam tiriginappudu tirigi air condition lo vachinappude dani vilu manaku chakkaga telustundi.
2: Whereas just for 1 hour we come out and subject ourselves to the intense heat prevailing in the outside part, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
3: Adhe vidhamugane swami swami swami swami swami swami ani ashramulo velamandanta untunnaru.
2: So in the same manner, there are thousands living in this ashram who keep talking of swami swami.
3: Ee swami yokka tattamu chaala daggaraganu ananta kaalanga undatam cheta kalakramina oka vidhamainatundi yokka దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
2: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దే టెండ్ టు లూజ్ సైట్ ఆఫ్ ద మెజెస్టీ ఆఫ్ స్వామీస్ నేచర్.
3: ఇది ఎట్లా ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవాడికి అన్నప్రాసం అని మనం చేస్తాం.
2: నౌ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్, ఎ స్మాల్ చైల్డ్ ఈజ్ ఫస్ట్ ఈజ్ గివెన్ హిస్ ఫస్ట్ మాసల్ ఆఫ్ ఫుడ్.
3: మొట్టమొదటి పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
2: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
3: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
2: At that point of time, the father and mother get delighted.
3: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
2: Then they are also given to a sense of
3: కానీ క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తాడు.
2: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
3: Okka metuku tinnappudu anta aanandinchinatundi vaadu inni metukulu tinnappudu enta aanandinchali.
2: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
3: Kaani kaaranam emiti?
2: But you are not given to that
3: wonder. Adhi anname. ఈ అన్నమే ఆనాడు తిన్నది అన్నమే ఈనాడు తిన్నది అన్నమే. దీంట్లో మార్పు లేదు కానీ తనలో వచ్చింది మార్పు.
2: That day what he ate was rice. Today what he is eating is also rice, but you are not getting wonder. The reason, the change that has come over the individual.
3: దీనికి ఎట్లా ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: I'll also give one more illustration and then close my discourse.
3: Side by side, ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది.
2: Now, you have adjacent to each other, one side you have got a big hotel.
3: పెద్ద హోటల్.
2: A big hotel, a reputed one.
3: రెండో దానికి ఆనుకొని ఒక మెడికల్ షాప్ ఉంటుంది.
2: And then alongside this hotel, you have got a medical shop.
3: ఇక్కడ భోంచేయటము, ఈ అధీనమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము, ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
2: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
3: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు? సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ఏక్ వచ్చేస్తుంది.
2: Now this bearer, a server in the hotel, by virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache and he feels it in the
3: ఈ హోటల్ సర్వర్ వచ్చేసేసి ఈ యొక్క మెడికల్ షాప్ లో వచ్చి నాకు హెడ్ఏక్ గా ఉంటుంది, టారిడోన్ ఫిల్ చేయండి సార్ అంటాడు.
2: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I've got a headache, please give me a Saridon pill.
3: ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi ammi vaadiki headache vachestundi.
2: So now the shopkeeper, he has been selling medicine, he's been spending all his time in the shop as such.
3: ee headache vachinatundi shop vaadu hotel ipotadu sir, naaku headache ga untundadi, oka hot cup coffee ivandi sir antadu.
2: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache. Please give me a hot cup of coffee.
3: ee hotel vaaniki headache, shop vaaniki headache, headache okate.
2: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
3: Kaani medical shop vaani headache coffee tho nivaran avutundi. హోటల్ వాడు హెడ్ ఏక్ సడన్ ఫిల్తో నివారణ
2: అవుతాడు. రెమెడీ దట్ ఐదర్ ఆఫ్ దెమ్ ఇస్ స్పీకింగ్ ద షాప్ కీపర్ సీక్స్ ద రెమెడీ ఇన్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ద హోటల్ మ్యాన్ సీక్స్ రెమెడీ ఇన్ ఎ సారిడాన్ పిల్.
3: అదే విధంగానే ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
2: సో ఇన్ ద సేమ్ వే ద షాప్ కీపర్ ఫీల్స్ దట్ హిస్ ఓన్ మెడిసిన్ వుడెంట్ క్యూర్ హిమ్.
3: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడ్ ఏక్ పని చేయదు.
2: సో ఆల్సో ద హోటల్ మ్యాన్ ఫీల్స్ దట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ.
3: కారణం ఏమిటి?
2: What is the reason?
3: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
2: The reason is that he day in and day out, he is immersed in the task of his. He is not able to understand the value of what he is doing.
3: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
2: So in the same way, everybody and all people are in God.
3: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
2: They are experiencing God every second.
3: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
2: But they are not able to understand the significance.
3: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్కతూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
2: When for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
3: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
2: Another illustration over here.
3: స్వామి ఇక్కడ ఒక్క రెండు గంటల నుంచి కూర్చున్నాడు.
2: Swami has been sitting here for the last 2 hours.
3: ఇంత సేపు మీరు చూసినా కూడాను దీనికి ఒక ఆశ్చర్యంగా ఉంటుంది.
2: Now even if you have been seeing him for 2 hours, you're not given to a sense of wonder.
3: మీరు రూముకు వెళ్లి ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక్క సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
2: Now you go back to your room, sit in meditation, and there even for a fleeting second, if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me his son.
3: Anaga sahajaniki viruddhamainappude aashcharyam vastundi.
2: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
3: Ee aashcharyam sthiramaindi kaadu.
2: Now this sense of wonder is not
3: sahaja sahajanandani pondali.
2: You try to experience that happiness which is
3: dehamtone undi, dehamtone anubhavinchi dehanandanni pondali.
2: So experience that happiness which is natural to you, that is through the medium of this body.
3: దీనిని పొందే నిమిత్తమై జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
2: ఇట్ ఈస్ టు సెక్యూర్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ త్రూ ద మీడియం ఆఫ్ హిస్ బాడీ దట్ జీసస్ అండర్టుక్ ఆల్ దట్ హి డిడ్ ఫైనల్లీ. going around the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
3: మీరు ఏమి చేసినా ఏమి చూసినా ఎక్కడ ఉండినా ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకతను అందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, wherever you may be, whatever you might be doing, whatever you might be thinking, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Sanctify your life thus. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: That what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, భేదమును ఇస్తుంది కాని ఆధ్యాత్మిక తత్వము దృశ్య అదృశ్యములకు రెండింటిని కూడాను సమత్వంగానే భావిస్తుంది.
0: ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ అపేరెంట్ అండ్ దాట్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ బట్ దాట్ వాట్ యు డినై ఈస్ రియల్లీ ప్రెసెంట్ ఇట్స్ ఓన్లీ బ్రహ్మం దట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్ అండ్ దిస్ యూనివర్స్ దిస్ వరల్డ్ is fleeting, transient.

0: from the physical point of view, there is wide difference between that which is apparent and that which is not apparent. But in spiritual field, both are one, not much of a difference.
1: ప్రకృతి దృష్టిలో చూచినప్పుడు ఇది ఎంత కూడాను ప్రకృతిగా కనిపిస్తుంది.
0: Physically, everything is nature.
1: పరతత్వంతో చూచినప్పుడు అంత కూడాను పరబ్రహ్మ స్వరూపంగా నిరూపిస్తుంది.
0: Spiritually, everything is the one of Parabrahman only.
1: ఎవరిది ఎట్టి దృష్టియో అట్టి సృష్టిగా కనిపిస్తుంది.
0: As is your vision, so is the type of creation you experience.
1: ఎవరు ఎట్టి రంగు అద్దాలు వేసుకుంటుందో అట్టి వారికి అట్టి రంగుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచము.
0: As is the color of the glasses you put on, so is the colored vision you have.
1: ప్రేమ దృష్టితో చూచేటువంటి ప్రతి వ్యక్తి కూడాను బాహ్య ప్రపంచము జ్ఞాన దృష్టిగానే కనిపిస్తుంది.
0: If you have the looks of love, naturally everything would appear to be the one of wisdom.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: అవన్ అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: Then everything would appear to be the one of Brahman.
1: శంకరుల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: Shankara said, Brahma is truth, while universe is mithya or illusion.
1: ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరుల వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: A student of philosophy came to Swami and said, Swami, it is Shankara who said that Brahman is all truth while this universe is illusion. What is correct?
1: Pichivada, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదు తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: The one who does not know whether he is true or not, what right has he to decide the rest of the thing?
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: He considers the physical body which is apparent.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: But the inveller who is non-apparent considers it as false.
1: కనిపించనిది తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ.
0: That
1: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: That which is not seen is the main cause for the pleasure and the pain.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్క క్రూరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty, youth and also the senses that are strong.
1: Mundunnadira tondaralloni musalitanam mana musulla pandaga.
0: There lies ahead the advancing old age.
1: Ippatiki idi satyam ani bhavistunnavu.
0: You consider the present as truth.
1: Konni dinamalaku idi satyama asatyama.
0: After some time you know whether it's true or false.
1: Drishyakalpitamaina jagat antai kudunu maarpu chendunade.
0: All that apparent world changes.
1: మార్పు చెందనది ఏదియో అదే సత్యము.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ ట్రూత్.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: ద స్టూడెంట్స్ దే వాచ్ టీవీ వీడియో అండ్ సినిమా.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ది పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.

0: వచ్చినాయి.
1: Pictures are there.
0: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
1: As he's happy watching them, they vanish in due course.
0: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుండాలి.
1: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
0: ఈ విధంగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
1: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
0: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము రావటము పోవటము జరుగుతుంది.
1: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
0: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
1: What is the basis for you to observe
0: screen aadharamto chudagalugutunnamu?
1: On the basis of the screen you will be able to observe that
0: screen raavatam ledu povatam ledu.
1: Screen neither goes nor comes.
0: Screen satyamu bommalu mithyamu.
1: Screen is truth while pictures are false.
0: Aithe adhe shankarla varu sarvam kalividam brahma anta brahma swaroopame annaru.
1: But same Shankara said that everything is brahman only.
0: Aithe ee mithyamainatundi bommalu kudanu భగవత్ స్వరూపమేనా?
1: దెన్ డూ యూ కన్సిడర్ ద పిక్చర్స్ దట్ ఆర్ ఫాల్స్ డూ యూ కన్సిడర్ దట్ డివైన్?
0: అవును.
1: ఎస్.
0: ఎట్లా?
1: హౌ?
0: సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
1: వెన్ దీస్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, దేర్ ఈస్ ద స్క్రీన్ ఇన్ ద పిక్చర్ ఆల్సో.
0: లేకపోతే బొమ్మలే కనిపించవు.
1: వితౌట్ ది స్క్రీన్ యూ కాంట్ సీ ద పిక్చర్.
0: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
1: దేర్ఫోర్ ఇట్ ద స్క్రీన్ విచ్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఆల్ దీస్ పిక్చర్స్ అండ్ దేర్ ది పిక్చర్ యూ ఫైండ్ ద స్క్రీన్ దేర్.
0: కనుకనే సర్వం కలివిధం బ్రహ్మ.
1: సో హీ సెడ్ సర్వం కలివిధం బ్రహ్మ.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
1: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
0: దేహము సత్యమని భావిస్తున్నారు.
1: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
0: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
1: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్స్.
0: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
1: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ది ఇండివిజువల్.
0: దేహం ఎట్టిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ బాడీ ఇస్ దిస్?
0: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: బాడీ హ్యాస్ త్రీ స్టేట్స్.
0: ఒక్కటి వాత.
1: The first one is vata. Air, bile and phlegm.
0: Vata, pitta, shlesham. Mukulu unnai.
1: The wind, bile and phlegm.
0: Ee vatam aneetundi prati manavunikini aa deham lopala 80 rakamulaina vyadhini teppistundali.
1: The wind, the vata is responsible for 80 types of diseases.
0: ప్రత్యము పిత్తం అంటారు దీన్ని.
1: అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
0: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ 82 టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: శ్లేషము
1: ఫ్లేమ్.
0: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తూ ఉంటుండాలి.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
0: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
1: వై డు యు హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
0: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
1: Therefore, sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
0: మనకు కనిపించే రోగం ఏమి కాదే. కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలే ఉంటుంటారు, రోడ్ రోలర్ వలే ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
1: సమ్ అపియర్ టు బి వెరీ ఫైన్, వెరీ ఫ్యాటీ, లైక్ రోడ్ రోలర్ అండ్ పకోడా. But yet they have diseases.
0: Dahamu oka rogame.
1: Thirst is a disease.
0: Akali oka rogame.
1: Hunger is a disease.
0: Kadalika oka rogame.
1: Movement is
0: uchvasa nishwasamulu rogame.
1: Breathing process.
0: Matalu rogame.
1: Talking.
0: Patalu rogame. Aatalu rogame. Nadakalu rogame. Navvulu rogame. Chindulu navvule. Anta rogamule.
1: The hunger, the thirst, the walking, smiles, everything is disease.
0: ఎక్కువ నవ్వద్దురా గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి నొప్పులు.
1: say that don't laugh so much because you'll suffer the pain.
0: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
1: So nobody can decide what is sickness and what is health.
0: రోగముల యొక్క గంప ఈ దేహం.
1: The body is just full of diseases.
0: అంతే కాదు నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Minute to minute it emits foul smell but not the aroma and fragrance.
0: ఇలాంటి దేహము లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
0: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
0: దేహము పంచభౌతికము.
1: బాడీస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
0: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
1: ఇట్ ఈస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ టు బి బర్న్డ్.
0: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
1: But the indweller is an eternal truth.
0: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: With this temporary body, we have to understand the indweller that stands for
0: eternal truth. దేహానికి సంబంధించిన అనుకూలముల కోసమై మనం అనేక విధాలుగా పాటుపడుతున్నాము.
1: We struggle hard to provide conveniences to this body.
0: కానీ దేహి యొక్క ఆనంద నిమిత్తమై మనం ఏమాత్రమైనా మనం విచారం చేస్తున్నామా?
1: But do you ever bother about the delight and the joy of the
0: indweller? నీ సంతోషం కోసమని, నీ అనుకూలం కోసమని, నీ ఆనంద నిమిత్తమై నీవు ప్రాకులాడుతున్నావు కానీ దేహి యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క తృప్తి ఏమిటి? దైవం యొక్క వాంఛ ఏమిటి? దైవం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది ఏ మానవుడు కూడా విచారించడం లేదు.
1: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
0: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
1: What is that makes him happy?
0: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
1: Your happiness is the happiness of God.
0: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
1: So be happy.
0: I want happy అంటారు.
1: Everyone says I want
0: happy
1: to be happy.
0: నుంచి వస్తుంది?
1: Where from you
0: వస్తువు నుంచి వస్తుందా?
1: Do you get from objects or relations?
0: విషయం నుంచి వస్తుందా?
1: Or sensual pleasure?
0: కనుక వస్తువాహనాల నుంచి వస్తుందా?
1: Or out of conveniences?
0: కాదు కాదు.
1: No.
0: Happiness is union with God.
1: So true happiness lies in the union with God.
0: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
1: There only you get this happiness.
0: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందాది అంటే,
1: if you just ask where from you get this current,
0: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
1: యూ ట్రావెల్ రైట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద బల్బ్ వేర్ ఇట్ ఇస్
0: తిరిగి ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
1: సీ వేర్ డస్ ఇట్ రీచ్?
0: అక్కడ జనరేటర్, అక్కడ నుంచి వస్తుండాలి కరెంట్.
1: దేర్ ఈస్ ద జనరేటర్ బిహైండ్ ఫ్రమ్ విచ్ యూ గెట్ ద కరెంట్.
0: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బుల వంటివి.
1: సో ఆల్ అవర్ హ్యాండ్స్, ద లెగ్స్, ద నోస్, దే ఆర్ ఆల్ లైక్ బల్బ్స్.
0: ఇవన్నిటినీ నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
1: యూ ట్రావెల్ ఫేసింగ్ ఆన్ దెమ్.
0: ఎక్కడ పోయి చేరుతుంది?
1: వేర్ డు యు గో?
0: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
1: దే రీచ్ హార్ట్.
0: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ కార్.
0: కార్ కు లైట్ కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ ద లైట్.
0: హార్న్ వినిపిస్తుండాలి.
1: హార్న్ యు లిసన్.
0: టైర్ తిరుగుతుండాలి.
1: టైర్స్ మూవ్.
0: ఇంజిన్ పని చేస్తుండాలి.
1: ఇంజిన్ వర్క్స్.
0: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
1: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
0: ఆ
1: బ్యాటరీ
0: యొక్క హృదయము.
1: This battery is the heart.
0: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
1: We have forgotten the exalted position.
0: అన్ని హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
1: Everything happens out of
0: the heart. ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుండాలి.
1: Today man is like that, without any heart, a stony man.
0: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
1: Human heart is like that, without any love, a barren land.
0: Prema undinattuga kanipistundade kani natistunnare kani prema kinchittaina kuda kanipinchatam ledu.
1: They appear as if they have love, but not even a trace of love they have.
0: Yedaina kanipinchinappudu ah namaskaram andi antaru navvinattuga untuntadi.
1: They pretend and smile.
0: Kani ee navvulu hrudayam nunchi vachindi kadu, cinema navvulu acting cheyatam.
1: But these smiles are artificial, cinematic.
0: Lopam nunchi vacheetundi oka aanandamu హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
1: ద ఇన్నర్ జాయ్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
1: In order to be happy, we have forgotten the indweller.
0: దైవము యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to know the nature of the divinity.
0: ఈ దేహము యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
1: The body is full of diseases.
0: మనినపు కొంప.
1: It's dirty.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's a basket of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life
0: after life. అవసాదరమేదిగలేని కంప.
1: It cannot cross across the ocean of life.
0: మెప్పు దలంప.
1: It's full of bones.
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా. హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
1: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
0: రోగముల సేవక గంప. ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గానీ, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
1: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
0: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
1: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
0: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
1: There's one thing that's special and particular, that is the indweller within the body.
0: Yemukannu poshistundadi.
1: It does sustain the bones.
0: Kandalaku balam istundadi.
1: It gives strength to the muscle.
0: Rakthani parishuddham chestundadi.
1: And blood is purified.
0: Nijanga adini yokka vichitram chuste maha chitranga untadi.
1: It's mystery. Idi stupendous grand.
0: Bhagavantuni yokka srishti shakti layamuli yokka moola karanalu.
1: These are the characteristics, the features of the divinity.
0: Chitrambulu.
1: They're peculiar.
0: ఎంత చిత్రంగా ఉంటుందని.
1: హౌ పెక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
0: లోక పవిత్రంబులు,
1: దట్ సీక్రెట్ టు ది వరల్డ్.
0: వరదలాల మిత్రంబులు,
1: అండ్ దర్శన
0: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పెక్యూలియర్ మిస్టీరియస్.
0: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
1: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
0: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
1: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
0: తొమ్మిది తిల్లులు తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
1: He has got this just a bag with 9 holes.
0: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
1: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
0: తై తై తై తై తై బొమ్మా దీని తమాష చూడర తోలు బొమ్మా.
1: You're only a puppet just dancing like that.
0: ఏమిటి తమాష?
1: What is this?
0: కన్నులు మసకలు వస్తున్నాయి.
1: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
0: నొసట మడతలు పడుతున్నాయి.
1: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: కళ్ళు ఊడుతున్నాయి.
1: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్. అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
0: ఇది ఎవరి కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఏది కారణము?
1: వాట్ ఇస్?
0: ఇవన్నీ రోగాలు కాదా?
1: ఆర్ దే నాట్ డిసీజెస్?
0: ఇవన్నీ రోగాలే.
1: దే ఆర్ ఆల్ డిసీజెస్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
1: సో ఎవ్రీ మ్యాటర్ యూల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
1: బట్ హౌఎవర్ యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటూ గుడ్.
0: ఎట్టి రోగము?
1: వాట్ టైప్?
0: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం చేసుకోవాలి.
1: వీ హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
0: దైవము కొందరి పైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
1: గాడ్ షోస్ ఎక్సెస్ ఆఫ్ గ్రేస్ టువర్డ్స్.
0: కొందరి పైన ఏదో చూపి చూపినట్టుగా ఉంటాడు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో హీఈస్ నాట్ షోయింగ్.
0: కొందరి పైన చూపినట్టుగానే కనిపిస్తాడు.
1: గాడ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హీఈస్ నాట్ షోయింగ్ గ్రేస్.
0: కానీ నీ భ్రాంతియే, కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
1: It's all your illusion. All are equal to God.
0: ప్రతి ఒక్కరూ ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
1: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
0: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
1: యు ఫైండ్ ఇఫ్ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ గ్లాస్ యు విల్ ఫైండ్ దోస్ థింగ్స్ ఆఫ్టర్.
0: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము, ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
1: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యు స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్ట్.
0: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుక తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ అప్లైస్ దిస్ మెర్క్యూరీ ఆఫ్ లవ్ విల్ బి ఏబుల్ టు సీ.
0: ఇతరులు కనిపించలేదు అంటే కనిపించకపోవటం దైవం తొక్కు దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
1: When some say that they have noticed it means they have not applied now.
0: మరొక రోగం ప్రారంభమవుతుందని.
1: That leads to another disease.
0: ఏమిటి ఆ రోగము?
1: What's that?
0: Jealousy, jealousy, jealousy.
1: That leads to another disease called jealousy.
0: అసూయ, అసూయ.
1: Jealousy, jealousy.
0: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
1: పటేల్ asked Baba, aged 10 at that time, and took him to
0: పటేల్ కు స్వప్నంలో వచ్చింది.
1: పటేల్ డ్రీమ్,
0: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
1: ఐ వోంట్ స్టే ఎనీ లాంగర్.
0: నీ పెంచినటువంటి ఈ పచ్చిపల్లెను ఇంకెవరూ సాకలేరు. నీవు పలాను చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
1: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
0: అతను ఒక గురువు వలె ఇతరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవారు.
1: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్, టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
1: వెంకుస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
0: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచారు.
1: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ కమ్ అలాంగ్ హి సెడ్.
0: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
0: తల నిమిరాడు.
1: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
0: భుజాలు నిమిరాడు.
1: అండ్ హౌ టచ్డ్ హిస్ షోల్డర్స్.
0: ఇంత కాలం కోసం కాచుకున్నాను నాయన.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సో లాంగ్
0: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
1: హి స్పోక్ టు హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హావ్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడి పైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
1: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
0: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
1: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
0: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
1: The other boy started talking like this, why? We have been here over years, but he
0: never did that. మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
1: Some said it's all his good fortune, good luck.
0: కొంతమంది ఆ పటేలు ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకుని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
1: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్, పర్హాప్స్ వెంకుస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న, తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
1: యాజ్ ద హెడ్స్ వేరీ, థాట్స్ ఆల్సో వేరీ.
0: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
1: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
0: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
1: ఇన్ సంస్కృత్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
0: భావములు కొద్దీ కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
1: వీ స్టార్ట్ ఇమాజినింగ్.
0: లోకో భిన్న రుచి, లోకో భిన్న రుచి,
1: టేస్ట్ డిఫర్.
0: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
1: బికాజ్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
0: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమవుతూ వచ్చింది.
1: వెంకుస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
0: ఒకనాడు
1: వన్ డే
0: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
1: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
0: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
0: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
1: దిస్ ద రైట్ టైమ్.
0: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
1: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
0: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడం అనుకున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
0: అక్కడికి నడిచి నడిచి పోయారు.
1: దే వాక్ ద డిస్టెన్స్.
0: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
1: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
0: 5-6 మంది పిల్లలు ప్లాన్ వేశారు.
1: 5-6 బాయ్స్
0: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
1: దేర్ వాజ్ మాస్టర్ ప్లాన్ రెడీ ఈవెన్ ఎర్లియర్.
0: ఒక ఇటుక తీసుకున్నారు, పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
1: ఫెలో విత్ స్ట్రెంగ్త్
0: సూటిగా బాబా శిరస్సుకు వచ్చేట్టుగా కనిపించింది.
1: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ టైట్ అప్రోచింగ్
0: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
1: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్
0: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
1: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
0: అనగా ఎట్లా? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా
1: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
0: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తలగట్టలేదు.
1: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
0: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
1: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
0: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో పించి దాన్ని తలకు కట్టాడు.
1: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఆఫ్ దట్ వాట్ హీ వాస్ వేరింగ్.
0: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
1: వెన్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ బ్లడ్ దట్ హెస్ బిన్ బ్లీడింగ్ ఎట్ ద టైమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ కేమ్ దేర్.
0: ఎవరు ఆ డెడ్ బాడీ?
1: దే బ్రాట్ ది డెడ్ బాడీ. వాట్ ఇస్ దట్?
0: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశాడు వాడే చనిపోయాడు తక్షణమే.
1: That boy who had pelted stone, said Baba, that boy
0: died.
1: Never ruin, you will
0: be ruined.
1: If you accuse anybody, you will be committing a sin.
0: విడువదన్నటికి వేగమందు.
1: You can never escape from that sin.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడగునయ్యా.
1: The so-called others are not others, they are divine.
0: కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురుజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు.
1: They sought pardon and they fell at his feet of the Guruji.
0: అప్పుడు వెంకుస చెప్పాడు.
1: Then Venkusa said,
0: నాయనా నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
1: I am old.
0: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
1: I consider this boy as my life.
0: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
1: It is only pure love that will protect you, nothing else.
0: ఈ మాట వినేటప్పటికి బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
1: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
0: బాబా పక్కున నవ్వాడు.
1: బాబా స్మైలింగ్.
0: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
1: Not that out of joy that the fellow who pelted stones died.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though 100 years life span is prescribed, you cannot believe it.
0: అంటున్నారు ఇది నమ్మరానిది.
1: You should never believe this statement.
0: ఊరనో
1: ఏదర్ విలేజ్
0: అడవినో
1: ఫారెస్ట్
0: ఉదక మధ్యంబునో
1: మిక్స్డ్ వాటర్
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: When the body drops, nobody can decide.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో విడతీయది ఎరుకలేదు.
1: When one would die, nobody can say.
0: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలివి అని హాస్యంగా నవ్వినాడు.
1: He was smiling because that's quite natural.
0: చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
1: Baba realized this truth at his that tender age itself.
0: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
1: But Baba is beyond age.
0: తనకు మొదటి నుంచినే తెలుసు.
1: హీ నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
1: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
0: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను, నేడు రేపటి దినం మీరు.
1: హీ సెడ్, వాట్ ఫర్ హావ్ యూ కమ్ హియర్? వాట్ షల్ ఐ డూ విత్ దిస్? ఎవరు
0: శాశ్వతం కాదు.
1: నో వన్ ఇస్ పర్మనెంట్.
0: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
1: వాట్ రిప్లై షుడ్ వి గివ్ టు అవర్ పేరెంట్స్?
0: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
1: బాబా సెడ్, టెల్ ది ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: జరిగింది చెప్తే అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టెల్ ది ట్రూత్.
0: జరగంది చెప్తే అసత్యము.
1: దే కెనాట్ టెల్ దట్ వాట్ హ్యాడ్ నాట్ హ్యాపెండ్. ఇట్స్ ఫాల్స్.
0: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
1: బాబా నెవర్ ఆస్క్డ్ దెం టు టెల్ ది
0: ట్రూత్. అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
1: బాబా డజంట్ వాంట్ దెం టు బి హ్యూమిలియేటెడ్.
0: ఏమిటి?
1: వాట్ ఇస్ టు బి డన్? వాట్ డు యు వాంట్?
0: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
1: అండ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ దిస్ బాయ్.
0: తక్షణమే రివైవ్ చేసి ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రదం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
0: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
1: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
0: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథానికి శరణొచ్చండి అన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
0: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
1: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
0: అప్పటి నుంచి,
1: సిన్స్ దెన్,
0: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
0: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటది.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
1: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
0: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైనే మనకు లభ్యం కావచ్చు.
1: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్.
0: కానీ జలం లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
1: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇన్ ద డెప్త్ యు డోంట్ సీ.
0: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
1: హౌ టు డ్రా దట్ వాటర్?
0: జలం మనకు కంటికి కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ.
0: కానీ జలం ఉంది.
1: బట్ దేర్ ఈస్ వాటర్.
0: ఏమి చేయాలి?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
2: We have to remove all the mud that appears between that water and you.
0: మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
2: If we go on removing all the mud on the way, you find water.
0: అజ్ఞానము.
2: That mud is ignorance.
0: ఆ మట్టియే అహంకారము.
2: Ego.
0: ఆ మట్టియే అసూయ.
2: This mud of jealousy.
0: ఈ మట్టియే రాగము.
2: It's attachment.
0: ఈ మట్టియే ద్వేషము.
2: A hatred.
0: సర్వము ఈ మట్టియే.
2: Everything is mud only.
0: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
2: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్
0: అంతా మట్టిమయమే.
2: ఎవ్రీథింగ్ ఇస్
0: మన దేహమే మట్టిమయము.
2: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
2: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
2: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
0: ఆ పాటతో పని నీవు నీళ్లు తీసుకుపోతున్నావు.
2: యు ఫెచ్ వాటర్
0: వంటలు చేసుకుంటున్నావు.
2: అండ్ యు కుక్.
0: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంట్లో నిల్వ చేస్తున్నావు.
2: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
0: కానీ నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
2: యాజ్ యు ఆర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
0: దానికి ముక్కలు ముక్కలు అయిపోయింది.
2: ఇట్ బ్రోక్ టు పీసెస్.
0: దాన్ని తీసుకుని పోతావా నీవు?
2: కెన్ యూ క్యారీ ది పీసెస్?
0: అక్కడే వదిలేస్తావు.
2: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
0: వదిలే వేసినప్పుడు ఏమైపోతుంది?
2: దెన్ వాట్ హ్యాపెన్?
0: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
2: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
0: ఇది ఎక్కడ నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: మట్టి నుంచి వచ్చింది.
2: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మట్.
0: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
2: సో ఇట్ వాస్ మట్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్.
0: విత్తనం భూమిలో నాటావు.
2: యు హావ్ సోన్ ఎ సీడ్ ఇన్
0: ది గ్రౌండ్. విత్తనం నాటేటప్పటికే అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
2: దేర్ జర్మినేటెడ్ ఎ ప్లాంట్.
0: ఆ మొక్క నుంచి క్రమక్రమేణ వృక్షమైంది.
2: ఇట్ హస్ గ్రోన్.
0: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
2: ద ట్రీ హస్ బ్రాంచెస్.
0: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
2: బ్రాంచెస్ హావ్ లాక్స్ అండ్ లాక్స్.
0: ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
2: అండ్ దే హావ్ ఫ్లవర్స్.
0: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
2: అండ్ దీస్ ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు అన్ రైప్ ఫ్రూట్స్.
0: ఈ పిండెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
2: వాట్ ఆర్ దే యాక్చువల్లీ? ది లీవ్స్ అండ్ ద అన్రైప్ ఫ్లవర్స్ అండ్ ద ఫ్లవర్స్ ద బడ్ అండ్ ద ఫ్రూట్, వాట్ ఆర్ దే?
0: అంతా మట్టియే.
2: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
0: భిన్న రూపాలు గానీ కనిపిస్తున్నాయి, కానీ అంతా మట్టిమయమే.
2: దే హావ్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ యూ ఫైండ్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ మడ్.
0: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగడప్పటికీ రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
2: Though the names and forms vary,
0: matti galpunu janmambu manavundu,
2: and man ruins his life and becomes mud ultimately.
0: Matti nunchi vachinatundi vaade.
2: Yes, come out of the mud.
0: Etta vachinadu matti nunchi.
2: How does he come?
0: Oka chinna udaharanam.
2: A small example.
0: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
2: సపోజింగ్ యూ హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్.
0: వింటర్ కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం, మంట వేసుకున్నాం.
2: యూ హావ్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్.
0: ఎట్టి మంట?
2: యాజ్ ఇస్ ద ఫైర్
0: అట్టి పొగ.
2: యాజ్ ఇస్ ద ఫైర్ సో ఇస్ ది స్మోక్. యాజ్ ఇస్ ది స్మోక్
0: అట్టి మేఘము.
2: సో ఇస్ ది క్లౌడ్.
0: ఎట్టి మేఘము?
2: యాజ్ ఇస్ ది క్లౌడ్
0: అట్టి వర్షము.
2: సో ఇస్ ద రెయిన్.
0: ఎట్టి వర్షము?
2: యాజ్ ఇస్ ది రెయిన్
0: అట్టి పంట.
2: సో ఇస్ ది క్రాప్.
0: ఎట్టి పంటను?
2: యాజ్ ఇస్ ద క్రాప్
0: అట్టి వంట.
2: సో ఇస్ ది ప్రిపరేషన్.
0: యాజ్ ఇస్ ది దేహము.
2: సో ఇస్ ద బాడీ.
0: కాబట్టి ఎక్కడ నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మనం తిన్నటువంటి ఆహారం నుంచినే ఈ దేహాలు పుట్టున్నాయి.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి హావ్ పార్టేకెన్.
0: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడ నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
2: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
2: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, దే హావ్ సాక్రిఫైస్డ్ దేర్ బాడీ అండ్ సస్టైన్డ్ ఇన్
0: ది దేహాన్ని త్యాగం చేయమని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్ వాంట్స్ యు టు
0: సాక్రిఫైస్ దట్. వరకు దీన్ని కాపాడుకోండి చక్కగా.
2: You have to protect and maintain.
0: సద్వినియోగం చేసుకోండి.
2: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
2: సీ దట్ ఇట్ గోస్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సత్యాన్ని అందుకోండి.
2: గెట్ ఎ గుడ్ నేమ్.
0: సదుద్దేశంతో నీవు జీవించండి.
2: లీడ్ ద లైఫ్ విత్ గుడ్ థాట్స్ అండ్
0: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
2: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
0: Doctor chetulo katti unte rogaani nivarana chestadu.
2: But a doctor with his knife will cure the disease.
0: Kabatti katti dosham kadadi.
2: No mistake with the knife.
0: Danni pattina vaani dosham unda.
2: Is the one, the holder, the mistake lies with him.
0: Bazaar lo poye samayalo kottu kottu vaadu ఒక్కొక్క బీడీ కొట్టువాడు, లేకపోతే ఫోటోలు కొట్టువాడు, ఒక మంగలి కొట్టువాడు, ఒకరికొకరు కొట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
2: Along the street, there are so many shops over there and they started fighting one day.
0: Yedo chinnaga koncham cheti paina oka koncham katla rasukundi katti.
2: There is a slight cut there.
0: తక్షణమే పోలీస్ వస్తాడు, కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండ పోయి జైల్లో వేస్తాడు.
2: ఇమ్మీడియట్లీ పోలీస్ కమ్స్ దేర్ అండ్ రిజిస్టర్ ద కేస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
0: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
2: నాట్ దట్ మచ్ ఆఫ్ బ్లడ్ ఇస్.
0: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది.
2: బట్ ఎ బిగ్ పోలీస్ కేస్ ఇస్ రిజిస్టర్.
0: కారణం ఏమిటి?
2: వై?
0: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
2: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
0: ఒక డాక్టర్ ఉన్నాడు.
2: డాక్టర్ ఇస్ దేర్.
0: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
2: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్, ఐఎమ్ గోయింగ్ టు కట్ యువర్ స్టమక్ విత్ దిస్ నైఫ్.
0: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
2: ఆల్ రిలేషన్స్ ఫ్రెండ్స్
0: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
2: ద బాడీ టేకెన్
0: ఆఫ్ ది థియేటర్. కోశాడు బాగా.
2: Yes, cut the stomach.
0: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్స్ కేసు లో పెట్టేసేసాడు.
2: And then operation is conducted successfully, stitches are over, and the body is kept in the intensive care unit.
0: బాగా అయిపోయింది.
2: And everything is rectified.
0: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ కూడా ఎందుకు పెట్టకూడదు?
2: A slightest simple cut, for that reason a fellow is imprisoned.
0: ఈ డాక్టర్ మంచి చేశాడు.
2: Doctor has done good.
0: కానీ వాడు చెడ్డ చేశాడు.
2: బట్ వాట్ హి హస్ డన్?
0: చేసిన పనుల్లో ఉంటుండాలి మంచి చెడ్డలు.
2: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
0: హనుమంతుడు,
2: హనుమాన్
0: వెళ్ళాడు.
2: హి వెంట్ దేర్.
0: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
2: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
0: దంతశాలలు వాడ మేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయుడు గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
2: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: దంతశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేలి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
2: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
0: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుండదు లంక.
2: That pitch dark night appeared to be as though it is bright.
0: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
2: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక టు ఫైర్. వై?
0: అతను చేసింది మంచిది.
2: బట్ హి హస్ డన్ గుడ్.
0: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
2: అండ్ హి హస్ పుట్ దీస్ వికెట్ పీపుల్ టు సఫరింగ్.
0: అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతూ బీడు దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ ఎన్ ఇన్నోసెంట్ బాయ్ వై స్మోకింగ్ హిస్ బీడి ఆర్ సిగర్ జస్ట్ థ్రోస్ ఇట్ ఆన్ ఎ హీప్ ఆఫ్ గ్రాస్ ఆర్ హట్
0: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
2: ఎవ్రీబడి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ బాయ్.
0: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
0: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
2: సో లెట్ అస్
0: దుర్గుణములు,
2: దురాలోచనలు, దుర్బుద్ధులు,
0: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నింటినీ కాల్చివేసేయండి.
2: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
0: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
2: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
0: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
2: ఎ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
0: వాని పేరేమిటి? వానరా.
2: నేమ్ ఇస్ వానరా.
0: వానరా,
2: వానరా.
0: చూసావా? వానరా, మూడు అక్షరాలు.
2: వానరా, త్రీ లెటర్డ్.
0: మానవునికి వా తీసేశారు, వీడు నారాయణాడు.
2: హ్యూమన్ బీయింగ్ హెస్ గాట్ ఓన్లీ నరా వితౌట్ వా.
0: ఎందుకు అతను వానరుడు? వాలముంది కాబట్టి వానరుడు అన్నారు.
2: వైజీ వానరా, వా మీన్స్ వాలము, టెయిల్.
0: వాలం లేదు కాబట్టి నరా అన్నారు.
2: సిన్స్ యూ నో వాలము టెయిల్ యువర్ నరా.
0: కానీ తోకపోయింది గాని బుద్ధులు ఇంకా పోలేదు.
2: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
0: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
2: The moment there is no tail,
0: వానర కృత్యములు అన్ని కూడా పోవాలి.
2: We should give up all monkey habits.
0: కృత్యములు రావాలి.
2: We should only
0: నర జీవితాన్ని జయించాలి.
2: We should conquer
0: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
2: We should redeem our lives, human life.
0: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సల్పుతూ వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
0: కనుక మనము నరులము వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్, నాట్ వానర్.
0: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
2: యూ గో టు ఎనీ టెంపుల్,
0: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యూ ఫైండ్ ఎ బుల్ నంది.
0: బుల్ నంది,
2: నంది.
0: మొట్టమొదట అక్కడ శివదేవాలయానికి పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివ టెంపుల్.
0: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
0: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్
0: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
0: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్
0: ఇట్స్ లుక్ ఆన్ ఈశ్వర్ కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
0: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వి బికమ్ ఐడియల్.
0: రామునకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
0: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హీ నెవర్ సెడ్ నో ఆర్ ఎస్, నెవర్ క్వశ్చన్డ్.
0: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
0: ఎంత కట్టుకోడు,
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
0: దీనుడు,
2: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ వెరీ లో.
0: రావణుడు దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
0: valor. Satyavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
0: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
0: Anduvalle Hanumantuni neevu Sita anveshinchu poi Rama ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
0: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
0: Daivagna
2: is God's command.
0: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది నీడెడ్ స్ట్రెంగ్త్. అంత విశ్వాసం
0: ఆ యొక్క హనుమంతునకు.
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
0: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హాస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఎవర్ రీచ్.
0: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
0: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command, that is my life, most important.
0: నమస్కారం చేశాడు.
2: He did namaskar.
0: వెళ్ళాడు.
2: And he started.
0: అనగా ఏమిటి, అంత విశ్వాసం, గాఢ విశ్వాసం.
2: He has got an intense faith, strong faith.
0: అయ్యో ఇలాంటిది ఎట్లా చేసేది, ఇలాంటిది చేస్తానో చేయలేను, నాకు శక్తి ఉందో లేదు, నేను ఏ విధమైనటువంటి పరిస్థితి పోతానో అని ఏమాత్రము సందేహానికి అవకాశం లేదు.
2: He never doubted whether you'd be successful or not, whether you're able to accomplish or not.
0: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: therefore people even today,
0: మంచి మాట వినరు,
2: they don't listen to good words.
0: మనసిచ్చి చెప్పినా
2: wholeheartedly, even if you say good, they don't
0: listen. They
2: are ready to hear all bad things. Such people, can they ever know me? What is the value of this education? Such people.
0: నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము.
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
0: మంచి మాట వినరు,
2: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: మనసిచ్చి చెప్పిన,
2: ఈవెన్ హోల్ హార్టెడ్
0: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
2: విత్ లవ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఫెయిట్
0: మాటలంటే చెవిని చేరు.
2: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
0: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
0: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లినటువంటి మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
0: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
0: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
0: కలియుగం కాదు ఇది.
2: ఇట్స్ నాట్ కలి ఐదర్.
0: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ. కల్మషయుగము.
0: కల్మషయుగము.
2: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
0: ఈజీ. ఎట్ ది సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
0: భగవత్ ప్రేమకు పాత్రుడు కావు.
2: డిజర్వ్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది చేత అవుతుంది, ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
0: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
2: సో రిసీవ్, బి ద రెసిపియెంట్
0: ఆఫ్ గాడ్స్ లవ్. పాత్రులు కావాలి.
2: హౌ?
0: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
0: ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
2: That's what's the meaning. I and you.
0: Rendu dehamulu okka pranam.
2: Bodies are two, but one life.
0: Adi nijamainte adarshamu.
2: That's a true ideal.
0: Adi ekatma sarvabhutaatma.
2: It is only one spirit atma present everywhere in all creatures.
0: Ekatma.
2: Only one atma.
0: Sarvabhutaatma.
2: It's present in all creatures.
0: Enta chakka untundadi.
2: How easy, how nice it is.
0: Sarvavedanta grandala saramanta.
2: The essence of all sacred important texts.
0: Okka vakyana cheppudu okka sari.
2: I'll tell you at one instance the essence of all the sacred texts.
0: Sarva Vedanta గ్రంథాల సారమంత
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత
0: టెక్స్ట్ చెప్పుదు ఒక్కసారి
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ
0: నీ అందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు
2: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్ యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్
0: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే
2: Atma in you and Bhagavan are one and the same.
0: All are one. Be alike to everyone.
2: All are one. Be alike to everyone.
0: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్ సర్టెన్లీ నోయింగ్ దిస్ వన్ ఇస్
0: వేదాంత గ్రంధాల సారమంత
2: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్
0: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
2: ఇట్స్ ఆల్ కంటైన్డ్ ఇన్ వన్ సెంటెన్స్
0: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి
2: ది ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఇస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ
0: వాడే దైవాన్ పొందడానికి అర్హుడవుతాడు.
2: హి ఓన్లీ డిజర్వ్స్
0: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
2: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్
0: పూర్వమంతా అప్పుడున్న భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
2: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
0: దాసను దాసుడను కావలెనురా
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్
0: నేని దాసులకు సేవనే చేయవలెరా
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్
0: దాసను దాసుడను కావలెనురా
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్
0: సర్వెంట్స్ నేని దాసులకు సేవనే చేయవలెరా
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్
0: ఆలుబిడ్డలు కూడి వేళ వేళల యందు
2: the wife and children all
0: andaru kutumbam anta kuda cheri okka thuri vela vela lopra kodanu mee okka seva chesukunte aa maa kutumbam anta kudanu mee okka arpitam aipothundi
2: the wife and children they as a family as a group as a whole
0: anduvalle bhagavantuniki bhakta paadhinudu annadu
2: god submits himself to his devotee
0: bhaktuniki aadhinudu aipothadu
2: he submits himself to a devotee
0: okka nimmu chanamaina kudunu thanu ee maatram bhaktunu koranji mundugaina oka adugu veyadu
2: He will not proceed without asking
0: him. అంతటి సులభప్రియుడు భగవంతుడు.
2: God is so simple and easy.
0: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
2: He just appears in front of you.
0: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
2: To melt this butter you should.
0: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
2: But such heat is not necessary.
0: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
2: God melts, God moves and proceeds
0: much as well. ఆ ప్రేమకి.
2: What for? For that love.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikam Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inavadu Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను తర్మస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి
0: will take us to a blissful state.
1: Nature is beauty.
0: Nature is beauty.
1: E

0: five life principles, five life sheets, and the power of five senses.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: Right from dawn to dusk, right from the time we get up from the bed and go back, there is lot of material in this world that gives us all the happiness.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world you get everything, there's nothing that you find in want of.
1: మట్టి మొదలు మాణిక్యం వరకు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యములను చేకూర్చేటువంటి సదుపాయములు కూడాను భగవంతుడు నిర్మించి మానవులకు అందిస్తూ ఆనందించమని ప్రబోధిస్తూ వస్తున్నాడు.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: మానవునికి సర్వ స్వతంత్రములు కూడాను అందించాడు.
0: God gave us independence of all sorts.
1: ఈ విశ్వ సృష్టినంతయి కూడాను మానవుని యొక్క స్వాధీనం పరిచాడు.
0: He gave us the whole world, the creation.
1: ఈ విశ్వమునందు ఈ దృశ్యగోచరమైనటువంటి జగత్తునందు మానవుడు ఆశించినన్నీ కూడాను ఎట్టి పరిమితము లేకుండా అనుభవించవచ్చు.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవంతుని యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can proceed in the way you like. The temperament suits you and derive happiness thereby.
1: కానీ
0: బట్
1: భగవంతుడు ఒక్క నియమాన్ని మాత్రము నియమించాడు.
0: హౌఎవర్ గాడ్ మేడ్ వన్ స్టిపులేషన్ రెగ్యులేషన్.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: You can enjoy, experience all you want.
1: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ,
0: whether good or bad,
1: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ,
0: sacred or unsacred,
1: అది నిత్యము కానీ సత్యము కానీ,
0: maybe eternal or one of truth,
1: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: You are bound to face the consequences of your actions.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: Keeping in view that we have to face the consequences of our actions, we should decide in which way we should tread. We should also decide what actions are to be undertaken.
1: Yetti vittulu natiro atti phalamu.
0: As is the seed, so is the fruit you reap.
1: Vittanam ettido phalam attidi.
0: As is the seed, so is the
1: fruit. Mee cheriyalettivo phalamu attidi.
0: As is the action, so is the reward.

0: while the seed sown was altogether different.
1: Yenni chesina abhi yenni yenchi yenchi.
0: Whatever you may do, everything will be counted one after another.
1: Manchi ayinanu chedugaina trunchakunda.
0: Without dropping either good or bad.
1: Brahma meekichi pampunu baruvumala.
0: God will send you to this world with a heavy necklace.
1: Karmalanniyu chechina kantamala.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: Idi anubhavinchu, idi anubhavinchavaddu. అని భగవంతుడే మాత్రము శాసించడు.
0: గాడ్ నెవర్ కమాండ్స్ యు డూ దిస్ అండ్ యు డోంట్ డూ దట్.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పచెప్పాడు.
0: ద డెసిషన్ ఇస్ లెఫ్ట్ టు యూ.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలమూలు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలమూలు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యూ సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యూ బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యూ సో ద పాయిజనస్ సీడ్స్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాచిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: Ee dosham daivamda.
0: Can you blame God? No.
1: Edanina meer anubhavinchachani sarva swatantrani ichadu.
0: He gave you full independence that you can enjoy.
1: Kani aa swatantramundu nityanitya vishaya parisharana cheseetvanti okka buddhi okka shaktini meeru pondali.
0: However, in that state of independence, you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born, we no garland, no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnalaharamu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kudanu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: manchini chestunte hu chey idi manchide.
0: If you do good, yes, it's
1: kaani
0: what
1: chesina manchi cheddani yokka phalathani neevu anubhavinchaka tappadu adokkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalaru.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతనను దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: He has a son.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: This rich man has his own father, an old man.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: In this modern age, the temperament is such not to respect elders, the aged in particular.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: The aged old people are sent to home for the aged.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలు ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: The young couple thought like this. Why should this old man be at this residence? He's a kind of nuisance. Better he be there in veranda, in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత, మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: This little boy goes to his grandfather every day and asks him, "Grandfather, tell me your experiences, what had happened during your lifetime."
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండినది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమీ అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థులు గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్, my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What
1: ee satyanni gurtinchinatvanti ee vidyarthi okanaadu aa matti tattanu daachi pettadu.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: Rendavo dinamu aa vruddudainatvanti tandriki annam pette nimittamai anni roomulu vetuktunnaru talli tandrulu iddaru kuda.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavadu vachadu.
0: The boy came.
1: Nanna amma emiti meer vetukutunnaru?
0: Father, mother, what for are you searching?
1: Emiti ledura, mee tata gariki vesetuvanti matti mukkidi okati kanipinchaledu annaru.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Janta petti atani tinamani pettunnamu.
0: We serve food on that earthen plate.
1: Inaadu aa tatta kanipinchaledu.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: That's what the parents said.
1: అప్పుడు అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: The boy picked up courage and said,
1: నాన్న, మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
0: The father reprimanded him, why have you kept it up?
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
0: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: చూసారా, ఈనాటి పిల్లలు ఎందుకు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాంట్ వేస్తుంటారు.
0: The children also plan today likewise.
1: నీ తండ్రిని ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీ ఆ విధంగా చూస్తారు.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
2: గాడ్ హెస్ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ మెజెస్టిక్ యూనివర్స్. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడాను వద్దు అని చెప్పడు.
2: God never says no to anything.
1: ఏదాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
2: Whatever you want, proceed in that direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
2: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
2: Then you will never go along the wrong direction. పాప కార్యములకు
1: పూనుకోవు.
2: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
2: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకనే ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
2: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
2: They don't understand what morality is.
1: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
2: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
2: Spirituality in which direction
1: వాళ్ళకి చింతనే లేదు.
2: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
2: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టపూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
2: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టపూటి నేర్పించును.
2: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
2: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
2: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యల కొనకను వెర్రి వీడి.
2: Give up that foolish idea that education is to get the degree.
1: With

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
1: yourself.
0: You have to recognize the truth that you study only to render service to society. We live in society. We are born in society. We end in society. Forgetting the society, what for you are living? No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవ శక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: anyaya akrama anachara asatyamulato paadu padeetunte varaku unnata padavulu vastunnayi.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted
1: positions. Satyadharmamunu aashrayinchinatunte varu attadugulaku digipothunnaru.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are
1: kani idi pravartanga kanipinchetunte oka tatkalikamainatunte chintale.
0: That's all temporary positions.
1: Kani bhagavantudu దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యూ
1: సీ. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ రైట్నెస్.
1: అది వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చేర.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద దట్ యూ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్రైచస్ యాక్ట్ ఇన్ అల్ కంప్లీట్ ఫాల్సూడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ది ఓల్డ్ ఏజ్.
1: ఏమిటి ఈ అందము?
0: వాట్ ఇస్ దిస్ బ్యూటీ?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: వాట్ ఇస్ దిస్ యూత్?
1: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: ఇస్ దట్ ఆల్ పర్మనెంట్? ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటారు.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore, we have to travel on the boat of truth. The eternal truth.
1: అదియే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బోట్ దట్ విల్ టేక్ అస్ టు కంఫర్టబుల్ వాయేజ్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దలను గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those in society.
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today, as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి యొక్క గౌరవం కానీ, ఆ మర్యాద కానీ, ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు.
0: The son sits on the sofa set in the veranda.
1: తండ్రికి వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు.
0: As father comes, he won't even get up.
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
0: Further he will ask, why are you here? Why have you come?
1: ఇదియా కుమారుడు ఇచ్చేటువంటి గౌరవము.
0: ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హ్యాస్ టు
1: షో? ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు?
0: ఇఫ్ యూ షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్
1: చిల్డ్రన్? కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్, యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
1: ఈ వయస్సునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో the value in respecting
1: the other. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: show. వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను,
0: భగవాన్ టెల్స్ us repeatedly,
1: నీ బ్లడ్, నీ ఫుడ్,
0: యువర్ బ్లడ్,
1: నీ హెడ్, నీ దుడ్డు,
0: అండ్ దుడ్డు మనీ,
1: పేరెంట్స్ గిఫ్ట్,
0: దర్ పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుకనే మొట్టమొదట పేరెంట్స్ మీరు గ్రాట్యుడ్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుడ్ యువర్
1: దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యూ అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యముల రెండింటిని సృష్టించాడు భగవంతుడు, అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation for
1: the body. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైనా కనిపిస్తారు, కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనం జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight, weight తగినటువంటి fat, fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores.
1: ప్రపంచమంతా చేరితే.
0: The whole world population.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: ట్విన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంటారు, కానీ ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: Even among twins there are differences. They are not exactly alike or similar.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: Understand the mystery of this.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి, మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical.
1: అంతవరకు
0: కూడా
1: లేదు. ఆ చెట్టును చూడండి, అది ఒక వేప చెట్టు.
0: యు సీ దట్ నీ
1: అంత ఆకులు వేప ఆకులే.
0: యు ఫైండ్ ది నీ
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని చూడండి, దాంట్లో ఈ వేరే ఉంటాయి, దీంట్లో ఎన్ని వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్, యు అబ్జర్వ్ దెమ్, వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి సృష్టి.
0: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ,
1: ఈ పర్వర్టెడ్ బ్రెయిన్ ఇస్ అన్ఫార్చునేట్. మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years life span, you cannot go by that.
1: లేక ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో.
0: As a boy, who knows? At that tender age, or in youth, or in old age.
1: అడవిను ఉదక మధ్యంబును ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీబడి హూ ఆర్ యూ, బట్ ఐ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు మై సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమి?
0: వితౌట్ నోయింగ్ దిస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ద రెస్ట్?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: కనుక నీవు దేహం కాదు.
0: యూ ఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్. ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూ ఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్ట్. నీవు
1: మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యూ డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్
1: మాస్టర్? నీవు
0: వాట్ టైప్ ఆఫ్ మాస్టర్?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్ మాస్టర్.
1: మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ద స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikari ani.
0: Master means the one in authority.
1: Kaadu nijanga manam master ane padamulu divyatvaniki upayoginchukodadu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మాలిన్యం అయిపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: బ్రీత్, వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way.
1: Waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchi ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ని వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్, ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోప్ వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోప్.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హీ వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇన్ టు ద ఐ.
1: కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: బికాస్ వాటర్ ఈస్ గాడ్.
1: గాలి
0: ఎయిర్
1: ఫ్యాన్ వేస్తారు, తక్షణమే నేను ఆపివేస్తుంటాను.
0: యూ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఫ్యాన్, బట్ భగవాన్ విల్ పుట్ ఇట్ ఆఫ్.
1: స్విచ్ వేస్తారు, పని లేకపోయినా రాత్రంతా వెలుగుతూనే ఉంటుంటుంది.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలో అప్పుడు వేస్తాను, అంతర్క్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్
1: ఆఫ్ వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ ఈ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది,
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకెంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో.
0: Take it to the extent needed.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure.
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెడుతుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader entha kaalam undeyi moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావలసినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లోప్పుడు డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ యూ షుడ్ నాట్ వేస్ట్ ఇట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఈస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలిసినా?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years 6 months. ఎట్ట ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కానీ లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagavan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he'll go there.
1: And post పోస్ట్ పోస్ట్ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటి, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్ బట్ టు సాటిస్ఫై యూ హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: నాచురల్. పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: చిన్న అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: యూ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చు, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హి విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్.
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది, శక్తిని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు,
0: ఇంటర్వెల్
1: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: Kani madhya madhya paniyam samarpayami ememo tindu tindu pesestu.
0: But we eat so many varieties
1: Kani,
0: in between.
1: Kani edi tinali edi tinakoodu aneetu vicharana sikto meer tinali.
0: We should also discriminate what is to be eaten,
1: ekkada
0: what is not.
1: Ekkada edi sikte adi tinakoodu.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వి షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్.
0: ది ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వి షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: There at the center, they keep bad novels.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసేప్పటికి మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిది అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వి బై దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటది.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got color dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant to black shirt to
0: travel in a train or to go by bus we wear color dress, black pant and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sabarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimale.
1: మంచి నీట్ గా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ
1: షుడ్ బి శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

ఇచ్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు చంద్రమ.

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుకు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరూ తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరూ తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sadva vidyalu nerchi motta modata tanantanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇదియే అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యువల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, ద నేమ్ ఇన్ ఫార్మ్ వేరీ. But the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరువేరుగా ఒక వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: Likewise, in the realm of the matter, then once we go deeper, we'll understand the change.

0: ది ఫీలింగ్
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: థౌజండ్స్ హావ్ కాంగ్రిగేటెడ్ హియర్.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: ఈచ్ వన్ హాస్ గాట్ హిజ్ ఓన్ నేమ్ అండ్ ఫామ్.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: దే ఆర్ నాట్ వన్ ఎనీవే.
1: కానీ
0: బట్
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఆల్ వన్.
1: రూపనామములు భిన్నముగా ఉన్నవి కానీ
0: దో ద నేమ్ అండ్ ఫామ్ డిఫర్,
1: పరిస్థితుల యొక్క ప్రభావం భిన్నముగా ఉన్నది కానీ
0: ద సర్కమ్స్టాన్సెస్ వేరీ,
1: ఆశపాసన యొక్క స్థితులు భిన్నముగా ఉన్నవి కానీ
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్,
1: కష్ట సుఖములు ఎందు కానీ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
1: దుఃఖానందములు ఎందు కానీ
0: ఐదెన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్,
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే, అదే పంచభూతములు.
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇదియే వ్యక్తుల యొక్క అద్వైతము.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ, భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడా పంచభూతములే ఏకత్వము.
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్,
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్,
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: బట్ he has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో,
0: because of too much of desire,
1: అర్థం కాని ఆవేదనతో,
0: and the worry with
1: the meaning, రూపమైన ప్రాప్తికై
0: he struggles,
1: ప్రాకులాడి కడపు నిరాశయై నిస్పృహయై నిస్సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ,
0: whatever work that is done,
1: ఏ చింతలు సల్పినప్పటికీ,
0: వాట్ ఎవర్ థాట్ ఎంటర్టైన్డ్,
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్, ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: When once we have got expectations, there will be appointment and disappointment.
1: అసంతృప్తిగా రూపొందుతుంది.
0: The satisfaction turns into dissatisfaction.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు, ఏ విచారమునకు, ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్, హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి.
0: Therefore, God, man, demon, animal, all these four are present in everyone.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: How?
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ee reethiga unnadu.
0: In what form God is

0: present in man.
1: Brahmanishta parva devaha. ఈ మానవుని యందు నిరంతరము కూడాను దైవ చింతన సల్పుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ. హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింక్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు.
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైనటువంటితో పనిచేస్తుంటాడు.
0: He renders a service to everybody.
1: నిరంతరం కూడాను ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: Whatever work he undertakes, he does it to please God.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: Therefore, every good work transforms into God's work.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: He has no other thought.
1: ఇది కేవలము సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ దట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరము కూడాను పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజన్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండి వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this, God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మత్స్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: His heart is full of compassion.
1: మానవుడు అనగా ఏమిటి?
0: Who is a human being?
1: ఉపనిషత్తులందరూ కూడా మానవుడు అనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: అందరిని విశ్వసిస్తుంటాడు.
0: He has got full faith in everybody.
1: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
0: He has no fear at all.
1: భయపడేది మృగము, భయపడేది పశువు.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కాని మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone fear.
1: నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal. You are
1: మనిషి.
0: You are a human being.
1: కనుకనే నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: So man spends his daily routine of activity in this way.
1: ఇంతే కాకుండా
0: not only
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులను పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్. and he delights himself and makes others happy.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: Therefore, the truth, righteousness, peace and love, non-violence
1: are human values.
0: When once there is truth in you, you never resort to
1: violence.
0: When once there is righteousness, you will
1: never be violent.
0: When you have peace, you will never be
1: violent. If you
0: have love, you will never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు ధర్మమున్నటువంటి వాడు శాంతి ఉన్నటువంటి వాడు ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతను అహింసను ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితని మానవుడిగా భజించు బుజిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని ఎందున్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: The one who intoxicated and who forgets himself, lost himself and enters into all wicked activity is the very demon.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నాను, ఏం అంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి బిడ్డ భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడాను విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
0: so he undertakes to such activity and forgets the human quality
1: విశ్వసించి
0: and he goes by this transient world.
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: He forgets the future.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: సచ్ డెమోనిక్ నేచర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండది?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: హాస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: హీ హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం తన కడుపుకు తాను తినటము.
0: హీ ఈట్స్ ఫుల్.
1: నిరంతరము కూడా లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
0: హీ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ఆహారం ఇంద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్.
1: ఇది పశుత్వం యొక్క లక్షణములు.
0: దీస్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ అనిమల్.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent against those that come in his way.
1: పరుణం దూషించటము.
0: He goes on accusing others.
1: పరుణం హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore, every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: Aithe manam ee naadu aneka vidyalanu abhyasistunnam.
0: Today we study various forms of knowledge.
1: Ee vidyalanu abhyasinchi em pogottukuntunnam manam.
0: What is that we are actually losing?
1: Aneka mandi prapancham lopala enniyo vidyalanu abhyasinchinatunte vaaru unnaru.
0: In this world there are many people who have learned many forms of education.
1: Inni vidyalanu nerchukoni manavatvamlo undinatunte visheshtata emite aniki emaina gurtinchukunnara?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కాని నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: Manavuni vale dress vesukuntunnadu.
0: He has got an attire of a human.
1: Manavuni vale adhikaram chelaistunnadu.
0: He occupies the position
1: Kani
0: of
1: manavatvanni thane maatram gurtinchadam ledu.
0: But he doesn't recognize the human quality.
1: Manavudu ante emi?
0: Who is the human being?
1: Kamakrodha lobha moha madamachilinaante daniki ye maatram kuda avakasam ivvakoddu.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading without these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues.
1: Sadbuddhi.
0: Good intellect.
1: Satya nirati.
0: Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiksha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn.
1: ఏమిటి నేర్చుకుంటున్నారు?
0: వాట్ ఇస్ దట్ యు లర్న్?
1: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
0: డూ యూ హ్యావ్ డిసిప్లిన్?
1: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ డివోషన్ అండ్ డిసిప్లిన్ వాట్ ఇస్ ది యూజ్?
1: ప్రతి దాని ఎందుకు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You are not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటారు.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏంటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవు ఏమాత్రము చింతించకూడదు.
0: So never think of bad of others.
1: ఒకవేళ ఇతరుల ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతే కాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవు ఎందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించటము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other.
1: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
0: This is not a qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: It is just opposite the human life.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
1: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
0: This selfishness
1: అంతవరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct level?
1: పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు, తిండికి చేటు.
0: And it's just a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారం.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
0: ఎవ్రీవేర్ వి ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
1: చదువుకున్న వాడిని మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు,
0: డౌన్ కోటేషన్ని
1: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
0: Right from the educated, the illiterate, the pauper to the millionaire.
1: Bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way, a rich man
1: సహాయమనేటువంటి వాళ్ళ మనసు ఆవిర్భవించడం లేదు.
0: There's no trace of help in
1: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని యందు ఉండటం లేదు.
0: There are no good feelings of charity.
1: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
0: What is the use of this human life and
1: birth? ఈ విధమును సంపాదించి ఏమి ప్రయోజనం?
0: What is the use of earning money?
1: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
0: Therefore all our
1: ధన సంపాదన నిమిత్తమై కాలమును కర్మమును కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: We waste our time only to earn money. We waste our money.
1: ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
0: You don't take single
1: ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశంపై దండెత్తి వచ్చి
0: హ్యావింగ్ అటాక్
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: అలెగ్జాండర్ వాస్ నాట్ అఫ్రైడ్.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: హి గేవ్ ది ఆన్సర్. హి టాట్ దెం విత్ ఆల్ ది కరేజ్.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ది వే.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you can
1: బాల్యమందు ఏక ప్రాయమందు
0: ఆర్ యూత్
1: ఏక ముదిమియందు
0: ఏక
1: ముసలియందు
0: ఆర్ ఓల్డ్ ఏజ్
1: ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
1: ఏం గుర్తిస్తావు.
0: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: అలెగ్జాండర్ టాట్ దిస్ అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్ కంట్రీ.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander చెప్పినట్టుగా వారు నటించారు.
0: They acted as per his instructions.
1: చేతులు పైకి పెట్టారు.
0: The two hands are lifted up.
1: బాడీ అంతా వైట్ క్లాత్ తో బంధించారు.
0: The body is wrapped by a white cloth.
1: చేతులు పైకి పెట్టి వీధి వీధి కూడాను అలెగ్జాండర్ దేహాన్ని తిప్పుతున్నారు.
0: The two hands are lifted up and the whole dead body is taken in a procession. Every
1: దేశంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Everyone started questioning.
1: ఎందుకు చేతులు పైకి పెట్టారు?
0: Why hands are lifted?
1: ఇది అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్స్ నో డర్త్
1: తక్కువ లేదు. అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో
1: అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటి కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఏ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్టైనా కట్టుకుని రావు.
0: At the time of birth you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
1: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలమునకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven
1: and done meritorious activity.
0: For all the sinful acts I did, I am bound to
1: be in heaven. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions. కనుక
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుక నీ మొట్టమొదటి మంచి సంకల్పంలో అభివృద్ధి కచ్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగ భావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
1: సమాజం నందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
1: కనుకనే నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదియే నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లు అంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: వెన్ ఎ రిచ్ మ్యాన్ డైస్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ రీచ్ ది బరియల్ గ్రౌండ్.
1: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమణితి నేను బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
1: Kanuka atti divyamainatundi daanini mari ee naadu manam vismarinchi anityamu ashashtamu asatyamainatundi daanini manam pattukoni manam jeevithamanta kuda deentone avasthala paalaipothunnam.
0: Therefore we have forgotten this divine eternal truth. But we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైన కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ట్రూత్.
1: అటాచ్మెంట్ అటాచ్మెంట్ అటాచ్మెంట్
0: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: Kalukani detachment kavali.
0: So we should develop detachment.
1: Lock undi.
0: Here is lock.
1: Key pettu.
0: Put the key there.
1: Turn right side.
0: Turn right side.
1: ఓపెన్ అవుతుంది.
0: ఇట్ అన్లాక్స్. ఓపెన్.
1: టర్న్ రైట్. లెఫ్ట్. లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: సేమ్ లాక్.
0: సేమ్ లాక్.
1: సేమ్ కీ.
0: సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఈస్ లాక్.
1: నీ మనసే కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ గాడ్ సైడ్.
0: టర్న్ గాడ్ సైడ్.
1: డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
0: టర్న్ గాడ్ సైడ్. దట్ డిటాచ్మెంట్ లిబరేషన్.
1: టర్న్ వరల్డ్ సైడ్.
0: Turn world side.
1: Attachment.
0: That is attachment.
1: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
0: And this attachment is bondage.
1: ఏనాడు నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: It will make you worried day and night.
1: ధనముండి ఏమి ప్రయోజనం?
0: What is the use of all the money?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: With all this he is restless.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: In spite of all positions, we should know the path towards
1: ee vedam bodhinchukuntundi. Na karmanam na prajaya dhanena tyageneki amrutatva manasu. Manchi karyamulu cheyi.
0: Do good actions.
1: Pavitramainatundi yokka parulaku danam cheyi.
0: Offer things in charity.
1: Lekapothe education ku danam cheyi.
0: Or donate
1: health ku danam cheyi. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్,
0: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
0: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: హార్ట్ ఈజ్ హెల్త్.
0: హార్ట్ స్టాండ్స్ ఫర్
1: బాడీ. ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
0: బాడీ ఈజ్ వాటర్.
1: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
0: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
1: ఎలాంటి హెల్త్?
0: What sort of health?
1: Yedo kevalamu manam jeevinchadam kosamani health kavali.
0: Not for
1: seva kosam health kavali.
0: We need health for service.
1: Service chese kosamane deham chala aarogyanga undali.
0: We should be healthy to render service.
1: Andukosam mana aarogyanni koralu kani seva cheyinatunte vaadiki aarogyam kuda enduku?
0: We should desire health.
1: Vaadu undina chachina vaadito samaname.
0: Mere health is just equal to a living death.
1: Manaku head undali.
0: We need health.
1: Elanti head undali?
0: What sort of head?
1: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ ఆర్ అక్యూజ్.
1: చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కనుకనే
1: ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: వై డు యు నీడ్ ఫుడ్?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: టు డెవలప్ మై
1: హెడ్. నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
0: డెవలప్ మై
1: గుణం ఎందుకోసం ఉండాలి?
0: వై డు యు నీడ్ దిస్?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: టు రెండర్ సర్వీస్.
1: సహాయం చేయడానికి.
0: సో హెల్ప్
1: సమాజానికి, సత్కీర్తి తేవడానికి.
0: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం ఆనందంగా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. హిందువులమే
1: మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ. 15
1: డేస్ సమాజంలో
0: వీఆర్ బోర్న్ ఇన్.
1: 15 డేస్ సమాజంలో
0: గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దాన్ దట్.
1: వీడంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనము సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ వి షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యు విల్ బి గుడ్.
1: లేకపోతే నీవు ఎట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా నువ్వు పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: అప్పుడే క్షేమం అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: ఫర్ ద సోషల్ సర్వీస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: త్రూ లవ్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ సో మెనీ బుక్స్?
1: అంతే కదా బుక్కిష్ నాలెడ్జీ.
0: దట్స్ ఆల్ బుక్కిష్ నాలెడ్జ్.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: దెర్ఫోర్ ది హెడ్ అండ్ ద బుక్ బికమ్ వన్ అండ్ ద సేమ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది
1: ప్రాక్టికల్? లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్
1: ఆ పుస్తకం దాని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: దట్స్ నో యూస్. యు కెన్ బర్న్ ఆల్ ద బుక్స్.
1: ఆ బుక్కు అంతా మనం చదవకూడదు.
0: సో వి షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
1: దాని వల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: యు టర్న్ మ్యాడ్.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యు కమ్ టు నో.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుక్కిష్ నాలెడ్జ్.
0: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుక్కిష్ నాలెడ్జ్.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్ దేర్. ఏ నిమిషంలో
1: మనం పోయినా తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
0: దట్ ఇస్ రెప్యుటేషన్.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు
0: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్.
1: కంఠం సత్యస్య భూషణం.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్.
1: హస్తం త్యాగస్య భూషణం.
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: త్యాగం హస్తస్య భూషణం.
0: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్
1: భూషణ. కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుంది.
0: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్ ద హ్యాండ్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and gold rings,
1: then
0: it's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: ఇట్స్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద డెకరేషన్.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: Sairam, dear listeners, Bhagwan Baba commenced several discourses with the phrase Divyatma Swarupulara, or embodiments of divinity. In today's discourse, Baba reveals a strong reason for doing so. He urges us to always remember the divine spirit that exists within every one of us. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 25th of December 2001 in Prashantanilayam during the Holy Christmas festival.
1: Dushanambu Himsa Durambuga Netti Dushanambu Himsa Durambuga Netti Prema Bhava Mulanu Pempu Jesi Sarvamekamana Sadbutti Kaligina Janule Bhumini Swargamuga Matsu Dushanambu Himsa Durambuga Netti Prema Bhava Mulanu Pempu Jesi Sarvamekamana Sadbutti Kaligina Janule Bhumiyandu Swargamavunu Janule Bhumiyandu Swargamavunu
2: One has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect in the mind, the presence of such people will make this earth the very heaven.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Satyam Brujat. Priyam Brujat. Na Brujat Satyam Apriyam. Satyam Brujat. Naitika Jivitam.
2: Speaking truth relates to the moral life.
1: Priyam Brujat. Idi Dharmikam.
2: Speaking truth in an acceptable way is dharmic, righteous.
1: Na Brujat Satyam Apriyam. Idi Adhyatmikam.
2: Never speak untruth, that is spiritual.
1: Naitika, Dharmika, Adhyatmikamula yokka moodinti sammilitamaina swarupame manavudu.
2: Man is the combination of these three, morality, righteousness and spirituality.
1: Satyamundi dharmam lekundina manavudu kaadu.
2: With truth and righteousness missing, he is no human.
1: Dharma mundi satyamu lekundina manavudu kaadu.
2: With righteousness and truth being absent, he is no man.
1: Naitika, dharmika, adhyatmikam moodinti yokka swarupame manavudu.
2: So man represents the trinity, the combination of the three, morality, righteousness and spirituality.
1: Alaluneni samudramu chudalemu.
2: You cannot find an ocean without waves.
1: Kiranamulleni surinni kanchalemu.
2: You cannot see the sun without rays.
1: Alaluneni samudramu samudramu kaadu.
2: It's no sea if there are no waves.
1: Kiranamulleni suryudu suryudu kaadu.
2: Sun without rays doesn't exist.
1: Premaleni manavudu manavudu kaadu.
2: Is no human if has no love.
1: Samudramunaku alalu enta pradhanamo, suryuniki kiranamulu enta aadharamo, manavuniki prema anta pradhanamo.
2: Just as waves are important for an ocean, and the rays in the sun, so also love in the humanity.
1: Kanuka manavudu nirantaramu prema jeevi ay pravartinchali.
2: Therefore man has to carry on his life sojourn full of love.
1: Evari endukonu dveshamunu poonaradu.
2: He should not have hatred towards anybody.
1: Evarini himsincharadu.
2: He should not be violent towards anyone.
1: Kanuka manavattamunandu hrudayamunandu daivam unnadani prabodhistundi vedamu.
2: Veda teaches that there is compassion in the heart of man.
1: Dinine hrudayamu annaru.
2: That is called hrudaya.
1: Hrud plus daya hrudayam. Compassion tho koodinatvanti vade manavudu.
2: Hrud plus daya hrudaya, the compassionate one.
1: Kanukane manavuni yandu ee karuna anetvantidi shashvatangane undali.
2: So kindness should remain forever in man.
1: Madhya madhya konni pravruttulaina lakshanamulu vikaramulainatvanti vishayamulu manavuni yandu aavirbhavistuntayi.
2: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
1: Manavuniki vanchale ee durgunamulaku durahankaramulaku moola karanam.
2: The desires are responsible for all wicked qualities and ego.
1: Ahankaram kaliginatvanti manavuni yandu ee hrudayam undaledu.
2: Egoistic man will not have a compassionate heart.
1: Idi oka vidhamainatvanti nirdaya ani.
2: This is absence of compassion.
1: Kanuka prati manavuni yandu kodanu daya hrudayulai undali.
2: Therefore everyone must be compassionate.
1: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావం గురించి దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
2: Everyone must necessarily investigate the times we pass through and the place where we are located.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
2: We should not live merely for selfishness and self-interest.
1: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
2: Man is not an individual alone.
1: Samasthi swarupudu.
2: He is a member of the society.
1: Ee samasthi swarupamu srushtito manam koodachali.
2: And this feeling of the society relates to the creation.
1: Vyakti kante manava jeevitamu chala pradhanamainatundi.
2: Human life is more important than being simply an individual.
1: Parameshti srushti samasthi vyashti ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
2: ప్రకృతి ద నేచర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ పరమేష్టి డివినిటీ, సృష్టి ది క్రియేషన్, సమిష్టి ద కమ్యూనిటీ.
1: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమిష్టి కమ్యూనిటీ, carrying on in this life, srishti the creation should realize parameshti divinity.
1: Jesus kuda cheppadu.
2: The same thing is stated by Jesus.
1: Vyashti aneetunti vaadu samashtito lekundina tana yokka jeevitame vyartham annadu.
2: He said the individual life is a waste if he does not realize the community obligation.
1: Unity unna chotane purity yerpadutundi.
2: Where there's unity you find purity.
1: Ekkada purity undano akkada ne divinity cherutundi.
2: Where there's purity you find divinity stepping
1: in. Ekkada divinity undano akkade divyattam praaptistundi.
2: Where this divinity it comes to your experience.
1: Kanukane unity purity divinity divyattaniki moola kaaranam ani bhavinchali ee naati prajalu.
2: People should know today that these three are essential: unity, purity and divinity.
1: Vedantamunandu chakkaga vicharana chesina manavuni yandu moodu vidhamainatvanti aakashamlu unnavi.
2: If you inquire along spiritual parlance you find three levels of space in man.
1: Kani ee aakashamulu yokka swaroopam emiti ani vicharana chesinappudu entaina manaku artham avutundi.
2: If you understand what it is, the three levels, you can know many.
1: ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతను దర్శించడానికి వచ్చారు.
2: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
1: ఒకరు చెప్పారు ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
2: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్
1: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
2: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్
1: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
2: ఇట్ ఇస్ వన్
1: ఇది వ్యక్తిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
2: ఇట్ ఇస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
1: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
2: ద థర్డ్ కింగ్ టాట్ ద వన్ యు రియలీ ఆర్
1: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
2: హీస్ ఎసెన్షియలీ డివైన్
1: మానవుని యొక్క మెదడు మానవుని యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
2: యాజ్ వి ఆర్ డిఫరెంట్ యాజ్ అవర్ హెడ్స్ వేరీ సో ఆల్సో అవర్ థాట్స్
1: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్
1: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు.
2: As an effect of Kali age, man goes after multiplicity, forgetting unity. In fact, he fragments the unity.
1: కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
2: But ancients had full faith in unity existing in diversity.
1: కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకూడను
2: in the three levels of space
1: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
2: వి హావ్ గాట్ టు నో ద ఫస్ట్ లెవెల్
1: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
2: ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్పేస్ ఈజ్ భూతాకాశ ఫిజికల్
1: భూతాకాశం అనగా ఏమి దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
2: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్
1: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి.
2: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్ వానిష్
1: దృశ్యం అదృశ్యం.
2: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్
1: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే.
2: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ
1: పదార్థములతో కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే.
2: ఆల్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు
1: ప్రాణంతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
2: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ
1: సర్వభూతములు కూడాను చేరినటువంటిది అంతే కూడాను భూతాకాశమే.
2: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ
1: మన కంటి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే.
2: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ
1: 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే.
2: అండ్ సన్ హూ ఇస్ అవే క్రోర్స్
1: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడాను భూతాకాశమే. అనగా అన్ని కూడాను మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి.
2: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్
1: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడాను భూతాకాశములే.
2: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
1: అనగా అనిత్యము అశాశ్వతము అని.
2: మీనింగ్ ఇట్ ఇస్ టెంపరరీ
1: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం
1: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని.
2: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్
1: ప్రాణుల యొక్క చేరికని.
2: ఇట్స్ కాంబినేషన్
1: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే.
2: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్
1: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే.
2: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ
1: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం.
2: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ
1: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి.
2: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ బై దిస్ చిత్తాకాశ
1: అనగా చిత్తాకాశం మింగేటువంటిది అంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటా అది యోచించవచ్చు.
2: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్
1: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశమైతే ఇది ఎంత పెద్దది.
2: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ
1: ఇంతటి విశాలమైనటువంటి ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు.
2: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ This vast space is so small and simple.
1: ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మింగివేస్తుండాలి.
2: ఈ చిత్తాకాశ ఈజ్ ఏబుల్ టు స్వాలో ద ఎంటైర్ టోటాలిటీ ఆఫ్
1: ఈ చిత్తములో ఈ దృశ్య కల్పితమైన జగత్ అంతా ఇక్కడను అణుమాత్రంగా ఉంటుండాలి.
2: ఆల్ దట్ యు సీ ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఎ పీస్ ఇన్ చిత్తాకాశ.
1: ఎట్లా అని మీరు సందేహించవచ్చు.
2: యు మే డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: మీరు పెద్ద పెద్ద పర్వతాలు చూచారు.
2: You have seen mighty mountains.
1: గొప్ప సముద్రాన్ని చూచారు.
2: And big oceans.
1: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
2: You also see the sun 9 crores away.
1: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
2: You also see Milky Ways.
1: ఇవన్నీ చూచారు కానీ
2: You see them.
1: ఈ చూచినవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
2: All that you have seen around will stay as a tiny bit in you.
1: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతైకులను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
2: ది ఎంటైర్ అపరెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఇస్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్.
1: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
2: సో భూతాకాశ ఇస్ ఫిజికల్ బాడీ.
1: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
2: చిత్తాకాశ ఇస్ ద మైండ్.
1: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
2: This demonstrates the combination of the body and the mind.
1: కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
2: There is the foundation, fundamental basis beyond the
1: అదియే చిదాకాశం అన్నారు వేదాంతములు.
2: The Vedantists call it as chidakasha.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
2: భూతాకాశ, చిత్తాకాశ and చిదాకాశ.
1: భూతాకాశం దేహము.
2: Bhutakasha is body.
1: Chittakasha manasu.
2: Chittakasha is mind.
1: Chidakasham atma.
2: Chidakasha is the atma of the spirit.
1: Kanukane ee moodinti yokka sammilitamaina swaroopame manavattvamu.
2: So the human life has got in it the combination of these three.
1: Manavudu kevalam alpudu kaadu.
2: Man is not so low.
1: Ananta swaroopudu.
2: He is infinite.
1: Vishala swaroopudu.
2: He is so vast.
1: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
2: We take it so low and simple.
1: Atma kanipinchadam ledi.
2: You say that atma is not seen.
1: Ante atmaku deeniki aakaram undi.
2: Atma has got its
1: form. Chidakashame aakashamu.
2: The chidakasha.
1: Chidakashame aatmatattvamu.
2: The chidakasha reflects this atma.
1: Kabatti aatmanga emtunte chidakashame aatma.
2: Chidakasha symbolizes atma.
1: Deeniki roopam ledu.
2: It has no form.
1: Idi oka roopamto kanipinchadu.
2: You cannot see that.
1: Oka kaalamlo undi maroka kaalamlo antardhanam kaadu.
2: It's not bound by time and space.
1: Idi eppudu kuda nu maranatvantidi ee aatma tattvam.
2: This nature of the spirit is changeless.
1: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam annaru.
2: This spirit is referred this way in Veda. That's eternal. Is unpolluted, is crystal clear, is
1: ee chittakasham anetundi ee chidakashamunu swapnallo kodunu darshistundadi.
2: And this chidakasha, the ethereal level, would be able to experience the dream.
1: Kani ee chidakashamunaku chidakasham ekkada deni endukodunu kanipinchadu.
2: But however, the chidakasha will not come to your own experience.
1: Eppudu kodunu aanandamayanga untadi.
2: It is in the state of bliss.
1: అచంచలంగా ఉంటాది.
2: ఇట్స్ అన్వేవరింగ్.
1: అమృతంగా ఉంటుంటాది.
2: ఇట్స్ నెక్టరైన్.
1: అది అలాంటిదే ఆత్మతత్వము.
2: అండ్ దట్ ఇస్ ది ట్రెయిట్.
1: దానిని క్రమక్రమేణా ఎప్పుడు చూడవచ్చునంటే
2: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
1: నిద్రావస్థ యందు. ఈ యొక్క చిత్తాకాశం
2: ఇటర్నల్, ఇస్ అన్పొల్యూటెడ్ ఇస్ క్రిస్టల్ క్లియర్ ఇస్
1: ఈ చిత్తాకాశం అనేటువంటిది ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
2: అండ్ దిస్ చిదాకాశ ది

0: జ్ఞానాన్ని కనక మీద ఎప్పుడు చూడవచ్చునంటే,
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్,
0: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశం చూడవచ్చును.
1: While in sleep, you can see chittakasha, the mind.
0: ఈ భూతాకాశమును స్వప్న దృష్టి చూడవచ్చును.
1: In dream, you can see your own body, భూతాకాశ.
0: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలో మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
1: In sushupti, deep sleep only, you see chittakasha.
0: అది ఏ చిదాకాశము?
1: That is chittakasha, the eternal.
0: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
1: There you experience only bliss.
0: ఏ విధంగా?
1: How?
0: రాత్రి హాయిగా నిద్రపోయాను.
1: Last night you slept.
0: ఏ స్వప్నము లేదు.
1: No dream.
0: ఏ యొక్క డ్రీములు లేదు.
1: No dreams whatsoever.
0: ఏ విధమైనటువంటి చలనము లేదు.
1: No agitation.
0: హాయిగా ఉన్నానంటాడు.
1: You said I had a good
0: అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
1: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
0: దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
1: And the same thing experiences the dream.
0: స్వప్నమనస్తము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
1: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
0: కనుక ఈ యొక్క భూతాకాశము, చిత్తాకాశం, చిదాకాశము మూడింటికి మనము మాస్టర్గా ఉంటున్నాం.
1: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
0: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
1: యు మే డినై యువర్ బాడీ.
0: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు మే డిసోన్ యువర్ హోమ్.
0: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
1: యు కెన్ సే దిస్ మై మైండ్.
0: కానీ అన్నిటికీ నీ నా మనసు, నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
1: అండ్ యు సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెం.
0: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: నీవు అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు.
1: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు,
1: man being a master,
0: అల్పుడు ఏ రీతిగా కాగలడు?
1: How can he be so low?
0: కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం.
1: So what is your true form? చిదాకాశ, the spirit, ఆత్మ.
0: చిత్తాకాశం కాదు.
1: Not the mind, చిత్త.
0: భూతాకాశం కాదు.
1: Not the body, భూత.
0: దృశ్యకల్పితమైనటువంటి స్వరూపం కాదు.
1: It's not the ephemeral world.
0: కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
1: వేదాంత సేస్ ది చిదాకాశ, ది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
0: జాగ్రత్త,
1: వేకింగ్ స్టేజ్,
0: స్వప్నము,
1: ద స్లీపింగ్,
0: సుషుప్తి,
1: అండ్
0: ఈ మూడింటి యొక్క సంబంధంలో ఈ యొక్క చిదాకాశమునకు, చిత్తాకాశమునకు, భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
1: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
0: కనుకనే ప్రత్యక్షం, పరోక్షం, పవిత్రం.
1: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్, పరోక్ష ఇండైరెక్ట్.
0: పవిత్రం,
1: పవిత్ర సీక్రెట్.
0: పవిత్రమే ఆత్మతత్వం.
1: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
0: ఎట్టి వికారములు లేనటువంటివి.
1: ఇట్ హస్ నో పర్పస్.
0: ఎట్టి ఆకారములు కనిపించినటువంటివి.
1: నో ఫామ్.
0: కనుకనే ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
1: నో సౌండ్ వాట్స్ ఎవర్.
0: కనుకనే శబ్దములకు అతీతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
0: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మనమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ఆత్మస్వరూపము.
1: Therefore the atma has got these eight attributes, that is the essential is sound, that is the essential, the life and the light. It is
0: చరాచరమయి,
1: it's responsible for movement.
0: జ్యోతిర్మయీ,
1: అండ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: వాంగ్మయీ,
1: అండ్ ఆఫ్ ది స్పీచ్
0: ఫ్యాకల్టీ. నిత్యానందమయీ,
1: అండ్ ఎటర్నల్ బ్లెస్.
0: కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే,
1: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ.
0: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
1: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
0: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
1: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
0: బుద్ధుడు కూడాను అంతే.
1: సేమ్ ఇస్
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
1: అండ్ బుద్ధ సేమ్, అండ్ డిసీవ్డ్ బై దిస్ ఎఫిమరల్ ట్రాన్సెన్స్.
0: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యమును చూచి నేను మురిసిపోతున్నాను.
1: అండ్ జస్ట్ ఎంచాంటెడ్ బై ది బాడీ రిలేషన్షిప్.
0: చీ, దేహములు అనిత్యము.
1: బాడీ ఇస్ టెంపరీ.
0: దృశ్యములు అశాశ్వతము.
1: ది సీన్స్ అరౌండ్
0: యత్ దృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
1: ఆల్ దట్ యు సీ విల్ వానిష్ సమ్డే.
0: కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్లాడు.
1: హీ విజిటెడ్ ఆల్
0: మహనీయులందరినీ దర్శించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ విజిటెడ్
0: వారు చెప్పిన బోధనన్నీ విన్నాడు.
1: హీ పేడ్ హీడ్ టు దేర్ టీచింగ్స్.
0: గ్రంథములంతా చదివాడు.
1: హీ హస్ గాన్ త్రూ టెక్స్ట్.
0: ఏమీ అతనికి తృప్తి కలగలేదు.
1: హీ వాస్ నాట్ సాటిస్ఫైడ్.
0: అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు.
1: హీ బ్రష్డ్ అసైడ్ ఆల్ ద బుక్స్.
0: ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు.
1: ఆల్ ద టీచింగ్స్ హీ హస్ ఫర్గాటన్.
0: నా కంటి కనిపించేటువంటి ఐదే,
1: వాట్ ఐ సీ ఆర్ ఫైవ్,
0: అదే శబ్ద

0: శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్.
0: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇది నాకు నిర్వాణము అన్నాడు.
1: ఇఫ్ ఐ ఎక్స్పీరియన్స్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ సెన్సెస్ ఇన్ ఎ సేక్రెడ్ వే,
0: ఆ పంచభూతములను మనం పవిత్రం చేసుకోనకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు సాధనలు చెబుతున్నారు.
1: Without treating them in a sacred way,
0: ఈ సాధనలన్నీ కూడా వ్యర్థములే.
1: All these spiritual practices will be in
0: vain. ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే.
1: All these thoughts are useless.
0: నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు.
1: You just go by your intelligence.
0: నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం.
1: This Atma, the spirit, transcends the human intellect.
0: దాన్ని పూర్తి విసర్జించాడు.
1: So he has given up all the practices.
0: దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి.
1: He has corrected his vision.
0: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
0: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: నీ మాటలు మంచివిగా పలకాలి.
1: యూ షుడ్ స్పీక్ వెల్.
0: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్ హై.
0: జీసస్ కూడాను అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
1: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
0: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
0: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
1: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
0: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
1: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
0: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
1: అండ్ హి హస్ గాట్
0: ఇది ఏ భూతాకాశము,
1: వరల్డ్లీ డిజైర్.
0: ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు.
1: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సాటిస్ఫైడ్.
0: కట్టకడబడికి చీచీ ఇది కాదు నేను కోరవలసింది.
1: ఫైనల్లీ ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
0: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
0: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
1: వై హేట్రెడ్.
0: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
1: వై అజిటేషన్.
0: కరుణ చేత సర్వులను ప్రవేశించండి.
1: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ ఆశించండి.
1: అండ్ సర్వ్ ఆల్.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: అని జీసస్ కూడా చెప్పాడు.
1: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
0: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
0: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
1: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాస్ పర్ దేర్ విమ్స్ అండ్
0: ఫాదర్. అతని శరీరాన్ని సిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అనేది.
1: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బీ అలైక్ టు ఎవరీ వన్.
0: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: వై ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైమ్ హీ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఏమిటిది డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే.
1: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్.
0: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
1: వెన్ యూ చేంజ్ ది డ్రెస్ యూ విల్ హావ్ అనదర్.
0: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
1: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్.
0: దినదినము డ్రెస్ మారుస్తుంటాడు.
1: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ.
0: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
1: లైక్ వైజ్ వీ చేంజ్ అవర్ బాడీస్.
0: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
1: బికాస్ ఇట్ చేంజెస్ యూ కెనాట్ కాల్ ఇట్ డెత్.
0: ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్.
0: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
1: బట్ ది స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్.
0: అదే అమృతత్వము.
1: దట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ.
0: అదే అమృతత్వము.
1: దట్ ఇస్ నిట్రాయ్.
0: అదే ఆనందము.
1: దట్ ఇస్ బ్లిస్.
0: ఆ ఆనందమే నిత్యానందం పరమసుఖదం అన్నారు.
1: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు.
0: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: జీసస్ సేడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్.
0: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: రెండు కాని ఒక్కటే.
1: It's not two, only one. You should experience it.
0: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.
1: If you say one, it might be two.
0: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: So Brahma is only one, not two, only one.
0: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానిటువంటిది.
1: When you say dual, it may be even multiplicity. It is
0: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
1: God is only one and not two.
0: ఇవంతకుడును ప్రాకృతమైనటువంటి భావం చేత,
1: because the worldly feeling,
0: ప్రవృత్తులైన తత్వముల చేత,
1: because of outer ways,
0: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
1: We go by the names and forms.
0: కానీ నిజంగా యోచిస్తే,
1: truly speaking,
0: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
1: God is one with one name and one form.
0: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
1: We also sing the glory of God as having many names.
0: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
1: Bodies may change.
0: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
1: Don't have body attachment.
0: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
1: So long there is దేహాభిమాన body attachment, you cannot
0: దేహాభిమానం ఉన్నంత వరకు దేహ కర్మలు మనం ఆచరించాలి.
1: We have to discharge our duty.
0: ఈ సంబంధ బాంధవ్యమును పోషించాలి.
1: We have to maintain our obligations.
0: అనురక్తిని రక్తిని మనం పోషించాలి.
1: We have to discharge our responsibilities.
0: కానీ
1: బట్
0: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
1: We should not consider them permanent.
0: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
1: They are like passing clouds that pass off.
0: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
1: All those that pass off are not.
0: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
1: They go on change.
0: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
1: That which changes cannot be true.
0: మార్పు చెందనటువంటిదే సత్యము.
1: That which is changeless is true.
0: అది ఏ నిజాకారము.
1: And that is has no form.
0: అది ఏ సదాకాశము.
1: And that is చిదాకాశాది ఆత్మ.
0: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
1: So it embodies the.
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
1: No specific form.
0: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
1: You can experience the form of your choice.
0: ఒక చిన్నది తీపి రసం చేశావు.
1: Supposing you have got sweet.
0: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
1: The syrup will have the form of the tumbler container.
0: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
1: One has four children.
0: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
1: One child demands for red juice.
0: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another child wants green juice.
0: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another child demands black juice.
0: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
1: Another one finally asks for.
0: ఈ జ్యూస్ ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
1: If the color of the juice is constantly changed, it loses its.
0: కనుకనే తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
1: What is that an intelligent mother?
0: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని.
1: She'll put all the juice there in red glass.
0: ఇంకోడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
1: Another boy asks for green juice.
0: పచ్చని కప్పులో వస్తుంది, ఇస్తుంది.
1: She'll fill it up in a green glass.
0: వాడికి తృప్తి అయింది, జ్యూస్ ఏమో ఒక్కటే.
1: Juice is same.
0: ఈ పచ్చది ఎర్రది నల్లది తెల్లది అంతా కూడా కప్పులు మాత్రమే కానీ జ్యూస్ లో మార్పు రాలేదు.
1: Therefore the green, the red, all colors relate to the glass of glass, but not to the juice in reality.
0: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్.
0: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
1: దే ఆర్ లైక్ ది బాడీస్ విచ్ ఆర్ కప్స్.
0: ఈ భేదాలను మాత్రం మనం తీసుకోకూడదు.
1: వి షుడ్ నాట్ గో బై దిస్ డిఫరెన్స్.
0: కనుకనే దేహాభిమానమును త్యజించి,
1: దేర్ఫోర్ సాక్రిఫైస్ బాడీ అటాచ్మెంట్,
0: ఆత్మాభిమానమును వరించి,
1: బి అటాచ్డ్ టు ద సెల్ఫ్,
0: దైవత్వాన్ని ప్రేమించాలి.
1: అండ్ దెన్ లవ్ గాడ్.
0: కాబట్టి వరించవలసింది ఇదేది?
1: వాట్ ఇస్ దట్ యు హావ్ టు లవ్?
0: ఆత్మాభిమానము.
1: And you have to love, be attached to.
0: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
1: Body will change someday or other.
0: మార్పు చెందేటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
1: If you are after these fleeting changes,
0: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే, రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
1: If you want to enjoy and experience the immortality, don't run after different changes.
0: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
1: And would respect everyone.
0: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
1: To the extent possible, have to serve.
0: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
1: And to safeguard.
0: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
1: Later, you don't need to bother.
0: ఎందుకు దీన్ని యోచించటము?
1: Why worry?
0: ఎందుకోసం మనం దుఃఖించటము?
1: Why should we worry?
0: దుఃఖం అనేటువంటిది కేవలం అజ్ఞానమే.
1: Misery is out of ignorance.
0: కొరకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for sadness.
0: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైం లో పోతుంటది.
1: Things happen as per destiny, the will.
0: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
1: We should consider this one.
0: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
1: We should go by this basic oneness, unity.
0: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
1: Cups change.
0: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థం అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
1: కప్స్ మే చేంజ్ బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఈజ్ చేంజ్లెస్.
0: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
0: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
1: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
1: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
0: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శాలు నిరూపిస్తూ,
1: ఇన్ఫాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్ టు
0: సొసైటీ. కట్టకడబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
1: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
0: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
1: Therefore, disciples around him.
0: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
1: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
1: హీ యూజ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్ మ్యాన్.
0: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడా జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
1: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మెన్.
0: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
1: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ద టీచింగ్.
0: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
1: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
0: ఇంకా మిగతా రాసినవన్నీ కూడా వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు.
1: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
0: ఎక్కడే కానీ జీసస్ నేను దైవము అని కానీ లేక నేను హెడ్ అని కానీ నేను పవిత్రుడని కానీ నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
1: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ స్టేట్.
0: గాడ్ ఈజ్ మై ఫాదర్.
1: God is my father.
0: My father, father, father, and he, father kindane bodhisthu vachadu.
1: He went on praying to his father, repeatedly saying, Father, Father.
0: Kanukane, atani oka tattvam chala pavitram ayipintidi.
1: All his nature, attitude.
0: Ekatvanni anubhavinchadaniki tagirinatti margamle bodhisthu vachadu.
1: He has shown the path to experience unity.
0: Atani bhinnatvaniki e maatram avakasam ivvaledu.
1: He never gave scope for diversity.
0: Kani ekkada poyinappudiki nenu divyatvame divyatvame annadu.
1: Everywhere he stated, it's only divinity that exists.
0: 5000 samvatsaral kindata,
1: 5000 years ago,
0: oka Uttar Pradesh lopala,
1: there in Uttar Pradesh,
0: oka Matthew anetunte vaadu undevaadu.
1: There was one Matthew.
0: Akbar on anetunte vaadu.
1: Akbar on.
0: Akbar on.
1: Akbar on.
0: అతను ఎప్పుడు కూడా నేనే దైవము నేనే దైవము నేనే దైవము అనుకుంటేవాడు.
1: He always stated, I am God, I am God.
0: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు.
1: All were surprised to hear this.
0: ఏంటిది పిచ్చివాడా ఏమిటి?
1: Probably is a mad cat.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు?
1: Why should he declare?
0: లేక అహంకారమా ఏమిటి?
1: Is it ego?
0: అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
1: Scholars, they had hatred towards him.
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ మేమే దైవమని మేము చెప్పడం లేదే.
1: With all this scholarship, we don't declare that we are God.
0: ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు నేనే దైవం అంటున్నాడే.
1: It's only this mad cap who declares that I am God.
0: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
1: They made a complete lodge.
0: రాజుకును అనేక రకములుగా విచారణ జరిపాడు.
1: And king made full inquiry.
0: కట్టకడపటికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
1: And there are many complaints against this man.
0: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
1: The scholars also assembled.
0: పండితాలగా ఏమిటి?
1: Who is Pandita?
0: పండిత సమదర్శన.
1: పండిత ఈక్వల్ మైండెడ్.
0: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకొని అతనిపై ద్వేషమును పూర్తి వచ్చారు.
1: The true scholar Pandita is one with equanimity, equal mindedness.
0: రాజుకు చెప్పారు, రాజా మేము ఇలాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
1: There are no true scholars in the strict sense of the term, therefore they complained to the king, we don't want to be here.
0: ఏం చేయాలి అన్నారు.
1: Then king said, what should be done?
0: వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
1: When they said, if he is really God, amputate his leg.
0: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
1: And he was, command was given.
0: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు.
1: Then he was amputated. He still claimed.
0: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తం అంతా కూడా నేనే దైవం నేనే దైవం నేనే దైవం అంటున్నది.
1: The bleeding continued heavily. It started repeating, I am God.
0: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
1: King felt so bad.
0: జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
1: The king felt so sad for his action, going by the words, dictates.
0: ఇతను పరమ భక్తులు, పవిత్రమైనటువంటి జీవి.
1: He could understand that he is an ardent devotee.
0: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
1: He praised him and ultimately said, what he said is true.
0: ఇదే విధంగానే జీసస్ కూడాను.
1: Same thing happened to Jesus.
0: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే దైవం అని చెప్పలేదు.
1: Jesus right from the beginning,
0: father అంటూ వచ్చాడు.
1: He went on praying to his father, father, father.
0: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతనిపైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు.
1: He pacified all those who turned against him.
0: నీకు నాకు అందరికీ కూడా ఒకే దైవమే.
1: He said, God is one to you and to me as well.
0: నీకు నాకు అందరికీ ఒకే తండ్రియే.
1: You and I have same father.
0: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
1: We are the children of God.
0: కనుకనే children of God.
1: We are the children of God.
0: అని ఆయన కూడాను బోధించుకుంటూ వచ్చాడు. కట్టగనపటికి ఈ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హీ వాస్ టేకెన్ టు హెడ్ ప్రీస్ట్.
0: ఆయనకు కూడా చాలా ఇది దోషం అని తెలుసును.
1: Head priest knows the mistake.
0: కాని జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
1: He knows what Jesus said was true.
0: కాని వారి వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
1: To hold on to their position, they had to punish Jesus.
0: శిలకు కొట్టాలి అని చెప్పాడు.
1: And he was to be crucified.
0: అన్నాడే కాని అతని గవర్నరు చాలా బాధపడ్డాడు.
1: Though the orders was given by governor, he felt so sad.
0: చీ చీ చీ, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్నాడు.
1: What a shame it is.
0: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తాను కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
0: రోమన్ కాథలిక్స్ అంతా కూడాను మొట్టమొట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు.
1: Roman Catholics in the beginning did
0: ఇతను శిష్యుడు అని చెప్పలేదు.
1: Didn't call him disciple. ఇతను
0: దేవుని దాసుడు అని చెప్పలేదు.
1: Not a servant.
0: కాని వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
1: They have given him another name.
0: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
1: పర్సోనా,
0: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా పర్సోనా అనగా పవిత్రము అని.
1: పర్సోనా మీన్స్ సీక్రెట్.
0: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
1: సేమ్ పర్సోనా ఇస్ ఇస్
0: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
1: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా
0: అనగా ప్రతి మానవుడి ఎందుకూడను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని
1: పిలిచారు.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
1: సో ఎవ్రీవన్ ఇస్ ఎంబాడీ.
0: ఐ అండ్ యు ఆర్ వన్.
1: ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక అందరు కూడాను దైవ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
1: ఎవరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకును దైవత్వం
1: ఉంటుండాలి.
0: సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫామ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
0: ఈ విధంగా బైబిల్ కాని ఖురాన్ కాని ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
1: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ద టీచింగ్.
0: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: Foolish people who do not understand the true meaning and the significance, they go by
0: contradictions. Allah kani, Jesus kani, inkokaru kani, evvaru kuda ye cheddadi cheppaledu.
1: Allah or Jesus, they never stated anything bad.
0: Allah yanchu Muhammadiyudu.
1: Muhammadans call him Allah.
0: Jehovah yanchu Christavul.
1: Good Christians call him Jehovah.
0: Ullabjachudan yanchu Vaishnavulu.
1: Vaishnavites call
0: him Shambho yanchu Seivul Sada.
1: Seivites call him Shambho.
0: Ahladambuna mencha. ఆహ్లాదంబుల పెంచ
1: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్
0: ఆయుర్ ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే.
1: టు కన్ఫర్ పీస్ ప్లెంచ్ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: అందరికీ ఒక్కడే
1: గాడ్ ఇస్ వన్.
0: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్ది మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే.
1: దేర్ఫోర్ ద నేమ్స్ సచ్ యాస్ అల్లా జీసస్ రామ కృష్ణ ఆర్
0: అల్లా ఇట్లు చెప్పాడు జీసస్ ఇట్లు చెప్పాడు రాముడు ఇట్లు చెప్పాడు అవన్నీ మన భ్రాంతి.
1: All that you quote to have been reported when said by Allah.
0: అందరు ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గములే బోధించారు.
1: All these statements have been said for the redemption and emancipation.
0: అందరు సుక్షేమంగా బ్రతకాలని బోధించారు.
1: And in fact everyone taught only good.
0: వీరిని చంపండి వీరిని నరకండి ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు.
1: No one ever taught violence or to harm anybody.
0: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
1: Basing on these perversions, distortions.
0: ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గం పెంచుతున్నారు.
1: We find the wickedness ever on the rise today.
0: కాదు కాదు ఏ మహనీయులు చెప్పినా గానీ ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు.
1: All noble souls taught good things.
0: అందరినీ ప్రేమించండి అన్నారు. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు.
1: They never said to hate anybody.
0: హిందువులు 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు అది చాలా పొరపాటు.
1: And if you say that you have to propagate your mistake.
0: ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు.
1: No one has got any right to kill anybody.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
1: Because the same self is present everyone.
0: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావం పుట్టించి
1: Because of your own bad ideas towards God.
0: దుర్మార్గమైన ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
1: We turn wicked and act in a cruel way.
0: ఇది ఎవరికి మంచిది కాదు.
1: It's not good for
0: anybody. అందరినీ ప్రేమించండి.
1: You have to love all.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
1: This is the main teaching of God.
0: ఎవరిని కూడా బాధించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
1: డోంట్ హర్ట్ ద మైండ్.
0: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరి నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది.
1: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
0: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
1: As you hurt anybody, you'll be hurt in turn later.
0: కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు.
1: So we shouldn't harm anybody.
0: ఎవరిని చెడ్డ పలుకైనా కూడా పలకకూడదు.
1: We should not speak bad words.
0: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
1: If you don't want to speak, at least remain silent.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but yet you can speak obligingly.
0: Obligingly, obligingly, obligingly.
1: You can speak obligingly.
0: ఆ విధమైన మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
1: With these soft and sweet words, you can sanctify the time.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: God. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: All of your embodiments.
0: ఆ ప్రేమనే దైవము.
1: And that love is God.
0: అలల లేని సముద్రం ఎట్టిదో,
1: just as sea cannot exist without
0: rain, ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో,
1: just as sun cannot,
0: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
1: Also the man without love.
0: కనుకనే అలలు కలిగినటువంటిదే సముద్రము.
1: So it is the sea with waves.
0: కిరణములు కలిగినటువంటిదే సూర్యుడు.
1: He is the true sun.
0: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
1: Therefore is a manishi the human if he has love.
0: ప్రేమ లేకపోతే వాడు మనిషే కాదు.
1: Without love he is no manishi or a human being.
0: కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
1: If you want to remain a human, develop love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
1: There's nothing more than love.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుకనే ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
1: With all this love, more and more day by day.
0: అల్ప బుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
1: The mean-minded people have their own thoughts.
0: ఇదంతకున్న అల్ప బుద్ధుల యొక్క లక్షణాలే.
1: It is all mean mentality.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
1: It is a sign of ignorance.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
1: It is ignorance.
0: కాబట్టి ఇట్లాంటి విపరీతమని బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
1: Don't go by the words of these ignorant people, unwise people.
0: Mana premanu manam vishwasinchali.
1: Have full faith in your
0: own. Nee premane nee vishwasinchaleni vaadu inkevarini ee reethiga nee vishwasinchaadu.
1: If you have no full faith in your own love, how do you love anybody?
0: Kanukane premane daivamu, daivame prema.
1: So love is God, God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop such sort of love.
0: కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది,
1: as education is more and more,
0: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
1: There is no trace of
0: ద్వేషమే అధికమైపోతుండాలి.
1: There is more of hatred.
0: భిన్న భావమే అధికమైపోతుండాలి.
1: There is what you call multi-dimensional.
0: అనర్థమే అధికమైపోతుండాలి. యథార్థమే మర్చిపోతున్నారు.
1: The truth is forgotten.
0: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: When yadartha truth is forgotten, how can you be human being?
0: కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా,
1: so we should not forget yadartha,
0: అనర్థాలు తీసుకుని,
1: and we have to go by the truth,
0: ఈ అనర్థములే యథార్థములే భావించుకుని,
1: and we consider anartha,
0: పశువుగా మారిపోతున్నారు.
1: By going by this distortion,
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of ఆధ్యాత్మిక spirituality?
0: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
1: There are fools who do not know the meaning.
0: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
1: కిల్లింగ్ ది యానిమాలిటీ,
0: ఆ మానవత్వాన్ని పెంచి
1: డెవలప్ ది హ్యూమానిటీ,
0: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటు డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
0: మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీడే కాదు.
1: విదౌట్ కిల్లింగ్ ది యానిమాలిటీ ఆర్ బీస్టియల్ టెంపర్మెంట్ యూ కెన్ టేక్.
0: కనుకనే మన పశుత్వాన్ని మొట్టమొట్ట అని అదుపులో పెట్టుకోవాలి.
1: సో హ్యాడ్ కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది యానిమాలిటీ.
0: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది.
1: Will be experienced.
0: అందరినీ ప్రేమించాలి.
1: Love all.
0: కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు.
1: But that love
0: సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి.
1: It is quite narrow.
0: అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
1: So man has become animal today.
0: ఇది సరైనది కాదు.
1: It's not proper.
0: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
1: Such a man will never proceed along the right path.
0: వాడికి ఆనందమే లభ్యం కాదు.
1: He can never be blissful.
0: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
1: He will be drowned in misery.
0: ఆనందమైనటువంటిది ఎప్పుడు విశాలమైనటువంటి భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
1: The more and more you're broad-minded, you can experience
0: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
1: As you increase the love, you can have increase.
0: ద్వేషం పెంచుకోకొలది మనకు అనిత్యమే అశాశ్వతమే కలుగుతుంది.
1: When hatred is rampant, you will be in misery.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
1: You have to know full well.
0: మానవుడు ప్రేమ స్వరూపుడే.
1: Man is the embodiment of
0: God. కనుకనే దైవం మానవ స్వరూపేనా అన్నారు.
1: God comes in human form.
0: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవము నీవే.
1: So you are the embodiment of God.
0: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
1: And God appears in human form everywhere.
0: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
1: And in every being there is God.
0: ఒక పశువు అరుస్తుంటాది.
1: సపోజ్ యూ ఫైండ్ ద
0: కౌ. ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
1: And it says amma.
0: ఏమి అమ్మా అని? దానికి భాష తెలియలేదు కాబట్టి అమ్మా జగదంబా అని అంటున్నారు.
1: ద కౌ హ్యాస్ నో లాంగ్వేజ్ యాజ్ సచ్.
0: అన్ని నోట్ల ఎందు కూడాను దైవత్వమే వస్తుండాలి.
1: And it's only the name of God that's uttered.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి. ఈ క్రైస్తవతం అనేటువంటిది, ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల. ఈ జీసస్ కూడాను జెరూసలేములో పోయి కూర్చున్నాడు. తల్లి ఎక్కడ పోయినాడు అని ఏడుస్తుండాది.
1: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
0: 4 సంవత్సరాల పిల్లవాడు.
1: హి వాస్ 4 ఇయర్.
0: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాది.
1: వెల్ ఇట్ ఇస్ ఫెస్టివల్.
0: జెరూసలేం యొక్క గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది.
1: హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
0: కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు.
1: ద చైల్డ్ వాస్ మిస్సింగ్.
0: ఎక్కడ పోయినాడు అని వెతుకుతుంటే
1: మదర్ వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది.
1: She searched for him till the evening.
0: భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర.
1: Both the parents were very sad.
0: ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు.
1: The boy came rushing.
0: నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి.
1: They were so happy to find the son.
0: ఎక్కడ ఉంటివరా ఇంతకాలం?
1: He said, where have you gone?
0: నేనా దైవం దగ్గరే ఉంటి.
1: He said, I'm with father God.
0: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
1: Then if I
0: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
1: When I'm in the company of Father God, why do you cry?
0: అలాగ ఆ చర్చ్ లోపల ప్రీస్ట్ చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
1: What Jesus did was, he was listening to the teachings.
0: జెరూసలేములో చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
1: And there was used to be a festival.
0: అక్కడ చూచాడు.
1: He went there.
0: జీవుల్ని హింసించకూడదు.
1: He said,
0: అంత బుద్ధిని వలె చేశాడు.
1: And then he preached non-violence.
0: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు.
1: All the pigeons were killed and sacrificed.
0: ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవమునకు ప్రీతి అని వారికి అర్థం.
1: And they thought the sacrifice the right part.
0: అప్పుడు జీసస్ చి ప్రాణములు తీయటం ఆ భగవంతునికి ప్రీతి.
1: You can never think that violence will take you to God.
0: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలోంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పావురాలంతా వదిలిపెట్టాడు.
1: And he had let all the pigeons fly high free.
0: అందరూ అతని పైన ద్వేషం పూనారు, కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు. తిట్టినా కొట్టినా ఈ దేహమునికే గాని నన్ను కాదన్నారు. ఇదే పరిస్థితి భాగవతంలో కూడా, భారతంలో కూడా చెప్పింది. కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
1: Krishna is to be offered the beating.
0: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
1: And in fact it has to be offered to the first.
0: మాకన్నిటికి అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
1: Krishna is our refuge and he should be offered this.
0: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
1: శిశుపాల, the wicked person got her.
0: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
1: when he was receiving the offering.
0: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Do you worship him because he has got, he collected all the ropes from me?
0: గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుకు అర్థమిట.
1: Is it because he had spent all the time with the cowherd people?
0: చాలునికి కట్టి పెట్టి పంచాంగం ఇంకా.
1: Stop all this narration.
0: పొగరుగునబోకు చాలించి మూయి నోరు అన్నాడు.
1: And he said, shut your mouth.
0: కృష్ణుని మూయి నోరు అనేటప్పటికి ధర్మజుడి కంటిదారులు కారే.
1: And he said, so Dharmaja was shedding tears.
0: చి ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుణ్ణి మూయి నోరు అన్నాడే.
1: In this big assembly, he asked Krishna to shut his mouth. Wow, what a shame it is.
0: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు.
1: And Krishna had just let off that very plate.
0: తట్ట పోయింది, శిశుపాలుని గొంతు కోసింది.
1: And that very plate has beheaded.
0: ఎక్కడ నుంచి చక్రం తీసుకుని రాలేదు.
1: It's not the wheel.
0: తట్టనే చక్రము.
1: It is very blood that turned into a wheel.
0: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాల పైన పడుతుండాలి.
1: And the blood fell at the feet of Krishna.
0: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
1: ధర్మజ was more angry.
0: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికి వాని యొక్క రక్తం నీ పాదం పైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదు అది.
1: Is it Krishna? Shishupala accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
1: And Krishna said smiling.
0: ధర్మజ దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాని ఆత్మకు కాదు.
1: The praise and blame, the extolation, the condemnation go to the body but not to the self.
0: వాడు నిరంతరముకును నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ దేశంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
1: You know that man has been repeating, chanting my name out of hatred.
0: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
1: I'm not bothered by the hatred.
0: నా నామం స్మరించటమే నాకు ప్రధానము.
1: It's most important that you chant my name.
0: స్మరణే తరుణోపాయం అన్నాడు.
1: Remembering God's name will give you liberation.
0: చెప్పాడు, హరే నామ హరే నామ హరే నామమివి కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అన్నాడు.
1: In this Kali age, it is only God's name that will redeem us, will give us liberation in this Kali age.
0: కనుక నామస్మరణతో మనం ఎంతైనా పని చేయొచ్చు.
1: With chanting God's name we can do
0: anything. ఏ పని చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చు.
1: We can do anything.
0: నువ్వు ప్రయాణం చేస్తూ కూడా నామస్మరణ చేయొచ్చు.
1: నువ్వు
0: ఒక జానము ఒక జపమో తపమో చేయాలంటే ఒక కాలము ఒక స్థానము తీసుకోవాలి.
1: The other spiritual practices need
0: స్థానము కాలము ఏది అక్కర్లేదు.
1: To repeat God's name.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
1: You can repeat God's name. Sing his glory everywhere all the time.
0: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరి ఒకటి లేదు.
1: Singing his hymns is greatest of all.
0: Kingdom of Mother Sai students,
1: the students of Kingdom of Mother
0: Sai, శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
1: It was stated you may forget anything Bhagavan but don't forget.
0: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
1: God will never forget anybody.
0: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కాని గౌడు దేవుడు కాదు. అది మీ ఇమాజినేషన్ లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
1: కనుకని
0: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
1: సో యూ గో ఆన్ ఇమాజినింగ్.
0: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
1: డోంట్ బి డెల్యూటెడ్.
0: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
0: ఎవరిని శాసించడు.
1: అండ్ హి నెవర్ కమాండ్స్.
0: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
1: హి లవ్స్ ఆల్.
0: కనుక నీ ప్రేమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ లవ్.
0: మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
0: వాళ్ళు నిజంగా స్టూడెంట్స్ ఏ కాదు.
1: They are not students at all.
0: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు.
1: Only such bad people have wicked thoughts.
0: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
1: శ్రీనివాస్ సార్,
0: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని.
1: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
0: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్ఫ్స్.
0: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
1: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సీక్రెట్.
0: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే. వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
1: నోబడీ కెన్ పాయింట్ దేర్ ఫింగర్ అట్ దెం.
0: చాలా మంది ప్రపంచం లోపల వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకుని
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్.
0: మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులము అని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు.
1: క్లెయిమ్ దెంసెల్ఫ్స్ ఏ సాయి డివోటీస్.
0: అది కూడా స్వామికి ఆనందమే. అది కూడా స్వామికి ఆనందమే.
1: దట్ ఆల్సో మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
1: యు రిపీట్ గాడ్స్ నేమ్.
0: స్మరణే తరుణోపాయం.
1: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యూ.
0: హరే నామ కేవలం.
1: రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ ఇస్.
0: కనుక మీరు ఈ దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఎనీ స్కోప్.
0: దూషణకు ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
0: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే నా దైవం అని భావించండి.
1: కన్సిడర్ లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾಮ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತಿ.

आधार ये करम माता पिता बंधु सख सब की प्रामन भक्त जनर

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషిపైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్తి ప్రాభవదావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: I merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the
1: external. ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్
1: పంచముఖి?
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి. ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: That is the cosmic form. That is the divine
1: form. Oh, భూర్ భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈస్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?

0: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
1: సావిత్రి ఇస్ అ మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
1: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
0: సరస్వతి,
1: సరస్వతి
0: వాగ్దేవత స్వరూపిణి,
1: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
1: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
0: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
1: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
0: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
1: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: కనుకని ఇట్ ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మార్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
1: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
0: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattumata manamu gurtinchali.
1: We have to understand the meaning of bhur bhuvasvaha.
0: Anaga bhulokamu, bhurlokamu, swargaloakamu ani manu bhavistunnamu.
1: We think the three words, bhuloka, bhuvarloka and swargaloka.
0: Ee moodu lokamulu ekkada untunnayi?
1: Where are these three words?
0: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
1: All the three worlds are within the man.
0: జీవి యందు కూడా ఉంటున్నాయి.
1: Present in
0: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
1: In every living creature.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
1: this truth we are not able to know.
0: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
1: We consider భూలోక, స్వర్గలోక and స్వర్గలోక separate.
0: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
1: భూలోక ఇస్ మెటీరియలైజేషన్,
0: అనగా పదార్థముల యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
0: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
1: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
0: ఇది భూర్, ఇదే పదార్థముల యొక్క లోకం.
1: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
0: ఇక భూహా
1: సెకండ్ భూవ,
0: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
1: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వీ హావ్ టు నో.
0: అది ఏ సువహ అన్నారు.
1: That is suvaha.
0: Bhur bhuvasuvaha.
1: Bhur bhuvasuvaha.
0: Materialization, vibration is suvaha, that is radiation.
1: Materialization, vibration, third one is radiation.
0: Dhanini Vedam nandu prajnanam brahma annan.
1: This in Veda is called prajnanam brahma.
0: That is the constant integrated awareness.
1: Constant integrated awareness.
0: Ilanti telivitetalu manavudu endu untunnayi.
1: This constant integrated awareness is in man.
0: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి? ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
0: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యు డోంట్ ఫైండ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
1: హు ఇస్ ది మెయిన్ వన్ బిహైండ్ ది ఫైవ్ ఎలిమెంట్స్?
0: కానీ అది ఏ? ఓంకార నాదం.
1: That is primordial sound, Omkara.
0: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
1: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
0: క్లీం అదే పృథ్వీ.
1: క్లీం ఇస్ అర్త్.
0: కృష్ణాయ అదే జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్
0: అదే అగ్ని.
1: దట్ ఇస్ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
0: స్వాహ అదే ఆకాశం.
1: స్వాహ దట్ స్పేస్ ది స్కై.
0: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
0: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
0: ఈ ప్రపంచమునకు

0: పంచభూతములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
0: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: దీన్ని సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
1: Is what he said, the five elements are present all over
0: sarvatra nindinatvanti oka tattvamu panchabhutamule,
1: that which is so vast, that
0: ee panchabhutamulaga emi
1: five elements
0: bhagavat swaroopamule,
1: they are all divine essentially.
0: Prithvi bhagavat swaroopame,
1: earth is divine.
0: Kalukune bhaktulandaru bhumata ani pilustunnaru.
1: As earth is divine,
0: bhudevi ani pilustunnaru.
1: Called bhudevi.
0: ఇంక రెండవది జలము,
1: సెకండ్ వాటర్.
0: ఇది గంగాదేవి అంటున్నారు.
1: వి కాల్ వాటర్ గంగాదేవి.
0: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
1: వి కన్సిడర్ గంగా యాజ్
0: డివైన్. మన ప్రాచీనం యొక్క వైభవం, ప్రాచీనం యొక్క వైభాగ్యము, ప్రాచీనం యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్ అవర్ ఏంషియంట్.
0: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: These are all the teachings by our ancients having experienced these divine.
0: Agni devudu,
1: then fire god,
0: inka gali devudu,
1: and wind god.
0: Ivanni kudu aakashamunaku mooladharam antuntivi.
1: These are all important based on the space.
0: Kalpani panchabhutamulu kudu pancha daiva swaroopamule.
1: So the five elements are divine.
0: కనుక మనం దైవ స్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
0: యువర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: You are not
1: come from any place. From any place.
0: Nee sthanam hrudayame.
1: Your original place is heart. Nee nivasam hrudayame. Your original placement is heart.
0: Nee vachedi ekkada poyedi ekkada.
1: Where do you come and where do you go?
0: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
1: God doesn't come or nor does he go.
0: ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: హి రిమైన్స్ వేర్ హి హస్ బీన్.
0: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
1: బట్ టు కమ్ ఫర్ గ్రేస్ హి మానిఫెస్ట్.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడని బావా అని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
0: ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
1: డివినిటీ నేదర్ హ్యాస్ ఇట్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: విశ్వం విష్ణు స్వరూపము.
1: ద హోల్ యూనివర్స్
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద వెరీ మేనిఫెస్టేషన్.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: ఆల్ ప్లేసెస్ ఆర్ హిస్ ఆల్టర్.
0: దైవం లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
1: There's no place, there's no person where there's no God.
0: Anni roopamulu tanavi.
1: All forms
0: anni naamamulu tanavi.
1: All names are his.
0: Eka prabhu ka aneka naamannaru.
1: One God has many names.
0: Kanukane mana pedanu puraskarinchukoni roopalu puraskarinchukoni daivam veru veriga unnadani manam bhavincharadu.
1: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
0: Memu daasulamu దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ ఫీలింగ్ దట్ యు ఆర్ ద సర్వెంట్ అండ్ దట్ గాడ్ ఇస్ మాస్టర్.
0: దేవుడు దేవుడు ఒక్కడే.
1: ద ఇండివిజువల్ అండ్ ద డివైన్ ఆర్ వన్.
0: నరుడు నారాయణుడు ఒక్కడే.
1: నారాయణ నారాయణ ఆర్ వన్.
0: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
1: ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ డూ అవర్ స్పిరిచువల్ పాత్ పర్స్యూ అవర్ స్పిరిచువల్ పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
1: So long you are in this dualism, you will have this two-sided experience.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
1: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
0: కాదు కాదు,
1: ఎప్పుడు
0: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
0: అభిషేకం సరిపోయే సమయం లోపల
1: వైల్ డూయింగ్ అభిషేక
0: పండితుల వారు
1: ద పండిట్
0: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
1: While doing abhisheka with milk, curd and honey, he started giving interpretation and the significance behind.
0: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేశారు.
1: All the spiritual pursuits are meant to attain the purity.
0: చిత్త శుద్ధి కర్మః. మన సర్వ కర్మలు కూడాను చిత్త శుద్ధిని గావిస్తాయి.
1: All our actions are aimed at this purity of mind.
0: చిత్త శుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
1: By attaining purity, you can experience divinity.
0: చిత్త శుద్ధితో దైవత్వాన్ని మనము అత్యుతం గావించుకోవాలి.
1: With purity, you have to surrender to God.
0: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
1: You never offer a flower that is rotten, that has failed to God.
0: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
0: ఈ శుద్ధి అనేది కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
1: So mere attainment of purity is not enough.
0: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
1: Your mind has to be dedicated to God.
0: Arpitamu, arpitamu, arpitamu.
1: Surrender, surrender.
0: Archana kaadu, arpitam kaavali.
1: It's not worship, it is surrender.
0: Ee archanakunu, arpitamunaku chaala vyathyasam untundi.
1: There's wide difference between worship and surrender.
0: Ee satsangam anaitundi dani valla kaligeetundi okka praapti idi sat.
1: Satsanga, the first one sat.
0: Adiye divyatvamku sariyainatundi okka peru.
1: Sat is the correct name for the divinity.
0: ఎప్పటికి మార్పు చెందినటువంటిదే సత్.
1: Divinity is changeless in all periods of time.
0: ఎప్పటికి శాశ్వతమైనటువంటిదే సత్.
1: Sat is eternal, permanent.
0: అట్టి సత్ను మనం పొందాలి.
1: We should reach that state of sat.
0: ఎక్కడ పొందాలి?
1: How to do that?
0: మన ఎందే మనం తెలుసుకోవాలి.
1: That sat is to be known within.
0: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: This eternal principle has got to be understood well.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: We have to join the good company.
0: పొద్దున పండితులు వారు చెప్పారు.
1: Morning pandit.
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: And the water.
0: నీళ్లు లేకుండా పాలు దానికి వీలు కాదు.
1: And the milk cannot exist without water.
0: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the, in the company of the water, the milk is very happy.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: The combination of milk and water is satsanga, good company.
0: అదే సరైనటువంటి స్నేహము.
1: That is true ideal friendship.
0: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
1: We should sustain this permanent friendship.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: And once you boil the milk, keeping it on the stove,
0: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది.
1: All the water gets transformed into vapor.
0: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: ఈ పాలు నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, the milk jumps into the fire. It feels that it cannot lead the life of separation.
0: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్.
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: Because of sensual pleasure,
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి,
1: because of worldly pleasures that he wants,
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి,
1: he wants all external pursuits,
0: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత,
1: he gets himself drowned in
0: the world, చాలా బాధపడతాడు,
1: and he feels so sad having
0: been
1: away
0: from God. వదిలిపోయినాడు ఈ జీవుడు.
1: God feels so sad that the individual left him.
0: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని.
1: In order to see God would not be sad in a moment.
0: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy.
0: కనుక బొగ్గు అజ్ఞానం.
1: And coal is ignorance.
0: అగ్ని జ్ఞానము.
1: Fire is wisdom.
0: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
1: ఇట్స్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ విజ్డమ్ అండ్
0: ఇగ్నోరెన్స్. ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందట్టి దైవము ఒకటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్ ఆఫ్ ద డివైన్ లా.
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాకాన్ బట్ దే కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
1: And in fact, there is no sadness.
0: Kani, tana yokka mitrudu tanaku dooram aipothunnadu aneetundi baadha maatrame untundi.
1: God feels sad because his friend, the individual, is cutting off himself.
0: Ee jagattulo manaku shashvathamaina mitrudu bhagavantudu okkade.
1: There is only one permanent friend in this world, God only.
0: Ee laukikamaina friends anta kuda hello hello how are you goodbye goodbye intune manam mugichipothundadi.
1: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
0: Kani bhagavantudu hello anadu, how are you anadu, goodbye ani cheppadu.
1: God will never say hello, how are you, goodbye.
0: Kani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
1: When once you join one with God, you will be happy and he will be happy.
0: Kani edabaatu jariginappudu bhagavantu cheppadu kani baadha padutuntadu.
1: When there is separation, God would not stay, but he feels sad.
0: Enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu?
1: Why the individual is going in wrong?
0: Enduku ee satyanni marchipothunnadu?
1: Why has he forgotten?
0: Divyathaniki dooram avuthunnadu?
1: Why has he distanced from divinity? Why has he lost
0: his faith? Kani chaala baadha padutuntadu.
1: So feeling he feels.
0: Idi kuda bhagavantu nimittam kaadu,
1: it's not for his
0: own. Bhaktuni nimittame.
1: God feels sad for devotee.
0: Edi chesina, edi chuchina, edi cheppina kani nee kosamane.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, is for you.
0: కనుకని ఈ సపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: సపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat under it.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchudayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Naa ishtam naaku veriga unda?
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
0: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
0: నేను ఏం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్?
0: ఇష్టమైన చోట నిర్మించమంటున్నావు.
1: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ లైక్.
0: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హెడ్ డౌన్.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద సీన్.
0: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
1: లక్ష్మణ, వై ఆర్ యూ క్రైయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
0: ఏమి తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్
0: యు. విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: Why are you crying like that?
0: Talli,
1: mother.
0: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayana maatram edabaatu jarugadu.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: Rama ishtame naa ishtamu.
1: Is like for my life.
0: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
0: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
1: I can't bear the suffering of separation.
0: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్
0: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: యువర్ థాట్స్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ థాట్.
0: ఏకంగా ఉండాలి.
1: బోత్ షుడ్ బి వన్.
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
1: ద వరల్డ్ మే లాస్ట్ టుడే అండ్ మే వానిష్ టుమారో.
0: కదిలిపోయే మేఘములే.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్ శాశ్వతమైనటువంటిది. ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్ పర్మనెంట్. ఇది
0: సత్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ట్రూ.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: ఇటర్నల్.
0: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: దిస్ వేద సేస్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇట్స్ ఎటర్నల్, నెకరైన్, ఇమోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ సమేత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన,
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
0: రెండవది అర్పితము,
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
0: మూడవది ధ్యానం,
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: భువః
1: భువః
0: శివః
1: శివః
0: తత్ సవితుర్వరేణ్యం
1: భర్గో
0: దేవస్య
1: దేవస్య.
0: ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి, అది ఏ ధ్యానము.
1: ధీమహి, దట్స్ విజ్డమ్.
0: ధియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుందా.
1: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్, దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము, ప్రార్థన,
1: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
0: ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్ దాట్.
0: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైండ్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
0: వాడు స్కూల్కి పోతుంటాడు.
1: He's going to school.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
0: కాని అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
1: Well, that such description won't apply.
0: హక్కుతో నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
1: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
0: అది దైవం యొక్క హక్కు.
1: That's the right.
0: భక్తుని యొక్క హక్కు.
1: That is the right of a devotee.
0: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
1: You should not go on praising God. Oh God, you are the embodiment of very grace.
0: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను.
1: భగవాన్ said,
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: And in fact, the హృదయ is born.
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And Hridaya is the son of Atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్, హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
0: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ జాయింట్ ప్రాపర్టీ ఆఫ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఇన్హెరిటెడ్ బై గ్రేట్ గ్రాండ్ సన్.
0: గ్రాండ్ సన్ యొక్కను గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది.
1: గ్రాండ్ సన్ ఆల్సో హస్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ గ్రాండ్
0: సన్. సన్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది.
1: సన్ హాస్ రైట్ ఆన్ హిస్
0: ఫాదర్ ప్రాపర్టీ. పరిస్థించుకుని బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్,
0: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సెడ్.
0: మానసికంగా చూసినప్పుడు
1: when we look
0: I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said I am the son of God.
0: తర్వాత ఆత్మభావంతో కూడా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ఆత్మ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: కనుకొని మనం దేహాభిమానంతో కూడా జీవుడు దేవుడిని భేదం పెట్టుకోవచ్చు.
1: విత్ ది బాడీ అటాచ్మెంట్ యూ మే కన్సిడర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: మానసిక అభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను.
1: అట్ ద మెంటల్ రెల్మ్ యూ మే ఫీల్ దట్ ఐఎమ్ యువర్ స్పార్క్.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ది స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: యూ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్,
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా,
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్,
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
0: యూ ఆర్. అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడీయింగ్
0: ఇన్ అమెరికా. నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ విల్ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్.
0: నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనమని వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనముడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి.
0: సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
0: ఈ దేహం చేత ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ ది బాడీ, ది వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్సెస్.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
0: మరణపు కొంప.
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: అఫ్లిక్టెడ్ బై దిస్.
0: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్. అప్పుల
0: పదలము మనమెప్పు దలంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై, నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరి పాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ of God.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డై.
0: దేహాభిమానంతో నీవు అన్ని విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయిందే ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
0: డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడి చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగమన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is, isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: He's only a wicked man who observes disharmony in
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆలశంకను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: I entered in the path of devotion finally.
0: Bhajay.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి? భక్తి
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి
1: It is the derivative of that word bhaj.
0: Anaga arpitamu.
1: Bhaj means offering.
0: Paripurna premanu arpitam cheyatame bhakti.
1: Offering of the total love is bhakti.
0: Idi nijamainatundi bhakti ante kaani edo poojalu cheyatamu pradhamalu cheyatamu onomalu nouchukovatam ivanti kudu praaptamainatundi yokka margalu.
1: The worship and other rituals are only physical worldly activity.
0: Ee pravrutti margamulo manam praveshinchi
1: having been in this
0: nivrutilo pravechinchadaniki idu oka margam ani steps
1: it there are the steps that lead to inward inquiry.
0: A B C D ani akshara nechukunnam.
1: You practice learning alphabets A B C.
0: Ee A B C D akshara nechukunna tarvata
1: after learning alphabets A B C
0: tarvata mana words ga dani kalustunnam.
1: You make word
0: din lopane G O D God ani pettam.
1: Here you have this word G O D God.
0: తరువాత D O G dog అని పెట్టారు.
1: Then you say D O G dog.
0: అనగా అక్షరం తర్వాత దీని పదములుగా చేర్చుకోవటం.
1: And after learning alphabet you make
0: ఈ పదములను sentence గా మార్చుకోవటం.
1: Words will take you to sentences.
0: There is God అంటావు.
1: You say there is God.
0: No, God is nowhere అంటావు.
1: Then you say God is nowhere.
0: God is nowhere అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి వచ్చేది?
1: Well, how do you construct the sentence?
0: God is nowhere.
1: God is nowhere.
0: No, N O no.
1: No, no.
0: Where W-H-E-R-E? ఈ W నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద W విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైన హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual
0: సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: దైవము
0: ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్
0: వన్. తిరిగి అంత్యం వరకు కూడా ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇఫ్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్ వెన్ డు యూ అండర్స్టాండ్.
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్ ఇన్ టు క్వాలిఫైడ్ నాన్
0: డ్యూయలిజం. విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నారు.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్ట అద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ది బాడీ.
0: చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటుంది.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది. అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: నీతి ఉన్నను దీనిని గుణము మానలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువ,
1: in fact the all
0: తర్కవాదమే కానీ,
1: involved in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have all knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all having studied lifelong, ultimate you have to die.
0: అమృతస్య పుత్ర.
1: యు ఆర్ ద సన్ ఆఫ్
0: శ్రీమంతుడి. అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు ఆయన.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
1: అండర్స్టాండ్
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: అట్టి
0: ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: బీ ది ఫార్మ్ ఆఫ్ ప్లేస్.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రైబక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల, మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are
0: paying? ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఇస్ ద ట్యాక్స్ యు ఆర్
0: గాట్. మదీయ ధన ధారాది సర్వార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్?
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యూ డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యూ పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే
1: such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of it?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte chevi niyeru.
1: Bad words immediately
0: get into your ear. Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you
1: don't
0: take heed
1: to them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజన్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ థాట్స్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో
1: ఇంకో
0: ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్
0: ఆ జాబులు ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెం క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకి కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your
0: buddhi. Ante karmanusaranga vastuntundadi.
1: You act basing on your karma.
0: Ante sankalpam chethe koodukuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste meeku sandhavamu sanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpanni koodchukunte manakatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకని అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అబౌవ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: హస్త
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ద ఇంటెలిజెన్స్.
0: పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హిమ్సెల్ఫ్.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ ట్రై ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ సాక్రెడ్ థాట్స్, యూ విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత,
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్,
0: పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది సెవెరల్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్,
0: పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: వెన్ వన్స్ యూ మేక్ ప్రాపర్ యూజ్,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: ఇఫ్ యు మిస్ యూజ్, యు విల్ లూజ్ దిస్ ఛాన్స్.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇస్ ఎవరీ
0: వేర్? అదే మనం చెప్పాను.
1: వాట్ భగవాన్ సెడ్ ద డే,
0: భవనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: పాటలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్ గేమ్.
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇత్తులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కుయుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకులకు భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there in there.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachandra halanta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachandra auditorium is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: Do you think Swami is Kumbhakarna? No.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: When Swami doesn't eat rice food, what are these fruits and sweets?
0: దీన్ని సరిచేయటంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ది హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పారు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నాకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెన్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటివంతా ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: సువహ నాకు కావాలి.
1: సువహ
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: నానా దేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at
0: one place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెన్ కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ది డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తువు దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విని.
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాంట్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు అర్పితం చేయి.
1: ఆరాధన వర్షిప్ అర్పిత సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్డ్.

0: One is one candle.
1: అది ఏ దైవత్వము?
0: That is God.
1: ఈ ఒక్కొక్క జ్యోతిని అందించమే అది జీవతత్వము.
0: Each candle is individual.
1: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుంది.
0: It is only one divinity that protects
1: all. వెలిగిస్తుంది.
0: Where is it?
1: వెలిగిస్తుంది.
0: It is light, the lumen.
1: అంత జీవన జ్యోతులు.
0: That is light.
1: అది ఆత్మజ్యోతి.
0: And
1: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
0: This is the light of life. That is the light of Atma. And that will light everything and illumine the whole.
1: కనుక మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
0: And this light, this lamp of
1: love. ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన ఇది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: And this light of love is greatest of all, nothing except.
1: ప్రేమ ఉందా సర్వము అక్కడే ఉంటుండాలి.
0: Where there is love, everything is there.
1: కనుక
0: so,
1: ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
0: డెవలప్ లవ్ మోర్ అండ్
1: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా నువ్వు పారమాత్మికంగానే మారిపోతాయి.
0: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్.
1: నువ్వు ఆఫీస్కి పో, పని చేయి.
0: గో టు ది ఆఫీస్ అండ్ డూ
1: వర్క్. నువ్వు బిజినెస్ చేయి, పని చేయి.
0: డూ బిజినెస్ అండ్ వర్క్.
1: దీంట్లో దోషం లేదు.
0: నో మిస్టేక్.
1: నీ కుటుంబాలు పోషించుకోవాలి.
0: యు కెన్ మెయింటైన్ యువర్ ఫ్యామిలీ.
1: అన్ని చేసుకున్న సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
0: వాట్ ఎవర్ యు మే డూ, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: అంత భగవత్ప్రీత్యార్థంగా చేయాలి.
0: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: అది నిజమైనటువంటి ఒక భక్తి.
0: దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
0: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
1: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
0: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
1: ఎక్కడైనా మీరు పోండి.
0: యు గో ఎనీవేర్.
1: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
0: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో.
1: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
0: People go to Tirupati and they bring very big crowns.
1: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నా ఈ నగలన్నీ.
0: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
1: న్యాచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
0: యుల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ న్యాచురల్ ఐడల్.
1: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
0: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
1: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
0: Don't carry jewels anywhere.
1: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
0: Do you think God is poorer than you?
1: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
0: Why do you carry?
1: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
0: You, it's your narrow mindedness.
1: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
0: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
1: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
0: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
1: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
0: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ ఎ నేరో మైండెడ్ ఐడియా.
1: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
0: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
1: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
0: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
1: ఇవన్నీ కాదు ముఖ్యం.
0: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
0: And it is the charity which is the jewel to the hand.
1: సత్యం కంఠస్య భూషణం.
0: Truth is the jewel to the throat.
1: శ్రోత్రస్య భూషణం జ్ఞానం.
0: The listening to the sacred text.
1: ఇలాంటి నగలు మనకు ఉండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
0: And these jewels are there, why do you need other jewels?
1: కంఠానికి ఒకటి ఉంటుంది సత్యం అనేటువంటి జ్యువెల్.
0: And you have got this truth
1: of the jewel. ధర్మము దానము అనేటువంటిది.
0: And the charity. Charity and dharma are the jewels.
1: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
0: Listening to sacred things is the jewel.
1: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
0: And you have got ear rings.
1: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
0: You have got the necklace.
1: చేతికి కంకణం ధరించావు.
0: You have got the bangle.
1: దీనికంటే ఇంకేం కావాలి?
0: What do you want?
1: ఇది ఏ సరైనటువంటి నగలు?
0: And these are the problems.
1: ఏదో పెద్ద వజ్రాల కిరీటము ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
0: And all these jewels made up of diamond.
1: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే. షో,
0: those that offer, they speak of show.
1: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
0: They are not devotees at all.
1: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
0: The one who receives is no God.
1: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
0: So God should not receive and devotees should not give.
1: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
0: What is to be given, what is to be received?
1: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
0: Your pure love is to be offered.
1: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
0: And you should
1: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
0: These are things to be transacted.
1: Give and take, give and take. Pure heart to heart.
0: It's only give and take, heart to heart connection.
1: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
0: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
0: అది ప్రాపర్ జ్యువెల్.
1: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
0: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
1: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
0: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
1: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
0: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
1: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
0: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
1: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
1: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
0: టీచ్.

0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి. దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: ఇల్లుని
0: శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: పైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
1: The whole Purnachandra hall is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్
0: ఎనీథింగ్. తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు హిస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్, పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్, ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు,
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు,
1: లంక
0: ఎట్ట పోయి చేరేది,
1: హౌ టు రీచ్?
0: అందరు కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబ్డ్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
1: వానరే
0: నరుడు.
1: వానర్ ఇస్ వన్ విత్ వాలా, ద టెయిల్.
0: వా నర,
1: వా నర.
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: తగ్గట్టు ఇస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్, హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
1: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎత్తవుతుంది, ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎత్త తీర్ దాటుతాడు.
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దేర్.
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసిన రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: ఈ రెండు చేతులు అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం, దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు సెపరేట్లీ
0: మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్,
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ.
0: పవిత్రమైన భావంతో ఉండాలి,
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇట్లా ఉన్నారు
1: స్వామి, ఈజ్ ఏజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ,
1: ఫస్ట్ పీ ప్యూరిటీ,
0: రెండవ పీ పేషెన్స్,
1: సెకండ్ పీ పేషెన్స్,
0: మూడవ పీ పర్సివరెన్స్,
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్, హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి,
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి,
1: డెవలప్.
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: రియల్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్, యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్, ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: develop unity, bring them together. ఏకత్వాన్ని
0: పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
1: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచాన్నంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one, let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రభావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం is only letter, primal sound.
0: ఆ ఏకాక్షరమైన యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: Let us go by this primordial sound, ఓం.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: let us go along the divine path.
0: సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండెడ్
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్,
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10th శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమిడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హి మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పినారు సార్.
1: హి మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power,
0: enjoy it. Baba, aa deham enta prashinchi poyinappudikini, enni vyadhulu undinappudikini, sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu. Baba,
1: though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: Aa bhaktiye atani rakshistundi.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు.
1: ఈ అండర్వెంట్
0: భార్య మరణించింది,
1: వైఫ్ డైడ్,
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముని పై కూడా కోపం వచ్చేసేసింది.
1: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్
0: శక్తి. నీ శక్తి వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యు హావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్డ్, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా,
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా,
1: కెన్ ది మోటార్ బి టైడ్,
0: లెట్ మీ దేవి వలచునా,
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ,
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ,
0: సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా, అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ichindi kadu goppadi na balahinati inta varaku nanni ibadam pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by devamulu kante minchinatundi shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adi divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kaluku aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku astagatam ayipothayi.
1: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn God's
0: grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కగో

द्वापरे दानमासितम् कलियुगे कलौ भक्तिर्गरीयसी तव पूर्वम्

0: यज्ञयेवच द्वापरे दानवं यस्य कलौ भक्तिर् గరీయస. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: ద టీచింగ్స్ ఆఫ్ మను మేక్స్ యువర్ మైండ్ వెరీ హ్యాపీ.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: హీ థాట్ దట్ ఇన్ కృతయుగ మెడిటేషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ త్రేతాయుగ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ వర్ కండక్టెడ్ ఇన్ ద్వాపర ఏజ్ ఇట్ ఈస్ అర్చన ఆర్ వర్షిప్ వైల్ ఇన్ ద ప్రెసెంట్ కలియుగ నామస్మరణ ఆర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అడాప్టెడ్.
0: ఆనాటి ఆహార విహారములు మలినరహితమైనటువంటివి.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ అన్పొల్యూటెడ్ ఇన్ దోస్ డేస్.
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది.
1: ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు.
1: ఇన్ దోస్ డేస్ దే ఇండల్జ్డ్ ఇన్ ట్రూత్ఫుల్ యాక్షన్స్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ and the sanctity behind it and shared with everybody.
0: Adi e bharatiya sanskruti.
1: That is the culture of Bharat.
0: Papa bheeti leni paamaratvamu patti daiva preeti leni dani batti manavatva manage manavulanduna విశ్వశాంతికిరియే విప్లవంబు విశ్వశాంతికిరియే విప్లవంబు విశ్వశాంతికిరియే విప్లవంబు.
1: దేర్స్ నో ఫియర్ ఆఫ్ సిన్ డ్యూ టు ఇగ్నోరెన్స్, దేర్స్ నో లవ్ ఆఫ్ గాడ్ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్. దిస్ ఈస్ ద రీజన్ ఫార్ రెవల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కృతయుగ ప్రజలు నిరంతరము కులను దైవారాధన యందు, దైవచింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
1: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
0: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
1: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
1: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
0: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
0: పరిపూర్ణ హృదయులు.
1: దే హావ్ గాట్ ద
0: పవిత్ర భావములు,
1: సీక్రెట్ ఫీలింగ్స్,
0: నిండిన ఆనందము,
1: ఫుల్ బ్లిస్,
0: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
1: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
0: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
1: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
0: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
1: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
0: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
1: They had lots and lots of grain, comforts and conveniences.
0: దాన్ని ఏ మాత్రమో ఆశించేది వారు కాదు.
1: They never desired them. They never wanted them.
0: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
1: We are not able to visualize the people of Krita Yuga who are desireless.
0: Krita Yuga prajalu vaari yokka nadatalu vaari yokka pavitra bhavamulu entati unnatamainatundi vo okka thuri venukoku teechuchina adi e bharatiya sanskruti yokka palitam.
1: If you go back into the history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krita age, that reflects the culture of Bharat.
0: Anati prajalu anekattumloni ekatvanni gurtinchi vartinchetivaru.
1: People in those days have recognized and conducted having known the unity in diversity.
0: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani undetvantidi kadu.
1: In those days people had no trace of dissatisfaction.
0: ఎప్పుడు చూసినను నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
1: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
0: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
1: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
1: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
0: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
1: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే.
0: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
1: అండ్ దీస్ నేమ్స్ వర్ నాట్ నోన్ ఇన్ దోస్ డేస్.
0: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
1: The moment they get up in the early hours of the morning, they used to partake curd rice.
0: తిరిగి రాత్రి పరుండే సమయంలో మధ్య అన్నం భుజించేటువంటి వారు.
1: And while going to bed at night, they eat curd rice.
0: ఈ నాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
1: They didn't have so many vegetables boiled and cooked as on today.
0: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
1: And hence they were very strong and healthy.
0: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
1: They spent all the time in meditation.
0: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
1: With the passage of time, all the sacred feelings have been washed out.
0: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
1: There commenced the Treta age.
0: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
1: It is the time when devotion was on decline.
0: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
1: There started the politics from Treta age.
0: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తథా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
1: It was Treta age where you noticed kings and kingdoms. There was a feeling, as is the king, so are the subjects.
0: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానము చేయటము సన్నగిల్లింది.
1: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
0: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదం సల్పుతూ వచ్చారు.
1: హౌఎవర్ దే హ్యావ్ గాట్ సర్టన్ స్పెసిఫిక్ డేట్స్ అండ్ టైమ్స్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ రిచువల్స్.
0: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
1: యజ్ఞ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
1: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఈజ్ యజ్ఞ.
0: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
1: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
0: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
1: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
0: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
1: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
0: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
1: వాట్ దే వాంటెడ్, వాట్ దే డిజైర్డ్, దట్ వాట్ దే స్ట్రగుల్ ఫర్, వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ డివినిటీ.
0: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
1: బట్ హౌ వర్ దేర్ స్టార్టెడ్ ద రాయల్టీ, ద రాయల్ ఫీలింగ్.
0: అప్పుడు కొన్ని రకములైన మార్పులు సంభవించినాయి.
1: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
0: కాలం మారుకొలది.
1: As time passed by,
0: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Peculiar tendencies started cropping up.
0: ద్వాపర యుగం వచ్చింది.
1: Then dawned ద్వాపర age.
0: ద్వాపరము లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
1: In ద్వాపర age there were no more of యజ్ఞ and యాగాస్.
0: క్రమక్రమేణా కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
1: Gradually they started worshipping God, అర్చన.
0: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
1: on certain occasions
0: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావిస్తూ వచ్చారు.
1: They spend the time in a sacred way by worshipping God, by worshipping Him, going through certain sacred texts as well.
0: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
1: The effect of the king and his administration was more and more day by day.
0: రాజులు సామంతులు ఇంకా రాజులు జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
1: Then there was a time when there were many kings and kingdoms, and also the top people, zamindars, owning vast lands.
0: యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: And then the యజ్ఞాస్ యాగాస్ were not performed.
0: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరేజా. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి we do not have time to perform yajnas and yagas.
0: Dhyanamunaku avakasham dorukutam ledu.
1: There is no scope for meditation.
0: Kanukane eppudu etti samayam nandu kudanu namasmarana chala sulabhamaindani bhavistu vacharu.
1: However, at any point of time, every day, why one can sing the glory of God.
0: Ee vidhanga kevalamu dwapara yugamlo namasmarana kudanu abhivruddhi avutochindi.
1: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
0: Aithe ee pavitramaitunte yokka namasmarana yendu kudanu,
1: in the sacred act of repeating God's name, oka
0: parimitamaitunte yokka kaalam nirnayistu vacharu.
1: A limited time was spent.
0: Puram parimitamaitunte ledu.
1: There is no limitations earlier.
0: Aanadu dinamulu varamulu nelalu samvatsaramulu kaakunda ee naadu gantalu nimishalakinda prarambhamayindi.
1: The days, the weeks, months and years were spent in contemplation of God in those days, and today it is limited to certain period of time like minutes and hours.
0: దీనిని ప్రస్తరించుకొని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
1: Basing on this you can judge for yourself how the culture of Bharat has been declined.
0: తేతాయుగమునందు రాముని పలికాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాధిప గరియసి అన్నాడు.
1: In the age of Treta Rama declared,
0: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
1: హీ డిక్లేర్ దట్ మోర్ దాన్ వన్ సోన్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ వేర్ ఎల్స్ యూ ఫైండ్ ద హెవెన్.
0: కన్న తల్లి జన్మమిచ్చిన భూమి ఇవి రెండు కూడాను స్వర్గము కంటే మిన్న.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ద హెవెన్.
0: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
1: Who has the spirit of nationality?
0: దేశాన్ని ఎవరు ఆరాధన సల్పుతున్నారు?
1: Who have got this patriotism?
0: ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: నో వేర్.
0: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
0: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లే దీనికి మూల కారణం.
1: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెన్ ఓవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
1: Patriotism, where is it noticed today?
0: Enta mindi rajakeeya nayakulu leru ikkada.
1: There are lots of politicians today.
0: Evaraina oka desham yokka gauravanni kaapaadutu vachara?
1: Is there anyone who will uphold the prestige of this country?
0: Kaapaadatam ledu.
1: No.
0: Tama swarthamu tama saprayojanam kosam ane paatu padutu vastunnaru.
1: The politicians have been struggling hard for their selfishness and self interest.
0: Nijamga rajakeeya nayakulu anukunte tama sarvasvanni సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
1: ఇఫ్ ఈజ్ ఎ ట్రూ పాలిటీషియన్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్, హీ షుడ్ బి సెల్ఫ్ లెస్ అండ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఎనీవేర్.
0: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
1: In fact, they are benefited. That from the society, out of the society, the resources of the society.
0: Sangamulo adhikaramulu pondalani cheppani prakulaadutu vacharu.
1: They are working for positions in society.
0: ఈ అధికారంలోని గౌరవ మర్యాదలను కూడాను తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
1: దే వాంట్ టు రిసీవ్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ బై ఎంజాయింగ్ ద పొజిషన్స్ ఇన్ ద కమ్యూనిటీ.
0: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
1: వెన్ దేర్ ఇస్ నో కంట్రీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పాలిటిక్స్ టు?
0: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
1: ఇఫ్ యూ డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
0: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
1: in fact a man of service, if he were to be leader,
0: ఎంత సేవ చేయగలడు?
1: A man of service, if he were to be leader, he can render selfless service.
0: పరిశుద్ధ హృదయుడా,
1: the man of position can ever be
0: పదవి కాంచువాడు పరిశుద్ధ హృదయుడా,
1: then in fact does he possess this pure heart?
0: భారతీయ వీరస్తుల,
1: listen to this truth, the son of Bharat.
0: పదవి కోసం వాంచిస్తున్నారే కానీ దేశం యొక్క సంక్షేమం కోసం అని ఎవరికి ఆశించడం లేదు.
1: They want positions, but not the progress of this country.
0: ఈ విధమైనటువంటి స్వార్థ సప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయి కానీ,
1: the politics have been increasing day by day because of positions and craving.
0: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్ సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
1: In fact, they have killed or ruined totally the culture of Bharat.
0: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: Thousands things may be declared, but they don't do one.
0: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
1: Everyone speaks of
0: సంస్కృతి. అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
1: But they do not know very meaning of culture, what they experience, what they propagate. They are not aware of it.
0: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
1: They do not have any faith in their country, but they have faith in politics.
0: కనుక నేను మొన్న చెప్పాము, 1+1=2 అవుతుంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, 1+1=2.
0: 1-1=0 అవుతుంది.
1: 1-1=0.
0: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ రిమూవ్ బోత్ ప్లస్ ఆర్ మైనస్, but if you keep one and another one side by side, it's another. Well, that's how you can improve.
0: Plus vaddu minus vaddu,
1: let us not have plus or minus.
0: Nijamga desam yokka kshemamu samasti yokka kshemamlone untundadi.
1: The welfare, the progress of the country depends upon the progress of the community.
0: Sarvaloka sristo sukino bhavantu, andarukku sukhanga undalani aashinchali.
1: We should pray for the advancement and happiness of the entire world.
0: Rajakeeya lopala veer na vaadu, vaadu veer vaadu.
1: But in politics they claim mine and thine.
0: కానీ ఈ విధమైనటువంటి భేద భావములు ఇది సంకుచితమైన భావములు.
1: Differences of this kind reflect narrow-mindedness.
0: అందరూ నా వారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
1: In fact, you should have the feeling that all belong to me, all are mine.
0: సబుద్ధులు చేరటం చేతనే దేశం పతనమైపోతుంది.
1: Because of selfishness the country is ruining day by day.
0: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలన గావించుకుందుమో,
1: that day when we kill the selfishness,
0: desam yokka kshemam abhivruddhi avutundi.
1: Then there starts the advancement of this country.
0: Prati manavudu kudunu sankuchitamaina swartha buddhito unnadu.
1: Today every man is full of selfishness, narrow minded.
0: Kanuka vishwa kutumbanga rupondali.
1: And how can you expect one family of the universe?
0: Bharata desam lopala 100 kotla mandi prajalu untunnaru.
1: Bharat has 100 crores of population.
0: 100 kotla mandi kudunu okarikokaru naavaru anukunte enta aanandanga.
1: If you have got the feeling of oneness towards a family, how blissful it will be.
0: ఎంత సుఖేమంగా అభివృద్ధి అవుతుంది.
1: You can imagine how the country will progress.
0: మానవులకు,
1: but mankind,
0: ఈనాటి రాజకీయములకు,
1: among politicians,
0: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభివృద్ధి.
1: The politicians today, they want to fragment the country into pieces.
0: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
1: By dividing the country, what they want.
0: ఒక్కొక్కరు మినిస్టర్ గా అవ్వచ్చును.
1: Each one of them can become a minister.
0: ఏమిటి ఈ మినిస్టర్?
1: వాట్ ఇస్ దిస్ మినిస్టర్?
0: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
1: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఇస్ మినిస్టర్. వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
0: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
1: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
0: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
1: సర్వ్ దిస్ కంట్రీ.
0: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
1: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
1: Don't betray this country. Don't cheat this country. Live in unity.
0: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
1: That is the true service you can
0: అందరూ anticipate. నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
1: We should have the feeling that all are my brothers, all are my sisters, feeling the fraternity.
0: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
1: just as we mingle in a family,
0: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
1: We should be much more than that.
0: ప్రాచీన సంస్కృతిని గురించి
1: వివేకానంద
0: చికాగోలో మాట్లాడుతూ,
1: వివేకానంద was speaking in Chicago.
0: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
1: He addressed the gathering as brothers and sisters.
0: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
1: The American audience cheered his talk.
0: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
1: They were very blissful by listening to this.
0: ఈ సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
1: Those that have no idea of culture appreciated it.
0: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా
1: భారతీయస్ టుడే
0: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
1: We feel ashamed to address the audience as brothers and sisters.
0: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ సంకుచిత
0: భావములనెల్లా సమయ చేసి,
1: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
0: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
1: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్.
0: ఇది పంచుటియే కాదే మానవత్వం.
1: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అందరికీ మానవత్వాన్ని మనం పంచాలి.
1: వీ హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
1: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
0: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
1: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
0: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
1: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
0: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
1: How have you forgotten this divine life?
0: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
1: What a great culture it is.
0: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
1: It's not limited to Bharatiya.
0: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
1: The culture of Bharat is the highest of all.
0: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
1: Culture is the one that refines you, that polishes you.
0: కనుకని సంస్కరింపచేయటమంటే ఏమి? దోషమును దూరం చేయటము, గుణమును పెంచటము.
1: Refinement meant giving up the bad things and improving the good.
0: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
1: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
0: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణను దోషములు నిర్మూలన చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
0: దేశం అంటే మానవులు కాదు, మానవులు. దేశం అంటే మట్టి కాదు.
1: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
0: ఈ మానవులు అంటే ఎవరు?
1: హూ ఇస్ ద హ్యూమన్
0: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్. What is manas mind?
0: Korikalu yokka cherikane manasu.
1: Manas or mind is bundle of desire.
0: Kalukane sankalpamulu satya sankalpamuluga maarchukunnappudu manishi manishiga untadu.
1: In fact you have got truthful thoughts, you will be a true human being.
0: Manishi aacharanga untuntadi.
1: And you will conduct yourself as a typical human being.
0: Kani inadu aa satya sankalpamulu ye maatram kuda kanipinchatam ledu.
1: Today there is no iota of truthful thoughts.
0: కనుకని అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమంగానే మారిపోతుంది.
1: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్. దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
0: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
1: దేర్ ఫోర్ కిల్ రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
0: గుణములు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ద క్వాలిటీస్
0: వర్చ్యూ. దివ్యత్వాన్ని పవిత్రముగా ఆవించుకోండి.
1: అండ్ అండర్స్టాండ్ ద సాంక్చురీ.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్
0: సాధన. అనగా ఏమిటని?
1: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఇస్ సాధన.
0: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నాం. ఏం సాధన?
1: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్
0: చెప్తున్నాము.
1: వీ జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
0: ఆ బుద్ధి ఎక్కడ పోతుండదో ఏమో తెలియదు, వానికే తెలియదు.
1: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ద మైండ్ వేవర్. ఇట్ ఈస్ నాట్
0: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
0: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్.
0: అది నిజమైన సాధన.
1: That is the true spiritual endeavor.
0: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
1: Today we learn.
0: ఏమిటి ఈ చదువులు?
1: What are these studies?
0: ఇదంతా కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
1: It has become modern education is ridiculous.
0: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
1: Particularly modern times has on today it is ridiculous.
0: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్ లోనే వస్తున్నాయి.
1: The question and answer appear in the same booklet.
0: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
1: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్ అగైన్.
0: ఏంటి మీరు సాధించిన విజయం? ఏంటి?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఇలాంటివి చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
1: హౌ వాట్ ఎ ఫ్యాషన్.
0: చదువు కూడా ఫ్యాషన్ అయిపోయింది.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
0: పరిగెత్తిపోయేటువంటి బస్సును అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
0: గెట్ టు ది బస్. ప్రమాదం జరిగేది అలాగే జరుగుతుంది.
1: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్.
0: ఇలాంటి దీంతో స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
1: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
0: చదువు చదివి
1: Having been studied,
0: ఎన్ని విద్యలు నేర్చి
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: సావులేని చదువు చదవాలి. ఇది మన భారతీయ సంస్కృతి.
1: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే
1: సో
0: మనము ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
1: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కేవలము నెగిటివ్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
1: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
0: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
1: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుల్లో అది ఖాళీయగున.
1: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్ రూట్ ఇట్
0: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున.
1: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
1: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
0: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
1: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
0: సద్భావములు,
1: గుడ్ ఐడియాస్,
0: సత్య చింతనలు,
1: గుడ్ థాట్స్,
0: సదాలోచనలు,
1: గుడ్ థింకింగ్,
0: సత్య ప్రవర్తనలు,
1: గుడ్ కాండక్ట్,
0: ధర్మము, న్యాయము,
1: జస్టిస్,
0: ఇలాంటివంతా కూడా హృదయంతో తీసుకునేటువంటి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: కనుక ఈనాడు మనం చదవవలసినటువంటివి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు.
1: వాట్ యూ హావ్ టు స్టడీ ఆర్ నాట్
0: కూడా ఉండవలసిందే.
1: జీవమును
0: సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఆన్ ఎర్త్ వీ షుడ్ హ్యావ్ ది సెక్యులర్ నాలెడ్జ్. టు బి హ్యాపీ in the other world we should have spiritual knowledge.
0: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
1: we have to struggle for our living.
0: కానీ పొట్ట కోసమే కాదు,
1: not merely for that.
0: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
1: in fact we should determine to achieve the goal of
0: education
1: life.
0: Education should be for life, not for living.
1: Education should be for life, not for living.
0: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
1: so we should work for our life.
0: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
1: In fact, the good behavior is an indication of education. దానితో
0: పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: We have to read certain textbooks and accept good.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
1: There are many, many great people who write and read books.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: Take the essence out of them.
0: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
1: Don't go by the community.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఆఫ్ లవ్,
1: ద రిలీజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: కొన్ని కొన్ని సందర్భాల లోపల
1: అట్ టైమ్స్
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అదే మన జీవితాధారము.
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
0: మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా, కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
0: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
1: దర్ ఆర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనూ పోరు.
1: దే నెవర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
0: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
0: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్ వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
1: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ యాక్చువల్లీ కాల్
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతియే.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఎన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: కాలంతో మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యుమానిటీ మానవత్వ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బోర్న్.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
1: మను ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు
1: దే స్పీక్
0: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్.
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
0: ఏ దేశం వాడైనా సరే
1: యూ మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
0: ముఖ్యం కాదు
1: ఎనీ కంట్రీ.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: So we should act according to our dharma code of conduct.
0: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ నీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: Let there be any number of problems, obstacles on our way, we should resist and hold on.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: What you have to do, what you have to teach and propagate is to correct yourself. Respect your parents.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: వారే లేకపోతే నీవెక్కడవాడు?
1: Without them you don't exist.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులను కూడా గౌరవించడం లేదు.
1: Today no one is respecting one's own parents.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: If you don't respect your parents, you will not be respected by your children.
0: Reaction, resound and reflection. ఇది తప్పనివి కాదు.
1: In our life, reaction, reflection, resound are inescapable.
0: కనుక మనం మంచిని చేసి, మంచిని చూచి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
1: So you should see good. You should be good, you should do good, listen to good things and be good.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: We should not be fear stricken.
0: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: Where there is a mistake, there is fear.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రము భయం అనేటువంటిది ఉండకూడదు.
1: If you follow the path of truth, you don't need to be afraid of anyone.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
0: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు, ముఖ్యం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
0: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. గొప్ప
0: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
1: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
0: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
0: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
1: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: కనుక ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే కలుగుతూ వచ్చింది.
1: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఇంకెందుకు మనకు?
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
0: అది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది.
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
0: హ్యూమిలిటీ. క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను, క్షమ సత్యము.
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఇట్స్ టెక్స్ట్.
0: క్షమ అహింస.
1: ఇట్ నాన్ వైలెన్స్.
0: క్షమ సత్యం బావు.
1: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్బేరెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ద వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
0: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిదానైనా మనం సాధించవచ్చు.
1: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడాను అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
0: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్
0: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక
1: సో
0: విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
1: Students should achieve this noble quality of kshama, forbearance, forgiveness. You may be successful in examination. Don't be afraid of the exam.
0: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్స్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: చెడ్డ పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: చెడ్డ పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
1: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది
0: ఇన్స్టిట్యూట్. పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చిందేటువంటి వాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్. ఇట్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్.
0: మాటలు చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
0: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగ చేయాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోండి.
1: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: దట్ ఇస్
0: సెల్ఫ్ రియలైజేషన్.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: పొంగి
1: విత్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
1: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ది వే,
0: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యు సేడ్ ఇస్ పోర్.
0: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చును.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండ్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేటెడ్ బై సో మెనీ పీపుల్?
0: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతత్వత కలిగినటువంటి ఎన్ని కష్టములకో లొంగి,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: పొంగి
1: విత్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
1: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే,
0: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.

0: గుర్రాల పైన ఒంటల పైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశమైనటువంటి పవిత్రమైనటువంటి స్త్రీతను స్త్రీతత్వత కలిగినటువంటి
1: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్.
0: సిరి సంపదలతో తులుతూకుంటుండేటువంటి
1: వన్ ఆఫ్ వెల్త్ అండ్ అఫ్లూయన్స్ అండ్ ప్రాస్పెరిటీ.
0: తక్కువగా ఉంది.
1: What is their shortage?
0: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
1: You are mean minded therefore you can take this country more. But have broad feeling.
0: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
1: Be broad minded.
0: దేశం కూడా విశాలం అవుతుంది.
1: Then you will have broad mindedness towards your country.
0: శాస్త్రమును బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
1: In fact when you have got all this sacred text equal to the gold, why do you want other text equal to that of a silver and copper? Not necessary.
0: మన భారతదేశమే గొప్పది.
1: Our culture, Bharat is greatest.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి. యూ డోంట్ అన్నింటిని వర్ణించండి.
1: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: ఏది చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్ సో వీ కెన్
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతి ఇస్ మైండ్స్ ఆర్ గుడ్ నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిదే. ఇస్లాం మతం మంచిది. జొరాస్ట్రియన్ మతం మంచిది. బుద్ధా మతం మంచిది. జైనిస్ మతం మంచిది. అన్ని కూడా సిక్కు మతం మంచిది.
1: సిక్కిజం.
0: అన్ని మతాలు మంచివే.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్లే అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్
0: బ్యాడ్. సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: ద మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
1: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు
0: రెక్టిఫై. నీ మతి నీవు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ బి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలు ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: ప్రొటెక్ట్ యు?
1: పరీక్ష, ఎగ్జామినేషన్.
0: రక్ష, పరీక్ష.
1: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
1: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై డిజోన్ యువర్ కంట్రీ.
0: స్వప్నం అందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుడ్.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: if you are not grateful,
0: manavudu putti prayojanam
1: enti? What for is the human life?
0: Krutagnata leyinatundi vaadu kurudu annadu.
1: The ungrateful wretch is wicked man.
0: Kanuka nee surya namaskaram nandu krutagnataya namaha.
1: Sun god, we say you just express that vision to us.
0: Yetti vaadaina gaani chamistarata.
1: Anyone will be
0: evaraina chamistarata.
1: Excused.
0: Kaani manchi pottinatundi daanini manam marchipothe adi krutagnata. Krutagnata anetundi పోయినటువంటి వాడిని ఎవరు రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే సో మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్
0: ఫ్రంట్ ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: don't think that others will do something harm to you.
0: నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
1: Publicize the propagate culture of Bharat.
0: నీ లైఫ్ లో ఒక్కటే గాని రెండు కాదు.
1: After all you are one not two.
0: నీవి భారతదేశం యొక్క కృతజ్ఞతకు నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
1: It amounts to sacrificing your life for the culture of Bharat.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని

0: ఏమాత్రము తూలన ఆడకూడదు.
1: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
0: తల్లి దగ్గరే ఉంటాది.
1: మదర్ ఇస్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యు హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
0: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
1: హౌ కెన్ యు ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జననీ జన్మభూమి స్వర్గాధిప కరియేసి అన్నాడు.
1: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
0: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
1: దే ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
1: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: రాములు త్యాగం చేసినటువంటి స్త్రీ సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
1: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామ ఎక్స్పీరియన్స్
0: ధనం కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ మనీ.
0: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
1: రామ సాక్రిఫైస్ హిస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
0: ఎవరైనా చేస్తారా?
1: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు డు దట్?
0: కనకరక వస్తువానాను సర్వమును త్యజించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
0: కూడా అంతే.
1: సేమ్ థింగ్.
0: భర్తతో ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
0: పతే దైవం అని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: సర్వ సంపదను త్యాగం చేసుకుంది.
1: సాక్రిఫైస్ ఆల్.
0: అప్పుడే రాముడితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
1: దెన్ వాట్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకలపైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: దెన్ వన్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
0: బాధలు పడుతూ వచ్చింది.
1: దాట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్?
0: ఏడుస్తుంది. పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: ఇస్ నాట్ క్రయింగ్ హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate.
0: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపడి లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్.
0: ఏ దేశమైనా వెళ్ళండి.
1: యు గో ఎనీ కంట్రీ.
0: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
1: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
0: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
1: ఆక్యుపై పొజిషన్.
0: దానికి ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడి విల్ సే నో.
0: దానికి నేను కూడా వద్దు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
1: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యు కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
0: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
0: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
1: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
0: ప్రతిసుని ఈ పద సేవనండి.
1: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
0: ముక్తి చేస్తునండి.
1: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద.
0: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంప తీయకండి.
1: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
0: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
1: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ mind and see that you are relieved from this starving effect.
0: Kinga meer teeskovalsinatundi.
1: That's what you have to do.
0: Evari matalu manam vinnakkarledu.
1: Never go by other words.
0: Nee conscience ni follow cheyi.
1: Follow your conscience.
0: Adi e nijamaitundi daivamu.
1: That is true God.
0: Aa conscience ni follow cheyakunda
1: we don't follow conscience.
0: Ee conscience follow cheskuntu pothunnaru. సెన్సెస్ ను ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యూ డోంట్ ఫాలో కాన్సెన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ను ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హిమ్సెల్.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటి మ్యాన్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
1: హిస్ గ్రేటెస్ట్ యు నో.
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుండాలి.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెనెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్.
0: కట్టగలిపటికి తాను ఒక మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోవటం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వములకు కట్టుబడిపోయాడు.
1: సో హి ఇస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహా దీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
1: వెన్ హనుమాన్ హస్ గాన్ ఇన్ టు లంక,
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
0: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: నేను రావణ
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏం చెప్పగలడు?
1: వాట్ ఇస్ ది కెన్సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూ సెంట్ యు హియర్?
0: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపని రాచి దొర నన్నం పెర రావణ్.
1: The one who has cut off the ears and the nose of your sister, the very man sent me here.
0: నీ సిస్టర్ ముక్కు చెవులు కోసి పంపారు చూడు, అతనే నన్ను పంపించాడు.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: సరియైన జవాబు ఇచ్చాడు హనుమంతుడు.
1: That is the correct answer that
0: హనుమంతుడు
1: Hanuman has
0: ఎటువంటి వాడు?
1: What kind of man he is?
0: హనుమంతుడు బలవంతుడు. హనుమంతుడు
1: he is one of virtue, he is one of character,
0: విద్యావంతుడు కూడా,
1: highly educated.
0: అందుకోసమే రాములు సేవకులుగా తయారయ్యారు.
1: So he could become the best servant of Rama.
0: ఏ మాత్రము లేదు.
1: He was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ హీ హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడికి కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్ రావణ్.
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డు యూ డిసోబే మీ?
0: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like
0: this. Ante emi oka servant ni pilichinattu.
1: You are addressing me as if you are addressing a servant.
0: Appudu cheptadu.
1: Then he says,
0: ye raju nannu emi raanaledu noru muyinchenura.
1: No king spoke to me like that. I make you shut your mouth.
0: Ore pichchi vaada varanta evaru iniki teliyinatunte vaadu ninnu raanaledu. Nenu telisinatunte vaanni.
1: Some people who do not know anything, they might
0: say, prabhu sachat devudu.
1: My God is my master.
0: నేను నిన్ను రానడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: I will address you as if you are a servant. I have got every right to beat you.
0: అని చెప్పేటప్పటికి ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా అంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: Because watching is all his anger and fury. Ravana was taking care of his
0: pain. ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: Actually, monkey will be very much angry if anything is done to its tail.
0: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
0: చాలా సూక్ష్మ బుద్ధి ఉంటుంది.
1: వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
0: నీవు చేసిన విజయే నీరే యాచ, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
0: అమ్మాయి కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: హూ హాజ్ సెంట్ దిస్ మంకీ? హూ హాజ్ సెంట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
1: యూ హాజ్ సెంట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
0: Vintini Ramunu Bantunu Janaki Kantiki Sallanayane.
1: I have heard your message. You have been sent to Janaki and I saw you.
0: Panula Intiki Mintina Nantinagadi Teliyaddamma ee koti dinnevaru vampirnaati mavada godada jesane. Ee vidhanga Lankaloni varantha kudunu Ramunu tantukuntu vachar.
1: So
0: aa dukkhamlo kudunu Ramunu tantukuntu vachar.
1: Even in sadness he thought of Rama.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో భూషణలో తిరస్కారంలో పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
0: కనుక ఏటి సమయం నుండి దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
0: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
1: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: ఈనాడు
0: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా నిలకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: లేనిటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హీస్ దానవ, ద డెమన్.
0: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
1: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్
0: మానవ.
1: వీ ఆర్ మానవ హ్యూమన్.
0: ఈనాడు కొత్త వారు కాదు మనము.
1: We are not new.
0: ఈ జన్మల నుంచినే వస్తున్నాము.
1: We have been there for several births.
0: మా కాదు.
1: మా నో.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ.
0: పాతదే మానవ.
1: నాట్ న్యూ, ఏన్షియన్.
0: చాలా పాత జన్మం వాళ్లే.
1: ఐఎమ్ క్వైట్ ఏన్షియన్.
0: మా నవ.
1: మా నవ.
0: మా అనగా కాదు.
1: మా నో.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ, నాట్ న్యూ.
0: అలాంటి మానం పాతవారు ఎన్ని జన్మల నుంచి చూస్తున్నాము.
1: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దట్ యాస్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాస్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది నిజమైన మానవత్వం రావడానికి కారణము.
1: దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది, యూ హావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
1: యూ సీ కౌస్,
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
0: విరి తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయటికి తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it.
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
1: సో బీ డిజర్వింగ్.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా,
1: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్.
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్ ఏజ్ ఆఫ్ ఏజ్.
0: మార్పులు జరిగిందా, కానీ మీలో మార్పు రాకూడదు.
1: లెట్ దేర్ బి నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యు బి చేంజ్లెస్.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: దే డు చేంజ్.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
1: అట్ ద టైమ్ బర్త్ యు ఆర్ సో టైనీ.
0: చైల్డ్ అన్నారు.
1: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
0: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
1: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 ఇయర్స్ తల్లికి మ్యాన్ అన్నారు.
1: 30 మ్యాన్.
0: 75 years ki grand father na.
1: 75 you are a grandfather.
0: Kabatti child boy man and grandfather nu maraleda.
1: The child boy man and grandfather have not changed.
0: Ani perlu maraley kaani nee undedi okkade.
1: Names have changed but your one.
0: Adi yugalu maripoyinayi kaani mana prachina dharma okkate.
1: So ages have changed but the culture of
0: Bharat nu maatu chettinchukodadu.
1: And you should never bring a change.
0: Adi satyanityamainatundi shashvatamainatundi.
1: That is eternal truth, that's immortal.
0: Kanuka adi marakunda undalante దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
0: భగవత్ నామాన్ని స్మరిస్తూ
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్,
0: చాంటింగ్ దట్, మరవకుండా ఉండాలి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుందాం.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమముదిత మనసే కహో

0: దీపకశ్చంద్ర రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: సన్ గివ్స్ అస్ ఆల్ ద లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.

0: ముల్లోకములు యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: డ్యూరింగ్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కాని హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంది.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will
0: వెన్నెలను చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవురు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిదిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jatah chacho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka purnimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime, it's the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun, there is no universe.
0: Suryude ee bhulokamunaku pratyaksha daivam.
1: Sun is the very God to this planet Earth.
0: Suryude lekapothe srushtiye ledu.
1: Without the sun, there is no creation.
0: Pantalu devu.
1: There is no harvest.
0: Vrukshamulu levu.
1: No trees.
0: Gali ledu.
1: No air.
0: Tindi ledu.
1: No food.
0: Jeevarasulu bratukalevu.
1: And living creatures cannot survive.
0: Suryudu yokka velugu vellane jeevulu bratukutunnayi, pantalu pandutunnayi, nadulu pravahistunnayi. Anandanga, suchemanga, supichanga, desamu abhivruddhi chendutundi.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: Suryu yokka prabhavam chetane manavuni yokka hrudayam kudanu pavitram avutundadu.
1: It's only the effect of the sun that makes our heart sacred.
0: Kanuka suryudu ee yokka bhulokamunaku ప్రత్యక్ష దైవం.
1: దేర్ఫోర్ సన్ ఇస్ ద వెరీ గాడ్ టు దిస్ ఎర్త్.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్ లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రం హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధి గాంచక దినదినమును కొంతవరకు తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హీలియం, ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈస్ మెయింటైన్డ్.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: దర్ సో మెనీ హోల్స్ ఆన్ ద సన్.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు.
1: ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఆర్ సో బిగ్ దట్ యూ కెన్ జస్ట్ పుట్ ది హోల్ ప్లాన్ట్ ఆఫ్ ఎర్త్ ఇన్ వన్ ఆఫ్ ద హోల్స్ అండ్ టేక్ ఇట్ అవుట్.
0: పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: సో బిగ్ ఆర్ ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: నాట్ వన్ ఆర్ టూ, థౌజండ్స్ ఆఫ్ సచ్ హోల్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్ ద ఆక్సిజన్ కంటెంట్ హైడ్రోజన్ కంటెంట్
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: దేర్ఫోర్ ద మూన్ ఇన్ ది నైట్ అండ్ ద సన్ దట్ గివ్స్ us ఆల్ ద లైట్ ఇన్ ది డే టైమ్. థర్డ్ వన్
0: త్రిలోకే. ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: ద వన్ దట్ గివ్స్ us brilliance ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ధృయతే ఇది ధర్మ. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో, అప్హోల్డ్. ఓ దట్
1: అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: Ayokka pranam samanamainatundi dharma me lekapothe jeevitame ledu.
1: Without this dharma, which is the very life force, there cannot be any life.
0: Okkoka vastuvulaku okkoka dharmam untundali.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn, it is its dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it is not a fire, it is cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadaname itundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వీ ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత.
1: ద టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వి టెల్?

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదా అని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాల? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft.
0: ఇదే సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలముల యందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది.
1: There's second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలముని యందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow, that is the truth.
0: కనుకనే త్రికాలముని యందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undeyatvantidanta kudanu kadantu undeyatvantidanta kudanu kontha varaku malinyamayyatvantidanta kudanu adi satyam kaadu adi nijam.
1: Therefore that comes in between and passes off highly polluted
0: kanipinchetvantidi nijam.
1: That what you see for the moment is
0: eppudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu రుతం అన్నారు.
1: ఇన్ వేద సత్య ఇస్ కాల్డ్ రుతం.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రుతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: నాట్ మియర్లీ ది ఆబ్జెక్ట్ ఇట్ క్యారీస్ విత్ ఇట్,
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుండాలి.
1: ఇట్ హస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ,
0: డిస్క్రిమినేషన్. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు రుతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్
0: రైట్. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఈస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: However, you don't see the heart.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: Therefore, our words and our actions will stand for the reflection of the inner being.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం?
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, love of God.
0: Ee daiva ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము సత్యము రెండు కూడా మనలో ఆవిర్భవిస్తాయి.
1: When there is love of God, you will have all the peace and truth.
0: భీతి పాప భీతి.
1: భీతి పాప భీతి, fear of sin.
0: ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: When there is fear of sin, there will be love.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: And you will also remain peaceful.
0: నీతి.
1: నీతి morality.
0: నీతిని సంఘనీతి.
1: ఇట్ ఇస్ ది మొరాలిటీ ఆఫ్ సొసైటీ.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be
0: unrighteous. ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందు కూడాను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace and love.
0: ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుక ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియే.
1: The human value in this world.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవము సర్వ భూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఈశ్వరుడు ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకునియే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: has taken permission from
0: పర్వతం యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క తత్స్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for three boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for three boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రం నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ
0: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are
0: there. అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: సుఖంగా వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: feel envious. ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ద క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడా ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయకుడును దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.
0: Oh.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. You are full and I am also full.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికే ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను, ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: మూడో వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, this is nothing like love nor the child, he is God.
0: అదే the one you think you are.
1: The one you think you are.
0: అదే మొట్టమొదటి చెప్పినటువంటిది. దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger,
0: I am the messenger of God.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. Annadu.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. Annadu.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physical. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వారిని, నేను పలాని వారిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti nee manasu yokka tattamu.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: నీ అంశమును.
1: I am your spark.
0: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము. Messenger, anaka karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one,
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడాను W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడాను మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu, who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి దేశం భగవంతుడు సర్వంతర్యామిని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలును తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: కనుక నీ హృదయమే పాత్ర.
1: Your heart is the container.
0: నీ ప్రేమనే ఇందులో పాలు.
1: The love is milk there.
0: ఈ ప్రేమను అనేటువంటి దాన్ని భగవంతునికి అర్పితం అనేటువంటిది నీ మదనం.
1: Offering to God is churning.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
1: Then you will have the manifestation.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: God is present everywhere.
0: సర్వత్రా ఉన్నది పాలలో వెన్న.
1: And butter is present all over the
0: milk. కనిపించదు.
1: You don't see.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: Then how do you
0: see? దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: When you apply yourself and process
0: it. అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాది, ఎక్కడ ఉంటుండాది అని సందేహించవచ్చు.
1: You may doubt who would be the recipient of God's grace.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్?
0: అన్ని వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: Bhagavan watches those that sleep here in this congregation.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాడను చూస్తుండాలి.
1: He also watches those that think of other things.
0: చింతలు వేరేగా ఉండవచ్చును, కానీ అందరికీ ఈ వెలుగే ఆధారం.
1: Thoughts may vary, but this light is common.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: On a pleasant evening he was teaching.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
1: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ డివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
1: రాసమణి ఇస్ జస్ట్ నోడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ లిసనింగ్. కానీ
0: ఈ విషయం రామకృష్ణకు తెలుసు బాగా.
1: బట్ పరమహంస నోస్ ప్రిటీ వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కటూరి చెంపల పైన కొట్టాడు.
1: హి స్లాప్డ్ హర్ ఎట్ వన్ మోమెంట్.
0: అందరికి ఆశ్చర్యం వేసింది.
1: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఇతను పిచ్చివాడు, ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమితనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్, హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దాట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
1: What all they listen, they must practice.
0: కాని బట్ నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారం చేసుకుంటున్నావా?
1: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫేర్.
0: నీవు అట్టు కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
1: Then you want to think of tomorrow's court litigation.
0: అనగా ఈ యొక్క వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: It speaks of an ideal. Many people attend.
0: ఏం చేస్తారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: No one knows what is said.
0: ఏదిన్నో యోచన చేసుకుంటూ ఉంటారు.
1: Because they will be thinking of so many things.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: Those that have this kind of varied thinking, better they don't be here.
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తుచ్చ.
1: They must practice.
0: కానీ బట్ నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారం చేసుకుంటున్నావా?
1: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.

0: will be thinking of so many things.
1: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
0: Those that have this kind of varied thinking, better they
1: సమావేశంలో పాల్గొంటారా, దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
0: When once they are in the assembly, they must practice
1: ఈ సత్యాన్ని ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
0: This is taught by Ramakrishna Paramahamsa in practice.
1: కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాయి.
0: సో హ్యూమన్ ధర్మ ఇస్
1: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ
1: భూర్భువ సువః, ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
0: ఫర్ ఆల్ ది త్రీ వర్ల్డ్స్
1: ఏమిటి ఈ ముల్లోకములు?
0: వాట్ ఆర్ దే?
1: అరే దేహరీతిగా చేసేటువంటి కర్మలు యందు,
0: all the actions that you do with the body, మనసు
1: రీతిగా చేసేటువంటి తలపులు యందు,
0: all the thoughts in the realm of the mind,
1: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయమునందు,
0: all the things
1: మూడింటి యందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
0: In the atmic bliss, the mental thought and the body action,
1: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
0: Atmic bliss is eternal bliss,
1: పరమ సుఖదం,
0: supreme,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: is the one of wisdom.
1: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
0: This wisdom is one of the
1: ఈ ఆనందమునకు, మానసిక ఆనందమునకు, దేహ ఆనందమునకు వెలుగు నందించేటువంటి ధర్మము.
0: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
1: త్రిలోకములకు వెలుగు నందించేటువంటిది ధర్మము.
0: So it's only dharma that illumines all the three
1: worlds. మూడు దైవాధీనం,
0: all are under the control of God.
1: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
0: So there is fourth factor, human effort.
1: సుపుత్రే కులదీపక, మంచి పుత్రుడు కులమునకే వెలుగు నిందిస్తుంటాడు.
0: A good son is the light to the entire family.
1: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
0: Who is this good son?
1: Good son means God's son.
0: Good son means God's son.
1: Good అనేటువంటిది G-O-O-D, good.
0: The spelling G-O-O-D.
1: మిథ్యలోకం అనే స్థితి, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో, జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ ఇల్యూజన్ బట్ బ్రహ్మన్ ఈజ్ ఆల్ ట్రూత్.
1: ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
0: దిస్ ఇల్యూజన్ ఈజ్ 1-0.
1: జీఓడి, ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
0: Now in this జీఓడి రిమూవ్ దిస్ ఇల్యూజన్ జీరో,
1: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
0: And therefore 1-0 is God.
1: God's God. Son is good son.
0: Therefore God's son is good son.
1: Anaga nirantaram kudunu daiva bhavamulu.
0: They should have divine faith.
1: Daiva karmalu.
0: Divine action.
1: Daiva chintanalu.
0: Divine thought.
1: Daiva pravartanalu.
0: Divine behavior.
1: Ani kaliginatunti vaadu suputrudu.
0: He is the one, the good
1: Su,
0: son.
1: Su anaga manchi.
0: Su means good.
1: Talli dandrulu yokka aadyam sirasavahinchi.
0: One should follow the command of the parents.
1: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని,
0: receives the grace.
1: తల్లిదండ్రులకు ఆనందపరిచి,
0: make them happy.
1: వారి ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి,
0: expressing gratitude for all
1: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
0: The one who satisfies them is good.
1: అంతే కాదు, సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
0: Not only that, the one who gets good name in society is good son.
1: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
0: When do you become good son?
1: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
0: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్, ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్. మలయ
1: వనములోన వెలయు వనములోన మలయజంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధను అందిస్తుంది.
0: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
1: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరనో తీపో పంచుతూ ఉంటాం మనం.
0: The moment one has a son, they start distributing sugar or sweets.
1: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
0: Why do you distribute sweets? Now I have a son is the reply.
1: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
0: What type of a son? Watch and wait.
1: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
1: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
0: That day when the son gets good name in society, you should
1: celebrate. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be instantly happy on coming to know the birth of his son.
1: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
0: Father will be very happy and delighted on coming to know the name of his son.
1: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు.

0: చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the
0: father will be happy.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు, కానీ డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over, but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: దెర్ఫోర్ ద లైట్ ఎట్ హోమ్ ఇస్ సెల్ఫిష్నెస్.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
1: పరార్థం.
0: సన్లైట్ యథార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆల్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ లోకముల వెలుగు ఇన్ ది నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఏ గుడ్ సన్ ఇస్ ది లైట్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రుడు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్ యు కెన్ నాట్ బి గుడ్ సన్. టైటిల్
0: తీసుకున్నంత మాత్రం సత్పుత్రుడు కాదు.
1: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెన్ నాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
1: యు షుడ్ హావ్ గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
1: గుడ్ బిహేవియర్.
0: గుడ్ మానర్స్.
1: గుడ్ మానర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
1: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
1: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్. డ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: ద్వైతము,
1: డ్యువలిజం.
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అండ్ నాన్ డ్యువలిజం.
0: కానీ ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ.
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: ఏరి షుగర్ కేన్.
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాలి.
1: ఇట్ ఇస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హాస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్ సైడ్, ద జ్యూస్ ఇన్ సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనగా షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు.
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునేకి అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్.
0: ఇది ఎంతకాలము ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugar cane juice is converted into sugar.
0: Sugar ga marchetappudiki eppudaina ekkadaina dentoaina vesukochu upayogam chesukochu.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: Kabatti sugar juice anetundi advaitamu, sugar anetundi visishta advaitamu.
1: Therefore, sugar is qualified non dualism. Sugar cane juice is
0: visishtamaina advaitamu,
1: and that is special qualified.
0: Eppudiki untuntadi.
1: It remains all the time.
0: Dentoaina upayogam chesukochu.
1: You can mix it with any.
0: Inka dvaitamu,
1: dualism,
0: madhvacharyulu.
1: Dualism is proposed by madhvacharyulu.
0: Advaitamu Shankaracharyulu.
1: Non-dualism Shankara.
0: Vishishta advaitamu Ramanujacharyulu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu madhvacharyulu.
1: Dualism is of
0: madhvacharyulu. Emani cheppadu?
1: What did he say?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నేను షుగర్ గా నేను కాదు.
1: ఐ డోంట్ వాంట్ కమ్ హియర్ యాజ్ షుగర్.
0: నాకు షుగర్ జ్యూస్ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ షుగర్ కేన్ జ్యూస్.
0: నేను షుగర్ ను షుగర్ జ్యూస్ ను తినేటువంటి చీమగా నేను పుట్టాలి, జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ యాజ్ ఎన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్ అండ్ ద షుగర్.
0: తెలియదు,
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు,
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్. నీవు
0: దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిజువల్. వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్న.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
0: ఇట్సెల్ఫ్. అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యుయలిజం, టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: వెన్ వన్స్ హి పార్టేక్స్ అండ్ ఈట్స్ ద ఫ్రూట్ అండ్ కన్స్యూమ్స్ దట్ అండ్ హి బికమ్స్ ద షుగర్ ఇట్సెల్ఫ్.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: దే గో బై ఆల్ ది త్రీ లెవెల్స్ డ్యూయలిజం, క్వాలిఫైడ్
0: ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: షుగర్ జ్యూస్ అద్వైతము,
1: షుగర్ కేన్ జ్యూస్ ఇస్ నాట్
0: షుగర్. ద్వైతము,
1: షుగర్ ఇస్ జ్యూస్.
0: షుగర్ తినేటువంటి వాడు ద్వైతము.
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ జ్యూయల్.
0: అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైతం ఒక్కటే.
1: షుగర్ ఇస్
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు, నా ఎందు, అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యు అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ది డిఫరెన్స్?
0: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ అ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి తెల్లగా గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి ఎందు దైవం ఒక్కటిగానే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్ ఆర్ బ్రైట్.
0: వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నీవు నిరంతరము సర్వదా సమకాలేషో సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో,
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో,
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు,
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్, ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ చాలా ఇదైపో.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్, ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి, ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ఈ కర్రను నిప్పులో వేస్తే ఏమైపోతుంది?
1: When you put it in fire, what will happen?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
1: It will vanish.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
1: But it becomes cold.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
1: The stick is not there, but
0: కర్ర ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
1: When you touch the stick, no dirt would adhere to you. But when you get cold,
0: తిరిగి తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
1: How to make this coal look bright and white?
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లగ కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లగా తెల్లగ కాదు.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become cold?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
1: Because of the association of the fire, it became cold.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
1: Put it in fire bag.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగా ఇప్పటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and burn and continuously, even the coal becomes white bright.
0: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is coal.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is coal.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
1: Put it in the fire.
0: ఆ ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది. ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
0: ఈ కర్ర ఉంది. కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉఫ్ అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: If more of the weight, it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: Therefore we should cut down our desires gradually.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you cut down your desires.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: First we should cut off all these bad qualities like attachment, ego and jealousy. Why?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies: the desire, anger and greed.
0: Desire భక్తిని నాశనం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: దేర్ఫోర్ ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దీస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ డోంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, హౌ టు టాక్, వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బైనా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ డిసీజెస్.
0: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యు జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానము యోగినమో చేయటం ప్రయోజనం లేదు.
1: There is no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: కూర్చుంటారు, ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్.
0: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటి మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్
1: చేయాలి. బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్. కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతోనైతే కిందికి వచ్చి పడిపోతుంది.
1: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: ఇంద ఉన్నటువంటి రాయిని పైకి కొండు వైపు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
1: But to lift a boulder from the bottom and keep
0: it up, నువ్వు ప్రయత్నం చేయనక్కర్లేదు, నెట్టితే చాలు, కింద పడిపోతుంది.
1: You don't need to try to be bad.
0: మీకు అందరికీ బాగా తెలుసును,
1: you know pretty well.
0: పెద్ద లోడుగా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా నువ్వు ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: The lorry or a bus with full load as it climbs up the mountain it makes sound.
0: చాలా బాధ కలుగుతుంది.
1: To move upward it suffers.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
1: In order to fall,
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
1: Don't make an effort.
0: కష్టమైనా సరే లుక్ అప్.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: కనుక క్రైమ్ కాకూడదు. Look up.
1: Always look up.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎట్ట ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలంటే పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు, నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
1: In fact, bad qualities are within you.
0: Nilo aa durgunalu pettukovatam chethane anni durgunangane kanipistunnayi.
1: Because of bad qualities within you, everything appears bad.
0: Elanti color glasses so alanti drishyame nee kanipistundi.
1: As is the color of the glasses, so is the vision.
0: Daivam sarvatra untunnadu.
1: God is present everywhere.
0: Nee daivamu.
1: You are God.
0: Kaani neelo unnadi nee kanipinchatam ledu.
1: But you don't see within.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాజ్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యువర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక నీ దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎంత ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్ టు.
0: మంచి మనిషిగా ఉండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
1: యూ షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యూ షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి.
1: యూ షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడిగా ఉన్నాడు, అనగా అందరితోనూ మైత్రి.
1: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్డ్ పీస్
0: ప్రజాక్షేమమైన తలక్షేమంగా భావించాడు.
1: అండ్ హిస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్. కనుకనే
0: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ది హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన,
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel, let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I'm a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఎట్టైనా పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ది వరల్డ్.
0: ఇది స్వార్థము.
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది
0: సిన్. ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యూ మే హ్యావ్ లిటిల్.
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఆర్ నాట్, ఇఫ్ యూ లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సే
0: నామరతన ధన పయో పయో నేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్, ద నేమ్ ఆఫ్ గాడ్, దట్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసి.
1: మీరు ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా నువ్వు మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హి ఫెల్ సాడ్.
0: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ.
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ The heart is the temple which is built by God.
0: చెప్పేసేసింది.
1: She said,
0: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
1: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central
0: ఎక్కడ పోయినా నేను నీకు శాంతి లేదు.
1: You won't find peace anywhere.
0: Ganga Yamuna, Ganga Satkarma, Yamuna Satravattana. ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: Ganga Yamuna stand for good action and good behavior and good thought.
0: ఆ రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna. The show is over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: ఉచ్ఛ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అదే breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని నిలిపేటువంటి ఒక భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ద పాత్స్ టు అటైన్ ద పాత్స్.
1: ఇవి కూడాను అక్కర్లేదు. ఇవి కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ద బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ద రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.

0: Sai Ram, dear listeners, Lord Krishna's life is replete with incidents with an esoteric meaning which have been misunderstood and misinterpreted by scholars and commentators. Such misunderstandings have been caused by stories that Krishna had 8 wives and that he dallied with 16,000 gopikas. Bhagavan Baba expounds the subtle secrets laden in the Krishna principle. Let us now listen to the second part of a divine discourse delivered by Bhagavan Baba on the occasion of Krishna Janmashtami at Prashanti Nilayam on the 2nd of September 1991.
1: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు
2: సన్న ప్రహ్లాద విరోచన
1: అంగీరసుని కుమారుడైనటువంటి సుధీరుడు
2: సుధీర సన్న అంగీరస
1: ఈ ఇరువురికి ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను.
2: డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్
1: ఇరువురు ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
3: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి.
2: ప్రహ్లాద వాజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్.
3: ఇతను ధర్మమూర్తి.
2: హీ ఆల్సో ఈజ్ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్.
3: వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
2: హీ స్టూడ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ ద డిబేట్.
3: కట్టగలపటికి తన కుమారుడైన విరోచనుడు ఓడిపోయినట్టుగాను అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం చేశారు.
2: అట్ ది ఎండ్ ఆఫ్ ది డిబేట్ హీ గేవ్ ది వర్డిక్ట్ దట్ హిస్ సన్ విరోచన వాస్ డిఫీటెడ్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సుధీర సన్ ఆఫ్ అంగీరస.
3: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు.
2: విరోచన వాజ్ రెడీ టు బి టు ఆఫర్ హిజ్ ఓన్ లైఫ్. హీ బ్రాట్ దిస్ వర్డ్ అండ్ బెంట్ హిజ్ నెక్.
3: చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీరుడు యొక్క మనస్సు కరిగిపోయింది.
2: యాజ్ విరోచన ఒబేయ్డ్ ది కమాండ్ ది మైండ్ ఆఫ్ సుధీర మెల్టెడ్.
3: నీవు నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుకకిస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు.
2: సుధీర టోల్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ద సన్. దేర్ ఫోర్ ఐ డు నాట్ వాంట్ టేక్ అవే యువర్ లైఫ్. యు టేక్ దిస్ లైఫ్ హీ టోల్ హిస్ ఫాదర్ ప్రహ్లాద అండ్ గేవ్ ది లైఫ్.
3: ఇదే విధంగా కూడాను పరశురాముని తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు.
2: దేర్ ఇస్ అ సిమిలర్ ఇన్స్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ యమదగ్ని ఫాదర్ ఆఫ్ పరశురామ.
3: కనుక ఏమి చెప్పాడు యమదగ్ని తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు.
2: When Jamadagni's wife went to the river to get water,
3: ఆమె పవిత్రమైన హృదయం గలది.
2: She had a sacred heart.
3: కానీ ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాప.
2: She looked up to find out who was going.
3: ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాప.
2: She merely thought for a while what a beautiful person was in horizon.
3: ఇంటికి ఆమె వచ్చేటప్పటికి జమదగ్ని పరశురాముని శాసించాడు.
2: ది మొమెంట్ షీ రిటర్న్ హోమ్ జమదగ్ని కమాండెడ్ పరశురామ
3: నీ తల్లి యొక్క శిరస్సును ఖండించమన్నాడు.
2: యు కట్ ది నెక్ ఆఫ్ యువర్ ఓన్ మదర్.
3: ఏమాత్రం కూడా నువ్వు జంకలేదు పరశురామ.
2: పరశురామ వాజ్ నాట్ షేకన్.
3: తండ్రి అతను శిరసావహించి గొంతు కోశాడు.
2: హీ ఇమ్మీడియట్లీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ కట్ ది హెడ్ ఆఫ్ మదర్.
3: అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు నీకేం కావాలి కోరుకోమన్నాడు.
2: జమదగ్ని సేడ్ పరశురామ యు హావ్ ఒబేయ్డ్ మై కమాండ్. whatever boon you want, you ask, I'll give it.
1: Tandri, na tallini bratikinchu annadu.
2: Parashurama said, Father, give back life to my mother.
1: Pranam ichadu.
2: He gave life back.
1: Ikkada sirasa vahinchadu, korikanu teechadu.
2: He obeyed the command and he fulfilled the desire.
1: శిరసా వహించినప్పుడే ఆజ్ఞను నీ కోరిక కూడా తీరుతుంది. అంతేకాదు శిరసా వహించకుండా కోరిక ఏ రీతిగా తీరుతుంది?
2: When you obey implicitly the command, your desire gets automatically fulfilled.
1: దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
2: Such are the sacred subtleties of divinity.
1: కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి.
2: There are great inner meanings in the life and the story of Krishna.
1: కాని ప్రజలు ఎందుకున్నటువంటి యొక్క భావములను పురస్కరించుకొని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు.
2: But today what is happening is, in keeping with the thinking of the people, a lot of misunderstanding is introduced, the real meaning is forgotten, and therefore all calamities are brought.
1: కృష్ణునికి అష్టకన్యలు, 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని.
2: కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్.
1: ఇంతే కాకుండా 16,000 మంది గోపికలు అన్నారు.
2: నాట్ ఓన్లీ దాట్, 16,000 గోపికాస్.
1: ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ది వరల్డ్లీ సెన్స్.
1: ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్ చక్రములు 6.
2: దేర్ ఆర్ 6 వీల్స్.
1: ఈ షట్ చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
2: అమౌంట్ దీస్ 6, 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సహస్రార చక్రం 1.
2: ది సహస్రార ఈజ్ వన్.
1: హృదయ చక్రం 1.
2: ది హృదయ చక్ర ఈజ్ అనదర్.
1: ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి.
2: This flower of heart, Hrudaya Pushpam, has 8 petals.
1: Anaga, ee yokka 8 dalamulu kodanu ashtabhoomulu ani kodanu deeniki oka peru.
2: These 8 petals are described as 8 fields.
1: Ee bhoomiki naathudu bhagavantudu.
2: The master of this field is
1: Prakruti Paramatma. Prakrutiki master Paramatma.
2: Master of nature, Prakriti, is Paramatma.
1: కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు.
2: ది మాస్టర్ ఆఫ్ దీస్ 8 పెటల్స్ ఈస్ గాడ్.
1: కనుక హృదయ పద్మములకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటివి.
2: ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్. And the master of these 8 petals and 8 fields is God.
1: Kanuka prati manavuni yokka hudaya kamalamuni yendunnatundi astha dalamulaku bhagavantude adhipati.
2: God alone is the master for all these 8 petals in the flower of
1: itanine madhava annaru.
2: And that is why he has been called madhava.
1: Ma dhava. Ma anaga lakshmi, ma anaga maya, ma anaga prakruti, దౌడనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని.
2: మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ ధవ స్టాండ్స్ అండ్ ఎర్త్ ఆల్సో అండ్ ధవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ therefore the name మాధవ.
1: కనుక అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు.
2: ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ 8 పెటల్స్, ఎ ఫ్లవర్ విత్ 8 పెటల్స్ ఈజ్ గాడ్. దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్
1: సహస్రారము. అదే కట్ట కడపటి యొక్క
2: ది సహస్రార ఈజ్ ద 6th ఆఫ్ ఆల్ ది 6 చక్రస్.
1: కనుక అదే సహస్రార చక్రం.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటి పుష్పము.
2: Sahasrara means a thousand petaled flower.
1: దీనిని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అన్నారు.
2: ఇట్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ విత్ థౌసండ్ హెడ్స్, థౌసండ్ ఫీట్.
1: వేల దళములతో కూడినటువంటిది.
2: ది ఫ్లవర్ విత్ 1000 పెటల్స్
1: ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ ఈచ్ పెటల్ విత్ 16 ఆస్పెక్ట్స్
1: కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు.
2: దట్ ఈస్ వై గాడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్
1: ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16
2: దేర్ ఆర్ 1000 పెటల్స్ ఇన్ ఈచ్ పెటల్ దేర్ ఇస్ గాడ్ విత్ 16 ఆస్పెక్ట్స్ 16 మల్టిప్లైడ్ బై 1000 16000
1: దట్ ఈస్ 16000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే.
2: వెన్ యూ సే గోపిక ఇట్ రెఫర్స్ టు దళ.
1: గో అనగా శబ్దము.
2: గో యాక్చువల్లీ మీన్స్
1: గో అనగా వాక్కు.
2: గో ఆల్సో మీన్స్ వర్డ్.
1: గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము.
2: గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ ప్రాణములకు కూడాను తానే పతి.
2: He is the master of all these 1000
1: కనుకనే కృష్ణునికి 16000 మంది గోపికలు ఉన్నారు.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ 16000 గోపిక.
1: కనుక భాగవతమునందుండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ సటిల్ సీక్రెట్ మీనింగ్.
1: కృష్ణునికి 16000 మంది గోపికలు, 8 మంది రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ? పిచ్చి పిచ్చి భావములు కాదా?
2: What is this kind of mad thinking, thinking that Krishna was having 8 queens, 16,000 gopikas?
1: ఈ నాటి పిల్లలందరూ కృష్ణుడికి 16000 మంది అన్నప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకు ఉండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది.
2: That type of thinking, if Krishna is having 16,000 gopikas, why should I not have at least 16 wives? This kind of trend is there.
1: ఇది కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి.
2: This is not what is important. Those 16 aspects of divinity
1: భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విడుగుతుంటాయి.
2: ఓన్లీ వెన్ యూ ఇంప్లిసిట్లీ ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ ఆల్ దీస్ 16000 ఆస్పెక్ట్స్
1: మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క
2: ది థింగ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్
1: కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది.
2: The power of Kundalini, which takes its birth from Muladhara, blossoms itself into fullness when it
1: reaches Sahasrara. Pranavayuve deeniki pradhanamaitundi pranam.
2: The very life for this Kundalini is
1: ade prema.
2: And that is love.
1: Ee prema pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali.
2: This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly.
1: Pillalu chaala mandi ee aadhunika yugam lopala vaigyanikanga
2: in the modern age these boys in terms of technology and science
1: ee yokka deeni lopala ardhanarishara tattvam anekudu dani chakka gurtinchali.
2: You have to understand properly the concept of అర్ధనారీశ్వరం.
1: ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు.
2: నో సైంటిస్ట్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ సాటిస్ఫాక్టరీ
1: చెప్తున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్ట్ ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి.
2: వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్.
1: ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది.
2: ఎవ్రీ ఆబ్జెక్ట్
1: ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్.
1: ఈ ప్రతి అణువునందు కూడాను
2: ఇన్ ఎవ్రీ ఆటమ్
1: ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్.
1: ఎలక్ట్రాన్ అనేటువంటిది
2: ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్
1: ఇది వేభాగము అని సంస్కృతంలో.
2: విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు?
1: ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము.
2: దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్.
1: ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము.
2: ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్.
1: ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వము.
2: The proton represents the male aspect.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము.
2: ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్,
1: ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని, ఒకటి స్త్రీతత్వము ఒకటి పురుషత్వం.
2: ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం.
1: అర్ధనారి అనగా అర్ధము స్త్రీ అర్ధము పురుష.
2: అర్ధనారి మీన్స్ హాఫ్ ది పార్ట్ ఈజ్ ఫిమేల్ ఆస్పెక్ట్ ది అదర్ హాఫ్ మేల్.
1: కనుక ఎలక్ట్రాన్ అనేటువంటిది అంతా కూడా స్త్రీతత్వం.
2: ఎలక్ట్రాన్ స్టాండ్స్ ఫార్
1: ప్రోటాన్ అనేటువంటి పురుషత్వం.
2: ది ప్రోటాన్ స్టాండ్స్ ఫార్ ది మేల్.
1: ఈ రెండు చేరే ఒక విధమైనటువంటి ఒక అణువుగా రూపొందుతున్నాయి.
2: ఎన్ ఆటమ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ.
1: ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము.
2: ది ఆబ్జెక్ట్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్
1: కాబట్టి జగత్ అంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు.
2: The ancient people described and proved that the entire world may be called as Ardhanarishwara principle.
1: ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి.
2: There are so many other subtle meanings associated with
1: scientific భారతీయులు పవిత్రమైన పర్వదినములు ఎందు లేక కళ్యాణ సమయములు ఎందు శుభకార్యములు ఎందు మనము ద్వారములకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం.
2: There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door, we have the green leaves made and hung, mango leaves.
1: Inka ariti muchettlu kudunu kadtu untam.
2: And also the plantain plants also are
1: put. Ee antarathani gurtinchalenti moorkulaina scientists lu idi emitra భారతీయులంత ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా.
2: ది పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దీస్ గ్రీన్ లీవ్స్ ఆర్ గ్రీన్ ప్లాంటన్, లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్ which is hung for the door entrance.
1: ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు.
2: Why take this mango leaves every day from the branch of the
1: mango? అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు.
2: Our ancient ones,
1: మహామేధావులు,
2: they were not foolish.
1: విజ్ఞానపరులు,
2: they are extremely wise.
1: దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు.
2: They were full of sacred feelings.
1: దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే,
2: the inner meaning has to be understood.
1: 10 మంది చేరినప్పుడు,
2: whenever 10 people join,
1: ఆ వాతావరణం కలుషితమైపోతుంది.
2: The atmosphere is likely to get
1: what విచ్చేటువంటి ఒక గాలి లోపల,
2: when they exhale,
1: దీంట్లో కొన్ని విషవాయువులంతా వస్తుంటుంటాయి.
2: There is carbon dioxide.
1: కార్బన్ డైఆక్సైడ్ వస్తుంటది మనం విచ్చేటువంటి దాంట్లో.
2: When we exhale in our breath, there is carbon dioxide.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి ఒక చెడ్డదిగా మారిపోతుంటది.
2: When so many people leave carbon dioxide together,
1: ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువుని తీసుకుని ప్రాణవాయువుని వదులుతుంది.
2: దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్.
1: ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది పచ్చని తోరణం.
2: దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ కార్బన్ డైఆక్సైడ్.
1: పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు.
2: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే.
1: పూర్వము చాలా చిన్న చిన్న ద్వారం ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి.
2: ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్.
1: వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి.
2: These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them.
1: దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు.
2: in keeping with this kind of thinking.
1: ఇది మూర్ఖత్వం అవుతుందా?
2: Can you call this foolishness?
1: చెప్పేవాడు మూర్ఖు.
2: The person who calls this foolishness is himself a fool.
1: పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి,
2: in the olden days cow dung was mixed into water.
1: ఇంటి ముందు ఏదైనా పర్వదినములందు పండుగలందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక.
2: On all sacred festival days, they would sprinkle this cow dung mixed water in front of the houses.
1: ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు? మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్స్ ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం.
2: Today people think, why should we sprinkle this water at all? We can have mobless flooring.
1: Kaadu kaadu. Ee peda lopala.
2: But in this cow dung,
1: deen lopala untundi antiseptics anetundi dani champeyatundi shakti untundadi.
2: There was that power.
1: Antiseptic.
2: There was a power which would, antiseptic power, which will kill all the undesirable.
1: Aa pedamanta inti mundu chalinappudu chuttu oodinatundi okka vishapurugulanta kuda naasanam ayyetundi.
2: All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water in this mixed.
1: Manushulu aarogyanga abhivruddhi ayyetundi varu.
2: And on account of that, people would be.
1: Ee naadu kuda nu evadanna scientist padam teeskoni experiment cheyali.
2: Let any scientist take.
1: Kaani vaadu durashtam padam experiment cheyatam ledu. Sunnunu moonunu experiment chestunnaru.
2: But unfortunately, they don't carry on any research.
1: మనకు దగ్గర ఉంటుంది మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు. వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్.
2: Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research.
1: కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు.
2: Our ancients undertook such activity which would make the life healthy, happy and joyful.
1: ఇంతే కాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోజనపెట్టేటువంటి వారు.
2: In the olden days, the women folk used to use
1: ద్వారములకంత పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు.
2: They would smear the threshold with turmeric powder and apply kumkum on that.
1: కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండదు.
2: This turmeric powder is having the power of antiseptic.
1: ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడాను నాశనం చేస్తూ వచ్చాయి.
2: Whenever any particular small insect or worm were to crawl and
1: కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలి? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్.
2: Instead applying turmeric powder, why not we put yellow paint? This is the type of thinking that
1: ఈ yellow paint లో అహంకారం ఉంటుంది కానీ ఈ సెప్టిక్ ని హతం చేసేటువంటి శక్తి లేదు.
2: This yellow paint is all right from the point of view of color and form.
1: కనుక మన పూర్వీకులు ప్రతి చిన్న విషయం నందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఉపయోగాన్ని అనుసరిస్తూ వచ్చారు.
2: Our ancients always had some important significance associated with whatever they did in the olden days.
1: మన భారతీయులు కుంకుమ పెట్టేటువంటి వాడు.
2: Our ancient women, they used to apply kumkum on the forehead.
1: పసుపు కూడాను పూసుకునేటువంటి వాళ్ళు.
2: They would apply.
1: పూర్వీకులు.
2: They would, the old type of women, they would apply.
1: దీనికోసమే నేను ఒకసారి ఒక పాట రాసింది. ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెను పోజనులారా ఏమి కాలంబు వచ్చెను కాసుల దండన్ని పోయే మోసగించే చెయిండ్లు వచ్చే ఏమి కాలంబు వచ్చెను పోజనులారా ఏమి కాలంబు వచ్చెను.
2: I have written one song. What days have come? Those days when they would apply this turmeric powder to their faces, that has gone.
1: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటి.
2: When they applied the turmeric powder mixed into water into their faces,
1: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
2: అండ్ ఆల్సో ది హెయిర్ వుడ్ నాట్ గ్రో ఆన్ ద ఫేస్.
1: అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటి ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి.
2: అండ్ ఆల్సో ది కుంకుమ అండ్ ఆల్సో ది టర్మరిక్ విచ్ దే అప్లై వాజ్ ఇన్సూరింగ్ దెమ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ హెల్త్ ప్రివెంటింగ్.
1: కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు ఆస్తమాలు ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
2: యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
1: ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
2: హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ గోల్స్.
1: హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
2: ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ యు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యములేమిటి కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
2: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈజ్ ప్రిస్క్రైబ్ బై ది ఏన్షియన్స్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీనింగ్ విచ్ కన్ఫర్మ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్.
1: కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురడని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చింది.
2: ది ఫ్లూట్ విత్ 9 హోల్స్ ఆఫ్ కృష్ణ కన్ఫర్డ్ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్ అరౌండ్.
1: దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
2: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్? ద హ్యూమన్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
1: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే.
2: యాక్టివిటీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఏన్షియన్స్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీనింగ్ విచ్ కన్ఫర్మ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్.
1: కనుకని ఆనాడు కృష్ణుని యొక్క

0: What is the inner meaning of it? The human body has 9 holes.
1: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
0: For human life, the very life breath is God's name.
1: కనుక ఈ నవరంధ్రములో కలిగినటువంటి దేహము లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
0: The meaning is that in this body which has got 9 holes, we should spend the entire time thinking of God and God's name.
1: ఒక్కొక్క రంధ్రములో కూడాను భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి.
0: Not merely that, one should feel God's touch in all the 9.
1: ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం.
0: Through that kind of touch, the sin would disappear.
1: దాని వల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.
0: That is why gopikas of those days sang thus.

0: least appear in my dream, Krishna, and give me joy. I can never live without you.
1: కను పాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసి పాపవు ప్రేమకు.
0: When I want to see through love, you are a small child.
1: కను పాపవు మాటకు పసి పాపవు ప్రేమకు.
0: You are the eyeball. When I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేర Krishna kanagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a minute.
1: Gopikalu korinatundi korikalu enta gunam, enta pavitramaina antarathalu untunnayi, yochin chesukondi.
0: There are such sacred meanings, subtle meanings.
1: What all the desires of madri manam bhavincharadu.
0: We should not think that they do not.
1: They are history ladies, not hysteria ladies.
0: They are not ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: కాబట్టి వారి జీవిత చరిత్రము ఎవరి జీవిత చరిత్రము? భగవంతుని జీవిత చరిత్రమే. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikas anta nirantaram kodunu his story, his story, his story.
0: Gopikas lives are filled with his story, the story of Krishna.
1: మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసును.
0: There are a number of new students who have joined us.
1: ఆనాటి ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రేపల్లె యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: ఇట్ వాస్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఇన్ రేపల్లె. ఆల్ ది పీపుల్ బిలాంగింగ్ టు దట్ రేపల్లె వుడ్ గో టు ది హౌస్ ఆఫ్ యశోద టు గెట్ దస్ ల్యాంప్స్.
1: అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం ఆనాటి విశ్వాసం.
0: ది ఫెయిత్ ఇన్ గెటింగ్ ది లైట్ లైటెడ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ యశోదావాస్. వెన్ వీ గెట్ ది లైట్ ఫ్రమ్ ది ఎల్డర్లీ.
1: ఇప్పుడు కూడాను కొన్ని పల్లె లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసెమ ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం.
0: There is a tradition even now in the villages. They keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: Aa vrepallaku kottaga vachindi oka kodala paapam.
0: One daughter in law was a new daughter in law to that village Rapalle.
1: Aa vantu aanadu vachindi paapam Yashoda inti poi deepam antinchukovali.
0: It was her turn to go to the house of Yashoda and to get her lamp lighted there.
1: Manaslo chitrinchukuntu vastundadi paapam.
0: She was thinking of
1: ayyo yen enni dinamul nunchino krishnanu chudalani aasha pattanu.
0: For what a long time I was thinking of Krishna.
1: Eppudu nenu krishnanu chudaledu.
0: I have never seen Krishna.
1: Ippudu Yashoda intiki pothunnanu deepam kosam.
0: Now I am going to the house of Yashoda.
1: Akkade ekkadane krishnudu kanapadtadu emto.
0: I may be able to see Krishna somewhere there.
1: Ani nirantaram krishna chinta chesukuntu vellindi paapam Yashoda intiki.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam mundu pettindi.
0: Expecting Krishna here and there,
1: taanu teesukoni poyina deepamu Yashoda deepam nunchi veligistu untundali.
0: She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda.
1: Aa yokka suguna yokka velu kuda kaali pothundadi kaani sugunaki emi kanipinchaledu. Aa baadha teliyaledu.
0: She was so much possessed by the thought of Krishna that her finger got burned, but she was not aware of it.
1: Deham kaali pothunnappudu kudanu Krishna Krishna Krishna ani chustu aanandanga untundadi.
0: Even when her finger was burned, she was so much full of Krishna consciousness.
1: Parigetti vachindi Yashoda.
0: Yashoda came running.
1: Emtamma nidrapothunnava shariram kaalutunna kudanu emiti ee nidra ani aani velukku teesukundi.
0: Amma, what is this? You are catching fire and still are you sleeping or what?
1: Amma, Krishnuni chustunnanu anindi aa suguna.
0: Suguna said, Amma, I am seeing Krishna there.
1: Ee chuttu unnatundi gopikalandaru inka kani pettaru.
0: ఆల్ ది గోపికాస్
1: యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: దే బిగాన్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యశోదాస్
1: కనిపించినంట సుగుణకు కనిపించినంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించినంట.
0: ఇట్ అపియర్స్ సుగుణ హెస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ గోపాల ఇన్ ద హౌస్ ఆఫ్ నంద ఇన్ ద ల్యాంప్ ఆఫ్ యశోద.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ దే యూజ్డ్ టు గెట్ సచ్ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు ఆర్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైనటువంటి భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
0: గివ్ అప్ ఎక్స్టర్నల్ లుక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ అండ్ డెవలప్ ది ఇన్వర్డ్ లుక్ ఇంట్రోవర్ట్ యువర్ మైండ్ అండ్ ఎంజాయ్ ది బ్లిస్ దేరిన్. దస్ ఐ ఆమ్ బ్రింగింగ్ my discourse to a close.
1: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai.

Oh,

Krishna, Krishna, Krishna, Krishna.

0: దైవభావంబు హృదయాన తలవనీక దైవభావంబు హృదయాన తలుపనీక రెండు దోషాలు వెంటాడుచుండు నరుని తనదు లక్షల దోషాలు దాచుకొనుచు తనదు లక్షల దోషాలు దాచుకొనుచు పరుల దోషంపు నలుసును బయటబెట్టు పరుల దోషంపు నలుసును బయటబెట్టు.
1: డివైన్ ఫీలింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ టూ రీజన్స్. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara
1: embodiments of love, students, boys and girls,
0: dhanyulu punyulu dharmikulu ainatvanti iddari వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.
1: ఇన్ ద సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ రామాయణ ద హిస్టరీ ఆఫ్ ది టూ ఇండివిజువల్స్ హు ఆర్ నోబుల్ ద వన్ ఆఫ్ చారిటీ ద మెరిటోరియస్ ఇన్ దేర్ క్యారెక్టర్ ఆర్ రివీల్డ్.
0: ఒకడు సుగ్రీవుడు,
1: వన్ ఇస్ సుగ్రీవ,
0: రెండవడు విభీషణుడు,
1: ద సెకండ్ ఇస్ విభీషణ.
0: ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి.
1: ద స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సుగ్రీవ అండ్ విభీషణ ఆర్ సీక్రెట్.
0: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
1: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
0: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్లాడు రామచంద్రుడు.
1: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
0: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
1: ఇన్ఫాక్ట్ విభీషణ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర.
0: రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు.
1: ఆఫ్టర్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ we could know the human aspect there.
0: Kani ramulu yokka aashrayam chikkaga purame vibhishanudu ramudu dayamayudu ani gurtinchadu.
1: Vibhishana could come to know of the character of Rama that he is compassionate.
0: Itti pavitramainatvanti yokka snehitulu ramulaku kalagatam chaala aanandamani anipinchindi ramayanam.
1: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
0: Mahabharatam 18 dinamulu jarigindi.
1: The Bharata war took place for 18 days.
0: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
1: But Rama Ravana war went on for 75 days.
0: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
1: We count them by days. By way of physical worldly sense,
0: ivi kevalamu pravrutti yokkala ankelu.
1: This number is just worldly way.
0: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappatikini prati manavuni yokka hrudayam aneetunte yokka yuddharangamunandu kauravulu pandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salupuchune unnaru.
1: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
0: నిరంతరము కూడాను సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: There is a conflict between truth and falsehood.
0: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
0: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును, ఇది ఎవరూ చెప్పలేరు.
1: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
0: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
1: It's not possible to everyone to recognize the divinity.
0: అందులో పరధనాభరణ అనగా పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడా అర్థం కాదు.
1: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
0: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
1: Those that will understand the innate divinity will be able to know this.
0: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
1: In the 75 long days of war, thousands on either side
0: died. ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
0: కనుక యుద్ధభూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
1: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
0: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
1: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
0: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
1: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
0: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిపెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
1: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
0: Indrajitu mandalinatunte kopamuto,
1: Indrajit highly furious.
0: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
1: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
0: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajitu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
1: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
0: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
1: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
0: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
0: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
1: To kidnap a woman is the worst of the sins.
0: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
1: The whole kingdom will be ruined.
0: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
1: You will put your clan to total ruin.
0: నీ రాజ్యమును నీవు మంట కలుపుతున్నావు.
1: You will burn your kingdom.
0: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
1: I taught him in varied ways, telling him that's not good.
0: ఇదే ఒకానొక సమయములో
1: this at one time
0: కుంభకర్ణ రావణ
1: శూర్పణఖ
0: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
1: When they all the three met, they said,
0: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
1: I could not believe the noble path shown by Vibhishana.
0: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
1: I could not follow the righteous path.
0: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
1: I am forced to this present plight because of that.
0: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
1: రావణ హింసెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్
0: అనగా
1: మీనింగ్
0: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
0: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
1: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
0: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
1: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
0: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
1: A foolish people will never be able to understand the righteous aspect.
0: Adharmame athaniki preeti.
1: He loves unrighteousness.
0: Asatyame athaniki aanandamu.
1: He delights himself in lies.
0: Durmargame athani pranamu.
1: Wickedness is very lie.
0: Itti durbhavamulo durshangamulato koodinatvanti ravana yokka hrudayamu ee reetiga marutundi.
1: How do you expect the heart of Ravana to change with all the wickedness
0: and anomaly?
1: With his own hands he has burnt
0: his own kingdom.
1: I am not responsible for the ruin.
0: Inte kaakunda.
1: Not only this.
0: Indrajitu maroka prashna vesadu.
1: Indrajit has put another question.
0: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kani virodhulu ayinatundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
1: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
0: Indrajitu.
1: Indrajit.
0: Satya satyamulu eruganatundi moorkudavu neevu.
1: You are a fool. You don't know what is truth and what is
0: dharma. Dharmadharmamunu eriginatvanti vaadu nenu.
1: I know what is righteous and unrighteous.
0: Dharmadharmamunu telisikudanu nenu madhyasthudiga undatamu idi manchidi kaadu.
1: Having known what is right, I cannot be neutral.
0: Dharmadharmamunu samajamulaku tappaga cheppitirali.
1: The society should necessarily know what is right and what is wrong.
0: Nenu madhyasthudiga undinappudu samajam naashanam avutundi.
1: When I am neutral, the whole society will ruin.
0: Kanuka nenu madhyasthudiga undatamu veelu kaadu.
1: Is not possible to be neutral.
0: Nenu ramunato cheyatamu naa yokka sahajamainatundi yokka swabhavam.
1: Is my natural quality.
0: Idi naa punya phalamu. Naa janmaantara sukrutamu.
1: It is the merit of the past that made me to be with Rama.
0: Sakalamunake ramuni yokka sannidhi naaku praaptinchindi.
1: I could have his lotus feet at the right time.
0: Atani sannidhiye naa pennidhi.
1: His very proximity is my wealth.
0: Nee emaina bhavinchu unnaa.
1: You may think in any way.
0: Kaani.
1: But.
0: Aanaati nundi kudanu taanu aneka vidhamulaga ee rakshasulato baadhapadutunditamu andariki telusu.
1: Everyone knows that Vibhishana is put to suffering like this.
0: Okka Vibhishanude kaadu.
1: Not only Vibhishana.
0: Indanti mahaneeru inka enta mando aa Lankalo untunnaru.
1: There are many noble souls in Lanka.
0: Kaani durmargamunaku verachi daurjanyaniki verachi vaaru emi cheyaleneetundi paristhitilo undipoyaru.
1: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
0: Modalu Hanumantudu Lankalo praveshinchinappudu ee vaayuputrunito nenu morabettukunnanu.
1: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
0: Hanuman,
1: him. Hanuman.
0: Nenu kevalamu dantamula madhya naalukavale nenu jeevisthunnanu.
1: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
0: Lanka anta kudanu maharakshasule.
1: The whole Lanka is full of demons.
0: Vaari madhyalo nenu mettani naalukavale nenu jeevisthunnanu.
1: In the midst of them,
0: enta kaalam nenu ee vidhanga jeevinchali.
1: How long should I lead the life like a tongue? Yenaadu
0: Sri Rama anugraham naaku praaptistundi.
1: When do I deserve God's grace?
0: Aa mahaniyuni yokka sannidhi naaku eppudu labhyam avutundi?
1: When I would gain the proximity.
0: Aa chana nimittamai nenu chanamulanta vechi untunnanu.
1: I have been waiting every moment.
0: Antiye kaadu.
1: Not only that.
0: Appudu Hanumantudu kudanu Vibhishanuku chakkani aadesham ichchadu.
1: Then Hanuman gave a good advice to Vibhishana.
0: Vibhishana.
1: Vibhishana.
0: Neeke kaadu.
1: Not only to you.
0: Ee lokamulo మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
1: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్
0: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
1: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
0: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
1: One you recognize well.
0: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
1: This tongue is born along with you.
0: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
1: The teeth came later.
0: అనగా
1: meaning
0: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
1: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.

0: జిహ్వే రసగ్నే మధుర ప్రియత్వం. పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టన్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధంలో గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండెడ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: Kani,
1: point in time. But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులు ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు, ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: A noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that they will become perfect and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, Vibhishana is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పు లేదు.
1: Vibhishana has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమాన్
0: అతనితో పాటు లక్ష్మణ్ కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడు అయినటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్, మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణ కుమారుడు,
1: the son of Ravana,
0: ఈ విభీషణ్ని మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: నా
0: రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సెడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no experience.
0: Ramanu ni Lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted Lanka.
0: Ayodhyane tejinchi vachinatundi vaaniki ni Lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your Lanka?
0: Kevalam Sita nimittamai ni Lanka lo praveshinchade kaani lekunte Ramuniki ye aasha ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition.
0: Atanu nimmala chittudu.
1: He is one
0: nishwartha parudu. Shanta murti.
1: He is the very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్ హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దాట్ రిలీజియన్.
0: అవియే వారికి ప్రాణము.
1: దాట్ దే టేక్ ఇట్ యాస్ దర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే దీని యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: one day as he was watering a tree,
0: aa chettu nunchi oka pedaatma bayal deri vachindi.
1: There came out a peculiar form.
0: Tulasidas neevu nityamu ramayana charitramunu prabodham charutunnavu.
1: You go through this ramayana sacred text every day.
0: Aa prabodhamu salpe samayam lopala chaala dooramlo oka vruddudainatunti vaadu kurchunnadu.
1: There, as you read this text, you find a very old man sitting over there. That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: గంధం తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యట్ యూ విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడా హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఏ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్, వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైనటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాల రూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know. ఏ రూపంలో
0: వస్తాడో,
1: God in what form?
0: ఎప్పుడు వస్తాడో,
1: when?
0: ఎక్కడ వస్తాడో,
1: where?
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: సిటీ ఆర్ ఎ విలేజ్
0: మీదనున్న, నట్టేటబడియున్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్ గాడ్ విల్ బి విత్ యు.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు,
1: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్,
0: ఎక్కడ వస్తాడు,
1: వేర్,
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే.
0: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్
0: అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala veritharam nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peetham.
1: That heart is the altar.
0: Aa peetham paina adaniki tappa marokariki neevu choti ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటిచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా హృదయ, దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడా రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గములోపలా అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to Vibhishana.
0: విభీషణ, నీ ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచిన దేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే టు ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దట్.

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడికి కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: Because he has got attachment to his kingdom and its penance.
0: Chinna vayasu lopale Vibhishanudu tapassu gavinchadu.
1: Sugriva did penance at a tender age.
0: Aa tapas samayam lopala Brahma pratyakshamayi.
1: At that time Brahma appeared, manifested.
0: Vibhishana neekem kavalo korukomannadu.
1: He said, Vibhishana, what do you want?
0: Kumbhakarnudu ememo korukunnadu, nidra aharamuku dandiga kavaleni.
1: Kumbhakarna asked for food and sleep.
0: Kaani korukotamlu ettaipoyindi, nidranu koraledu paapam Kumbhakarnudu.
1: In fact, it's not the sleep that he asked for.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: నిర్దయ. నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, see that there won't be any compassion at all.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. Instead of saying నిర్దయ వితౌట్ కంపాషన్,
0: నిద్రాడు వెళ్ళాడు.
1: Brahma said, let it happen.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష, కిన్నెర, కింపురుష.
0: మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: But he never wanted that he shouldn't die in the hands of man.
0: Chakkaga Vishnu danni patti,
1: Vishnu caught hold of this
0: secret. Nenu manavadaramunu dharinchi tatvaravitanni atamarustanu annadu.
1: Vishnu decided to come in human form and to kill him.
0: Appude Ravanudu gurtinchadu.
1: Then Ravana,
0: idi naa chetulara chesukunnatundi dosame.
1: It's only of my making.
0: Manavuni maatane nenu hecharinchaledu.
1: I never.
0: Manavudu chaala alpudani bhavinchukunnadu aa raakshasudu.
1: And I considered man so low.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్ పెనెన్స్.
0: నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్, ఆస్క్ ఫర్ ఎ బోన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి,
1: స్వామి,
0: నాకేమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. I should have compassion continuously.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకును నా మనసు కఠినంగా మారకూడదు.
1: At any point of time I should have be strong hearted.
0: దయలోనే కరిగిపోవాలి.
1: And I should be full of compassion.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: He wanted to be conferred.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore విభీషణ remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: Ravana accused him.
0: తన కుమారులు అనేక విధంగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: But he was not angry.
0: దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు.
1: He was compassionate and worked to earn God's grace.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: Because he is compassionate, he could deserve God's grace.
0: దైవ పాద సన్నిధి కూడాను అతనికి ప్రాప్తించింది.
1: He could gain the proximity to God.
0: కనుకనే ప్రతి మానవుని యందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలచడానికి వీలవుతుంది.
1: So long there is daya, the compassion, you can say హృదయ.
0: దయలేనటువంటి వాడు మానవుడు కాదు, దానవుడే.
1: The one without daya, the compassion, is దానవాదు.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: అసురుడైన భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలరా.
1: They may be angels or kings.
0: ఆచరించిన ముక్కు మూసి జపమాచరించిన ముక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you
0: దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you're a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So విభీషణ was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం. అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. ఈనాటి మానవులకు రామరాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this రామరాజ్య, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూపనామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్
0: దీని మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals, objectives.
0: క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్ టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: ఎట్టి సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ డూ విల్ నెసెసరీ హ్యావ్ అబ్స్టకల్స్. ఇంట్లో
0: ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెడ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్, ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలను నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore, wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కాని నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కాని నాలుగు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people are bound.
0: ఆ దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly,
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కాని నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore, wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue,
0: so also.

0: చేస్తాడు.
1: గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సెడ్,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యవా, చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి దెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని. చెప్పు చూస్తా ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: And God will come down, confer grace because of music.
0: కనుకనే పరమాత్ముని దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office ekkada?
1: Where is your head office?
0: Ekkadikudu branch office undandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho na nijamaina address istunnanu raskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madbhaktah ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరం లోపలి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు, కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యమును పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povasindi.
1: Whether I am there or here, I am bound to God.
0: Kani daiva chintanaloni naa dehaanni vadultaanannadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara in wanted teaching.
0: Om namo bhagavate vasudevaya ani namaskara oka naamanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Yuga Yugabula Nundi, Tara Taramula Nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulaku kudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchitamaya bhavamenu arikattukonalekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki kaaranam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయము నుంచి స్వార్థ స్వప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga sthanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యము గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy. But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: Tana hrudayanni yenadu manavudu parishuddhamu gavinchunu pavitramu gavinchukonunu swartharahitam enpinti yokka భావమును అభివృద్ధి పరుచుకున్నావు. ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడిగా రూపొందుతాడు.
0: వీ కెన్ ట్రూలీ సెలబ్రేట్ దిస్ ఉగాది అండ్ క్లెయిమ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ ద డే వీ క్లెన్స్ అవర్ హార్ట్ ద డే వెన్ వీ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద హ్యూమన్ హార్ట్ ఈస్ హైలీ సేక్రెడ్.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: అండ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: హ్యావింగ్ హ్యాడ్ దిస్ రేర్ గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వీఆర్ నాట్ లీడింగ్ ఎ హ్యూమన్ వే ఆఫ్ లైఫ్ ఎనీవే.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈ నాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: డిజైర్లెస్ స్టేట్ కన్ఫర్స్ ద ట్రూ బ్లిస్.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: ద డే వెన్ ద డిజైర్స్ ఆర్ గివెన్ అప్ అండ్ పాసిఫైడ్ యు కెన్ అస్పైర్ టు బి బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: యుగములు గడిచినప్పటికీ జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: దో ఏజెస్ హ్యావ్ పాస్డ్ జనరేషన్స్ హ్యావ్ లెఫ్ట్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: వీ ఫైండ్ ఎడ్యుకేషన్ ఆన్ ద ఎవర్ రైజ్.
1: విద్యలు చాలా అల్లోలమున కావిస్తున్నవి.
0: ద ఎడ్యుకేషన్ ఇస్ యాడింగ్ టు ది కన్ఫ్యూషన్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: Nijame marunu marutunnavi ye vidhanga marutunnavi.
0: It is changing, no doubt, but how is it happening?
1: Ati vichitramainatti margamunu avarambistunnavi.
0: It is following a distorted, perverted way.
1: Manavudu nerchukovalasinatvanti vishayalu nerchukovatam ledu.
0: Man is not acquiring, is not learning what he
1: is supposed to. Abhivruddhi parchukuntu
0: developing the animal trait,
1: రాక్షస కృత్యములను పవిత్రం చేసుకుంటూ,
0: ఎంటర్టైనింగ్ డెమోనిక్ యాటిట్యూడ్,
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు,
0: వేస్టింగ్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ టుగెదర్.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: దిస్ ఇస్ నాట్ అవర్ నేచర్.
1: భారతీయ సంస్కృతి,
0: ది కల్చర్ ఆఫ్ భారత్,
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటువంటివే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: వాంట్స్ అస్ టు రియలైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ వర్క్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ద కాంట్రడిక్టరీ ప్రొసీజర్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫ్రాగ్మెంటింగ్ ద వన్ ఇంటూ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: Sarva yokka chemaanni samasta yokka samcheemaanni abhivruddhi parchukoni aanandincheetundi jeevithamu bharatiyulu yokka jeevithamu.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: Intati vishalamainatundi hrudayamu kaanaraadu.
0: Such broad mindedness is missing today.
1: Intati pavitramainatundi bhavamulu kaanaraavu.
0: sacred feelings are missing.
1: కాని ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: Though the sacred thoughts, the good feelings are latent, immanent, man is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమునందు కూడాను కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదర్పదమనాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all legs are His.
1: వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగం రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్, ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ ది యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different opinions.
1: ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అతి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడాను ఇంతవరకు కూడాను పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయులకు శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం, ఆనందం, ఆనందం, ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: he also worships.
1: ఎన్ని జపములో ఆచరిస్తున్నారు,
0: he does penance.
1: ఎన్ని తపములో ఉన్నచున్నారు,
0: and he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములున్నవి.
0: The human body has got five sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam anetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure and happiness that we experience today
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి,
0: is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెనాట్ బి రేటెడ్ యాస్ బ్లిస్
1: చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ అండర్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ద బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ ఎ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడ నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవులకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఆనందం లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దాట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to
1: God. ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation for dharma.
1: ప్రేమ మూలాధారము విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకున్న విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఎన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: కూడాను మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధనధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరులుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవులకు ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హ్యావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్స్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణమునైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every quarter.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచటం లేదు.
0: But man is not mindful of all the help and
1: the service. స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on selfishness.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద హ్యూమన్ వాల్యూస్?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: వీ థింక్ ద థింకింగ్ ఆఫ్ ది కాన్స్టెంట్ సెల్ఫ్.
1: కాదు కాదు కాదు. మానవుని ఎందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: వన్ హ్యాస్ టు కిల్ ది యానిమాలిటీ.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్ నేచర్ ఇంటూ ద డివైన్.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకుంటే తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, ఎనీ రీజియన్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, నో వన్
1: షుడ్
0: ఫర్గెట్ ఇన్ ఆఫ్ యూ.
1: కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: అండ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami etti varu nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu tana hrudayam nundi Ramakrishna Govinda Narayana ani bhagavat naamamunu uchcharistu untado,
0: the one who repeats, chants his name wholeheartedly,
1: athane nijamainatuvanti manavudu.
0: He is a true human.
1: Manavudanaga parishuddhamaina hrudayam kalavadu.
0: Human being meant the one who has got pure heart. And out of this pure heart, he should chant the sacred name of God.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: Such a man is a
1: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters.
1: అది లౌకికమైన యొక్క వృత్తులు.
0: That's all worldly tendency.
1: దాని యందు నాకే మాత్రము లక్ష్యం లేదు.
0: And he is not a true man, is not centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
0: It's all temporary happiness.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
1: దీనిని మనసు యందు ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: Narada holding this view,
1: Swami
0: said, Swami,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్న.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకములు అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఇంటింటికి చూసినా భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించులోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ హార్ట్
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: the food part taken
1: ఉదరంలోకి చేరి
0: reaches stomach
1: అది జీర్ణించిన తర్వాత
0: and after it digests
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: the food part taken is digested in the stomach and is then supplied
1: to హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: and God's name in the heart
1: కన్నుల్లో చేరాలి.
0: It should get into the eye.
1: నాలుకపై చేరాలి. ముక్కులో చేరాలి. చేతుల్లో చేరాలి. పాదంలో చేరాలి. సర్వ అంగముల యందు ప్రసరించి చేయాలి.
0: The divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity
1: మనలో ప్రారంభమవుతుంది.
0: And there that begins
1: మన నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతావు.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet. మన చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into
1: your feet. సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: తిరిగి చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కాని నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ రౌండ్.
1: కాని అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
0: హీ మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీ ఇస్ ఎ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ ఎ హంటర్.
1: నేను ఒక పరమాత్ముని యొక్క పరమ భక్తుడను.
0: ఐ యామ్ ఎన్ ఆర్డినరీ డివోటీ
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాస్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తుడు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you having that axe on hand?
1: కాదు స్వామి, కాదు కాదు.
0: No, not for violence.
1: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటి ఆ నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill Draupadi.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరము స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణా.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీఈస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి యొక్క ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ర్యాన్ ఆల్ ద వే.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతూ ఉన్నాడు.
0: దెన్ హి వాస్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హి కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తెలియట.
0: ఇట్ ఈస్
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
0: ప్రహ్లాద వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
1: వెళ్ళాడు.
0: నాయన
1: నీవు నారాయణ స్మర చేస్తున్నావు.
0: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
1: కానీ నీ యొక్క పని ఏమిటి?
0: బట్ వాట్ యువర్ యాక్షన్?
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
0: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్
1: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ గాడ్ రెస్ట్లెస్నెస్.
1: నీ తండ్రి గారిని ఎనుగుకించే సమయం లోపల
0: అట్ ఎవ్రీ టైమ్
1: నారాయణ అన్నాడు.
0: యు సెడ్ నారాయణ.
1: కానీ నారాయణే ఎనుగు కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు.
0: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
0: దిస్ ఇస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
1: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
0: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్ సెడ్.
1: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
0: హూ ఇస్ థర్డ్ వన్?
1: ఒకడున్నాడు నారదుడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ.
1: కానీ అతని స్వార్థ భక్తియే, కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయం ఏర్పడిపోయింది.
0: దెన్ హీ వాస్ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా.
0: దట్ మీరా.
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది. అది
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి.
0: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: బికాస్ ఆఫ్ దిస్
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
1: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: అండ్ హీ రీచ్ వైకుంఠ.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: ఐ ఇన్వెస్టిగేటెడ్.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుని
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: యూ థింక్ దట్ యు ఆర్ మేకింగ్ గాడ్ రెస్ట్లెస్.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: ఇన్ ఫ్యాక్ట్ మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్ హ్యాపీనెస్.
1: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: గాడ్ షుడ్ బి హ్యాపీ బ్లెస్ఫుల్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్
1: టైం. కూడాను మనసుకు కానీ దేహమునకు కానీ సంభవించకూడదు.
0: షీ షుడ్ నాట్ బి పుట్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఫిజికల్ ఆర్ మెంటల్.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: యు ఆర్ ఎ ట్రూ డివోటీ ఇఫ్ యూ సీ గాడ్ హ్యాపీ ఆల్ ది టైమ్.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: దెన్ నారద రికగ్నైజ్డ్.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: యు హావ్ గివెన్ మీ దిస్ టాస్క్ సో యాస్ టు కిల్ మై ఈగో.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
0: దాట్స్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో
0: ఇట్ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ స్టోరీస్.
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: అండ్ ఇట్ హాస్ స్ప్రెడ్ ద మెసేజ్.
1: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్, వీ షుడ్ నాట్ మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: ఇఫ్ గాడ్ ఈస్ డిసప్పాయింటెడ్, డిస్ప్లీజ్డ్ విత్ యూ, యూ విల్ బి హర్ట్.
1: కనుక నీ భగవంతుని సుఖమే నా సుఖము.
0: సో గాడ్స్ హ్యాపీనెస్ ఇస్ మై
1: హ్యాపీ. నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్
1: హ్యాపీనెస్. రెండింటికి ఏకత్వాన్ని భోవించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ బౌత్.
1: ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: వీ షుడ్ రికగ్నైజ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ది హార్మనీ ఆఫ్ ది టూ.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీఈస్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీఈస్ థింగ్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఎంబాడీమెంట్
1: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈస్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లవ్.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
1: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
0: ది సీక్రెట్ కల్చర్,
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
0: God is in human form.
1: కాని ఏ రూపంలో ఉన్నాడు అనేది గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: But we go on criticizing him, forgetting his true form.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: We make fun of others.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: Then Veda tells.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: Whom are you accusing?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: Whom are you ridiculing?
1: యోచన చేసుకో.
0: If you think well.
1: నీ దేశాన్ని దూషిస్తున్నావు అంటున్నావు.
0: You think you are hating your enemy.
1: నీ ప్రేమికి కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: You go on criticizing the enemy.
1: కాదు కాదు కాదు.
0: No, not so.
1: నిన్ను నీవే దూషించుకోవటము.
0: You are criticizing yourself.
1: నిన్ను నీవే హింసించుకోవటము.
0: And you are hurting yourself.
1: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
0: In fact, the God whom you worship is in you.
1: ప్రతి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునేవాడే అవుతావు.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: ప్రతి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: Therefore we should not accuse anybody. So it comes back to you.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: If you ridicule anybody, understand that you are criticizing God.
1: దైవము సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: God is omniscient and omnipresent.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతికచ్చతే అన్నాడు.
0: Whomsoever you salute, నమస్కార, I goes to God. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుంది.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: Today is Ugadi.
1: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: As is the beginning of the time, it is called Ugadi.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుంది.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావాలు ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమతత్వమును నింపుకొని,
0: with full of love,
1: tyaga bhavamu panchinappude,
0: and when we share with sacrifice,
1: nijamainatunti ugadi,
0: that is the true celebration of ugadi.
1: Tineetunti tirigeetunti dharinchetunti kaadu ugadi yokka lakshyalu.
0: It's not simply celebration with festivity and gaiety wearing the new robe
1: shirt.
0: That the shirt is worn.
1: Kaani enta kaalam adi kottadi.
0: How long does it last?
1: Lepatiga adi paatade.
0: It becomes old by tomorrow.
1: Adhe reetigane.
0: Similarly.
1: Ee naadu oka newspaper lo chadutunnamu.
0: Today we go through the newspaper.
1: Kaani chadina paper e chadivi evaru kuda chadalaru kada.
0: You don't read the same old newspaper.
1: Ee naadu chadinatundi paper repu waste paper aipothundi.
0: Today's newspaper is tomorrow's waste paper.
1: Kaani
0: but
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: Life is gifted to us.
1: ఈ జన్మమే మనం అనుభవించాము.
0: We should experience it.
1: సారీ ఇంకా.
0: That's all.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: Let's not have the next life.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: Let's not accept another news paper.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: This is enough, this is final. We have gone through the newspaper. We have gone through varied experience of pleasure and pain. That is enough for the
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper
1: today. నేను అన్ని అనుభవించవలసినంత అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండో న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునః జన్మ నభిచ్యతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖాని, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankaralu varu chadavanaatvanti granthamulu levu.
0: In fact, Shankara is all
1: rayanaatvanti shlokamulu levu.
0: And he has composed all shlokas.
1: Ganga nadi teeram lopala oka chetti kinda ekaantanga kurchunnadu.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రం.
0: And one person was writing the rules of grammar.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: And he was not mindful of the many people, passers by.
1: శంకరుల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని
2: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్
1: గంగా స్నానానికి వెళుతున్నాడు.
2: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
1: చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని స్మరిస్తున్నాడు.
2: ద స్కాలర్ సిట్టింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
1: చూచాడు శంకర్ల వారు తాను బాలుడే అప్పుడు.
2: And Shankara was quite young at
1: that time. మంది శిష్యుల్లో ఒకరిని పంపించాడు ఏం చదువుతున్నాడు చెప్పమని.
2: And he sent one of his disciples to know.
1: గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
2: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ల వారికి చెప్పాడు.
2: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
2: And then Shankara went.
1: నాయన ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
2: What is the essence of all that you read?
1: అని చెప్పి
2: And he said so.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Nee dukrum karane nenu smaristunnav. Idi anchamalo neeku ye maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat His name.
1: Niu bhavan bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంతిక గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆది శంకర.
1: ఏమి ప్రయోజనము ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వి డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్
1: జకరేసయన్
0: and to lay in mother's womb again and again. Life of life. It is so difficult to cross this ocean of life. Oh God, be graceful unto me. Help me to cross this life. What's all this?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: In the world, many
1: ఎన్నో
0: things
1: చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మణాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: Not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. హృదయాన్ని పవిత్రము గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందరిని ప్రేమించు.
0: Love all.
1: అందరిని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందరిని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు కాదు,
0: it is impossible.
1: కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: ఆన్ దిస్ డే ఉగాది, వాట్ షుడ్ వి డూ?
1: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ డూ ఎనీ యాక్టివిటీ బిగినింగ్ ఫ్రమ్ దిస్ డే టు మేక్ అవర్ హార్ట్.
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ వాంట్ యూ డోంట్ నీడ్ టు గో బ్యాక్.
1: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుంది.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: సో డోంట్ నాట్ పాస్ట్
1: ను తలంచవద్దు.
0: డోంట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చింతించుకుంటున్నావు.
0: లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద
1: ప్రెజెంట్. ప్రెజెంట్ ప్రధానమైనటువంటిది.
0: ద ప్రెజెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ద ప్రెజెంట్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: కనుక ఏంటి, నీ ప్రెజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుల నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి. పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్.
1: అన్ని పండుగలు ఉంటున్నాయి.
0: వి గాట్ సో మెనీ ఫెస్టివల్స్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావమును, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given up.
1: And
0: we should make our hearts sick.
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble souls.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులు పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of Ugadi.
1: రేపటి దినము
0: tomorrow.
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: ఇట్స్ న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్స్.
1: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: మెడ్రాస్ మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్.
1: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు. ఇది
0: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: వి నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనూ వియోగం లేదు.
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సపరేట్
1: నాకందరితోనూ సంయోగమే.
0: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బరీకులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: వీ నో ది స్టేట్స్.

0: ఉన్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలి చేయనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
1: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
0: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
1: and they should have pure drinking
0: water. ఆరోగ్యాలు పవిత్రమైనట్టుగా కాపాడుకొని
1: and see that they maintain their health.
0: తరతరమే కూడాను దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
1: with the desire that they should lead a happy life, healthy life.
0: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
1: భగవాన్ will.
0: ఈ విధమైనటువంటి సేవ
1: this
0: sort ఏ లోకములో కూడాను ఏ దేశంలో కూడాను మేము వినలేదు కనలేదు.
1: This sort of service of Bhagavan is unheard in the history of mankind.
0: సత్యసాయి బాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
0: చూడండి ఉగాది దినము
1: దిస్ ఇస్ న్యూ ఇయర్
0: పవిత్రమైన భావములకు పవిత్రమైనటువంటి ఫలితములే వస్తుంటాయి.
1: ద సీక్రెట్ ఫీలింగ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్.
0: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ మోటివేటెడ్ బై సీక్రెట్ థాట్స్ you will have wonderful results.
0: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
1: In fact, you don't need any evidence.
0: నేనే సాక్ష్యం.
1: Bhagavan is the living proof here.
0: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
1: ఎవ్రీ టాస్క్ భగవాన్
0: నిస్వార్థంగా చేస్తాను.
1: టోటల్లీ సెల్ఫ్లెస్.
0: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
0: అన్ని పరోపకార నిమిత్తమే చేసే
1: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ.
0: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
0: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
1: దే థింక్ దట్ ఇస్ డన్
0: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే
1: ఓన్లీ వన్.
0: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
1: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హ్యావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
0: మీరు కూడా నా నడకన నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
1: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
0: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
1: అండ్ యుల్ హ్యావ్ వెరీ గుడ్ నేమ్.
0: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
1: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కనుకనే సాయి భక్తులు అయినటువంటి వారు
1: సాయి డివోట్
0: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
1: సాక్రిఫైస్
0: పరార్థాన్ని వరించి
1: అండ్ దే షుడ్
0: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
1: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
0: మానండి, పరదూషణ మానండి.
1: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మన మానండి.
1: అండ్ గివ్ అప్ ఆల్ దట్
0: ఎక్సైజ్ వాడు కూడా చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి.
1: అండ్ యూ ఆఫర్ యువర్ సెల్యూటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
0: మనలో ఎంత ద్వేషం ఉంటుంటారో అంత మనం కృంగిపోతాం.
1: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ, యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
0: ద్వేషం చాలా చెడ్డది.
1: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్
0: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీ వన్.
0: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైన సహాయం చేయండి.
1: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అదే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఏంటిది?
1: వాట్ ఈస్ ద
0: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము?
1: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: ఇట్స్ ఎ మెరిట్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్. ఇట్ ఈస్ ఎ సిన్.
0: పీడిస్తున్నావు అనుకోద్దు. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
1: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
0: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
1: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
0: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
1: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
0: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
1: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్.
0: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
1: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్
0: ప్రేమమయులైపోయి ప్రేమ హృదయులైపోయి
1: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
1: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: ఆదిరాజమా రాజమా.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Iddru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
1: The Vice Chancellor. Dr. Venkatraman, Sri Chakravarti and Central Trust Secretary and two of the students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: Prapanchamunandu Yendu Chuchina Aascharyakaramainatuvanti yokka దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింపచేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బోత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపచేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai anantanga meeku bodhinchanakkaraledu.
1: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయముల గురించి.
1: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కాని ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములు చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim the degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈయనని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: ఇది ఆ విద్య.
1: Is this education?
0: విద్య అనగా జ్ఞానము.
1: విద్య మీన్స్ జ్ఞాన, విజ్డమ్.
0: జ్ఞానం అనగా భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని, అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారు ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికే అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: In sports and games we only come across two, one, the one who wins, the other one who loses.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: Is that the aim of games?
0: Life is a game, అన్నాం.
1: Life is a game.
0: Play it.
1: Play it.
0: Life is a dream.
1: Life is a dream.
0: Realize it.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు, అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటిది లేవు అక్కడ.
1: The textbooks that we make use of do not have any essence.
0: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకొని దీన్ని శాంక్షన్ చేస్తుండదు? ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపయోగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
1: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎఫెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
0: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
1: భగవాన్ opines that things are not reaching the level of the government.
0: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
1: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ దే.
0: ఇది గవర్నమెంట్ కూడా నువ్వు ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: ప్రపంచంలో ఈనాటి చదువులు ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: This sort of education is on the rise, increasing day by day.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో, ఎంత సున్నితమైనటువంటివో, ఎంత వర్ణితమైనటువంటివో వారు గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు.
1: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
0: ఏదో గ్రంథములు చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: The students also are not making an effort to get the essence of the textbooks they go through.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని చేయాలి? ఒక రాసినటువంటి దానిని చూసి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
1: What is this textbook that you call it? It is just transmission of information from one to another.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రం వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
1: They don't understand, they don't recognize the meaning of education. All the education seems to be just job oriented, that completes with getting a degree alone.
0: ఈ గ్రంథములు యందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకుని వారు ఆనందిస్తున్నారే కాని దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
1: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదపడయ్యాయి.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి చక్కని బోధనను అందించడానికి పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: Asal samajam lopala samajamunu poshinchetundi vidhanam emiti, samajamu ee naadu ye gathini pattindi, నిన్ను ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
1: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: They do not equate themselves with the needs of the society.
0: ఇది చక్కని వేవేరన కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది అంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: జర్మనీ చిల్లలు జన్మించినంతనే వెండి బంగారం ముండబోసే.
1: The value of the silver and gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu manam chaala saddaga vahinchi vaariki sariyainatuvanti yokka vidyanu nerpadaniki konukovali.
1: The precious metals have lost their value, therefore we should determine to provide the proper education with all the sincerity and steadfastness.
0: Samajam yokka keerthini manam nilpali.
1: We should uphold the reputation of society.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరైనటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్పవారమైనామని వెర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనం ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏ వతివి ఏగితియో ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్ కేర్ బి కేర్ఫుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్ లో కాలేజీ లో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku udyogasthulaku taginatvanti idi lekapoyinappudikini tallidandrulaku pradhananga ee telivitetalu penchukovali.
1: The teachers and other authorities may not be aware, but the parents should fully understand the need for the
0: palani vidyarthi palani sthitilo దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ ఫార్ ది కంట్రీ.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
1: ద పేరెంట్స్ టుడే ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ టుడే.
0: ఇంకా అధ్యాపకులకు ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రమో పని లేదు.
1: అండ్ ద టీచర్స్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
1: ది యాక్చువల్ టెక్స్ట్ దట్ ఆర్ పుట్ ఇన్ యూజ్ వెదర్ దే ఆర్ గుడ్ థింగ్స్ ఆర్ రాంగ్ థింగ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ద గవర్నమెంట్ బై టీచర్స్.
0: ఈ రిపోర్ట్ చేసిన కూడా గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటం.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: So it is not the mistake of the students. The actual mistake lies with parents.
0: Tama pillalu etti paristhitiki aviruddhi avutunnaru, etti gunamulu nerchukogalugutunnaru, etti samajamiki cheyamani koragalugutunnaru aneetvantidi vaadu em maatramu yochana cheyatam ledu.
1: Parents are not thinking in these lines. What qualities their children are requiring, what their thoughts are relating to the needs of the society, they don't to
0: tallidannuku girtinga vipinchi సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దేర్ పేరెంట్స్ గుడ్ నేమ్ టు ద సొసైటీ బై వర్కింగ్ ఫార్ ద సొసైటీ.
0: కానీ క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
1: బట్ స్టూడెంట్స్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాస్ దే స్టాండ్ ఫస్ట్.
0: క్లాసులో గొప్ప పేరును తెప్పించుకోవటం వల్ల ప్రయోజనమే లేదు.
1: There's nothing great about it in standing first in the class.
0: ఆ పిల్లలు ఎలాంటి బుక్కులు చదువుతున్నారు అని ఆ బుక్కులంతా పరీక్షించి
1: the parents must examine what sort of books that their children read and when once they return home.
0: పిచ్చి పిచ్చి కథల బుక్కులంతా చదువుకుంటారు.
1: They read all novels which are useless.
0: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
1: Parents are not understanding this.
0: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they are spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They are spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there is no use. It doesn't bring them any good name.
0: Prachinapu talidandrulu entati telivi galigi entati vijnanam cheta entati paristhitini vaaru poshinchukuntu vacharo adi aanaati rishulike telisunu.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ చేంజ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏ పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text. But we do not understand what kind of influence and impact it bear on
0: students.
1: We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీష్?
1: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: They don't understand the English medium schools, in which a direction it they take them, in a perverted way, in the wrong direction.
0: Black sheep.
1: Say, the nursery rhymes, black sheep.
0: ఇవే వాళ్ళు నేర్చుకునేది.
1: ఆర్ ది నర్సరీ రైమ్స్ దే లెర్న్
0: బ్లాక్ షిప్ అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్ షీప్ లెవెల్
0: దాంట్లో బ్లాక్ షీప్
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్దర్ ఆల్ ద మోర్
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఫార్ వాట్
0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హ్యాస్ అండర్టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get out of this education.
0: పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకి ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
1: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
0: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
0: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
1: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజములు కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుండాలి.
1: And what all that we find today, the present noisy scenario, seems to be great.
0: అది పిల్లలు తప్పు కాదు.
1: Nothing wrong with students.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: The students are very good.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: Books are not proper.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
1: It is the mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: పిల్లల్లో దోషం లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్స్.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: ద బుక్స్ దే రీడ్,
0: చదివించే తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు,
1: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదాహరణమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ and see that the children would improve in their life through the process of education.
0: Enta chaduvu chadivi ee neethi unannu ee nannu gudambu maaraledu annanu.
1: In spite of high education, a person is not able to give up his meanness.
0: Chaduvu chaduvu chadiva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: One has learned how to differ with other person and argue, but without acquiring the total knowledge.
0: Ee chaduvu chaduvu chadivi chaavanga neetiki.
1: After all, one should die at the end acquiring this kind
0: Chavuleni
1: of cheap
0: knowledge.
1: One should study to be immortal. What is that immortal knowledge? That is the spiritual knowledge. There is, however, relating to the physical
0: aspect.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ స్టడీంగ్ హై డిగ్రీస్.
0: మీ చదువులు చదువు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చమెత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ రిసీవ్ ఆర్మ్స్ ఈవెన్ ఇఫ్ వీ బెగ్ అలాంగ్ ద స్ట్రీట్స్.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు చన్నగింపజేసి
1: therefore we should not be after mere degrees.
0: గుణములు పోషించాలి.
1: We should foster our virtues.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without character education is useless.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫ్రూషన్ ఇన్ క్యారెక్టర్.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: ఎవ్రీ స్టూడెంట్ ఈస్ క్యారీయింగ్ విత్ హిమ్ ది యూస్లెస్ బుక్స్.
0: ఇవన్నీ కూడా మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ ది స్టూడెంట్స్ డు నాట్ క్యారీ సచ్ చీప్ బుక్స్.
0: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
1: వీ షుడ్ సీ దట్ ది స్టూడెంట్స్ విల్ గో త్రూ ద బుక్స్ విచ్ విల్ ఇంప్రూవ్ దేర్ క్యారెక్టర్.
0: వారి ఆటపాటలు ఎందుకూడను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
1: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ.
0: కానీ అది వారి కూడా బోధపట్టడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మగ పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
0: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: Why not we, the women?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలమును వ్యర్థం చేసుకుంటున్నారు.
1: We are wasting our time entertaining these mad thoughts.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
1: Nobody is telling that it's not proper on the part of the girl to ride a motorcycle.
0: Samaya sandarbhanusaranga ee rathamunu manam upayog pettukovali.
1: We should teach certain things basing on the circumstances and situations.
0: Ee naadu ekkada chusinappudiki ee oka chadu vidyarthulanta kuda motorcycle paine pranalu vidustunnaru.
1: Today we find many of the students sustaining accidents because of motorcycling.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్, రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు?
1: ఆల్ ది స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్, వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో?
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
1: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు లెర్న్ బేసింగ్ ఆన్ ద టెంపరమెంట్.
0: ముఖ్యంగా ఇంటిలో పడిపోయి సంసారంను పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి ఒక కీర్తిని సంపాదించి
1: వన్ హ్యాస్ టు అటెండ్ to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: అండ్ ఆల్సో సీ దట్ ది చిల్డ్రన్ ఆర్ బ్రాట్ అప్ ఇన్ ఎ నైస్ వే.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో మేక్ దెమ్ లెర్న్.
0: చదవకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ ఈజ్ నెవర్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: వాట్ వీఆర్ సపోజ్ టు స్టడీ వీ షుడ్.
0: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీనస్థితికి కొనిపోతున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ has made man so low.
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
1: ది మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్ టు సమ్ ఎక్స్టెంట్.
0: మా పిల్లల్ని బాగా పెంచినామని
1: దే ఆర్ వెరీ ప్రౌడ్ దట్ దిస్ దేర్ చిల్డ్రన్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్.
0: ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
1: అండ్ దే వాంట్ టు హావ్ వెరీ గుడ్ బాయ్.
0: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
1: మై డాటర్ హ్యాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ యువర్ సన్?
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారంటే ఎలా చెప్తాడు?
1: దిస్ గర్ల్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హౌ డస్ షీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎ బాయ్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ?
0: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
1: The modern education is full of conflict and infighting.
0: Karuka vidyarthulara,
1: students,
0: naa maatalu meeru veriga bhavinchakandi.
1: Do not mistake Swami's views.
0: Mee yokka abhirudhulu kori,
1: it is only in your interest.
0: Mee yokka chemamunu kori,
1: only in your own interest.
0: Mee yokka keerthini kori,
1: in the interest of your name.
0: Mee yokka peru pratishthalu kori,
1: and the esteem.
0: Mee tallanulu yokka keerthini nilabettadaniki taginatuvanti chaduvulu chadavali.
1: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కాని ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్, టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంత పెడుతున్నాను?
1: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్, వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
1: వై?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
0: నయాపైసా కూడా ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయాపైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
0: కానీ మగపిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు, ఇదంతా మా ఇష్టము, మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గములు పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
1: Of course the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: They also should get good name for themselves.
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
1: సార్, మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
1: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
0: ఏమి అందము? గుణాందములు కావాలి.
1: వాట్ ఈస్ ది బ్యూటీ? ద బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
0: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
1: Without virtues, all the jewels, ornaments are useless.
0: Kanuka gunaposhana kavali.
1: Therefore character is important.
0: Maga pillalu kuda nu chaala mandi ippudipude paadaipothunnaru kuda.
1: We find boys also are away drifting from the path.
0: Nayana nivu bazaar lo nadche samilo roadu chuchukoni nadchu.
1: As you walk along the street, be watchful as you walk along the road.
0: Nivu ee vidhamaina pramadalaku guri kavaddu.
1: Don't face any accident in any way.
0: Ani nenu entu cheptuntanu.
1: Bhagavan tells repeatedly.
0: Kani aa motorcycle pe speed ga pothuntaru.
1: But they go on motorcycle. Itu
0: vaipuna adu vaipuna poyi vache 20 seedan chustuntaru.
1: They go on watching women that side and this side while going on motorcycle.
0: Nee kannulu chuste chusinayi kani nee dehanni kannulu kaapaadutunnaya?
1: But your eyes, the vision, the sight will not safeguard your body.
0: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
1: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
1: దేర్ ఆర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the future.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: You don't find true standards in this type of education.
0: ఇది చాలా ప్రమాదమే.
1: And it is not pramana standard, but it is pramada dangerous.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep the virtue and the character supreme.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: And we should control over our audition hearing.
0: మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: We should exercise control over your tongue.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: All the deeds of Buddha reflect the total control over hearing and over seeing.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగింది.
1: However, in the beginning there were certain mistakes.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: And then they wanted to know the preceptor.
0: మనం చదవాల్సింది ఏమిటి?
1: What is it to be studied?
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకొని.
1: And he inquired many.
0: మన సెన్సెస్ మన యొక్క గుణములు.
1: And then Buddha concluded the senses of
0: the senses ను చక్కగా పోషించుకొని.
1: And the senses must be
0: కీర్తిని సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: And he made every attempt to get name.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: అన్ని చూచేటందులుక.
1: Is it to watch hither?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వేమాత్రం యోచించవద్దు.
1: Don't worry about others who
0: are watching. పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
1: In fact, the eyes are gifted to see God, his majestic form.
0: నీ చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why ears are given?
0: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
1: Is it only listen to the gossip and the rumors and become a victim?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: The ears shouldn't be.
0: మంచిది విని,
1: to listen to good,
0: మంచిని ఆచరణలో పెట్టి,
1: and to do good,
0: మంచి మార్గంలో నీవు జీవించాలని,
1: and to lead a good life.
0: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
1: Therefore God has given me these senses to lead such a sacred life.
0: ఆ పుస్తకములంతా ఒకటి పారవేశాడు.
1: And Buddha has thrown out all the books.
0: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
1: And he has decided that what he has to work for is for the character.
0: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి,
1: I cannot allow my senses to go wayward.
0: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గానీ వచ్చిన ఫలితం ఏమిటింది?
1: What is the result by reading books?
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: And he has just thrown them out.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను, నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా కాన్షియన్సే.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడా సరైనటువంటి గురువు నా బుద్ధియే.
1: And therefore from all my intelligence the preceptor is intellect.
0: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
1: First I should have control over my sight.
0: నా నాలుకను నేను కంట్రోల్ చేసుకోవాలి.
1: I should control my tongue.
0: కనుక నేను నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడా నా స్వాధీనం అయిపోతాయి.
1: When once I control my vision, when once I control my tongue, the rest of the things stand controlled.
0: అది కావాలి నాకని.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని,
1: over night he could have that enlightenment.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి,
1: and he had left his family,
0: అడవికి వెళ్లాడు,
1: and he went to the forest.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: Bhagavan never wants you to leave your family, the wife and the son.
0: వారిని చక్కగా చూసుకుంటూ,
1: you should take care of them.
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ,
1: you see that they are also taught good
0: things. నీవు సరైనటువంటి గుణములలో నీవు అభివృద్ధికి రా.
1: And you should also come up in life in a proper way with character.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: That was the way how Buddha achieved, accomplished objectives of life.
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్.
0: ఆ గుణములే నా యొక్క గురువులు.
1: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు.
0: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
1: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్.
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
1: దేర్ ఫోర్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ.
0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆన్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: దట్ వాజ్ ది వే హౌ బుద్ధ అచీవ్డ్ అకంప్లిష్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.

0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టెన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
1: when once you control your looks
0: jagat anta neeku swadhinam aipothundi.
1: You can catch hold, you'll have total control over the world.
0: Nee chevulanni neevu swadhinam chesukunte
1: when you control over your hearing
0: nee shabdamlanta kuda nee swadhinam aipothundi.
1: You can control the whole sound around.
0: Kanuka ee rendittini mottamotta manam haddulo pettukunte
1: when once we have control over these two
0: manam haddulo nindi goppa perulu pondutamu.
1: We'll be in our limits and we'll win esteem in society.
0: పురందర్ దాస్ చెప్పాడు,
1: పురందర్ దాస్
0: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుతా చందుడు గొంతులు తిరుగుటగా.
1: యు నో వై ది ఐస్ ఆర్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
0: కనుక ఓ గుణముల
1: ఓ కాలేజెస్
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
1: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
0: ఇతరుల పెడమాటలు నీవు పట్టుకోవద్దు.
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: నీ సక్రమమైనటువంటి నీకు గుణములకు నీవు దాన్ని పోషించుకో.
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్.
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ వీ షుడ్ ఎక్వైర్ ఈస్ ఆల్వేస్ విత్ అస్ అరౌండ్ అస్.
0: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
1: When once you control your looks, the vision, that is your text.
0: Manu manu control chesukunte adi neeku pedda grandhamu.
1: If you control your hearing, that itself is a book.
0: Mee naaluku meeru control chesukunte idiye manaku bhagavatamu.
1: And when once you control your tongue, that itself
0: ee bhagavatam chella manam baagu padtaamu.
1: When once you control your tongue, which is bhagavata, you will be bhagavata, you will be good.
0: కనుక ఈ మునిటిని మొట్టమొదటి కంట్రోల్ చేసుకోండి.
1: దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇన్ ద బిగినింగ్.
0: అప్పుడే నీవు గొప్ప విద్యార్థి అయిపోతావు, విద్యా బలవంతుడు అయిపోతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ విల్ విన్.
0: అందరికీ నీవు గురువుగా మారిపోతావు.
1: అండ్ యూ విల్ బికమ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇది ఈనాడు చేయవలసినటువంటి పని.
1: దిస్ ఇస్ సపోజ్ టు బి డన్ టుడే.
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
1: Just for jeevita, the life you want, jeeta, the salary.
0: Jeeta lo manaku akkaledu.
1: It's not the salary that important.
0: Jeevitame manaku pradhanamaina priti.
1: Jeevita, life is most important.
0: Life anetundi dani chusukokunda ee oka jeevitam jeetam kosam paachukunte
1: we forget the life and we run after salary.
0: Mana jeevitame naashanam aipothundi.
1: We are ruining our very life.
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: హెన్స్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
1: దెన్ ఓన్లీ విల్ బి వర్చ్యువస్.
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
1: దెన్ ఓన్లీ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ ద హనుమాన్ ఈజ్ వర్చ్యువస్, ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, వైజ్ ఎనఫ్, నోబుల్ అండ్ గ్రేటెస్ట్.
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
1: దెర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ప్రాపర్ క్వాలిటీస్. Values.
0: Kanuka appude thanu goppa guru aipoyinadu.
1: Then only he could become a preceptor.
0: Kanuka atti goppa peru sampayinchali manam.
1: He should get such a good name.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthulu chaala bangaru.
1: Students are really golden, very good.
0: Manchi gunavantule,
1: they are virtuous indeed.
0: Manchi viluvainatunti vare,
1: they are very valuable.
0: Kaani kontha kontha mandi vaatini koncha pedamargam pattistunnaru.
1: But some are perverted.
0: విద్యార్థులారా, వాడు పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ డోంట్ ఫాలో దెమ్.
0: నీ యొక్క మార్గం నీ పూనుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
1: దెన్ ఓన్లీ విల్ యూ విల్ బి గుడ్.
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణమును పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ సస్టైన్ ఇట్.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా వెళ్ళిపోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ లూజ్ యువర్ క్యారెక్టర్, యూ విల్ బి రూయినింగ్ యువర్ లైఫ్.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
1: దిస్ ఈజ్ ది మెసేజ్ రిలేటింగ్ టు ది ఎడ్యుకేషన్ దట్ భగవాన్ డిసైడెడ్ టు షేర్ విత్ యూ.
0: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హావ్ బీన్ reveal to you by
0: speaking. నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది డెప్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.

0: fact, they all spoke relating to your living, how to earn money.
1: Kaadu kaadu. Mana morality chaala mukhyamainatundi.
0: But Bhagavan says that morality is most important.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: That you develop.
1: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటుంది.
0: నాచురలీ యూ విల్ విన్ ద రెస్పెక్ట్.
1: అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెనున్నా, పుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
0: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
1: Kanuka mana gunamulu penchukondi bangaru.
0: So we should cultivate virtues.
1: Ee gunamulu penchukunnatundi varu gunamulu bodhinchetundi variki nenu emaina istanu.
0: Bhagavan is ready to give anything to those people who develop their character.
1: Yen prapancham yokka bhavame kaadu naa pranaanne kuda isthanu.
0: Bhagavan is ready to give his very life if you are to develop.
1: Atta vaari kosam ane nenu jeevisthunnanu.
0: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
1: Kanuka vaari kosamai nenu entaina darabostanu.
0: Bhagavan is ready to sacrifice anything.
1: Vaala daggara nunchi nenu emi aashinchanu.
0: Bhagavan doesn't expect anything in return.
1: Vaaru manchi vaarai jeevinchali.
0: Lead a good life.
1: Manchi peru techukovali.
0: Get a good name.
1: Adhe nenu aashinchetundi.
0: That's what Bhagavan expects from you.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Boys and girls.
1: Meerandaru gunavantule.
0: You're all good, no doubt.
1: Kaani kaalam kontha varaku mimmalni tirpthu untundali.
0: It is all the effects of the modern times.
1: Kanukane ee yokka prapancham yokka deenni meeru pe maatramu aashinchakandi.
0: Don't go by the ways of the world.
1: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
1: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
0: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యూ మీట్ యాజ్ యువర్
1: వారందరూ నా తండ్రులే.
0: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
1: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
0: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యూ షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడీ.
1: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
0: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
1: Kalukane manchi vaarito cheri manchi maatalu chesuko nerchukoni manchi choopulu techukoni ee manchi oka vidyanu nerchukondi.
0: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
1: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
0: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్.
1: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పరు.
0: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
1: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పాడు.
0: నో ఫాదర్ వుడ్ సే దాట్.
1: కనుకనే వారు చెప్పుకోలేక, చెప్పితే మీ ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
0: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
1: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
1: త్యాగం చాలా గొప్పది.
0: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
1: భోగం కాదు.
0: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
1: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
0: భోగా ద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
1: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
0: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
1: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేముచ్చేటువంటిది త్యాగమే.
0: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
1: Nama karmana, na prajaya, dhanenat, tyageneke, amritattva manasu anindi vedamu.
0: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
1: Kalukane, meeru alanti gunamulu poshinchukondi bangaru.
0: You have to develop such noble virtues and character.
1: Meekosam emaina nenu tyagam chestanu.
0: Bhagavan is ready to sacrifice anything for your sake.
1: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
1: అలాంటి వారు నా వారు.
0: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
1: అలాంటి వారికి నేను వారి వాడు.
0: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
1: కనుక నేను పిచ్చి పిచ్చి విషయాలంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
0: డోంట్ ఫీల్ సాడ్ దట్ భగవాన్ ఈజ్ టెలింగ్ యూ దీస్ హార్ష్ థింగ్స్.
1: ఇవన్నీ మీకు హెచ్చరింపు చేశానే గాని
0: దీస్ ఆర్ ఆల్ కాషన్స్.
1: మీరన్నింటినీ మీరు నడుచుకోండి అని చెప్పలేము.
0: And Bhagavan wants. Never disobey your parents. Talk to them in a pleasing way and convince them.
1: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
0: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
1: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారు తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివి అంటారు.
0: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
1: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
0: The gurus, the preceptors in life, to begin with, the first,
1: Vedam,
0: the mother,
1: father, the teacher, the guest.
0: The Veda declares in the very beginning itself, the mother is God,
1: father
0: is God. So parents are our teachers. Never reply your parents, whatever they
1: say.
0: If necessary, talk to them softly and sweetly.
1: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
0: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
1: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
1: ఎంతమందో వస్తున్నారు.
0: మెనీ కమ్.
1: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
0: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
1: కాబట్టి ఫీజు మనకి ఎందుకు?
0: వై ఫీజ్ దే?
1: ఫీజు మనకు అక్కర్లేదు.
0: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
1: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్,
0: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
1: పీస్,
0: పీస్
1: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
0: వీ ప్రే ఫర్ పీస్.
1: పీస్ ఎక్కడ?
0: డూ ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్?
1: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కటం లేదు.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
1: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
0: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
1: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
1: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
0: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్,
1: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
0: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
1: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
0: అండ్ దే వాంట్ ది షుగర్,
1: చేదును తింటున్నారు.
0: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిట్టర్,
1: చెప్పేది ఒకటి చేసేది మరొకటే.
0: They want sweet, but they eat bitter.
1: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
0: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
1: Manas anyat vachas anyat karman anyat duratmanam.
0: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
1: Alanti biddale naaku biddadu.
0: Therefore, the noble people belong to Bhagavan.
1: వారికి ఏమైనా నేను ఇస్తాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
1: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
0: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి, కానీ
0: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్
1: అన్నో. ఇంకా ముందు అయినా కూడా నువ్వు మీరు సరైనటువంటి గుణములు కలిగి
0: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్.
1: ఒకవైపున తల్లిదండ్రులను, ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
1: అంతే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: Radio Sai now brings you a divine discourse delivered on the 27th of May 1996. Bhagwan Baba explains the inner significance of the Ramayana. The Ramayana is not merely the compilation of incidents, but it unfolds the conflict between truth and untruth, justice and injustice, good and evil. This is the eternal clash which rages continually in the human heart, and blessed is the one who looks to the Lord for help and transcends this clash and scores eternal victory.
1: Janadu potta nimpukuna chikkulanunduchu Janadu పొట్ట నింపుకొన చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మిరనేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరుం జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా జానడు పొట్ట నింపుకొన చిక్కులనుందుచు
2: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్
1: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక
2: హ్యావింగ్ అక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్
1: ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగ నేటికి
2: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
1: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవ
2: ఓ మ్యాన్ యు షుడ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ దట్ వుడ్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ డివోషన్ టు గాడ్
1: ప్రేమస్వరూపుల
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: సర్వశాస్త్రముల మూలము
2: The essence of all texts,
1: sarva matamula saramu,
2: the essence of all religions,
1: sarva margamula gamyamu,
2: the goal of all paths,
1: sarva saramula saramu,
2: the essence of the essence,
1: satya dharma vidhanami,
2: are the two. One is truth, the other one is righteousness.
1: Shanta mantramula nidanami,
2: that which is of peace.
1: Mantram. లోకములో మానవుడు ఇతరుల దోషమును వెతుకుంటూ తన దోషమును మరచి ఇది గొప్ప మేధాశక్తిగా భావిస్తున్నాడు
2: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఇంటెలిజెంట్ బై పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్ అండ్ హైడింగ్ హిజ్ ఓన్ మిస్టేక్స్
1: తప్పులన్ను వారు తండోపతండు
2: Those that find out others' mistakes are not aware of their own.
1: కాని ఈనాడు మానవుడు ఇతరుల దోషములను మాత్రమే గణిస్తూ వెళుతున్నాడే కాని తన దోషమును తాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
2: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
1: కారణం మానవుడు రెండు పదార్థముల యొక్క సమ్మిళితమైన స్వరూపుడు
2: బట్ హ్యూమన్ బీయింగ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ మెటీరియల్స్
1: ఆత్మ అనాత్మ
2: వన్ ఇస్ ద సెల్ఫ్ అండ్ అదర్ వన్ ఇస్ నాన్ సెల్ఫ్
1: శరీరము శరీరి
2: ద బాడీ అండ్ ది ఇండ్వెలర్
1: ఇంత మాత్రమే కాకుండా క్షత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది
2: బిసైడ్స్ ద టూ అదర్ నేమ్స్ ద క్షేత్ర అండ్ క్షేత్ర
1: దేహము దేహి
2: The body and the indweller.
1: Sthiramu charamu.
2: That which is steady, that which is movable.
1: Ekkada vetikinappatikini ee rendu tappa మూడవది ఎక్కడా కానరాదు.
2: You may search anywhere, you find only these two, not the third.
1: Anatmane pravritti, atmane nivritti.
2: The self or the spirit is inward, that which is non-self is outward.
1: Sharirame pravritti, shaririye nivritti.
2: The body is outward, the indweller is inward.
1: Dehame pravritti, dehiye nivritti.
2: The body is outward, that spirit present within.
1: Kshetrame pravritti, kshetragnude nivritti.
2: The kshetra is outward, kshetrajna nova is inward.
1: Jadame pravritti, chaitanyame nivritti.
2: The inert is outward, that awareness is inward.
1: Kanuka srutti antai kudunu, pravritti nivrittulu yokka sammilita swarupame.
2: Therefore the entire creation is the combination of outward and inward.
1: Dehamunato kudinatuvanti yokka మానవత్వము ప్రవృత్తి స్వరూపమే.
2: Therefore human life vested with this body is outward.
1: అవతారములు కూడాను శరీరము ధరించిన తర్వాత ఇది ప్రవృత్తి యొక్క ధర్మములనే అనుసరించాలి.
2: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
1: రాముడు మానవ అవతారం.
2: Rama has taken human form.
1: రాముడే కాదు దశావతారములన్నీ కూడాను మానవుని యొక్క స్వరూప స్వభావములే.
2: All 10 incarnations have followed the human life.
1: Aithe konni sandarbhamulu endu maatrame ee daivattam aneetundi velladavutundi kaani anni velalu endu kodanu manavattam aneetundi yokka pravruttiye prakatistu untuntadi.
2: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time the human aspect.
1: Ramu sarvajnudu kada, sarvashaktimayudu kada, tanaku enduku ee vidhamainatundi yokka మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
2: Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend act like this?
1: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
2: He has to teach to the mankind, assuming the human form.
1: రాములు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
2: Rama is ready to fight with Ravana.
1: Mundu dename tana kumarudainatundi angadudu maraninchadu. Angadudu kaadu, Indrajittu.
2: On the day prior to this, Indrajit, his son, died.
1: Ee Indrajittu maranam cheta Ravanudu tana okka bhujamu kuda bhujam poyinattuga chintistu vachadu.
2: Because of the death of Indrajit, Ravana felt as if he has
1: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
2: ఈస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హీ కుడ్ కాంకర్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
2: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
2: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరి కూడాను మరణించినారు.
2: His eldest brother and all his sons died.
1: Inka migilinadi okka ravanudu maatrame.
2: The only one left behind is Ravana only.
1: Rendava dinamu tellavareteppatiki ravanudu tho yuddhamu prarambhinchali.
2: Next day morning there's direct war between Rama and Ravana.
1: Rama Ravana yuddhamu 7 dinamulu ratrimpagalu jarigindi.
2: Rama Ravana war went on for 7 continuous days.
1: Aneka vidhamulaga kodanu అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
2: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
2: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. He has got this vengeance. Therefore he came down in his chariot with all the weapons and power.
1: Danini nadipetuvanti driver kodanu Matali atanni kodanu pampadu.
2: He sent the driver, the Matali, along with the chariot.
1: Thalathala merustu kodanu aakasham nundi aa rathamu digutundadi krindiki.
2: The chariot is descending on earth shining.
1: Ediyo idi oka vichitramainatundi oka rakshasa maya anukunnaru vanarulanta.
2: All monkeys thought that it's all the mystery of the demons.
1: Krindi dimpina tarvata Matali vachi namaskarinchi Swami Indrudu mee nimittamai ee rathamunu pampinchadu ani prarthinchadu.
2: As the chariot descended on earth, The charioteer Mathali got down and said, Swami, this chariot is sent by Indra himself.
1: ఆ రథమును ఎక్కి రాముడు రావణుతో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
2: He got into the chariot, he was ready to fight with Ravana.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానం లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
2: During this war you will find Rama taking every precaution and care.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
2: We may put a question, Rama being God, why should he harm people?
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
2: The one who created has got authority to punish.
1: శిక్షించడము రక్షించటం కూడాను దైవము కాదు.
2: Is not God who punishes?
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
2: Your good qualities will get all protection, the bad qualities will make you suffer.
1: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకొని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
2: Human beings think that their suffering and a pleasure are because of others. No, they are only instruments.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
2: All these doubts are because of our outward
1: wish. దేహ అభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
2: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
2: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
2: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడనే తెలుసు.
2: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
2: బట్ హీ ప్రొసీడెడ్ యాజ్ పర్ ద టైమ్ ఫ్యాక్టర్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషమునకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
2: దెర్ ఇస్ ఎ డిసిప్లిన్ వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్ కమిట్.
1: కర్మకు కూడా ఒక ఫలితం ఉంటుండాలి.
2: Every action has got a consequence.
1: Kani manavudu karmalu acharinchi kontha kalam danini kaachi naaku emi ee karmala yokka phalatham labhinchalede ani edo oka vidhanga ahankaranga untuntadu.
2: Man does all actions and he waits for some time and he thinks that he is free from consequence.
1: Kalam yokka parimiti kontha daatali kani ee karmalaku phalatham anetundidi ye naatigini tappinidi kaadu.
2: It takes time. But one cannot escape from the consequences of one's own action.
1: Kanuka ee dushta karmalaku marinta tappinade kaadu.
2: Furthermore, in respect of wicked action,
1: kanuka adi kaalam pandali.
2: The time should ripen up.
1: Appude ee phalitam kodanu tanaku nindutundi.
2: Then one has to face the results.
1: Ee ravanudu chesinatundi karmalu anantamainatundi karmalaga untunnayi.
2: Ravana involved in this wicked activity infinite.
1: Adiye okanoka samayamlo తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
2: మండోదరి, ది వైఫ్ ఆఫ్ రావణ, టోల్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
2: యు ఆర్ హార్మింగ్, హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
2: యు ఆర్ రియలీ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్.
1: మంచిది కాదు,
2: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
2: ఏదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏనాటికైనా తప్పించుకోలేవు.
2: యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
1: నేను చాలా గొప్పదాననే.
2: ఐఎమ్ రియలీ గ్రేట్.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
2: మై ఫాదర్ ఇస్ అన్ ఎంపరర్ ఆఫ్ ది డెమన్.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
2: And you, and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
2: మై సన్ కుడ్ కాంకర్ ఇవన్ ఇంద్ర హింస.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
2: విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ సచ్ మైటీ పీపుల్ అరౌండ్ స్టిల్ ఐ ఎంటర్.
1: నీకు ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
2: వెన్ వాట్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఈస్
1: దట్, జాగ్రత్తగా ఉంటుండండి.
2: బీ కేర్ఫుల్.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
2: A woman is equal to a fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
2: ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్ టు హర్ట్ ఎ వుమన్ ఐదర్ బై లుక్స్ or words or deeds.
1: ఈ నాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
2: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి దినము నీవు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
2: A very bad look will take you to bad
1: actions. నీ చెడ్డ భావములే రేపటి దినము నీకు చెడ్డ ఫలితాన్ని కూడా చేకూరుస్తుంది.
2: The bad thought will make you resort to bad activity.
1: కర్మ ఫలితము తప్పినది కాదు.
2: You cannot escape from the consequences.
1: నేడు రేపు కాకపోయినప్పుడు నీ తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీది తప్పించుకోలేవు.
2: Today or tomorrow or the next birth you cannot escape from the consequence.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమో అని అన్నాడు.
2: So it's nobler to know this truth and conduct yourself.
1: కానీ రావణుడు దీనినంత పరిహాసంగా తీసుకున్నాడు.
2: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి 7 దినములు జరిగిన తర్వాత
2: ఆఫ్టర్ 7 డేస్
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
2: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
2: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
2: Ravana saw this.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
2: And he sent Garudastra, the eagle.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
2: This Garudastra eagle swallowed all the snakes around.
1: రావణుడు చాలా సందేహించాడు.
2: Rama doubted them.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
2: Ravana doubted how is it that Rama could have such powerful weapons.
1: అది ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
2: The same thing is said by Mandodara at one time.
1: Ravana, neevu chaala parapadutunnavu.
2: Ravana, you are mistaken.
1: Ramunu samanyudu kaadu.
2: Rama is not ordinary one.
1: Kevalam oka adarsha manavudiga roopanduthu unnadu.
2: He appears to be an ideal man.
1: Atanu mahashaktivantudu.
2: He is powerful.
1: Kevalam kotulnu pattukoni ee mana samudram paina vantare kattalante ee evarikaina saadhyamavutunda?
2: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
2: డోంట్ యు అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ రామాయణ?
1: మహాసాధ్యమని అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
2: యు బ్రాట్ సీత.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
2: ఈవెన్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
2: మండోదర్ ప్లీడెడ్ విత్ రావణ, లిసన్ టు మీ, హ్యాండ్ ఓవర్ సీత బ్యాక్ టు రామ, ఫాల్ అట్ హిస్ ఫీట్.
1: నా ప్రాణమై నా విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
2: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్, ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
2: అట్ ద బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
2: 7th డే హీ స్టార్టెడ్ హిట్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ ది హెడ్స్.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
2: దిస్ కాల్డ్ కంఠాస్త్ర.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
2: ఇట్ ఈస్ సెండ్ బై ఇంద్ర.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి.
2: As one head falls on the ground, another head
1: ee vidhanga padi talanu kunnu kinda dumpadu.
2: Like this, oh, he was beheaded totally.
1: Anaga ravanuniki 10 talanu unnava ani aneka mandi yochinchavachunu sandehinchavachunu.
2: Many may doubt, is it a fact that Ravana has 10 heads?
1: Emiti ee talalanti emiti?
2: What are these heads?
1: Chandrama manaso jatah chacho suryo ajayata mukha indrascha agnischa ani ee oka vedamunandu nirupinchinattuga ee oka 10 talalu 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
2: రావణ 10 హెడ్స్ సిగ్నిఫై ద నాలెడ్జ్ ఆఫ్ 4 వేదాస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్ శాస్త్ర.
1: కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
2: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
2: He went on testing.
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
2: What is the use of knowing?
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేనిటువంటి వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
2: When you don't make use of this knowledge, why should you study?
1: వేదం తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
2: What is the use of this knowledge?
1: ఆచరణలో పెట్టాలి.
2: You should practice it.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
2: Few minutes earlier రుచిర్ దేశాయ్ said,
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
2: When Vibhishana said to Hanuman, I think of I chant the name of Rama, but I didn't have any kind of experience. Then he said,
1: Vibhishana,
2: Vibhishana,
1: Rama namu chesinanta matramana chaladu.
2: It's not enough if you chant Rama's name.
1: Rama karyamulo kuda nu palgonali.
2: You should participate in Rama's mission.
1: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
2: Then only you, this chanting will be fruitful.
1: Kevalam pedavalto Ram Ram Ram Ram anukunnanta matramana chaladu. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నీ పాల్గొను.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు అటర్ లార్డ్స్ నేమ్ విత్ యువర్ లిప్స్, విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్ యూ షుడ్ సర్వ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానాం.

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్వ్.
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: నీడ్ టు మెడిటేట్.
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డు భజన.
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని. నీ జీవితానికి సరియైన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కానీ నామములకు తగినటువంటి సేవ కూడా పాల్గొనటం లేదు.
1: And today many chant God's name, but they don't do service.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: By merely watching, you should eat the fruit.
0: దాన్ని అరిగించుకోవాలి.
1: You should digest the fruit.
0: జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అనింది గీత.
1: గీత సెడ్ జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం.
0: జ్ఞాతుం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతుం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేష్టుం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేష్టుం యూ షుడ్ డైజెస్ట్ ఇట్, టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
1: ఆఫ్టర్ ఈటింగ్
0: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరే దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కానీ ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ నాట్ ప్రాక్టీస్ వన్.
0: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంత శంభున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబులరసితి శ్రీరామ నా మనవి వినుమా సీత శిరో రత్నమే గొనుమా శ్రీరామ నా మనవి వినుమా.
1: శ్రీరామ ప్లీజ్ లిసన్ టు మై ప్లీ.
0: సీత శిరో రత్నమే గొనుమా.
1: యాక్సెప్ట్ సీత ద నోబ్లెస్ట్.
0: సంత సంబున వీధు వీధులు దొంతిశాలలు వాడమేడలు.
1: విత్ ఆల్ ది ప్లెజర్ ఐ వాచ్ ఆల్ ద మ్యాన్షన్స్ దేర్.
0: చేసేటి జనజవర్ణను శాంతికేళి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా.
1: ఐ హావ్ సీన్ ఆల్ ద డెమన్స్ దేర్ లివింగ్ ఇన్ దోస్ మ్యాన్షన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ ఆఫ్
0: లంక. ఆ ఇంద్రజిత్తును
1: ఫస్ట్ దేర్ ఇస్ ఇంద్రజిత్.
0: ముఖ్యమైన ప్రహస్తుని
1: ఇంపార్టెంట్ ప్రహస్త.
0: ఇలాంటివంతా కూడా వేదము చెప్తున్నారు వాళ్ళంతా.
1: దే ఆల్ చాంట్ వేద.
0: తెల్లవారి లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం.
1: Right from dawn to dusk,
0: రాత్రి నుండి వేద పఠనం చేస్తున్నారు.
1: దే థింక్ ఆఫ్ వేద.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: దాన్ని సరియైన అనుభవంలో తెప్పించుకోలేదు.
1: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్.
0: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
1: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేద.
0: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు.
1: బట్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఇన్ ఎ ఫ్రాగ్మెంట్.
0: ఆరు శాస్త్రములు తెలుసు.
1: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
1: విచ్ టెక్స్ట్?
0: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలియదా శాస్త్రంలో?
1: Does he not know by studying the Shastra there is a sin to abduct a woman?
0: Paranannu peedinchukodaneetundi telida shastramlo.
1: Does he not know by going through the Shastra
0: there is not harm anybody? Papaya parapeedanam annadi.
1: He is only the sinner if he hurts anybody. He is meritorious if he helps anyone.
0: Paropakara punyaya paraluku upakaram cheyatame punyamu.
1: The merit lies in helping others.
0: Upakaram cheyatame papamu anindi.
1: And to harm others is a sin.
0: Kanukane aaru shastramulu telisi naalugu vedamulu kudanu telisukunappudiki ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
1: దేర్ఫోర్ రామ బిహెడెడ్ హిమ్, కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ 6 శాస్త్రాస్ 4 వేదాస్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
0: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
1: హీ సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్.
0: ఎప్పుడు ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
1: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ లాస్ట్ హీ ఫెల్ డౌన్.
0: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
1: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
0: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to know his own innate power.
0: కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు.
1: But he goes by this world, ephemeral.
0: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: We go by the outward trend.
0: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making an attempt to know the spirit which is in word.
0: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
1: Though being so mighty and powerful, he leads an ordinary life and ruins and dies ultimately.
0: రామును కూడాను తాను మానవ అవతారం ధరించినప్పటికీ నేను మానవుడను కాదు అనేటువంటి సత్యం తెలుసు.
1: Though Rama has taken human form, he knows that he is not a human. అయితే
0: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
1: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
0: ఇవన్నీ కూడా సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
1: That's all the evidence of the adherence to the truth and righteousness.
0: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
1: How to speak truth?
0: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
1: How to follow righteousness?
0: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
1: Therefore speak truth and follow righteousness.
0: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
1: There is no man today who utters truth.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
1: To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies.
0: మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెల్లీ యూ వేస్ట్ యువర్ టైమ్.
0: సత్యం అంటున్నాము.
1: యూఆర్ డ్రాపింగ్.
0: ఎవరు చెప్తున్నారు సత్యం?
1: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
0: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదే.
1: ఇఫ్ యు రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాట్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైస్,
0: ఈ అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
1: ద టంగ్ బికమ్స్ అన్సెక్రెంట్.
0: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
1: యాజ్ ద టంగ్ హాస్ బికమ్ అన్సెక్రెడ్,
0: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
1: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
0: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
1: Even if it were filled by poison, it will come out.
0: కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మనన అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
1: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
0: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
1: Therefore, we should fill it up with truth.
0: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
1: One way or other, the truth comes out.
0: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
1: So what is there within naturally comes out.
0: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
1: This is the cause for all very types of perversions among men.
0: Chetanaiti chetanaitundan cheppu.
1: If you are capable, tell.
0: Cheppu kaadanu cheppu.
1: You say you cannot.
0: Kaani chestanani maatram cheyakunda povatam asatyame.
1: But if you say I will do it and if you don't do it, it is false.
0: Nenu paatisthanani cheppi paatinchukunda povatam asatyame.
1: If you say I will practice if you don't.
0: Idi kevalam asatyam maatrame kaadu.
1: Not merely lies.
0: Droham kudanu.
1: You are a betrayer.
0: Drohame kaadu.
1: Not only that.
0: Mosamu kudanu.
1: It is cheating.
0: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
1: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
0: కనుకనే సత్యం వద, సత్యాన్ని మనము చెప్పాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్.
0: ధర్మం చర,
1: షుడ్ ఫాలో ధర్మ.
0: ధర్మాన్ని చెయ్యాలి.
1: Follow
0: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
1: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్ వాట్ ఇస్ అన్రైచియస్.
0: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
1: When one's conscience, your witness tells you, follow its command.
0: కాని ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యములో ముందుకు పోతున్నాడు.
1: Man proceeds keeping selfishness, self-interest in the background.
0: తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: Though he knows, he pretends that he doesn't know.
0: తనను తాను కించిత్ పరచుకోవటమే.
1: He is cheating himself.
0: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
1: You have been listening all along.
0: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
1: You have been listening for
0: years. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
1: To what extent?
0: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
1: How many you are practicing?
0: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
1: If we inquire, we are not practicing.
0: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
1: So many books we read.
0: ఎన్ని బోధనలు వింటున్నాము?
1: We listen to teachings.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: కనుకనే
1: So
0: మనం చేసేటువంటి కూడా చెప్పడమే కానీ చేయటం లేదు.
1: We just declare, but we don't practice.
0: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
1: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
0: Rogapidutini bal rogambu tirunam aushada mahimambu antavinna.
1: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
0: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
1: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
0: విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
1: By listening to economics, your pocket will never be filled.
0: పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
1: By listening to the medicine, the disease is not cured.
0: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
1: A poor man is suffering.
0: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా?
1: If you speak of all delicious items, would ever his
0: మన స్మరణలు మన సాధనలు మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
1: All our spiritual practices are like that.
0: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
1: It is much worse than the outward trend.
0: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
1: How do you expect the good world?
0: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
1: When will it come to
0: దేశం అంటే ఏమిటి? దేశం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ కంట్రీ?
0: మనుషుల యొక్క సమూహమే దేశం.
1: ఇట్ ఇస్ పీపుల్, నాట్ ది sand.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: మనసే మనిషి.
1: ద మైండ్,
0: మనసు గలవాడే మనిషి.
1: ద వన్ విత్ మైండ్.
0: మనసు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పం యొక్క చేరికే మనిషి.
1: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
1: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
0: కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
1: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
0: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
1: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
0: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారమవుతాం.
1: Then only we deserve the title of being born a human.
0: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
1: Ravana is expert in 64
0: forms of knowledge.
1: What is the use of all this?
0: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
1: Who can make you escape from your destiny?
0: తన తది చేరనేని ఎండబారులు బుద్ధులు బెండుబారు.
1: When there are wicked thoughts in your mind, the whole life becomes dry.
0: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
1: It becomes very dry like a stone.
0: 64 విద్యలు.
1: 64
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
1: Is that the utility of education?
0: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
1: You should shine by practicing what you read.
0: కృషి కూటి కోసం చేయాలి.
1: And you should work to carry out a living.
0: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
1: But today education is just to carry out.
0: అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: As everything is job oriented, we find it the wrong path.
0: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
1: The forest fruit may
0: be shine. ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి.
1: బట్ విత్ ఇన్ యు ఫైండ్ ఆల్ ద బ్యాడ్ థింగ్ దేర్ విచ్ ఇస్ ద
0: కాన్సిక్వెన్స్
1: ఆఫ్ యువర్ రాంగ్ యాక్టివిటీ.
0: కర్త ఎవరు?
1: హు ఇస్ రెస్పాన్సిబుల్?
0: కర్త భగవంతుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: కారణం. భగవంతుడు కాదు.
1: నో,
0: కార్య కారణములు రెండు నీవే కారణం.
1: కాజ్ అండ్ ఎఫెక్ట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: అదియే ఈనాడు మరణించినావని చెప్పినని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
1: మండోదరి ఫెల్ ఆన్ ద డెడ్ బాడీ, షీ వాస్ క్రైయింగ్.
0: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
1: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
0: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
0: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
0: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
1: బట్ ఐ నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
0: కట్టగడపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
1: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
0: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
1: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
0: కోతులతో నా చావటము.
1: Should you be killed by monkeys?
0: ఎంతటి మహాపాపతము నంచావు.
1: What a worst of this insurrection.
0: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
1: Nobody make you free from.
0: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనుభవిస్తుంది.
1: This is all the sin you have committed.
0: అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినావో ఏమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
1: I'll be satisfied if at all I come to know that you have died in the hands of Rama.
0: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
1: విభీషణ కేమ్ క్లోజ్.
0: ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది.
1: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
0: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
1: విభీషణ
0: నీవు ఎంతకాలం నుండియో బోధిస్తున్నావు మీ సోదరునకు.
1: విభీషణ యు హవ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
0: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నావు.
1: యు హవ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
0: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
1: బట్ హి నెవర్ హర్డ్.
0: ఎట్ట ఎక్కుతుంది?
1: వై హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: The head which is already filled, how can that be empty?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: Until it, the head is empty, can you fill it up with
0: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది.
1: It is filled with all stuff.
0: అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
1: Unless it is made empty, he cannot receive spiritual teaching of
0: విభీషణ. అది చేరడానికే స్థానం లేదు.
1: There is no scope to accommodate.
0: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
1: You have such a head.
0: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
1: You have such thoughts.
0: ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు.
1: This is the fate now.
0: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
1: మండోదరి స్పోక్ ట్రూత్.
0: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
1: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో అట్ ద ఫీట్ ఆఫ్ సీత.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇంతకాలం నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
1: ఐ హావ్ నాట్ సీన్ సీత సో లాంగ్. వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
0: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
0: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
0: కనుక
1: ఓ రావణ
0: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
1: ఓ రావణ, ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యూ కమిటెడ్.
0: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
1: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
0: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
1: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ in order to die.
0: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తల్లో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుంది.
1: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ.
0: బజార్లో ఉంటుంది. ఏం చేస్తాడు పాపం? అతని కర్మ.
1: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
0: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
1: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
0: కానీ అక్కడ కూడా రామనామం రాదు.
1: బట్ హీ డజంట్ సే సో.
0: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
0: కనుక మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
1: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
0: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్యస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ.
0: ప్రతి దానికి నీ సత్యము ధర్మమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూ.
0: మతములకు ఆధారము సత్య ధర్మములే.
1: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
0: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
1: That is only path.
0: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
1: The essence of sacred text is truth and righteousness.
0: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
1: For everything is these two are
0: responsible. రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి
1: ఉంది. The secret of secrets lies in these two.
0: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
1: Therefore everyone should follow these two, truth and righteousness.
0: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
1: This is the main teaching of Ramayana.
0: రావణుడు మరణించాడు.
1: Ravana died.
0: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
1: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
0: పోయిన వారు పోయారు.
1: పీపుల్ డైడ్. ఎనీ
0: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
1: దర్ మెనీ విడోస్ వర్ క్రై.
0: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
1: విమెన్ హూ లాస్ట్ దేర్
0: తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
1: అండ్ ఆర్ఫన్స్ వర్
0: క్రై. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
1: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
0: దీని అన్నిటికీ కారణం ఏమిటి?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
0: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
1: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
1: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
0: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
1: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
1: ఇఫ్ యూ ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: పాలేమో కడవడ పాలు.
1: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: పాయిజన్ చిన్నది.
1: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
0: చూసావా? అదే విధంగానే
1: లైక్ వైజ్
0: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
1: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
0: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
1: కడపటికి
0: రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్
0: చిన్న చీమలు.
1: ants are so small.
0: సర్పము చాలా పెద్దది.
1: Serpent is big.
0: కానీ దాన్ని కూడా చంపుతాయి.
1: But they will kill even
0: the serpent. అదే విధంగా చిన్న ఒక్క దోషమే పెద్దదిని కూడా ప్రమాదంగా చంపుతుంది.
1: A small mistake will lead to a very big danger.
0: ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం తప్పితే దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా గురి అవుతున్నాం.
1: You think it's a small mistake, you neglect it. That turns into sin.
0: విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటూ ఎ హ్యూజ్ ట్రీ.
0: కనుకని విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటూ ఎ బుషీ
0: మంచి పనియా చెడ్డ పనియా
1: ఆర్ దట్ స్వీట్ ఈల్డింగ్.
0: అందువసమే ఉపనిషత్తులందు కర్మస్ అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ
0: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కరుకునే వేదం కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: Therefore, Vedas want you to offer all your deeds to God.
0: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: If God is not pleased,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనను కాపాడుతుంటాయి.
1: If you offer your deeds to God, they will support you at every point of time.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: So in order to do good deeds, speak truth.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్
0: టైం. ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇస్ సచ్ ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ హియర్ యు విల్ మేక్ హిమ్ స్పీక్ లైన్.
0: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: వాట్ రుచిర్
0: సే, ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుడ్డైనా ఇచ్చి దూరం అయిపోవాలి.
1: యూ షుడ్
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ ఎ లై.
0: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు.
1: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
0: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
1: దిస్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్ బై రావణ.
0: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: ఇఫ్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ శాస్త్ర,
0: వాట్ యు ఆర్ అని
1: వాట్ రుచి.
0: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వం.

0: శక్తి మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
1: దిస్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్ బై రావణ.
0: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: ఇఫ్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ శాస్త్ర,
0: ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇఫ్ ఈస్ అన్‌రైచస్,
0: తెలిసి కూడాను దాన్ని ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఒబేస్ ఇట్ ఈస్ ఎ సిన్.
0: కనుకని తెలిసి రామచింతన చేయవే మనస అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్
0: తెలిసి చేయి.
1: Do it in full knowledge.
0: Chuchi mrokku, telisi trokku.
1: Watch your step and proceed.
0: Kalukane ee naadu manavudu trokkedi rayi, mukkedi rayi, kattedi rayi, kottedi rayi.
1: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
0: Kottedi deni kodutunnadu, gundu rayini kodutunnadu.
1: He chisels a boulder.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: ఇట్ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
1: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యు ఆర్
0: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: ఈ సాల్యూట్స్ టు ది వెరీ డివైన్
0: అంటున్నా రాయే, తొక్కేది అంటున్నా రాయే, కట్టేది అంటున్నా రాయే, కొట్టేది అంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజల్ ద ప్లేస్ వేర్ యు సిట్
0: రాయి ఒక్కటే.
1: దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రములనేటువంటివి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషం అయిపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: ద మూమెంట్ దే గో
0: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
1: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడ్ ఆర్ సో పవర్ఫుల్.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
1: దాట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పాత్.
0: సాక్షాత్ ఇంద్రుని కూడా వశం చేసుకుంటాది.
1: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
1: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ.
0: తద్వారా
1: త్రూ దెమ్
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
1: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్.
0: ఇది ఎవరికి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: ఎవరికి దీని దోషము?
1: హూజ్ రెస్పాన్సిబుల్?
0: నీకే, నాకు కాదు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
1: నో వన్ ఇంపార్టెంట్.
0: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్నే బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
0: కనుక నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
1: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నాకెవరు ద్రోహులే లేరు.
1: దేర్ ఆర్ నో బిట్రేయర్.
0: నాకెవరు విరోధులే లేరు.
1: దేర్ ఆర్ నో ఎనిమీస్.
0: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైనటువంటి చెడ్డలు జరగడానికి వీలు కాదు.
1: వెన్ యు ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
0: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
1: డజంట్ మ్యాటర్, బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
1: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
1: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
0: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
1: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
0: దేవుడైనా ఒకటే.
1: Even they are same.
0: Kanukane ee manavattam aneetundi dani poshinchukunte devudu avutadu.
1: So when you develop human quality value, you become
0: manavattani nasam chesukunte pashu rakshasuga mari potadu.
1: Once you lose your human value, you turn beast.
0: Kanuka prati dinamu tellavaru lechindi nenu manushini, nenu manushini, nenu manushini, mrugam kaadu rakshasini kaadu ani sankalpinchukuntu daniki melukolpu cheyali.
1: Right from the time you get up from the bed, you always remind yourself,
0: ee naadu lokamantanu అసత్యమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్
0: అధర్మమయంగా ఉంటుండాలి.
1: ఫుల్ ఆఫ్ అన్‌రైచస్నెస్.
0: కలుగునే అశాంతిమయంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
0: రెండు చేర్చి ఏమవుతుంది? అశాంతి.
1: బికాజ్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేర్తే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ రైచస్నెస్ దేర్ విల్ బి పీస్.
0: అసత్యము అధర్మము రెండు చేర్తే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫాల్స్హుడ్ అండ్ రైచస్నెస్
0: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది. బీటిల్ నట్.
1: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది.
1: ది బీటిల్ లీఫ్ ఇస్
0: గ్రీన్. గుండం చూస్తే తెల్లగా ఉంది.
1: ది లైమ్ ఇస్ వైట్.
0: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది.
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్?
0: ఈ మూడింటి యొక్క చేరికని.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ.
0: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి.
1: ట్రూత్ ఇస్ ప్యూర్.
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: రైచస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి.
1: ఇస్ ప్యూర్.
0: ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి.
1: ధర్మ

0: విశ్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
1: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
0: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
1: యు ఆర్ ఫిలింగ్ ద విత్
0: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ ఫాల్స్
0: అధర్మం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ అన్రైచియస్నెస్.
0: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటిని మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
1: జస్ట్ ఎస్ ది ఫ్లై, జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్, యు గో బై దిస్ ట్రూత్ అండ్
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడాను రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
1: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్.
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
1: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్
0: ఆ రెండు చక్రంలో సత్య ధర్మములు.
1: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఆ సత్య ధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
0: దాన్ని ధిక్కరించాడు ఈ రావణుడు.
1: రావణ డిజోబేడ్ దీస్ టూ.
0: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
1: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
0: రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో స్టడీ.
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
1: వాట్ డిడ్ హి డు?
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
1: హి ప్రాక్టీస్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యూ విల్ హావ్ ఆల్ ది ఎనర్జీ.
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
1: రావణ
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ది పర్ఫెక్ట్ మైండ్.
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ది క్వాలిటీస్ యు ఫైండ్.
0: కడుపు జడిపోతే దేహమంతా జడినట్టే.
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ది హోల్ బాడీ.
0: కేంద్రము అది ఏ కేంద్రము?
1: దట్ ఈస్ ద సెంటర్.
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి.
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
0: సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరు ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్ దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఈజ్ నాట్ సో.
0: చక్కని అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్స్
0: దశరథుని కుమారులు.
1: ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈజ్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: నాట్ ది నేమ్ ఆఫ్ ది సిటీ.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: ఎ ప్లేస్ ఇన్ టు విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
0: మన హృదయము.
1: దట్స్ అవర్ హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: ద హార్ట్ ఈస్ అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పైయస్ క్వాలిటీ.
0: తామసికము ఇది సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఈజ్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఈజ్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: ద త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
1: as these three are wives.
0: Dharmartha kama mocham anipiti naluguru biddalu puttaru.
1: They have four objects.
0: Dharmartha kama mocham ive naluguru kudaru. Rama Lakshmana Bharata Shatrughna.
1: Rama Lakshmana Bharata Shatrughna stand for dharma righteousness, artha the wealth, kama desire,
0: dharma
1: liberation.
0: Prajnanam nasistundi.
1: Dharma is always after spiritual.
0: Prajnanam anaga evaru? Prajnaname Sita.
1: That prajnana is Sita.
0: Ramulu prajnanam ane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee prajnanam anetvanti Sitanu
1: దిస్ సీత స్పిరిచువల్ అవేర్నెస్
0: తీసుకుని
1: టేకింగ్ హర్
0: కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
1: ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
1: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానం అపహరించాడు.
1: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వికెడ్ వన్.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
1: వివేకము
0: అవివేకం అనేటువంటి వాలిస్తుంది కూడా చేరారు.
1: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీ.
0: వివేకమనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనేటువంటి వాళ్ళని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ హీ కిల్డ్ ద వాలి ఇండిస్క్రిమినేట్.
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ, దట్స్ అన్ ఓషన్.
0: ఈ సంసారం అనే సాగరం లోపల
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
0: దాటాలి,
1: వన్ షుడ్ క్రాస్.
0: ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: దేర్ ఇస్ ద హనుమాన్ ద కరేజ్,
0: ధైర్యము. ఆ ధైర్య సాహసం చేత సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
1: విత్ కరేజ్ అండ్ వేలర్ ఆఫ్ హనుమాన్ హీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్.
0: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమోగుణంలో మూడు అడ్డు వచ్చాయి.
1: హావింగ్ క్రాస్
0: రజోగుణమే రావణాసురుడు,
1: సమోగుణమే
0: కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ
0: సాత్వికుడే విభీషణుడు.
1: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
0: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణం సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: హి కిల్డ్ ది ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైస్ ఆస్పెక్ట్.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తన తీసుకుని వచ్చాడు.
1: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
1: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద నాలెడ్జ్. అది
0: నిజమైన విద్య.
1: దట్ ఇస్ ద ట్రూ నాలెడ్జ్.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్ ప్రాక్టికల్.
0: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణము.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: సాత్వికమైనటువంటిది కూడా ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్స్టూడ్ లిమిట్.
0: ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడా రజోగుణంగానే మారిపోతుండాలి.
1: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్. ఈవెన్ పైస్ క్వాలిటీ
0: రజోగుణం సహవాసములు పట్టింది.
1: And it will be in the company of the two, other two emotion and the dullness.
0: కనుకని ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణు వలె.
1: దేర్ ఫర్ పైస్ క్వాలిటీ విభీషణ.
0: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
1: అట్ ద రైట్ టైమ్ ఈజ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ.
0: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
1: సో హెట్ వెయిట్ ఫర్ ద ప్రాపరియట్ టైం.
0: కాచి కాచి మనం ఉంటుండాలి.
1: హెట్ వెయిట్ అండ్ వెయిట్.
0: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము?
1: వై షుడ్ యూ వెయిట్?
0: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో?
1: టు హ్యావ్ దట్ గుడ్ డెస్టినీ, దట్ శాంక్టిటీ, వీ హ్యావ్ టు వెయిట్.
0: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
1: సో హ్యావ్ టు వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారిని మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యూ, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
0: నామాలు అక్షరాలు కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: అదే కలకత్తా లోపల లాలా లజపత్ రాయి, బాలగంగాధర్ తిలక్, విపిన్ చంద్ర పాలు, ఇంకా అనేక మంది, అరవింద్ ఘోష్,
1: అరవింద్ ఘోష్,
0: ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్స్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నిలిచిపోయినాయి?
1: డు యూ ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్.
0: చదువు కారణము
1: ఈజ్ ది ఎడ్యుకేషన్.
0: కాదు కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని ఎంత ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
0: చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నీవు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is.
0: నీ మనసు నువ్వు చూచావా?
1: Have you seen your mind?
0: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపం ఉందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say I am very happy.
0: ఆనందానికి రూపం ఏమిటి?
1: Happiness, what is it?
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is.
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికి
1: సో రావణ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్
0: ఆత్మవిశ్వాసం లేదు.
1: He has no faith in the self.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: పాపం అంటే భయం లేదు.
1: హీ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్
0: దయం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్ గాడ్.
0: చేశాడు.
1: So he did penance.
0: ఏమి తపస్సది?
1: What penance?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: All the tapas penance became tamas, darkness.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ట కావాలి.
1: Having undertaken penance, God should be installed.
0: ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
1: What is that responsibility?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: He has forgotten truth and righteous conduct.
0: కనుక రామాయణం అంతా కూడాను
1: ఎంటైర్ రామాయణ
0: సత్య ధర్మము చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
1: ఎ ఫైట్ బిట్వీన్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్,
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మహాభారత యుద్ధము,
1: దిస్ ఇస్
0: ఇదే రామరావణ యుద్ధము,
1: దిస్ ఇస్ రామరావణ వార్.
0: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్ ఆవర్ హార్ట్స్.
0: ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుకు ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: We should understand all the subtleties of Ramayana and conduct ourselves tomorrow coronation of Rama, the coronation of Rama in one's own heart.